ప్రభువునందు ప్రియులారా, మన దేవుడు ఆరాధ్యుడు. ఆయనే కీర్తనీయుడు, స్తోత్రనీయుడు, పూజనీయుడు. ఆయన కోరుకునేది, ఆయనకు ప్రీతికరమైనది స్తుతి ఆరాధనలే. పరలోకమందు భూమి మీద స్తుతి ఆరాధనలు జరుగుచున్నవి. పరలోకములో దేవదూతలు, భూమి మీద మనము ఆయనను పూజిస్తున్నాము. పరలోకములో ఉన్న కోట్లాది దేవదూతలు దేవునిని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవునిగా ఆరాధిస్తున్నాయి. కానీ మనం వారికంటే ఎంతో శ్రేష్ఠులము. మనం దేవుని యొక్క ప్రేమను పొందినవారము, ఆయన ప్రేమ త్యాగాన్ని తెలుసుకున్నవారము. దేవుని ప్రేమను తెలుసుకుని ఆయనను ప్రేమించే వ్యక్తుల హృదయాల నుండి వెలువడే ప్రేమధారలే ఆరాధన. దేవుని ఆరాధించుట మనకు దేవుడు అనుగ్రహించిన మహాభాగ్యం. యేసయ్య మన దేవుడు, ఆయన మన రాజు. మనము ఆయనను స్తుతించాలి, ఆయనని హెచ్చించాలి. దేవుని యొక్క ఆ ఉన్నతమైన సుగుణాలను తలపోసుకుంటూ ప్రభు ఎవరో, ఆయన ఏమై ఉన్నారో చెప్పుటయే దేవునికి ఇంపైన స్తుతి. ప్రభు మనకై చేసిన మేలులకు మనము రుణస్థులము. ఆయన చేసిన దానికి ప్రతిగా వందనములు చెల్లించుటయే కృతజ్ఞత. మన ఏకైక సత్యదేవుని నాట్యముతోనూ, చప్పట్లతోనూ, జయధ్వనులతో కూడా సేవించాలి. అంత మాత్రమే కాదు, పరిశుద్ధంగా జీవించుట, మనకు ఉన్నది ప్రభుకి ఇచ్చుట, ఆయన చిత్తం చేయుటకు మన జీవితములు అర్పించుట ఆరాధనలో భాగాలే. ఈ విధంగా దేవుని ఆరాధించే ప్రజలే బహుగా దీవింపబడతారు, వర్ధిల్లుతారు. ప్రభు వారికి తోడుగా ఉంటారు. వారికి విరోధంగా సాతాను ఏమీ చేయలేడు. కావున మీ వ్యక్తిగత, కుటుంబ, సంఘాలలో కూడా ప్రభువును ఆరాధించండి. దహించు అగ్ని సహవాసం దేవుని ఆరాధించుటయే ప్రియమైనదిగా భావిస్తుంది. దేవుని గుణలక్షణాలను తెలిపే పుస్తకమును బ్రదర్ థామస్ గారు 1000 స్తోత్ర బలులు పుస్తకంగా రాశారు. ప్రభువును అందరూ ఆరాధించాలి అనే సదుద్దేశముతో అందరికీ అనుకూలంగా వాటిని దహించు అగ్ని స్తుతి ఆరాధన క్యాసెట్గా చేసి మీ ఆశీర్వాదం కొరకు అందించుచున్నాము. దీనిలో ఉన్న ఆరాధనతో మీరు ఏకీభవించి ప్రభువును మనసారా ఆరాధించండి. ప్రభు కృప, సమాధానం మీకు తోడయుండునుగాక. మీరు ప్రభువును ఆరాధించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయునుగాక.

0: దైవజనులు, బ్రదర్ థామస్ గారు ఇప్పుడు మీ కొరకు ప్రార్థించెదరు.
1: కడవరి దినాల్లో మనుషులందరి పైన నా ఆత్మను కుమరిస్తానని చెప్పిన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, మేము నువ్వు నివసించున్న పరిశుద్ధమైన ఆలయమై ఉన్నాము. ఈ శరీరము నాయన నువ్వు నివసించట కొరకు ఏర్పాటు చేయబడింది తండ్రి. ఇప్పుడే క్యాసెట్ ఉంటున్న ప్రతి ఒక్కరిలో నువ్వు నివసించాలని యేసుక్రీస్తు నామములో ప్రతిమాలుతున్నాను. ఇప్పుడే నీ దివ్య ప్రభాగము ప్రతి ఒక్కరిని తాకాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే యేసు క్రీస్తు నామములో ఉన్న శక్తి అందరిలో క్రియ చేయాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే నాయన పరిశుద్ధాత్మ కోసము కనిపెడుతున్న ప్రతి ఒక్కరిని నాయన నీ ఆత్మశక్తితో నింపాలని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, 9 వారాల కోసం కనిపెడుతున్న వారిని ఇప్పుడే యేసు క్రీస్తు నామములో 9 వారాల చేత నింపమని అడుగుతున్నాను ప్రభువా. ఇప్పుడే నాయన నీ పరిశుద్ధ ఆత్మ కార్యము వారిలో జరుగునగాక, యేసు నామములో జరుగునగాక, యేసు నామములో జరుగునగాక, యేసు నామములో ఇప్పుడే జరుగునగాక. అభిషేకించండి రాజా, అరికాలు మొదలుకొని శిరస్సు మట్టుకు నీ ప్రభావం ఆవరించునగాక. తండ్రి, నీ రాకడ కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని యేసు నామం బట్టి వేడుకుంటున్నాం.

0: మీరు పాడాలి.
1: తరతరములకు రాజువా,
0: మరొకసారి మీరు
1: యుగ యుగములకు ప్రభువా,
0: స్వరమెత్తి
1: తరతరములకు రాజువా,
0: మరొకసారి

0: మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులకు శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా యెహోషువ గ్రంథము 9-10 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. 9వ అధ్యాయంలో హాయి యుద్ధం తర్వాత దేవుని సెలవు లేక గిబియోనీయులతో ఇస్రాయేలు చేసిన నిబంధన పరిణామాల గురించి వివరిస్తుంది. యోర్దానుకు పశ్చిమాన ఉన్న అనేక దేశాలు ఇస్రాయేలును ఓడించేందుకు ఒకటయ్యారు. అలాంటి వారిలో ఒకరైన గిబియోనీయులు ఇస్రాయేలీలకు భయపడి వారి వద్దకు వెళ్ళి తాము దూర ప్రాంతం నుండి వచ్చామని చెప్పుకొని కపటోపాయంతో వారితో ఒక శాంతి ఒప్పందాన్ని చేసుకున్నారు. వారి పన్నాగంలో యెహోషువ చిక్కుకున్నట్లుగా చూస్తాం. ఇది యెహోషువ చేసిన ఘోరమైన తప్పిదంగా ఇందులో పరిగణించబడింది. దేవుని సంప్రదించకుండా స్వంత నిర్ణయాలతో ఈ శోధనలో పడిపోయారు. ఇక 10వ అధ్యాయంలో ఇస్రాయేలీలు 5 రాజులను ఓడించినట్లుగా చూస్తాం. యెహోషువ అమోరీలతో యుద్ధం చేయించినప్పుడు జరిగిన ఒక అద్భుత సంఘటనను ఇందులో గమనిస్తాం. యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యుడు ఆగిపోయాడు. చివరికి అమోరీల 5 రాజులను యెహోషువ హతం చేసిన వైనాన్ని ఇందులో గమనిస్తాం. ఇక సందేశాన్ని వింటూ కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకోవడానికి మనము సిద్ధపడదామా?
1: శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం యెహోషువా గ్రంథం 9-10 అధ్యాయాలు. ఏకాగ్రతతో వినండి. 9వ అధ్యాయంలో యెహోషువా ప్రదర్శించిన యుద్ధనీతిని చూడండి. కనాను దేశమందలి స్థితిగతులు బాగా ఎరిగినవాడు యెహోషువా. మునుపు ఈ దేశాన్ని వేగు చూడడానికి వచ్చిన వారిలో తను ఒకడు. కనాను దేశమందలి కేంద్రాన్ని ఆక్రమించాడు. దేశాన్ని 2 విభజించాడు. సైన్యాన్ని వ్యూహపరచడంలో యెహోషువా ఎంతో నేర్పుగలవాడు. అవసరాన్ని బట్టి రాత్రివేళ కూడా సైన్యాన్ని నడిపించాడు. ఆయా పట్టణాల్లో మాటుగాండ్రను ఉంచాడు. ముఖ్య పట్టణాలను కొల్లగొట్టాడు. యుద్ధనీతిని యెహోవా పర్యవేక్షణలో కనపరిచాడు, ప్రయోగించాడు. 9వ అధ్యాయంలో ఒక గొప్ప మోసం జరిగింది. ఇస్రాయేలీయులను గిబియోనీయులు మోసం చేశారు. గిబియోనీయుల వృత్తాంతం నెహెమ్యా గ్రంథంలో రాయబడి ఉంది. గిబియోనీయులు హివ్వీయులు అని పిలువబడతారు. నెహెమ్యా యెరూషలేము గుమ్మాలను మరమ్మతు చేసేటప్పుడు గిబియోనీయులు పనిలో ఎంతో సాయపడ్డారు. దావీదు రాజు దగ్గర ఉన్న శూరులలో ఒకడు గిబియోనీయుడు. ఇక్కడ ఈ 9వ అధ్యాయంలోని గిబియోనీయులు తరచుగా ఇస్రాయేలుకు సమస్యలు సృష్టిస్తూ వచ్చారు. యెహోషువా కనాను దేశంలో 3 శత్రువులను ఎదుర్కోవలసి వచ్చింది. ఎరికో, హాయి, గిబియోనీయులు. అలాగే క్రైస్తవ విశ్వాసికి కూడా 3 శత్రువులున్నారు. ఎరికో అనగా లోకం, హాయి అనగా శరీరం, గిబియోనీయులు అనగా సైతాను. మొదటి రెండింటినీ యెహోషువా జయించాడు. అయితే గిబియోనీయులు ఎంతో ఉపాయశాలురు. యెహోషువాతో యుద్ధం చేయడానికి, ఇస్రాయేలుతో విశేషించి యెహోషువాతో యుద్ధం చేయడానికి స్థానిక జనులందరూ వచ్చి తారసిల్లారు. కాని వారే ఘోరంగా ఓడిపోయారు. గిబియోనీయులు సంధి ప్రయత్నాలు చేశారు. వారు కపటోపాయంతో రాయబారుల్లాగా వేషం వేసుకుని బయలుదేరారు. దిక్కులేని కాందిసీకుల్లాగా నటించారు. వారు గిల్గాలునందలి శిబిరములో ఉన్న యెహోషువా వద్దకు వచ్చి అన్నారు, "మేము దూరదేశము నుండి వచ్చాము. మాతో ఒక నిబంధన చెయ్యండి. అసలు వీరు హివ్వీయులు. మేము నీ దాసులం. బహుదూరము నుండి వచ్చాము. నీ దేవుడైన యెహోవా కీర్తిని, ఆయన నామమును విన్నాము. యొర్దాను అద్దరిని, యెహోవా సీహోను ఓగు రాజులను ఎలా జయించింది అది కూడా విన్నాము." శ్రోతలు చూచారా, వీరు చెబుతున్నవన్నీ అబద్ధాలు. దూరం నుంచి వచ్చాము అంటున్నారు, అది అబద్ధం. వారి నివాసం యెరూషలేముకు చాలా దగ్గర. తిండి బట్టలు కూడా మాకు లేవు అంటున్నారు, ఇది మరో అబద్ధం. యహోవా నామము అంటున్నారు, అదంతా దొంగభక్తి. యహోషువా వారి మాటలు నమ్మి మోసపోయాడు. దేవుణ్ణి సంప్రదించకుండా వారితో సంధి చేసుకున్నాడు, తొందరపడ్డాడు. ఎరికో అంటే లోకం. విశ్వాసం ద్వారా ఎరికోను గెలిచాడు యహోషువా. హాయి అంటే శరీరం. ఇది అంతర్గత పోరాటం. పరిశుద్ధాత్మ సాయంతో శరీరాన్ని జయించగలం. మూడో శత్రువు సైతాను. గిబియోనీయులు సైతానుతో పోల్చబడడం విశేషం. ఎఫెసి పత్రిక 6:11 అపవాది తంత్రములను ఎదిరించడానికి శక్తిమంతులమవ్వాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకోవాలి. గిబియోనీయుల తంత్రాలను యహోషువా ఎరిగి ఉండాల్సింది. యాకోబు పత్రిక 4:7 అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు పారిపోతాడు. గిబియోనీయుల కుతంత్రంలో యహోషువా చిక్కుకున్నాడు. వారి కళ్ళబొల్లి మాటలు విని మోసపోయాడు. గిబియోనీయులతో ఒడంబడిక చేశాక దాన్ని రద్దు చేయడానికి వీలు కాలేదు. వారు తమ పొరుగువారే అని పసిగట్టలేకపోయాడు. యహోవా తోడని చెప్పి ప్రమాణం చేశాడు. వారిని హతం చేయవలసి ఉండగా సంధి చేసుకుని గొప్ప తప్పు చేశాడు. యహోషువా 9:19-20 మేము వారికి ఎట్టి హాని చేయలేము, వారిని బతకనీయాల్సి వచ్చింది అని ఇశ్రాయేలీయులు గుర్తించారు. గిబియోనీయులు చేసింది మోసమే, అయినా మాట ఇచ్చారు గనుక వారి జోలికి పోకూడదు. అయితే గిబియోనీయుల మోసం వారికే బెడిసి కొట్టింది. వారి దాస్యం వారిమీదనే నిలిచి ఉంది. కట్టెలు కొట్టడానికి, నీళ్లు చేదడానికి మాత్రమే వారు నియోగించబడ్డారు. గిబియోనీయులు నిజం ఒప్పుకున్నారు. ప్రియశ్రోతలు, యహోషువా ఎదుర్కొన్న శోధనలే మనకు ఎదురవుతాయి. శత్రువు తంత్రాల నెరిగి వమ్ము చేయడానికి దేవుడే మనకు మెళుకువ జ్ఞానము అనుగ్రహించాలి. మనం పావురముల వలె నిష్కపటులము, పాముల వలె వివేకులము అయి ఉండాలి. యహోషువా యుద్ధనీతిలో ఆరితేరినవాడే కాని ఈ సంధి రాయబారం విషయంలో తప్పటడుగు వేశాడు. దేవుని నడుపుదల కోసం కనిపెట్టలేదు. గిబియోనీయుల విషయంలో యహోషువా నైతిక బాధ్యత వహించక తప్పలేదు. శ్రోతలు వింటున్నారా? అనాలోచితంగా ప్రమాణాలు చేయకూడదు. గిబియోనీయుల వంచనా శిల్పం వల్ల వారికే తీరని నష్టం కలిగింది. ఇశ్రాయేలీయులు గొప్ప పాఠం నేర్చుకున్నారు. మోసగించటం పాపం, కాని మోసపోవడం బలహీనత. అప్రమత్తులమై ఉండాలి. ఇశ్రాయేలీయులు చేసిన పొరపాట్లు కొన్ని ఉన్నాయి. శత్రువులు పెట్టిన భోజనం వీరు తిన్నారు. గిబియోనీయుల ఉప్పు తిన్నారంటే వారికి అపకారం చేయకూడదు. ఇశ్రాయేలీయులు గిబియోనీయులతో చేసుకున్న సంధి ఫలితం గిబియోనీయులకు శిక్షగానే పరిణమించింది. వారు వెట్టి చాకిరీ చేసే దాసులుగా ఉండిపోయారు. వారికి ఎట్టి ఆధిక్యమూ లేదు. వారి మీద శాపం నిలిచి ఉంది. వారికి స్వేచ్ఛ లేదు. సమాజంలో గౌరవమూ లేదు. ఇశ్రాయేలీయులు వాగ్దత్త భూమిలో నివసించేటప్పుడు వారితో ఒకటైపోకూడదు. తమ ప్రత్యేకతను కాపాడుకోవాలి. వారితో వియ్యమందకూడదు. దేవుని ప్రజలు రాబోయే యుగంలో పరిపాలకులు. అందుకే దానికి తగినట్టుగా ఇప్పుడు జీవించాలి. పాపాన్ని ఖండించాలి. పరిశుద్ధతను ప్రేమించాలి. దేవుని రాజ్యమును, ఆయన నీతిని మొదట వెదకాలి. మనసు మారి నూతనమవటం వల్ల రూపాంతరం చెందుతూ ఉండాలి. శ్రోతలు, మనమిప్పుడు యహోషువా 10:1 వస్తున్నాము. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు దక్షిణ ప్రాంతాలపై దండెత్తుతున్నారు. 5 రాజులను ఓడించాడు. సూర్యుడు సైతం ఆగిపోయాడు. అమోరీ రాజులు అపజయం పాలయ్యారు. హిజ్కియా రాజు కాలంలో అహాజు గడియారపు పలక మీద 10 ముందరికి నడిచిన నీడ 10 వెనుకకు తిరిగిపోయేటట్లు దేవుడు చేయలేదా? హిజ్కియా జీవితాన్ని దేవుడు పొడిగిస్తున్నాడు అనడానికి అది నిదర్శనం. 2 రాజులు 20:8-11 ఈ వృత్తాంతం రాయబడి ఉంది. యెహోషువా విషయంలో దేవుని ఆజ్ఞ మేరకు సూర్యుడు ఆగిపోయాడు. ప్రకృతి శక్తులు కూడా దేవునికి లోబడతాయి. యెహోషువా 10వ అధ్యాయం వివరాలు. యెరూషలేము రాజైన అదోనీసెదెకు, అతని ప్రజలు, ఇశ్రాయేలు సాధించిన విజయాలను గురించి విన్నారు. చాలా భయపడ్డారు. గిబియోను పట్టణం హాయి కంటే పెద్దది. అదోనీసెదెకు మిగతా రాజులకు వర్తమానం పంపాడు. అతని మిత్రరాజ్యాలు 5. ఈ రాజులందరూ అమోరీయులు. వీరందరూ ఏకమై గిబియోనును ముట్టడించారు. గిబియోనీయులు యెహోషువాకు వర్తమానం పంపారు, మమ్మలను రక్షించండి, వచ్చి సాయం చెయ్యండి. గిల్గాలులో ఉన్న యెహోషువా తన సైన్యంతో బయలుదేరి వచ్చాడు. యెహోవా అన్నాడు, వారికి భయపడకు, నీ చేతికి వారిని అప్పగించాను. వారిలో ఎవడూ నీ ఎదుట నిలవలేడు. దేవుడు శత్రు సైన్యాలను కలవరపరిచాడు. యెహోషువా గిబియోను ఎదుట శత్రువులను ఘోరంగా హతం చేశాడు. బేత్హారాను నుండి హజేకా వరకు దేవుడు వారి మీద భయంకరంగా వడగండ్లు కురిపించాడు. శత్రువులెందరో చనిపోయారు. ఇశ్రాయేలీయులు ఖడ్గము చేత చంపిన వారికంటే ఆ వడగండ్ల చేత చచ్చినవారు ఎక్కువ మంది. ఆ సందర్భంలో యెహోషువా ప్రార్థన చేశాడు. సూర్యుడా, నీవు గిబియోన్లో నిలవాలి. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలవాలి. ఇశ్రాయేలు వారు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచాడు, చంద్రుడు ఆగాడు అనే మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉంది. సూర్యుడు ఆకాశమధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమించ త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కాని దానికి తరువాత కాని ఉండలేదు. ఆనాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధం చేశాడు. అప్పుడు యెహోషువా తన సైన్యంతో గిల్గాలుకు తిరిగి వచ్చాడు.

0: శ్రోతలు వింటున్నారా, గిబియోనీయులు అంటే హివ్వీయులు. గిబియోనీయుల పక్షంగా యెహోషువా యుద్ధం చేసి గెలిచాడు. తాను అంతకుముందు గిబియోనీయులతో సంధి చేసుకుని ఉన్నందున ఈ యుద్ధం చేయక తప్పదు. అమోరీయులను హతం చేయవలసిందని దేవుని ఆజ్ఞ. 12వ వచనంలో యెహోషువా చేసిన ప్రార్థన ఉంది. సూర్యుని గమనాన్ని దేవుడు ఆపివేశాడు. యుద్ధం చేయడానికి యెహోషువాకు వెలుగు కావాలి. దేవుడు సౌరమండలాన్ని ఆపేశాడు. ఎండ తీవ్రం కాకుండా దేవుడు వడగండ్ల వాన కురిపించాడు. యెహోషువా దేవుని సాయంతో గొప్ప విజయం సాధించాడు. సూర్యుణ్ణి దేవుడు ఆపడం గొప్ప అద్భుతం. అవునా, నీతి సూర్యుడైన యేసు పరలోకము నుండి రావడం అంతకంటే గొప్ప అద్భుతం. ప్రభువు సూర్యుణ్ణి ఆపినప్పుడు దేవుని జ్ఞానము శక్తి బయలుపరచబడ్డాయి. అయితే నీతి సూర్యుడైన దేవుని కుమారుడు మానవుడై అందరి కోసం సిలువ మీద చనిపోయాడు. ఈ విధంగా తన ప్రేమను వెల్లడించాడు. ఈ యేసును నీ వ్యక్తిగత రక్షకుడని ప్రభువని అంగీకరించావా సోదరుడా సోదరి? యెహోషువా 10వ అధ్యాయం 16వ వచనం, ఆ రాజులు 5 పారిపోయి మక్కేదా గుహలో దాక్కున్నారు. యెహోషువా వారిని ఆ గుహలోనే దొరికించుకున్నాడు. వారిని అక్కడనే దిగ్బంధన చేశాడు యెహోషువా. అమోరీయుల పాపం పండింది. అమోరీయ రాజునైనా పశ్చాత్తప్తుడై దేవునికి లోబడి ఉంటే దేవుడు క్షమించి రక్షించేవాడే. కాని వారు అలా చేయలేదు. అందుకే వారి మీదికి దేవుడు తీర్పును శిక్షను పంపాడు. ఎంత ఘోర పాపి అయినా రక్షించడానికి యేసుప్రభు సిద్ధంగా ఉన్నాడు. విశ్వసిస్తే నిత్య జీవం, లేకపోతే నిత్య నాశనం. యెహోషువా 10వ అధ్యాయం 20వ వచనం నుండి, వారు బొత్తిగా నశించే వరకు యెహోషువా శత్రు సంహారం చేశాడు. ఇశ్రాయేలీయులకు విరోధంగా ఒక్క మాటైనా అనడానికి ఎవనికి గుండె చాలలేదు. యెహోషువా అన్నాడు, ఆ గుహకు అడ్డం తీసివేసి గుహలో నుండి ఆ 5 రాజులను నా వద్దకు తీసుకురండి. వారిని తెచ్చారు. యెహోషువా ఇశ్రాయేలీయులందరినీ పిలిపించాడు. సేనాధిపతులతో అన్నాడు, మీరు దగ్గరికి రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదాలుంచండి. వారు అలాగే చేశారు. యెహోషువా అన్నాడు, మీరు భయపడకండి, జడవకండి, దృఢత్వం వహించి ధైర్యంగా ఉండండి. యెహోవా వీరికి ఏమి చేశాడో అదే శత్రువులందరికీ మీరు చేయండి. యెహోషువా వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని ఉరితీశాడు. వారి శవాలు సాయంకాలం వరకు చెట్లకు అలాగే వేలాడుతున్నాయి. పొదుగుంకినప్పుడు ఆ శవాలను తొలగించి వారు దాగిన గుహలోనే ఆ శవాలను పడవేసి గుహాద్వారమందు పెద్ద రాళ్లు పడేశారు. అదే రోజున యెహోషువా మక్కేదాను పట్టుకున్నాడు. రాజును సైన్యాన్ని అక్కడికక్కడే హతం చేశాడు. లిబ్నాను ముట్టడించాడు. శత్రువులను హతమార్చాడు. ఆ తరువాత లాకీషును ముట్టడించాడు. అందులో ఉన్నవారినందరినీ ఖడ్గంతో హతం చేశాడు. గెజరు రాజైన హోరాము లాకీషుకు సాయం చేయాలని వచ్చాడు. అతడూ హతమైపోయాడు. ఎగ్లోను, ఆ తరువాత హెబ్రోను, దాని రాజును, దాని సమస్త పురములను, అక్కడి ప్రజలను యెహోషువా హతం చేశాడు. ఆ తరువాత దెబీరును ఓడించాడు. 40వ వచనం, అప్పుడు యెహోవా మన్యప్రదేశాన్ని, దక్షిణ ప్రదేశాన్ని, చెరియల ప్రదేశాన్ని, వాటి రాజులందరినీ జయించాడు. శత్రువులను నిశ్శేషంగా హతమార్చాడు. కాదేశు బర్నియా మొదలుకొని గాజా వరకు, గిబియోను వరకు, గోషెను దేశమంతటినీ యెహోషువా జయించాడు. జైత్రయాత్ర చేసి చివరికి యెహోషువా గిల్గాలుకు చేరుకున్నాడు. ప్రియ శ్రోతలు వింటున్నారా, ఈ అధ్యాయంలోని ఇశ్రాయేలు విజయాలను ఒక్కసారి పరిశీలించండి. శత్రురాజుల మెడలను కాళ్ల కింద తొక్కేశారు. యెహోషువా దేవుని సాయంతో శత్రురాజులను, వారి సైన్యాలను హతమార్చాడు. దేవుడు యెహోషువాకు ఆజ్ఞ ఇచ్చాడు, వాగ్దత్త భూమిలో అపవిత్రత అనేది ఉండకూడదు. యెహోషువా దేవుని ఆజ్ఞను తూచా తప్పకుండా నెరవేర్చాడు. దేవుడు నీ జీవితంలోని పాపాన్ని తొలగించుకో అన్నప్పుడు వెంటనే ఆ పని చెయ్యాలి. మన జీవితంలో పాప నిర్మూలన దేవుని చిత్తం. యెహోషువాలాగా నిర్దాక్షిణ్యంగా కనికరించక ప్రతి పాపాన్ని పట్టుకొని సిలువ వెయ్యాలి. మధ్యప్రాచ్య దేశాలలో విజేత ఓడిపోయిన శత్రువు మెడమీద కాలుపెట్టి నిలవడం పరిపాటి, అనగా శత్రువు పూర్తిగా వశమైపోయాడని అర్థం. అతడు మళ్లీ లేవడానికి వీల్లేదు. ఇశ్రాయేలు సైన్యంలో ఒక్క సైనికుడు కూడా చనిపోలేదు, గాయపడలేదు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? శ్రోతలు, అలనాడు యెహోషువాను నడిపించిన దేవుడే ఈ రోజున నిన్ను నన్ను నడిపిస్తున్నాడు, గెలిపిస్తున్నాడు. గతకాలంలో మనకు సహాయం చేసిన దేవుడే ఇక ముందు కూడా మనకు తోడై ఉంటాడు. ఈ అధ్యాయంలో 12వ వచనంలో యాషారు గ్రంథం పేర్కొనబడింది. యాషారు గ్రంథం ఒక పాటల పుస్తకం. ఇందులో గత చరిత్రలోని అంశాలను పాటల రూపంలో రాశారు. చరిత్రలోని దేవుణ్ణి మహిమపరిచే పాటలవి. యాషారు గ్రంథం పాటల సంపుటం. యాషారు అనే గాయకుడు ఎన్నో పాటలను సేకరించి ఒక గ్రంథంగా రూపొందించాడు. యెహోషువా దేవునికి చేసిన ప్రార్థన ఒక పాటలాగా ధ్వనిస్తోంది. సూర్యచంద్రులు ఆగిపోయారంటే ఇది వింత అనిపించవచ్చు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది గదా. సూర్యుడు ఆగిపోయాడు అంటే అది గ్రహాలన్నిటిని గురించి చెప్పిన మాట. కాలం స్తంభించిపోయింది, దేవుడి గడియారం ఆగిపోయింది. సూర్యుడు ఉదయించాడు అస్తమించాడు అని చెప్పుకుంటాము గదా, అది సామాన్య భాషాప్రయోగం అంతే. దేవుడు చేసిన అద్భుతమేమిటంటే యెహోషువా కోసం ఆ రోజును దేవుడు పొడిగించాడు. దేవుడు కాలగమనాన్ని స్తంభింపచేశాడు. దేవుడే ఆ యుద్ధాన్ని జరిగించాడు. శత్రురాజులందరూ ఏకమై వచ్చినా ఇశ్రాయేలును ఏమీ చెయ్యలేకపోయారు. గిబియోనీయులతో సంధి కారణంగా యెహోషువాకు పరోక్షంగా యుద్ధంలో కలిసి వచ్చింది. 5 శత్రువులను ఒకే చోట ఎదుర్కోగలిగాడు. గిబియోనీయులు అసలు ఇశ్రాయేలీయులకు శత్రువులే. అయినా యెహోషువా వారితో సంధి చేసుకున్నందువల్ల వారి పక్షాన పోరాడవలసి వచ్చింది. రోమాపత్రిక 8:28 దేవుణ్ణి ప్రేమించేవారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము వారి మేలుకే సమకూడి జరుగుతుంది, అనగా దేవుడే అలా జరిగిస్తాడు. ప్రియ సోదరుడా, సోదరి, దేవుడు నీ పక్షాన ఉన్నాడనే అనుభవం నీకుందా? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారికి ఈ లోకములో శత్రువులు ఎవరూ లేరు. సైతానే మనకు ఆగర్భశత్రువు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడైయుండునుగాక. ఆమేన్.
1: యెహోషువాను మోసపుచ్చిన కపటోపాయులు ఎవరు? యెహోషువాను మోసపుచ్చిన కపటోపాయులు ఎవరు? 1 మోయాబీయులు, 2 అమోరీయులు, 3 గిబియోనీయులు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలరా, ఈ సందేశంలో మనము హాయి యుద్ధం తర్వాత దేవుని సెలవు లేక గిబియోనీయులతో ఇస్రాయేలు చేసిన నిబంధన పరిణామాల గురించి విన్నాం. గిబియోనీయులు ఇస్రాయేలులకు భయపడి వారి వద్దకు వెళ్ళి తమ దూర ప్రాంతం నుండి వచ్చామని చెప్పుకుని కపటోపాయంతో వారితో శాంతి ఒప్పందాన్ని చేసుకున్నారు. వారి పన్నాగంలో యెహోషువ చిక్కుకున్నట్లుగా చూశాం. ఇది యెహోషువ చేసిన ఘోరమైన తప్పిదంగా పరిగణించబడింది. దేవుణ్ణి సంప్రదించకుండా సొంత నిర్ణయాలతో ఈ శోధనలో పడిపోయారు. ఇస్రాయేలీయులు గిబియోనీయులపై ఎప్పటికీ దాడి చేయకూడదనే నిబంధనకు అతడు అంగీకరించాడు. ప్రభు ఆలోచన తీసుకోకపోవడంతో ఈ నిర్ణయం ఘోర తప్పిదంగా మారింది. కనాను దేశంలో ముగ్గురు శత్రువులు ఉన్నట్లే మనకు కూడా ఆధ్యాత్మికంగా ముగ్గురు శత్రువులు ఉన్నారు. ఎరుకో అనగా లోకం, హాయి అనగా శరీరం, గిబియోనీయులు అనగా సైతాను. యెహోషువ ఎదుర్కొనిన శోధనలే మనకు ఎదురవుతాయి.

0: ప్రియా సహోదరుడా, సహోదరి, ఇట్టి దేవుణ్ణి నీ రక్షకునిగా ప్రభువుగా అంగీకరించావా? అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: నిరీక్షణ మహిళ టీడబ్ల్యూఆర్ ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ
1: నిరీక్షణ మహిళ కార్యక్రమానికి స్వాగతం.

0: నా పేరు శ్వేత. పల్లవి కూడా మనతో ఉండడం సంతోషం. పల్లవి, ఎలా ఉన్నావు? ఒక భార్యగా, తల్లిగా నీకు చాలా పనులుంటాయి కదూ?
1: అవును శ్వేత, కొన్నిసార్లు నాకు ఈ పనులన్నీ కొండల్లాగా అనిపిస్తాయి. అమ్మయ్యా, ఒక కొండ ఎక్కగలిగాను అనుకునేసరికి ఎదురుగా మరొక కొండ కనిపిస్తుంది. వాటికి అంతులేదనిపిస్తుంది.
0: పల్లవి, నువ్వేం చెప్తున్నావో నాకర్థమైంది. ఇంట్లో ఒకరే ఉన్నా చేయాల్సిన పనులెన్నో ఉంటాయి. ముఖ్యమైన పనులు, ఉపయోగకరమైన పనులు చేయాలన్న శోధన వల్ల నేను కూడా శక్తికి మించిన పనులు చేయాల్సి వస్తుంది. కాని నిజం చెప్పాలంటే, ఇలా ఊపిరి సల్పని పనులు మన జీవిత శైలికి అంత ఆరోగ్యకరం కాదు.
1: ఎక్కువ పనులు చేయడం వల్ల మాత్రమే మనకు ఒత్తిడి కలగదు. ఎక్కువగా అలసిపోయినా, మానసికంగా కలవరం ఉన్నా మనకు ఒత్తిడి కలగవచ్చు.
0: మన అందరి లోపల ఏదో ఒక విధమైన ఒత్తిడితో కూడిన భావాలుంటాయన్నది వాస్తవం. మన జీవిత పరిస్థితులు ఎలా ఉన్నా అవి మనకు ఒత్తిడి కలిగిస్తున్నా, దేవుడు ఆశించిన విధంగా మనం సమతుల్య జీవితం కలిగి ఉండడానికి మనం కొన్ని నియమాలు పాటించవచ్చు. ఈరోజు జీవితానికి పాఠాలు అనే భాగంలో మధురిమగారు మనకు సహాయపడే సలహాలిస్తారు.
2: మీ స్నేహితులు గాని కుటుంబస్తులు గాని ఎప్పుడైనా ఊరకుండు, తొందర పడవద్దు అని మీతో చెప్పారా? అలా చెప్పడం కొన్నిసార్లు సులభం అనిపిస్తుంది. ఒత్తిడితో కూడిన జీవితాన్ని ఎలా సంభాళించాలో మనలో చాలామందికి తెలియదు. ఒత్తిడి మరియు చింత మన మనస్సులపై, స్నేహితులతో, కుటుంబస్తులతో మనకున్న సంబంధాలపై దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. మనల్ని అనారోగ్యానికి, అస్వస్థతకు కూడా గురిచేస్తాయి. మనం అలాగే ఒత్తిడితో కూడిన జీవనశైలిలో కొనసాగుతూ ఉంటే కొంతకాలానికి చాలా అనారోగ్యం పాలవుతాము. కొన్నిసార్లు మన జీవితంలో ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుంది. మరికొన్నిసార్లు అది మనలో వ్యాపిస్తూనే ఉంటుంది, కాని మనం ఒత్తిడికి లోనవుతున్నామన్న సంగతే మనకు తెలీదు. మనం ఆందోళన చెందుతున్నామనడానికి కొన్ని గుర్తులేమంటే, మన నడక, భోజనం చేయడం లేక దైనందిన పనులను హడావిడిగా చేయడం, జరిగిపోయిన వాటిని గూర్చిగాని భవిష్యత్తును గూర్చిగాని ఎక్కువగా చింతించడం, చికాకుగా ఉండడం, ఏదో పెద్ద భారాన్ని మోస్తున్నట్లు తలంచడం, దినమంతా అలసటతో బాధపడడం.

0: శరీరంలో ముఖ్యంగా మెడ ముఖం భుజాలు వీపు ఛాతి మరియు కడుపులో బాధగా ఉండడం వాటి నుండి ఉపశమనం కోసం ఇతర ప్రయత్నాలు చేయడం మనకు ఎదురవుతున్న ఆందోళనకరమైన పరిస్థితులను మనం ఆపలేకపోయినా ఒత్తిడిని తట్టుకోగలగడానికి కొన్ని సూచనలను పాటించవచ్చు. ఆ సూచనలేంటో చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. కొంతసేపు దేవుడు చేసిన అందమైన సృష్టిని తిలకించండి. సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని మిలమిల మెరిసే నక్షత్రాలను చంద్రుణ్ణి నీలిమేఘాలను చూస్తే మీ మనస్సు తెప్పరిల్లుతుంది. నెమ్మదిగా నడవండి. భోజనం చేసేటప్పుడు ఇంటి పనులు చేస్తున్నప్పుడు హడావిడిగా చేయకుండా నింపాదిగా చేయండి. భోజనం తరువాత చిన్న విరామం తీసుకోండి. మీ శరీరం పౌష్టికాలను జీర్ణించుకునేందుకు సమయం ఇవ్వండి. పగటిపూట మీ దవడ మెడ భుజాలు వీపు మొదలైన భాగాలలో ఒత్తిడి ఉందేమోనని గమనించుకోవాలని జ్ఞాపకం ఉంచుకోండి. గట్టిగా శ్వాస పీల్చుకొనండి మరియు ఒత్తిడిగా ఉన్న భాగాన్ని నెమ్మదిగా చాపి విశ్రమించండి. మీ దైనందిన పనుల మధ్య ఉపశమనం కొరకు మధ్యలో చిన్న చిన్న విరామాలు తీసుకోవడం మంచిది. ఒకవేళ మీ మనసు గతంలోకి లేక భవిష్యత్తులోనికి పరిగెత్తుతున్నది చింతిస్తున్నది అనుకుంటే ఒక్క క్షణం గుండె నిండుగా శ్వాస పీల్చుకునండి మరియు మీకు ఏది సంతోషాన్నిస్తుందో దానిమీదకి మీ మనస్సును మళ్లించండి. కొన్నిసార్లు మనం వేసుకున్న దుస్తులు బిగుతుగా ఉన్నా అననుకూలంగా ఉన్నా శ్వాస పీల్చుకోవడం కష్టమవుతుంది, కాబట్టి ఒత్తిడి ఉన్నట్లు అనిపిస్తుంది. కాబట్టి మనకు సౌఖ్యంగా ఉండే దుస్తుల్ని ధరించడం వలన ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మరో సలహా ఏమంటే, మీ సమస్యలను మనోభావాలను అర్థం చేసుకోగల ఒక మంచి స్నేహితురాల్ని కలిగి ఉండండి. మీ సమస్యలను అనుభూతులను మీ లోపలే ఉంచుకుంటే మీ మానసిక భావోద్వేగ భౌతిక ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుంది. చివరగా ప్రార్థన చేయడం మర్చిపోవద్దు. మీ భావాలన్నీ దేవునికి చెప్పుకోవడం మంచిదే. విశ్రాంతి కొరకు, నడిపింపు కొరకు మరియు జ్ఞానం కొరకు ఆయనను అడగండి. ఒక్క విషయం మాత్రం జ్ఞాపకం ఉంచుకోనండి, మీ జీవితంలోనికి ఒత్తిడి రావచ్చు కానీ దాన్ని అలాగే కొనసాగించుకోవద్దు. మీ జీవితాన్ని గూర్చి ఆలోచించడానికి కొంత సమయం తీసుకుని ఒత్తిడిని తగ్గించగల కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మీరు ఆరోగ్యవంతమైన జీవనశైలిని కలిగి ఉండవచ్చు. దేవుడు మీకు ఇచ్చిన వాటిని సంపూర్ణంగా ఆనందించవచ్చు. ఒకవేళ మీకు ఒత్తిడి కలిగించే అలవాట్లో మళ్లీ పడిపోతే వెంటనే ఇంతకుముందు చెప్పిన సలహాలను పాటించండి. అప్పుడు మిమ్మల్ని చూసేవరైనా తొందరపడకు ఊరకుండు అని చెప్పినప్పుడు ఏం చేయాలో మీకు తెలుస్తుంది.
1: థ్యాంక్స్ మధురిమ్మ గారు. శ్రోతలు విన్నారు కదూ, మీ ఒత్తిడిని తగ్గించుకోవాలంటే మీ సమస్యలు ప్రభువునకు అప్పగించడం అన్నిటికంటే ఉత్తమమైన మార్గం. మీ ప్రియ స్నేహితుల కన్నా కుటుంబస్తుల కన్నా మిమ్మల్ని హత్తుకొని ఉండే స్నేహితుడాయన. మీ చింతలన్నీ ఆయనపై వేయండి.
2: ఇక మన జీవిత పరిస్థితులను మనం అదుపు చేసుకోలేము అని అనుకున్నప్పుడు ఒత్తిడి కలుగుతుంది. నిజంగానే చాలాసార్లు మనం వాటిని అదుపు చేయలేము. మనల్ని ప్రేమించి మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని తన ఆధీనంలో ఉంచుకునే దేవుడు మనకుండడం ఎంత గొప్ప ధన్యత.
1: కాబట్టి రక్షించే దేవుని హస్తానికి అందనిదంటూ ఏమీ లేదన్న ఆదరణతో ఇక మన చింతలన్నీ ఆయన మీద వేయవచ్చు. ఈ విశ్వమంతా ఆయన సృజించాడు. సమస్తము ఆయన ఆధీనంలో ఉందని దేవుని వాక్యం చెప్తుంది.

0: మహిళలు, శ్వేత, పల్లవి ఇంకా మధురిమ గారు చెప్పిన విషయాలు విన్నాక మీకు ఏమనిపిస్తున్నది? మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులలో ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉండవచ్చు అన్న ధైర్యం వచ్చింది కదూ. ఈరోజు మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను గురించి, ముఖ్యంగా మనం తప్పించుకోలేని, మార్చుకోలేని అసాధ్యమైన పరిస్థితులను గురించి ఏం చేయాలో మీతో చెప్పాలనుకుంటున్నాను. అసాధ్యము అంటే ఏంటి, మీరేమనుకుంటున్నారు? నిఘంటువులో దానికి సాధ్యం కానిదని, చెయ్యలేని అసమర్థత అని, సాధించలేనిదని, వీలు కానిది అని అర్థాలు ఉన్నాయి. నా మట్టుకైతే అది అనేక విషయాలను నా మనస్సుకు తెస్తున్నది, నా జీవితంలో అనుభవించిన సంగతులను అది జ్ఞాపకం చేస్తోంది. ఇక పరిష్కారం లేదు అనుకున్న పరిస్థితులు, దాన్ని పరిష్కరించడానికి మరి ఏ మార్గం లేదు అనుకున్న పరిస్థితులను నా జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నాను. అలాంటి పరిస్థితిలో కొన్నిసార్లు నేను పూర్తిగా చచ్చబడినట్లు అయిపోయాను. ఇక ఏమాత్రం కదలలేని స్థితికి వచ్చాను. మీరు ఎప్పుడైనా ఇలా అనుభవించారా? అలాంటి స్థితి మనల్ని భయపెడుతుంది కాదంటారా? అయినా నేను వెనక్కి తిరిగి చూచుకున్నప్పుడు ఏదో ఒక విధంగా ఆ అసాధ్యమైన పరిస్థితులు ఎలా పరిష్కరించబడ్డాయో, అవి ఎలా మాయమైపోయాయో గమనించగలిగాను. మన జీవితంలో ఏర్పడిన అలాంటి పరిస్థితులను గురించి ఆలోచిద్దాం. అసాధ్యంగా కనిపించే ఈ పరిస్థితులలో మీరు ఎలా ప్రతిస్పందిస్తారు? సాధారణంగా మనం ఏమి చేస్తామంటే, ఆ పరిస్థితులను మొదట మన చేతుల్లోకి తీసుకొని మనమే వాటిని తొందరగా పరిష్కరించుకోవాలని అనుకుంటాం, అవునా? మహిళలుగా మనం తట్టుకోగలుగుతాము, నిర్వాహకులము, పరిస్థితులను తిరిగి బాగు చేయడానికి చేయాల్సిందంతా చేస్తాము. కానీ కొన్నిసార్లు ఆ సమస్య ఎంత పెద్దగా ఉంటుంది అంటే మనం గాభరా పడతాం, లేక దాన్ని తప్పించుకుంటాం. మరికొన్నిసార్లు స్త్రీలందరూ చేసే పనినే మనము చేస్తాం. మనం ఏడుస్తాం, దాని గురించి ఇతరులతో చెప్పుకుంటాం. బాగా ఆలోచించండి, ఎవరికీ సమస్తము సాధ్యమో ఆ దేవునితో ఎందుకు చెప్పుకోము? మనం అసాధ్యమైన పరిస్థితిని ఆయన వద్దకు తీసుకుని వెళ్లిన ప్రతిసారి దేవుడు అద్భుతంగా, ఊహించని విధానంలో వాటిలో నుండి మనల్ని బయటికి తీసుకొని వస్తాడు. మానవరీత్యా అవి అసాధ్యమైనవే, కాని ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. ఈరోజు నేను ఐగుప్తులో నుండి తప్పించుకున్న ఇస్రాయేలీయులను గురించి ఆలోచిస్తున్నాను. 400 సంవత్సరాల క్రితం ఏర్పడిన గొప్ప కరువులో ఆహారం కొరకు వెతుక్కుంటూ వారు ఆ దేశానికి వెళ్లారు. కాబట్టి అక్కడే ఉండిపోయారు. అక్కడ వారు బానిసలుగా ఉండేలా బలవంతం చేయబడ్డారు. వారిని అనగదొక్కాలనుకున్న వారి చేతుల్లో చాలా శ్రమలు అనుభవించారు. బానిసలుగా వారు కష్టపడి పనిచేయాల్సి వచ్చింది. ద్వేషానికి గురయ్యారు. ఐగుప్తుల చేత బాధించబడ్డారు. అయితే దేవుడు వారిని సమృద్ధిగా ఆశీర్వదించాడు. వారు సంఖ్యలో విస్తరించనారంభించారు. వాళ్లు ఎంతగా విస్తరించారంటే వారిని చూసిన ఐగుప్తీయులు భయపడ్డారు. వారు అలా అభివృద్ధి చెందకుండా వారికి పుట్టే మగపిల్లలను చంపాలని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఇక వాళ్లు అసాధ్యమైన పరిస్థితిలో చిక్కుకున్నారు. ఏది ఏమైనా దేవుడు మాత్రం వారిని విడిపించడానికి ఒక వ్యక్తిని సిద్ధం చేస్తున్నాడు. ఇస్రాయేలీలకు పుట్టిన మగబిడ్డగా మోషే తన తల్లి ద్వారా ఒక జమ్ముపెట్టెలో పెట్టబడి నది ఒడ్డున విడిచిపెట్టబడిన అద్భుతంగా తప్పించబడ్డాడు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, అతడు ఫరో కుమార్తెకు దొరకడం, ఆమె అతన్ని రాజభవనానికి తీసుకుని వెళ్లి సొంత కుమారునిగా దత్తత తీసుకోవడం మనకు తెలిసిన విషయమే. కొన్ని పరిస్థితులను బట్టి మోషే ఐగుప్తును విడిచిపెట్టాల్సి వచ్చింది. తరువాత అతడు 40 సంవత్సరాలు అరణ్యంలో గడపాల్సి వచ్చింది. దేవుని ప్రజలను విడిపించి అసాధ్యమైన పరిస్థితి నుండి బయటికి నడిపించే బృహత్తరమైన కార్యం కొరకు దేవుడు అతన్ని సిద్ధపరుస్తున్నాడు. ఒక్క నిమిషం ఆగి ఆలోచిద్దాం. మనకు ఇక ఏ ఆధారం లేదనుకున్నప్పుడు, ఏ నిరీక్షణ లేదనుకున్నప్పుడు మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని బయటికి తీసుకొని రావడానికి దేవుడు ఏదో ఒక ఏర్పాటు చేస్తున్నాడని, ఏదో ఒక మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడని మర్చిపోవద్దు. బైబిల్ ఇలా చెప్తుంది, నిర్గమకాండము 2:23. ఇస్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. విన్నారు కదూ, తన ప్రజలకు ఏమి సంభవిస్తున్నదో దేవునికి తెలుసు. ఆయన వారిని గూర్చి చింతించాడు, వారిని గూర్చి బాధపడ్డాడు. ఎంత ఆశ్చర్యం! మీకు ఈ విషయం తెలియకపోవచ్చు, కాని ఈ లోకాన్ని సృష్టించిన దేవునికి, మిమ్మల్ని నిర్మించిన దేవునికి మీరు తెలుసు. మీకు ఏమి సంభవిస్తున్నదో ఆయనకు తెలుసునని, ఒకవేళ మీరు శ్రమంలో ఉంటే ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడన్న నిశ్చయతను కలిగి ఉండండి. ఒకవేళ మీరు ప్రస్తుతం అసాధ్యమైన పరిస్థితిలో ఉన్నారేమో, ఎవరి ద్వారానైనా బాధను అనుభవిస్తున్నారేమో, మీ సృష్టికర్త అయిన దేవునికి అది తెలుసు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు. దేవుడు స్త్రీ పురుషులను సృష్టించినప్పుడే మనం ఆయనకు అవిధేయులమవుతామని, ఆయన నుండి వైదొలిగిపోతామని, తిరుగుబాటు చేస్తామని ఆయనకు తెలుసు. కాని మనం మళ్లీ ఆయన వద్దకు రావడానికి ఆయన ఒక మార్గాన్ని సిద్ధం చేశాడు. మన పాపము నుండి మనల్ని విడిపించడానికి దేవుడు తన సొంత కుమారుడైన యేసును సిద్ధం చేశాడు. మోషే ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీయులను విడిపించడానికి చాలా సంవత్సరాల క్రితమే దేవుడు అతన్ని సిద్ధపరిచాడు. అదేవిధంగా మనం ఆయన నుండి దూరం అవ్వకముందే మన పాపాల నుండి మనల్ని విడిపించడానికి జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఒక ఏర్పాటు చేశాడు. బైబిలులో యోహాను సువార్త 1:1 యేసుప్రభు ఆది నుండి ఉన్నాడని దేవుడు బయలుపరుస్తున్నాడు. దేవునితో ఉన్న ఆయన ఈ లోకానికి వచ్చాడు, కాని ఈ లోకము ఆయనను స్వీకరించలేదు. వాస్తవంగా ఆయన తన సొంత సృష్టి అయిన తన సొంత ప్రజల ద్వారా మరణానికి అప్పగించబడ్డాడు. కాని దేవుడు యేసు శిలువపై మరణించుట ద్వారా, మన పాపాన్ని ఆయనపై వేసుకోవాలన్న ప్రణాళిక ద్వారా మనకు అసాధ్యమైన పరిస్థితిలో ఒక మార్గాన్ని సిద్ధం చేశాడు. ప్రియ స్నేహితులారా, మీ జీవితం మిమ్మల్ని అసాధ్యకరమైన పరిస్థితిలో ఉంచినదని మీరు భావిస్తే మీ సృష్టికర్త అయిన దేవుని వైపుకు మళ్ళండి. మిమ్మల్ని ఊర్చి ఎరిగిన, మీ మొరను వినే, మీ కొరకు బాధపడే ఆయనను మీ జీవితాన్ని తన స్వాధీనంలో ఉంచుకొనుమని ప్రార్థించండి. మీకు అసాధ్యమైన వాటిని చెయ్యమని అడగండి. ఒకవేళ మీకు యేసు ఎవరో తెలియకుంటే తనను తాను మీకు ప్రత్యక్షపరచుకొనుమని మరియు మీ పాప భారమును తీసివేయమని అడగండి. ఆయన అందునిమిత్తమే వచ్చాడు. ఒకవేళ మీరు యేసును తెలుసుకున్న వాళ్లైతే, అసాధ్యంగా ఉన్న మీ పరిస్థితిని మీరే బాగు చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే దాన్ని ఆపండి. మీ సొంత ప్రయత్నం చేయకండి. దయచేసి మీ సమస్యను, అసాధ్యమైన మీ పరిస్థితిని దేవునికే అప్పగించండి. అసాధ్యుడైన దేవుణ్ణి దాన్ని గూర్చి మరియు మిమ్మల్ని గురించి శ్రద్ధ తీసుకొనివ్వండి. దేవుని వాక్యమైన బైబిలులో ఇలా వ్రాయబడింది, మనుషులకు అది అసాధ్యమే కాని దేవునికి సమస్తము సాధ్యమే. మహిళలు, ఈ అద్భుతమైన దేవుడు మీ జీవితంలోనికి రావాలని ఈరోజు మీరు ఆశిస్తే, మీకు అసాధ్యమైన పరిస్థితులను ఆయన హస్తాలలోనికి తీసుకోవాలని మీరు కోరితే నాతో కలిసి ఈ ప్రార్థన చేయండి. ప్రియమైన తండ్రి, సర్వలోకాన్ని సృష్టించిన మా సృష్టికర్త, మీరు నా మొరను వింటున్నందుకు, నాకు సహాయం చేయాలని ఇష్టపడుతున్నందుకు మీకు వందనాలు. నా పాపాన్ని తీసివేయడానికి యేసు శిల్వలో మరణించినందుకు వందనాలు. దయచేసి ఈరోజే నా జీవితాన్ని మీ స్వాధీనంలోనికి తీసుకొనండి. నన్ను మీరు ఏ పరిస్థితిలో ఉంచాలని కోరినా నేను మిమ్మల్ని నమ్మడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కదానిని అసాధ్యుడవైన దేవుడవైన మీకు వదిలేయడానికి సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.
1: థాంక్స్ షారోన్ గారు. మహిళలు, మన జీవితాలలో అనుమతించబడిన ఏ పరిస్థితి అయినా, అది అసాధ్యమైనదని అనిపించినా, దానిని మన ఎదుగుదల కొరకు మరియు ఆయన మహిమ కొరకు దేవుడే అనుమతించాడని అర్థం చేసుకుని మనమందరం ప్రోత్సాహాన్ని, గొప్ప నిరీక్షణను పొందుదాం. ఈ విధమైన దృక్పథముంటే మన పరిస్థితులన్నింటినీ పూర్తిగా నూతన విధానంలో చూడగలుగుతాం. దేవుడు మన జీవితాలలో ఆయన పరిపూర్ణ ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాడన్న నిశ్చయతను కలిగి ఉంటాము. ఈ పాట విని మరీ ఎక్కువగా బలపడదాం.

0: దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? మనం ఆయన చేతికి అప్పగించినప్పుడే కాదుగాని, మనం అలా చేయాలని మన పరలోకపు తండ్రి ఆశిస్తున్నప్పుడు ఆయన ఇలా చెప్తున్నాడు, మీ భారం మోయలేనంత బరువుగా ఉంది అనుకున్నప్పుడు దానిని నా హస్తాలలో పెట్టండి.
1: ఇక ఆలస్యం ఎందుకు? మనకు అసాధ్యమైన పరిస్థితులలో సైతం ఆయన మన ప్రతి అవసరాన్ని తీర్చగలడని నమ్మి మన భారాలన్నీ ప్రభువుపై మోపుదాం. కొన్నిసార్లు అలా ప్రార్థనలో ప్రభువుకు అప్పగించాక కూడా ఆ పరిస్థితిని మళ్లీ నా చేతుల్లోకి తీసుకోవాలన్న శోధన కలుగుతుంది.
0: అవునవును, చాలాసార్లు నాకు కూడా అలా జరిగింది. చాలా సులభంగా మన తీర్మానాన్ని మార్చుకుంటాము. నేను అలా చేసి నా సమస్యను మరెక్కువగా పెంచుకున్నాను.
1: నువ్వలా చెబుతూ ఉంటే నాకు ఒక కథ గుర్తొస్తుంది. ఒక మిషనరీ కార్లో ఓ పల్లెటూరి వైపు వెళ్తున్నాడు. ఒక మనిషి తలపై పెద్ద మూటతో ఎండలో నడిచి వెళ్తుండగా చూశాడు. అంత బరువు మోసుకుంటూ వెళ్తున్న అతని చూసిన మిషనరీకి జాలేసింది. అతని పక్కనే కారాపి తలుపు తెరిచి లోపలికి వచ్చి కూర్చోమని చెప్పాడు. అతడు సంతోషంగా కారెక్కాడు. అలా కొన్ని మైళ్ళు వెళ్లారు. ఎందుకో మిషనరీ వెనక్కి తిరిగి చూశాడు. ఆ పల్లెటూరివాడు కార్లో కూర్చున్నాడు కాని అతని తలమీద మూట అలాగే ఉంది. కనీసం ఇప్పుడైనా ఆ బరువును తగ్గించుకోవచ్చన్న తలంపు అతనికి రాలేదు. ఈ కథ వింటూ ఉంటే మీకు నవ్వు రావచ్చు, కాని కొన్నిసార్లు మనం కూడా అలాగే చేస్తాం. మన భారాలని మోసే ప్రభు ఉండగా మనమెందుకు భారాన్ని మోయాలి?
0: మంచి మాట చెప్పావు శ్వేత. ఇక ఆలస్యమెందుకు? ఇప్పుడే మన భారాన్నంతా ప్రభువుపై మోపుదాం. హృదయాలను తేలిక చేసుకుందాం. ఇక మన సమయం అయిపోయింది. మళ్లీ వచ్చేవారం కలుసుకుందాం. ఈ కార్యక్రమంలో వినిపిస్తున్న ఆరోగ్య సూత్రాలను పొందాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి.
2: ఇంతవరకు మీరు నిరీక్షణ మహిళ కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందిన ఆశీర్వాదాలను, మీ ప్రార్థన అంశాలను మాకు ఉత్తరం ద్వారా లేక ఫోన్ ద్వారా తెలియజేయండి. ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
3: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

సింఫోనీ గాస్పుల్ టీం సమర్పిస్తున్న మరో విశిష్ట క్రైస్తవ జానపద గీతాల క్యాసెట్ నీ సల్లని సూపే. రచన సంగీతం

ఒమేగా యేసే, అవతరించిన లోగోస్ వాక్యం యేసే. ఆయనే సృష్టికర్త, రక్షకుడు, కరుణామయుడు, మృత్యుంజయుడు. నీలో నాలో నివసిస్తున్న సజీవదేవుడు, ఆయనకే స్తుతి స్తోత్రములు.

పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం.

0: దేవుని యొక్క అపారమైన కృప కనికరాన్ని బట్టి మనందరినీ కూడా ఈ రీతిగా కాచి కాపాడుతూ ఉన్న దేవునికి కోట్ల కొలది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలాసార్లు మనం దేవుడు అనగానే మనం ప్రార్థన చేసుకునేది, లేకపోతే దేవుని దగ్గర ఆశించేది మన యొక్క బాధలు, మన కష్టాలు, మన సమస్యలు, మనం వెళ్తున్న దారుణమైన పరిస్థితులు దేవుడు ఎప్పుడు మారుస్తారు, ఎప్పుడు నా ప్రార్థనలకి జవాబు చెప్తారు, నా సమస్యలు ఆయన ఎప్పుడు తీరుస్తారు అనే ఒక అభిప్రాయం ఉంటుంది. రెండవదిగా, నేను దేవునిలో ఎదగాలి, దేవుని కొరకు జీవించాలి, నా కుటుంబాలు రక్షించబడాలి, ఒక ఆత్మీయమైన ఎదుగుదలను గూర్చిన తృష్ణ కూడా మనకి ఉంటుంది. ఒకవేళ మనం ఏదైనా ఒక అలవాట్లో ఉంటే దేవునికి అయిష్టమైన ఒక తలంపులు కానీ, కార్యం కానీ, అలవాటు కానీ మన జీవితాల్లో ఉంటే అప్పుడు కూడా ఈ అలవాటు నుంచి, లేకపోతే ఈ పరిస్థితి నుంచి నేను బయట పడి పరిశుద్ధంగా జీవించాలి, ఇలాంటి దృక్పథాలతో మనం దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం. ఇదంతా మన వైపు నుంచి. ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా మన వైపు నుంచి. ఇంకా ఒకవేళ మీకు వేరే కారణాలు ఉంటే కూడా ఉండవచ్చు, కానీ దేవుని వైపు నుంచి దేవుడు మన దగ్గర ఏం కోరుతూ ఉన్నారు మనకి బాగా అర్థమవ్వాలంటే, మనం ఏదైనా ఒక వస్తువు కొన్నాం అనుకో, లేకపోతే ఒక టికెట్ కొనుక్కోడానికి వెళ్ళాం అనుకో, ఒక పావుల అయినా 10 రూపాయలు అయినా అది చెల్లిస్తేనే కానీ ఆ టికెట్ మన చేతికి రాదు. పర్వాలేదులే తీసుకో అంటాడా? ఎవరు అనరు. అలాగే దేవుడు మన సమస్యలు తీర్చాలన్నా, లేక దేవునికి మనం ఇష్టమైన బిడ్డలుగా ఉండాలన్నా, దేవుని కోసం మనం ఈ లోకంలో ఏదో ఒకటి చేయాలన్నా, దేవుడు కూడా మన దగ్గర కోరేవి కొన్ని ఉన్నాయి. అవి ఇంచుమించు మీ అందరికి కూడా తెలుసు. పరిశుద్ధమైన జీవితం, చెప్పండి, పరిశుద్ధమైన జీవితం, క్షమాపణతో కూడిన జీవితం, పవిత్రమైన జీవితం, దేవునికి ఇష్టమైన జీవితం, ఇతరులను క్షమించగలిగే జీవితం, ఎలాంటి కక్షలు, పగలు, ద్వేషాలు. ఈరోజు మనకి ఏదైనా మనసు కష్టమైతే దేవుడు చెప్పిన సూత్రం ప్రకారం ఒక రాత్రి కూడా తెల్లారకూడదు. సూర్యుడు అస్తమించే లోపల నీ కోపం ఏమైపోవాలంట? మాయమైపోవాలి, సూర్యుడితో పాటు వెళ్ళిపోవాలి. పవిత్రమైన జీవితం, ఒక సాక్ష్యమైన జీవితం. ఒక వ్యక్తిని చూస్తే ఇరుగు పొరుగు వాళ్ళు, మీరంతా బళ్ళేసుకున్నావు, లేకపోతే ఇళ్లలో బయలుదేరి వస్తే వెళ్తూ ఉన్నారు చర్చికి, నిజంగా ఎంత బాగుంటారో వీళ్ళు, ఎంత పరిశుద్ధంగా ఉంటారో, ఎంత నెమ్మదిగా ఉంటారో, అలాంటి భక్తి నేను కూడా చెయ్యాలి అనే ఒక ప్రేరణ ఇతరుల్లో మనం కలిగించగలగాలి. వీటన్నిటితో పాటు నేను చాలా రోజులుగా ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటానంటే, ఒక్కొక్క టాపిక్ తీసుకొని ధ్యానం చేసుకుంటూ ఉంటాను. అలాగే ఈ మధ్య నేను మనసాక్షి అనే అంశాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాను. సాధారణంగా ఈ మనసాక్షి అనేది మనం ఎప్పుడు వాడతాం? మీ మనసులో అనుకోండి, ఎప్పుడు వాడతాం? మనం ఎవరికైనా చాలా సహాయం చేశాక వాళ్ళు ఏదో సందర్భంలో మన మీద తిరగబడు, లేకపోతే మనల్ని గురించి ఏదన్నా చెడ్డగా చెప్పు, లేకపోతే మనతో పోట్లాడుకొస్తే అప్పుడు మనసులో చాలా బాధపడి, వీళ్ళకి అస్సలు మనసాక్షి లేదు, ఇంకెప్పుడు కూడా వీళ్ళకి సహాయం చేయకూడదు అని తప్పకుండా మీ అందరి జీవితాల్లో కూడా అనుకొని ఉండి ఉంటారు. అనుకోలేదా? అనుకోలేదా? అనుకోలేదా? అనుకునే ఉండి ఉంటాం. నేను కూడా ఒక సందర్భంలో చాలా విపరీతమైన బాధ పడిపోతూ ఉంటే మనకి జవాబులన్నీ కూడా బైబిల్లోనే దొరుకుతాయి. ఆ రోజు నేను బైబిల్ చదువుతూ ఉన్నాను, అంటే నా ఓన్ పోర్షన్, మామూలుగా చదివే వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. అప్పుడు నాకు ఒక మాట కనపడి నాకు చాలా ఆదరణ అనిపించింది. మీకు కూడా తెలిసిన మాటే, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. నేను ఈ మాట చదివాక చాలా ఆదరణ పొందాను, చాలా ఊరట పొందాను. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. తప్పిదమ్మునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడ్లా మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడ్లా అది దేవునికి హితమగును. తీసారా అందరూ? మొదటి పేతురు 215వ పేజీ కొత్త నిబంధన. తప్పిదానికి దెబ్బలు తింటే అదేంటది, అది మామూలే. కానీ మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడలా అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితే, దేవుడు మనల్ని పరలోకం ఇవ్వటానికి పిలిచారు, ఈ లోకంలో దేవుని రాజ్యానికి వారసులంగా ఉండటానికి పిలిచారు, ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలిచారు, చాలా విషయాలకి పిలిచారు. దాదాపు 11-12 పాయింట్లు అక్కడ చెప్పుకోవచ్చు. అదే సమయంలో మేలు చేసి బాధపడటానికి కూడా మనల్ని దేవుడు పిలిచారు. మించుమించు ఈ మాట మనందరి జీవితాల్లో నెరవేర్తుంది. కానీ ఈరోజు మన టాపిక్ మనస్సాక్షి. చెప్పండి, మనస్సాక్షి. చాలా తక్కువగా ఈ మనస్సాక్షిని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. మరి నేను బైబిల్ చదువుకుంటూ దాదాపు 13 రకాల మనస్సాక్షిని గురించి రాసుకున్నాను. ఇంకెన్నున్నాయో నాకైతే తెలీదు, ఇదేది బైబిల్ డిక్షనరీ చూసి కాదు, నాకు నేను చదువుకుంటూ రాసుకున్నాను. మొట్టమొదటిగా అపొస్తల కార్యాలు 23వ అధ్యాయం 1వ వచనం. పౌలు మహాసభ వారిని తేరుచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనసాక్షి కలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటున్నానని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచిన వారికి ఆజ్ఞాపింపగా. పౌలు తీర్పు కొరకు నిలబడ్డాడు. ఇది ఇక్కడ మాట ఉంది కదా, మహాసభవారు. దయచేసి ఈ వాక్యం వినేటప్పుడు మన మనస్సాక్షిని కూడా మనం పరీక్ష చేసుకోవాలి. ఊరికే వాక్యం వింటున్నామని కాదు, నాకు ఎలాంటి మనస్సాక్షి ఉంది? పౌలు తీర్పు కొరకు నిలబడ్డాడు. రోమా గవర్నర్ ఉన్నాడు, అక్కడ సైనికులు ఉన్నారు, సహస్రాధిపతులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, నింద మోపడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రధాన యాజకుడు ఉన్నాడు, ప్రధాన యాజకుడితో పాటు కొంతమంది యాజకులు వచ్చింటారు. ఇక్కడ ఒక మాట ఉంది, ఏ మాట ఇది? మహాసభ. ఇదేమి 10 మంది ఒకరు ఇద్దరు ఉన్నది కాదు, ఇదేంటంట, మహాసభ. ఆ మహాసభ వారిని తేరుచూచి అందరినీ చూశాడు. ఏ మాట చెప్తే బాగుంటుంది అనుకున్నాడు. పరిశుద్ధాత్మ అతని నోటి వెంట ఒక మాట పలికిచ్చారు, నేను నేటి వరకు కేవలము మంచి మనసాక్షి కలిగి దేవుని ఎదుట నడుచుకున్నాను. ఎంత సవాలైన ఒక మాట, ఎంత గొప్ప మాట, మనం చెప్పగలమా? అలాగా మనం మన బంధువులు కానీ, మన చుట్టాలు కానీ, లేకపోతే మనకి ఎవరన్నా వచ్చినప్పుడు, లేకపోతే సాక్ష్యం చెప్పడానికి నిలబడినప్పుడు, నా జీవితంలో నేను ఎప్పుడూ కూడా మంచి మనస్సాక్షి కలిగి జీవించాను, నేను దేవుని ఎదుట మాట చెప్పగలను. చాలాసార్లు మన మనస్సాక్షిని మనం చంపేసుకుంటూ ఉంటాం, మనస్సాక్షి లేకుండా బ్రతుకుతూ ఉంటాం. దేవుడు ఎన్ని మేలులు చేస్తూ ఉన్నా దేవుని పట్ల మనస్సాక్షి ఉండదు, మనుషుల పట్ల కూడా మనస్సాక్షి ఉండదు. ఈరోజు దేవుడు మనల్ని బ్రతికిచ్చారు అంటే నేను దేవుని కొరకు ఏ రీతిగా జీవించాలి అనే ఒక తపన మన జీవితాల్లో తప్పకుండా ఉండాలి. మహాసభ వారిని తేరుచూచేమన్నాడు, నేను దేవుని ఎదుట కేవలం మంచి మనస్సాక్షి కలిగి జీవించాను. ఆ మాట అనేసరికి ప్రధాన యాజకుడు తట్టుకోలేకపోయాడు. ప్రధాన యాజకుడికి చంప చెల్లుని కొట్టినట్టు ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఇదే ప్రధాన యాజకుడు యేసు ప్రభుని సిలువకు అప్పచెప్పాడేమో తెలీదు, ఇదే ప్రధాన యాజకుడు మరి క్రైస్తవులను హింసలకి అప్పగిస్తూ ఉన్నాడు, పత్రాలు రాసి ఇస్తున్నాడు, అధికారం ఇచ్చేస్తున్నాడు, వెళ్ళు క్రైస్తవులను మీరు చంపేయచ్చు. మన మన కుటుంబాల్లో, వ్యక్తిగతమైన జీవితంలో, తల్లిదండ్రుల పట్ల, అక్కచెల్లెల పట్ల, అన్నదమ్ముల పట్ల దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఎలా బ్రతుకుతారో మనకి అనవసరం. కానీ నేను లేకపోతే నువ్వు, నేను కూడా బైబిల్ ఎప్పుడు చదివినా కూడా నాకు చాలా బాధ, వేదన, దుఃఖం వస్తూ ఉంటుంది. బైబిల్ ఎందుకు చదువుతాం మనం? ఆ మాటకు వస్తే ఆ బైబిల్లో మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. బైబిల్ ప్రకారం మన జీవితం సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి. రేపు మనల్ని పరలోకం తీసుకెళ్ళేది కూడా బైబిలే. పౌలు అంటున్నాడు, దేవుని ఎదుట ఒక మాట చెప్తా ఉన్నాను, నేను కేవలం ఎప్పుడు కూడా మంచి మనసాక్షి, కుటుంబాల్లో మనసాక్షి కలిగి జీవిస్తున్నామా? దేవుని పట్ల మనసాక్షితో జీవిస్తున్నామా? ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఎవరికి వాళ్ళం, నేను మామూలుగా ఏదో ప్రసంగం చెప్పాలని చెప్పట్లేదు. దేవుడు మన సమస్యలు తీర్చడం ఎంత ముఖ్యమో, అంతకన్నా ఇందాక మనం చెప్పుకున్నట్లు నీ చేతికి ఒక టికెట్ రావాలన్నా, ఒక వస్తువు రావాలన్నా, ఆ వస్తువు కొనుక్కున్నప్పుడు పైసాలతో సహా డబ్బులు చెల్లిస్తేనే వాడు ఆ వస్తువు మనకి ఇస్తారు. లేకపోతే ఏమంటారు, అమ్మ వెళ్ళి నువ్వు డబ్బులు పట్టుకొచ్చి పట్టుకెళ్ళు, నీ పొట్లం ఏమీ అవ్వదు, నీ ప్యాకెట్ ఇదిగో ఇక్కడ పెడుతున్నాను, డబ్బులు పట్టరా అంటారు. చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు నాకు ఎందుకు మేలు చేయట్లేదు, దేవుడు నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదు అనే కొన్ని కొన్ని విషయాలకి మనం బాధపడిపోతూ ఉంటాం. ఇది ఎవరికో చెప్పట్లేదు, నాకు నేను చెప్పుకున్నదే మీకు చెప్తా ఉన్నాను. దేవునికి కూడా మన దగ్గర కావలసినవి కొన్ని ఉన్నాయి. పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం, ఒక మాదిరికరమైన జీవితం, ప్రతి క్షణము కూడా దేవుణ్ణి సన్మానిస్తూ జీవించే జీవితం. ఇళ్ళల్లో ఉండు, బయట ఉండు, పని దగ్గర ఉండు, నీ ఎక్కడన్నా ఉండు, దేవుని యొక్క దృష్టికి పరిశుద్ధంగా, పవిత్రంగా, ఇష్టమైన జీవితం జీవించకపోతే భక్తి వ్యర్థం అనుకుంటా నేను. మహాసభవారిని బైబిల్ చదివినప్పుడు మనం ఊహించుకోవాలి. బైబిల్ చదివినప్పుడు ఎప్పుడు కూడా నువ్వే అక్కడ నిలబడ్డట్టు ఊహించుకోవాలి. అప్పుడు దాని అర్థం మనకి బాగా తెలుస్తుంది. మహాసభవారిని తేరి చూడటం వేరు, మామూలుగా చూడటం వేరు. అందరినీ చూశాడు. పౌలెప్పుడు కూడా పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంటాడు. నేనేం మాట్లాడాలి అనుకున్నాడేమో, దేవుడు ఒక మాట పలికిచ్చారు. నేను దేవుని ఎదుట, అపొస్తల కార్యాలు 23:1, నేను దేవుని ఎదుట మంచి మనసాక్షి కలవాడనై ఉన్నాను. ఈ మాట అనగానే ప్రధాన యాజకుడు తన్ను తాను పరీక్షించుకోవటం కాదు, అమ్మో ఎంత గొప్ప మాట అన్నాడు, అవును నిజమే, నేను ఎలాగా జీవిస్తూ ఉన్నాను. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది మీకైతే ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ ఒక వ్యక్తి అక్కడ నిలబడి నేను మంచి మనసాక్షితో దేవుని ఎదుట జీవించాను అనగానే ప్రధాన యాజకుడు గుండె పగిలిపోవాలి. అమ్మో అయితే నా బ్రతికేంటి, నేను ఒక ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు అంటే యూదులందరికీ కూడా ప్రధాన పూజారి అన్నమాట. ఇక అతన్ని మించినోడు ఇంకెవరు లేరు. అతని గుండె ఒక్కసారి ఆగిపోవాలి. నేనే మాట చెప్పగలనా, ఏంటి ఎలా చెప్తున్నాడు వ్యక్తి? ఆ వ్యక్తికి, పౌలుకి తీర్పు తీర్చడానికి కూర్చున్నాడు ప్రధాన యాజకుడు. అతని హృదయం ఏమీ స్పందించల. పైగా ఏమన్నాడు, అతనిని నోటి మీద కొట్టండి, ఒకవేళ మనం అక్కడ ఉండి ఆ మాట వింటే ఏడ్చేస్తాం నేనైతే అనుకుంటాను. అయ్యో ఆ గొప్ప దైవ చెండంత మాట చెప్తే కనీసం ఊరుకోవచ్చు కదా. ఏమన్నాడు, నోటి మీద కొట్టండి. చాలాసార్లు మనం దేవుని వాక్యం వింటాం కానీ ఆ వాక్యాన్ని పట్టించుకోం. వాక్యాన్ని పట్టించుకోం కాబట్టి జీవితాలు కూడా పట్టించుకోం. ఏ మాట చదివినా, ఏ మాట విన్నా వెంట వెంటనే మన జీవితాలకి దాన్ని మనం అన్వయించుకోవాలి. ఒక కాఫీ తాగినా, టీ తాగినా, పాలు తాగినా చక్కగా ఎంజాయ్ చేస్తా తాగుతాం, హ్యాపీగా తాగుతాం కదా. వేడికే లేకపోతే మళ్ళీ ఏం చేసుకుంటాం, మళ్ళీ వేడి చేసుకుంటాం. దాన్ని మనం ఆస్వాదిస్తాం, తెలుగులో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం, సంతోషంగా తాగుతాం, తృప్తిగా తాగుతాం. బైబిల్ చదివేటప్పుడు కూడా సంతోషంగా చదువు, తృప్తిగా చదువు. ఇది నన్ను పరలోకం తీసుకెళ్తుంది అనే ఒక ధ్యానపూర్వకంగా, దుఃఖంగా అమ్మో ఇది నా దగ్గర ఉందా లేదా అని ఆలోచించుకుంటూ చదవాలి. ఏ ప్రధాన యాజకుడిలాగా మనం ఉండకూడదు. ఎవరైనా మంచి చెప్తూ ఉంటే మాకు మాడిపోతూ ఉంటుంది. అలా కాదు బాబు, కొంచెం ఇలా ఉండు అని చెప్తా ఉంటే లోపల ఏమొచ్చేస్తుంది, కోపం వచ్చేస్తూ ఉంటుంది. మంచి చెప్పకూడదు మనిషికి, క్రైస్తవులకు కూడా చెప్పకూడదు, విశ్వాసులకు కూడా చెప్పకూడదు. ఒకసారి దేవుడు నాకేమిస్తారు కాదు, దేవుని పట్ల నా జీవితం ఎలా ఉంది, మొట్టమొదటి లక్షణం మంచి మనసాక్షి. ఇళ్ళల్లో పిల్లలు తల్లిదండ్రుల పట్ల, తల్లిదండ్రులు పిల్లల పట్ల, ఫ్రెండ్స్ అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు. చాలా గొడవలు వస్తాయి ఎక్కడ, ఆస్తుల దగ్గర చాలా గొడవలు వస్తాయి ఎక్కడ, అహం, నేను ఎవరికి వంగడానికి ఇష్టపడను, నా మాటే నెగ్గాలి, నేను చెప్పిందే చెయ్యాలి, పర్సనాలిటీ, నేనే గెలవాలి, నా మాట పైన ఉండాలి, నేను చెప్పినట్టు అందరూ చేయాలి. ఒక పోరాటం, పర్సనాలిటీ కాన్ఫ్లిక్ట్ అంటాం, ఒక పోరాటం ఇళ్ళల్లో. ఏ నువ్వు చెప్పిందే చేయాలా, నేను ఎందుకు చేయాలి, ఏమి లేదు లోపల, ఏమి లేదు లోపల. మంచి మనసాక్షి. భక్తి ఆటలు కాదండి, భక్తి సరదా కాదు, భక్తి ఏదో తమాషా కాదు, భక్తి భావోద్రేకం కాదు, భక్తి డౌన్ టు ఎర్త్ అంటాం ఇంగ్లీష్లో. ఆగు, ప్రాక్టికల్గా జీవితంలో దేవుడికి చూపించవలసిన లక్షణాలు. ఇదే మంచి మనసాక్షిని గురించి మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. ఉపదేశానుసారమేదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఎలా వస్తుందంట ఈ మంచి మనసాక్షి? ఇక్కడ చెప్తా ఉన్నాడు ఉపదేశానుసారమేదనగా. అసలు ఏంటి బైబిల్ అంతా? అమ్మో ఎంత బైబిలా, 66 పుస్తకాలా? ఈ మొత్తం కలిపితే ఉపదేశానుసారము ఏదనగా, ఏంటి ఉపదేశం, ఏం చెప్తావు, ఏం చెప్తావు? దేవుడు పక్షంగా నిలబడి పవిత్ర హృదయం నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. 3 విషయాలు. ఏమి ఇంత చాటభారతం చెప్పలేదు ఇక్కడ, ఏవేవో చెప్పలేదు, 3 చాలా సింపుల్గా. పవిత్రమైన హృదయం, హృదయం ఎప్పుడు పవిత్రంగా ఉంచుకో. కోపాలు, ద్వేషాలు, కక్షలు, పగలు, సోమరితనం, నిద్రమత్తు, మురికి, ఇవన్నీ చూడటం, సెల్ ఫోనుల్లో వ్యర్థమైనవి చూడటం, అనవసరమైనవి మాట్లాడటం, చెత్త చెదారం అంతా హృదయంలో పోగేసేసుకొని యేసు ప్రభువా నీకు వందనాలని ఎలా అంటాం? అసలు దేవుడికి అయిష్టమైన అన్ని లోపల దాచుకొని దేవా నీకు వందనాలు అనగలమాసలు ఆలోచించకుండా భక్తి చేస్తాం. అందుకనే జీవితంలో కూడా ఆత్మీయంగా ఎదుగా ఉపదేశానుసారమేమనగా పవిత్ర హృదయం నుండి రెండు మంచి మనసాక్షి నుండి. ఏ మనసాక్షి? ఇది మంచి మనసాక్షి కలిగి ఉండు. ఒకరికొకరు మనసాక్షిగా బతకాలి. కుటుంబాల్లో మనసాక్షి ఉండాలి. నీకు మేలు చేసిన వాళ్ళకి ఎప్పుడు నువ్వు ద్రోహం చేయకూడదు. వాళ్ళ గురించి ఎప్పుడు చాటుగా కూడా మనం చెడ్డ మాట మాట్లాడకూడదు. మూడు, నిష్కపటమైన విశ్వాసం. ఏ విశ్వాసం అంటే ఇది నిష్కపటమైన విశ్వాసం. ఇది స్వార్థంతో కూడిన విశ్వాసం కాదు. దేవుడు నాకు ఏదో మేలు చేయాలి మేలు చేయాలి మేలు చేయాలి మేలు చేయాలి జలగల్లాక పీకటం కాదు. దేవుడు మన హృదయం మన జీవితం మన విశ్వాసం చూస్తారు. ఏ విశ్వాసం కావాలంటే దేవుడి దగ్గర నిష్కపటం హృదయం, నిష్కపటంగా ఉండడం, కపటము లేని హృదయం. మాట అవునంటే అవును, కాదంటే కాదంతే. నమ్మకంగా ఉండు, మనిషికి నమ్మకంగా ఉండు, దేవునికి నమ్మకంగా ఉండు. నేను చాలాసార్లు అనుకుంటాను, ఎప్పుడూ అనుకుంటాను, మనం ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు లేకపోతే ఇలా మందిరంలోకి వచ్చినప్పుడు అక్కడ నిలబడి 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి అని చెప్తూ ఉంటాను. ప్రభు మీ సన్నిధిలోకి వస్తున్నాను, నేను కూడా చేసుకుంటాను. మీ సన్నిధిలో అడుగు పెడుతున్నాను, మీ పక్షంగా నిలబడి వాక్యం చెప్తాను. మీ మందిరంలో అడుగు పెట్టడం నీకు ఇష్టంగా లేకపోతే నేను లోపలికి వెళ్ళడం ఏమవుతుంది? ఆశీర్వాదమా శాపమా? లేకుండానే ఎన్నోసార్లు శాపాన్ని తీసుకుని వెళ్తాం. గమనించాం, గుర్తించాం, ఆలోచించాం. నేను అడుగు పెట్టేది పరిశుద్ధమైన మందిరంలో. ఒక హాస్పిటల్కి వెళ్తే నీకు హాస్పిటల్ వాతావరణంలోకి వెళ్ళిపోతావు. మార్కెట్కి వెళ్తే మార్కెట్ వాతావరణంలోకి వెళ్ళిపోతాం. అర్థమైందా? రైల్వే స్టేషన్కి వెళ్తే లేకపోతే బస్టాండ్కి వెళ్తే మనం బస్టాండింగ్లో ఉన్నామన్న విచక్షణ మనకి ఉంటుంది. బస్టాండింగ్కి వెళ్ళి కాయగూరలు కొనుక్కో. బస్టాండింగ్కి ఎందుకు వెళ్తాం? బస్ ఎక్కటానికి వెళ్తాం, ఊరు ఎక్కటానికి వెళ్తాం. మందిరానికి ఎందుకు వస్తాం? మందిరానికి ఎందుకు వస్తాం? ఆదివారం అని వచ్చేస్తామా? కాదు. దేవుని యొక్క దృష్టి నా మీద ఉండాలి. దేవుడు నన్ను కనికరించాలి. దేవుడు నా మీద జాలిపడాలి. దేవుడు నన్ను రక్షించాలి. దేవుడు నా కుటుంబాన్ని రక్షించాలి. నశించిపోతున్న ప్రజల్ని దేవుడు రక్షించాలి. నేను మందిరంలో అడుగు పెట్టడం ఒక్క మాట చెప్పాలంటే ఆయనకి ఇష్టం అవ్వాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను లోపల అడుగు పెట్టడం నా బిడ్డ వచ్చేసిందే సన్నిధికి అని ఆయన సంతోషించాలి. అలాంటి దృక్పథంతో రావాలి కావని ఏదో ఆదివారం ఓలేసేసి 7 గంటల నుంచి 10 గంటలకు అయిపోద్ది, 9 గంటలకు అయిపోద్ది, ఇంటికి వచ్చేసి పనులు చేసేసుకోవచ్చు. అలా వస్తే దానివల్ల నీకేమీ ఆశీర్వాదం దొరకదు. ఎలా వస్తుందంట? పవిత్రమైన హృదయం, మంచి మనసాక్షి, నిష్కపటమైన విశ్వాసం. పవిత్రమైన హృదయం చెప్పండి. పవిత్రమైన హృదయం, మంచి మనసాక్షి, నిష్కపటమైన విశ్వాసం. అక్కడి నుండి వస్తుంది జీవితం, భక్తి. ఇది మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అక్కడే 3వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట ఉంది చూడం. 1 తిమోతి 3:9, విశ్వాస మర్మము పవిత్రమైన మనసాక్షితో గైకుని వారై ఉండవలెను. ఏ మనసాక్షి అంటే ఇది పవిత్రమైన మనసాక్షి. ఏ మనసాక్షి ఉండాలి? ఇందాక ఏ మనసాక్షి? మంచి మనసాక్షి. మంచి మనసాక్షికి పవిత్రమైన మనసాక్షికి తేడా ఏంటి? కొంచెం మీరే ఆలోచించండి. మనందరి చేతిలో ప్రపంచం అంతా ఉంది కదా, ఏముంది?
1: సెల్ ఫోన్, ఖాళీగా ఉన్నావు, చాలాసార్లు చూస్తూ ఉంటాను. ఏం చేస్తారు ఖాళీగా ఉంటే కొంతమంది సెల్ ఫోన్లో ఆటలాడతారు కదా, మీకు ఇష్టమైనవి ఏవో చూస్తూ ఉంటారు కదా, యవనస్తులు ప్రత్యేకంగా. మీ సెల్ ఫోన్ ఎవరైనా చూడొచ్చా మీ ఇంట్లో వాళ్ళు? చెప్పండి ఎవరైనా జవాబు. మీ సెల్ ఫోన్కి ఒక కోడ్ ఉంటుంది కదా, మీ ఇంట్లో వాళ్ళందరూ తెలుసా? మంచిది. నా సెల్ ఫోన్ ఎవరికన్నా తెలుసు, మన చర్చలకు కూడా తెలుసు. ఇదే మనసాక్షి, పవిత్రం, హోలీ, పరిశుద్ధం, వ్యర్థమైనవేవి చూడను.
2: మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపాదేవుని ప్రేమ పరిశుద్ధాత్మనిచ్చ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడయండి. నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమేన్.
3: మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.
4: ప్రాక్టికల్ విషయాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న ఇందులో ఒక పారబుల్ మాత్రమే కాదు, ఇది లైఫ్కి కావలసిన అవసరమైన విషయంగా ఉంది. నంబర్ 1, తప్పిపోయిన గొర్రెపిల్ల. దీని గురించి గతంలో చూశారు, దీన్ని ఫాలో చేసేవారు గత నమోదు చూడండి. 2వది, పోగొట్టుకున్న కాయిన్. ఈరోజు నమోదులో వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ అబౌట్ ది ప్రోడిగల్ సన్.

0: పలు ప్రశ్నలున్నాయి. లెట్స్ వెల్కమ్ బ్రదర్ జగన్. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. ఈ స్టోరీ ఎన్నిసార్లు అంటే చాలాసార్లు విన్నాం. అదేమంటే, ఒక తండ్రికి ఇద్దరు పిల్లలు, ఆ స్టోరీ ఒకడు వెళ్ళిపోయాడు, తిరిగి వచ్చాడు. అలా అని ఆ స్టోరీ చిన్న కుమారుడు చిన్న కుమారుడు అని చాలాసార్లు విన్నాం. నా ప్రశ్న ఏంటంటే, దీంట్లో నుండి పారాబుల్ డీకోడ్ చేసి పలు రహస్యాలు మాట్లాడుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడే రహస్యాలను బయలుపరచగలడు. పరిశుద్ధాత్ముడు ఇందులో ఏం చెప్పాలని ఆశించుచున్నాడు? ఈ కథ ఎందుకని ఇలా అమర్చబడింది?
1: యాక్చువల్గా మనం గత రెండు ఎపిసోడ్స్లోనూ మీరు చెప్పినట్టుగా తప్పిపోయిన గొర్రె, కనబడని నానెమ్మ గుర్చి చెప్పుకున్నాం. ఇవి రెండునూ వచ్చి, ఒకటి బయట కనబడకుండా పోయింది, మరొకటి లోన కనబడకుండా పోయింది. ఈ బయట కనబడకుండా పోయింది, కనిపెట్టడానికి శబ్దము తప్ప మరి ఏది కూడా కుదరదు. అయితే లోన కనబడంది కనిపెట్టడానికి దీపాన్ని వెలిగించి వెతకాలని ఉంది. సో ఈ విధంగా మీరు చూస్తున్నప్పుడు ఇవి రెండునూ రెండు కనబడని స్థలము, రెండు విధాలైన వెతుకులాట, రెండు విధాలైన కనిపెట్టడం. దీన్ని మనం ఎలాగ చూడగలుగుతామంటే, ఒకటి సంగములో చూశాం, మరొకటి వెలుపల కనబడకుండా పోయిన వారిని చూశాం. అంటే వారిని కనిపెట్టాల్సిన బాధ్యతను తెలుసుకున్నాం. ఈ రెండు పారబుల్స్ను చేరి ఈ మూడవ పారబుల్లో వచ్చి జాయిన్ అవుతున్నాయి. ఇప్పుడు మనం దానిగూర్చే చూడబోతున్నాం. యేసుక్రీస్తు ఉపమానం మీరు చెప్పినట్టుగా 2000 సంవత్సరాలుగా చెప్పబడుతూ ఉంది. దీని బేస్లో ఎన్నో చలనచిత్రాలు వచ్చాయి, ఎన్నో స్కిట్సు వచ్చాయి, డ్రామాలు వేశారు, ఎన్నెన్నో చేశారు. వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో మెసేజ్ ఇవ్వబడ్డాయి. అయినా ఇంకా అందులో మెసేజ్ ఉందంటే అప్పుడు ఈ ఉపమానం వెనుక ఎన్నుంటాయో చూడాలి. వస్తూ ఉంది. ఇదే బైబిల్ మహాత్మ్యము. ఇందులో రెండు ముఖ్యమైన కార్యాలు ఉన్నాయి. ఒకటి, మనమందరము కూడా, మనందరి దగ్గర ఒక అలవాటు ఉంది. అదేంటంటే, విలన్కి మనం హైపిచ్చే అలవాటు పడ్డాం. విలన్నే మనం అధికంగా ఫోకస్ చేస్తూ ఉంటాం. సో ఇందులో తండ్రి వద్ద నుండి ఒక కుమారుడు వెళ్ళిపోయాడు, దూరమయ్యాడు అని ఇలాగ చూస్తూ ఉన్నాం కదా.
0: తండ్రి

0: తప్పిపోయిన కుమారుడైన ఓడే బైబిల్లో లేదు. దేవుడు అతన్ని తప్పిపోయినట్టుగానే చూడాల, చివరి వరకు చిన్న కుమారుడిగానే చూస్తాను. అయితే ఇప్పుడు ఈ చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడు? ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాడు, తప్పిపోతూ ఉన్నాడు.
1: అవును.
0: సో ఈ చిన్న కుమారుడే ఆ యొక్క గొర్రె, కనబడకుండా పోయిన గొర్రె, బయట కనబడకుండా పోయినవాడు. ఇంటిలోనే కనబడకుండా పోయింది కదా నాణ్యము, అది ఎవరు అని అడిగినట్లయితే అదే ఈ పెద్ద కుమారుడు, ఆ ఎల్డర్ సన్. అతను ఇంట్లోనే కనపడకుండా పోయాడు. ఇప్పుడు ఈ రెండింటిని గుర్చే డిఫరెన్స్ చూడబోతున్నాం, సరేనా? ఒకటి, బయట కనపడకుండా పోయింది, లోన కనపడకుండా పోయింది అని చెప్పేప్పుడు బయట కనపడకుండా పోయింది ఎవరు అంటే ఇంటిలో ఉండి ఆస్తిని వేరు చేసుకుని బయటికెళ్ళినది
1: అతడు తెలిసి అడుగుతున్నాడు. తప్పిపోయాడనేది ఒకటి, వీడైతే నాకు ఆస్తిని భాగం పంచమని అడుగుతున్నాడు, అదే రైట్ అని అడుగుతున్నాడు. అదేమిటే కోపంలో ఇది చెబితే తండ్రి ఊండవుతాడని తెలుసు, తెలుసుకుని రైట్స్ని అడిగి పంచుకుని పోతున్నారు.
0: ఆ రైటికైనా ఒక విషయం అతని మాటలో ఉంటుంది, అదే ముఖ్యం. ఏంటంటే ఈ పెద్ద కుమారుని దగ్గర లేని ఒక మాట ఈ చిన్న కుమారుని దగ్గర ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. ఈ అధ్యాయంలో ఇది 3 సార్లు ఉంటుంది, పెద్ద కుమారుని దగ్గర ఆ మాటే ఉండదు. ఏంటని అడిగితే ఈ చిన్న కుమారుడే తండ్రి అని సంబోధిస్తాడు.
1: ఓ,
0: మీరు పెద్ద కుమారుణ్ణి చూడండి, తండ్రి అని పిలవడు ఇందులో. తను అతడేం చెప్తాడంటే, ఇన్ని ఏండ్లు నేను సేవించానంటాడు, ఐ సర్వ్డ్ యూ అని అంటాడు. బట్ ఇక్కడ ఇతనే చూసినట్లయితే మీరు చెప్పారు కదా రైట్, ఆ రైట్ అతనికి ఎందుకు వచ్చింది, అథారిటీ ఎందుకు వచ్చిందంటే ఇతడు నా తండ్రి, తండ్రి అన్న స్థానములో కుమారునిగా తనకైనది ఇవ్వమని అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఇది ఏ దృక్పథములో చూస్తున్నామంటే, కుమారుని యాంగిల్లో చూడలేదు, తండ్రి యాంగిల్లో చూస్తున్నాం. మరో విధంగా ఎలా చూస్తున్నాం, తండ్రి సంపాదించిన ఆస్తి నాశనం చేస్తాడు, పిల్లడు అడుగుతున్నాడు ఎంత మోసమైన కుమారుడు అనేదేగా చూస్తున్నాం. తండ్రి యాంగిల్లో ఇది వేరేలాగుంది. ఆయన ఎలాగని మనం చూసినట్లయితే, ఇది నేను సంపాదించిందే, నా ఆస్తే, అడిగేది నా బిడ్డ, వాడు నన్ను తండ్రి అన్న అథారిటీలోనే అడుగుతున్నాడు. నేను సంపాదించాను, నా ఆస్తిని ఇవ్వమని అడగల, మాకు మీకైన దానిలో నుండి మా ఇద్దరికైనది భాగించి ఇవ్వమంటున్నాడు. అప్పుడు ఇతనికి ఈ అథారిటీ ఎక్కడి నుండి వస్తుంది? తండ్రి అనడం వల్లే కదా వస్తుంది. ఈ ఆస్తిని అడగడానికి అతనికి ఏం రైట్స్ ఉంది? తను సంపాదించింది కాదు, లేక వేరే విధంగా తన తాత నుండి వచ్చింది కాదు. తను అడిగేదేంటి, తండ్రి ఆస్తిలో నుండి 2 భాగాలు చేయమంటున్నాడు. అప్పుడు ఈ ఆస్తి రావడానికి కారణమే తను తండ్రిగా ఉండడమే. ఇది ఆయన అర్థం చేసుకుంటున్నాడు. అతడు ఏ అధికారాన్ని బట్టి అడుగుతున్నాడు? నేను నీ కుమారుని, నాకీ ఆస్తిలో భాగముంది, దాన్ని వేరు చేయమంటున్నాడు. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం? ఇది నేను సంపాదించాను, నేను నీకు ఇవ్వను అంటే మనం అక్కడేం చేస్తున్నాం? పిల్లోడికి మనకి ఉన్న రిలేషన్షిప్ని తెగొడుతున్నాం. కానీ అక్కడ రిలేషన్షిప్ని తెగొట్ల, అక్కడ చూడొచ్చు మారు మాట్లాడక ఆస్తిని పంచిపెట్టినట్టుగా ఉంటుంది. మీరు అక్కడ చూడండి, లూక 15:12, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను, ఇచ్చేశాడు. తండ్రి ఎక్కడ కూడా అతన్ని ఎదిరించి మాట్లాడలేదు, ఒకచోట కూడా. అందువల్ల అక్కడ ఉన్నటువంటి ఒక మాట మనం మర్చిపోకూడదు. కొన్నిసార్లు మీకొక సందేహం కలుగుతుంది చూడండి, అది ఎలాంటి సందేహం అంటే, ఈ విధంగా నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అనేది ఒక వాక్యము. అడిగినప్పుడు చూసినట్లయితే అనేక మంది నాకు కారు ఇవ్వండి, ఇల్లు ఇవ్వండి అని యేసును అడుగుతున్నారు, ల్యాండ్ లేదు ల్యాండ్ ఇవ్వమని అడుగుతున్నారు. ఇప్పుడు వీరు అడిగిన వెంటనే యేసుని నామమును అడుగుతున్నారు, దొరుకుతుందా లేదా?
1: దొరుకుతుంది,
0: దొరుకుతుంది. దొరికిన వెంటనే వీళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు అని చెప్పి. ఇప్పుడు వీరు అడిగింది సరి అయిన ప్రార్థనైనా అనేది ప్రశ్న. అనేక మంది ఇది అక్సెప్ట్ చేయొచ్చు, లేక అనేక మంది ఇది అర్థం చేసుకోకుండా పోవచ్చు. అయితే నిజమిదే, నా నామమున మీరు నన్నేమడిగినను అనే దాంట్లో అది దేని గురించి స్పష్టంగా చెప్తున్నాడో అది తెలియజేయబడుతుంది. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడి. డోంట్ ఆస్క్ దిస్ ఓల్డ్ థింగ్స్ అనేటువంటిది అర్థం.
1: ఆయన
0: వేరే లెవెల్లో అడగమని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, అందరూ ఒక వాక్యాన్ని తీసుకుంటున్నారు. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్య నెరిగి ఉండగా పరలోక మందున మీ తండ్రి ఎంతో నిశ్చయంగా ఈవులను ఇస్తాడు కదా.
1: అది మాత్రమే కాకుండా నీతిమంతుడైన జడ్జి వద్ద మళ్ళా అడుగుతున్నాడు, దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు దేవుడు.
0: అప్పుడు ఈ చోట మీరు చూసినట్లయితే, వీరడిగినప్పుడు నేను ఇస్తాను ఇస్తాను అంటున్నాడు కదా, ఏదని చెప్పి లూకాలో చూసినట్లయితే వాక్యం స్పష్టంగా చెప్తుంది, పరలోక మందున మీ తండ్రి తను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించును కదా అంటున్నాడు. కాబట్టి ఆ చోట దేవుడు చెప్పేది హోలీ స్పిరిట్, ఓల్డ్ థింగ్స్ కాదు. మరలా వీరందరూ ఈ చిన్న కుమారునిలాగా ఉన్నారు. దేవుడు ఇస్తున్నాడు, నేను లేదని చెప్పడంలా, ఎందుకంటే చిన్న కుమారుడు అడిగేప్పుడు ఆయన ఏం చేయలేదు, చెప్పలేదు.
1: నీవు
0: నా నామమును అడుగుతున్నావు, రిలేషన్షిప్. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ పాత నిబంధనలో ఉంది. ఎస్తేరును రాజకుమార్తెగా అలంకరించి తెస్తున్నారు, అలా తెచ్చి ఆమెకు రాజకుమార్తెగా ప్రాక్టీస్ ఇస్తున్నారు వారు. ఆమె వలె అనేక స్త్రీలకు కూడా ఇస్తూ ఉన్నారు.

0: ఆ సందర్భంలో ఒక వాక్యముంది, అలా ప్రాక్టీస్ తీసుకునేవారు రాజునొద్ద రాణిగా నియమింపబడేవారు, ఏది అడిగినా దొరుకుతుంది, అది అక్కడ రూల్, వారు అడిగేవన్నీ అక్కడ దొరుకుతాయి. అప్పుడు అందరికీ వారికి కావలసినవి తీసుకున్నారు, అందరూ తీసుకున్నారు. అయితే వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఎస్తేరు ఏది కూడా అడగలేదని ఉంది. ఇప్పుడు మీరు దేవుని దగ్గర ఏది అడగాలి, ఏది అడగకూడదనేది ఉంది. ఇది అడగవచ్చా? కాని దొరుకుతుంది. మీరడిగితే ఖచ్చితంగా ఏమవుతుంది? దొరుకుతుంది. కాని అడిగితే ఏది అడగాలి, ఏది అడగకూడదు అనేది మీ దగ్గర ఉండేటువంటి ఒక
1: స్పిరిచువల్ థింగ్స్ అడగకుండా ఓన్లీ థింగ్స్
0: అడుగుతూ ఉన్నాం. ఇప్పుడొచ్చి మీరు అడిగేటువంటిది ఏదై ఉండొచ్చు, ఏది కాకపోవచ్చు అనేది మనకు తెలియదు. అందువల్ల హోలీ స్పిరిట్ చెప్తున్నాడు, మీరు అడగవలసినది ఏదై ఉన్నదో మీరు ఎరుగరు గనుక మీకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయకుడుగా ఉండేందుకు శక్తిమంతుడై ఉన్నాడు.
1: మనం అడిగేది తెలియకపోయినా దాన్ని తెలియదనే చెప్తున్నాడు.
0: అది తెలియదు అంటున్నాడు, మీకు అడగడమే తెలియదు
1: అంటున్నాడు. ఎందుకంటే మన లెవెల్ ఇక్కడే ఉంది.
0: నేను ఇప్పుడు మీకు ఒక ఉదాహరణకు చెప్తున్నాను. మీరు ఒక గొప్ప పోస్టింగ్, ఒక దేశానికో రాష్ట్రానికో పిఎంఓ సీఎం అనుకోండి, వారిని వెళ్ళి చూడాలి. వారిని చూడటానికి నాకు ప్రోటోకాల్ని క్రాస్ చేసి ఒక నెల క్రితం అపాయింట్మెంట్ తీసుకుని అన్ని చేసి ఆయన ముందు వెళ్ళి కూర్చుని మీరు మోర్ దెన్ 6 మంత్స్గా నన్ను చూడాలని ట్రై చేస్తున్నట్టుగా వినపడింది. సో అందువల్ల మీకు పర్మిషన్ ఇచ్చాను, యూ హ్యావ్ ఓన్లీ 5 మినిట్స్ టైం, మీకేం కావాలో నన్ను అడగండి అంటే, మా ఏరియాలో ఒక స్వీట్ కోర్ట్ ఉంది రాజా, నాకొక కిలో హల్వా కొనిస్తే నాకు బాగుంటుంది అంటే ఎలాగుంటుంది?
1: అది ఎలా ఉంటుందంటే ఆయన్ని ఇన్సల్ట్ చేసినట్టు ఉంటుంది.
0: ఆయన ఇన్సల్ట్ చేసేదిగా ఉంది. ఏది మనము ఎవరి దగ్గర ఏం అడగాలనేది ఒకటి ఉంది కదా. ఇప్పుడు మీరు ఒక తండ్రి దగ్గర కూర్చుని ఇంట్లో చాక్లెట్ అడగచ్చు, అన్ని అడగచ్చు. ఇదే మీరు ఒక డిఈఓ ఆఫీసర్ వస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఏమడుగుతారు? ఒక కాలేజీలో సీట్ అడుగుతారు. అవునా? ఎవరి దగ్గర ఏం అడగాలో ఉంది. అప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడి దగ్గర ఏం అడగాలి?
1: ఆయన లెవెల్లో ఆయన ఎదురు చూసే విషయాన్ని
0: అడగాలి కదా. అప్పుడు ఈ చిన్న కుమారుడు ఏమడిగాడు? తండ్రి అన్న స్థానాన్ని పెట్టుకుని
1: సొత్తు అడుగు,
0: ఆస్తిని, నశించిపోయే విషయాన్ని అడుగుతున్నాడు. తండ్రిక, నువ్వు నా రిలేషన్షిప్ లో అడుగుతున్నావు, సరే నేను ఇస్తాను, ఇది నాశనమవుతుందని తెలుసు, యూ టేక్ ఇట్ ఓవర్.
1: అది కూడా ఇస్తున్నాడు.
0: ఇస్తున్నాడు. ఇదే ఈరోజు దేవుడు అనేక మందికి ఇస్తున్నాడు. వీరేమనుకుంటున్నారని చూస్తే మనం అడిగేవన్నీ దొరుకుతున్నాయి. ఇదే మినిస్ట్రీగా కొంతమంది సేవకులు చేస్తున్నారు. అడగండి, అడగండి, దేవుణ్ణి అడగండి. భూమికైనది ఏది అడిగినా దేవుడిస్తాడు. తండ్రి దగ్గర ఇది ఒక ఇష్యూవే కాదు. సరే, ఇతను అడిగాడు కదా, ఇది అడగకముందు ఎవరి దగ్గర ఉండింది ఆస్తి?
1: సొత్తు అక్కడే ఉంది,
0: అతని దగ్గరే ఉండింది,
1: అక్కడే ఉంది. అతడేమీ అనుభవించలేదు.
0: తను అనుభవించడానికి అంత అధికారం తన దగ్గర ఉంది. ఇది వేరుగా తీసుకెళ్లి తను ఎందుకు అనుభవించాలనుకుంటున్నాడు? ఇప్పుడు వేరు చేస్తే 2 భాగాలైనాయి కదా, సగమైంది కదా, అన్నకు సగం భాగం వెళ్ళిపోయింది కదా. ఉన్నప్పుడు 2 కూడా ఒకటిగా ఉండేవి కదా, ఎంతైనా తినచ్చు కదా. ఇతనికేమైందంటే, ఇది నాకైంది, నాకైనది ఇది అనేటువంటి కాన్సెప్ట్లోకి వెళ్ళిన కార్యాన్ని మనం చూడగలుగుతున్నాం. కొన్నిసార్లు తండ్రితో ఉన్నప్పుడు కొన్ని అనుభవించడం కుదరదు, అందుకేమనుకుంటున్నాడు, వేరుగా వెళ్ళి అనుభవించాలనుకుంటున్నాడు. అదే ఈరోజు జరుగుతుంది. ఏసయ్యతో మీరు ఉండి మంచిగా దేవుడితో నడిచేవారిగా ఉంటే ఓల్డ్గా కొన్ని విషయాలు మీరు అనుభవించలేరు. అది వాస్తవం. మీరు యేసుతో కూడా ఉన్నట్టయితే లోకానుసారంగా కొన్ని విషయాలు దేవుడు అనుమతించడం లేదు. దేవుడు సర్వాధిపతిగా ఉండడం వల్ల మీరు ఏదైనా అనుభవించడానికి ఆయన ఏం
1: చేయాలి,
0: పర్మిషన్ ఇవ్వలేదు. అదే పౌలు చెప్తున్నాడు, అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు, గాని అన్నియూ చేయదగినవి కావు. అన్నిటినీ చేయడానికి నాకు స్వాతంత్ర్యం ఉంది. ఇప్పుడు ఇండిపెండెన్స్ అని చెప్తున్నాం, స్వతంత్ర దేశం. అందువల్ల మీరు అన్ని చేయగలరా ఈ దేశంలో?
1: కాదు, అక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి,
0: దానికి అనుగుణంగానే మనం చేయాలి. ఇది రోడ్ ట్యాక్స్ నేను కడతనా, 200 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తాను, నేను ట్రాఫిక్లో ఆగనని చెప్తే సరేనా? అదే ఈరోజు మీరు గాడ్ దగ్గర చేస్తూ ఉన్నారు, తండ్రిని ఉంచుకుంటూ. ఇది దేవుడిస్తున్నాడు, దేవుడిస్తున్నాడు, దేవుడిస్తున్నాడు, ఏదైనా అడగవచ్చు. ఇప్పుడు తండ్రి ఏమంటున్నాడు, తీసుకెళ్ళు, ఎందుకంటే నీవు నా నామములు అడిగావు. అది ఎలాగంటే ఆ యొక్క రూల్కొచ్చి ఆ పవర్ ఉంది,
1: అది ఆ రిలేషన్షిప్ బేసిస్లో
0: ఇచ్చేశాడు. ఇప్పుడు తను తీసుకుని వెళ్ళాడు.
1: అయితే ఈయన అడ్వైస్ చేయలేదు, బాబు నువ్వు అడుగుతున్నావు తప్పని చెప్పలేదు ఈయన.
0: లేదు, ఇప్పుడు అడ్వైస్ ఇస్తే ఏమవుతుంది, విషయం ఇదే. ఇప్పుడు ఈయన అడిగింది ఇవ్వలేదనుకోండి, తను దెబ్బలాడతాడు, దెబ్బలాడి ఏదో ఒకటి చేసి వెళ్తాడు.
1: అవును.
0: ఇప్పుడు తన వ్యూలో ఏమవుతుంది, నేను అడుగుతున్నాను ఇవ్వలేదు, అప్పుడు మీకు నాకంటే ఆస్తి మక్కువైపోయింది.
1: అలాగని ఆ లాజిక్ లో
0: మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు ఇలాగ తీసుకోండి, ఇప్పుడు ఈ ఆస్తి కంటే నా కుమారుడు ఎక్కువ, ఎందుకంటే ఈ ఆస్తి నా కుమారుడికి ఇస్తే ఖచ్చితంగా ఏం చేస్తాడు, పాడు చేస్తాడు, ఖచ్చితంగా పాడు చేస్తాడని తెలుసు. అయితే ఒకరోజు ఈ ఆస్తిని తను పోగొట్టుకున్నప్పుడు నా ప్రేమ తనకు తెలుస్తుంది, తండ్రి అడిగిన వెంటనే ఇచ్చాడు, అది ఖచ్చితంగా జరిగింది చూడండి, తిరిగి వచ్చాడు చూడండి. ఇప్పుడు ఈ స్థలంలో బేసిసే రిలేషన్ బేసిస్. పలు సమయాలలో దేవుడు ఎందుకు మీకన్నిటిని ఇస్తున్నాడు, అయితే ఒక దగ్గర అవి చేయి విడిచిపోతున్నాయి. అనేక మందికి ఈ విషయం తెలియలా, దేవుని దగ్గరే చెప్పుకున్నామండి, అన్నీ ఇచ్చాడండి, ఎందుకెళ్తుంది? అది చిత్తము లేకుండా దేవుని అనుమతిలో వచ్చింది. ఆ అనేకసార్లు కూడా మనం చెప్పాము, బైబిల్లో రెండు కార్యాలు మనం ఎంతో స్పష్టంగా యోచించి చేయాలి. ఒకటి గాడ్స్ విల్, ఇంకొకటి గాడ్స్ పర్మిషన్. గాడ్స్ విల్కి గాడ్స్ పర్మిషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. టాబెర్నకల్ ఉంది కదండి, అది గాడ్స్ విల్. దేవుడే మోషేకి తెలియజేసి కట్టమన్నాడు. టెంపుల్ ఉంది కదండి, సొలొమోను కట్టింది. ఈ టెంపుల్ ఉంది కదండి, అది గాడ్స్ విల్ కాదు, గాడ్స్ పర్మిషన్.
1: దేవుడు ఇష్టపడి అడుగుతున్నాడు,
0: దేవుడు అడిగినందువల్ల దేవుడు పర్మిషన్ ఇస్తున్నాడు. ఇప్పుడు సౌలు ఉన్నాడు కదండి, రాజుగా సౌలు ఉండేడు కదండి. సౌలు వచ్చి గాడ్స్ పర్మిషన్, జనులొచ్చి మాకొక రాజు కావాలని అడిగారు. అయితే దావీదు ఉన్నాడు కదండి, అది గాడ్స్ విల్, హృదయానుసారంగా ఒకరిని ఏర్పరుస్తానంటున్నాడు కదా. ఈ డిఫరెన్స్ని చూడండి. సౌలు ఎప్పుడు జనులకి, అంతేగాని సౌలు యొక్క పర్సనల్ లైఫ్ వదిలేయండి, జనుల మట్టుకైతే చూడండి, సౌలు కంటే దావీదు జనులను అధికంగా ప్రేమిస్తాడు. సో ఈ యొక్క డిఫరెన్స్ వచ్చి వెరీ ఇంపార్టెంట్. ఈరోజు మనం అడిగేప్పుడు దేవుని చిత్తాన్ని అడుగుతున్నామా లేక దేవుని పర్మిట్ చేయమంటున్నామా అన్నదే ప్రశ్న.
1: ఇంకో విషయం, మన ప్రార్థనే తప్పుగా ఉంది. అంటే మనం అడుగుతున్నాం దేవుడు ఇస్తాడు ఇస్తాడని, దేవా నేను అడుగుచున్నాను, ఇది మీ చిత్తమైతేనే దీన్ని చేయండి దేవా అని అడిగితేనే సేఫ్. మనం
0: అది సేఫ్, అది సేఫ్ జోన్ లో ఉంటూ ప్రార్థన చేయాలి.
1: అడుగుచున్నాను దేవా, మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు, అది మీ చిత్తమై ఉండాలి.
0: ఏసయ్యే ప్రార్థన చేశారు గెత్సెమనె తోటలో, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధం నుండి తొలగించుము, అయితే నా చిత్తము ప్రకారంగా కాదు మీ చిత్తాన్ని జరిగించాలి.
1: అవును, ఇంకా చెప్పాలంటే మన చిత్తానుసారంగా తప్పు చేస్తున్నాం,
0: మనం ఆయన్ని ఫోర్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఈలా ప్రకారంగా నేను అడిగాను, మీరు నాకు ఇచ్చేయండి.
1: అవును, రైట్.
0: ఇప్పుడు న్యాయమూర్తి కొన్నిసార్లు చెప్తారు, మీరు విని ఉంటారు, అతను దోషిని తెలుసు, అతను దోషిని తెలుసు, కానీ చట్ట ప్రకారం నిరూపించడానికి ఏం లేదు, ఫ్యాక్ట్స్ లేవు. అదే వారు చెప్తారు, కావలసిన ఆధారం లేకపోవడం వల్ల. కానీ జడ్జికి మనసులో తెలుస్తుంది ఇతడు దోషి అనేటువంటిది, అయితే చట్టప్రకారంగా దండించడానికి నాకు దారి లేదు. ఇది ఎలాగని అడిగినట్లయితే ఇతను దొంగే, అయితే ఇతను చట్టరీతిగా అడుగుతున్నాడు.
1: లా ద్వారా రావాలి.
0: తండ్రీ నాకిచ్చేయండి, నా నామమున పరలోకమందున తండ్రి అన్న వెంటనే అది రావాలి,
1: వస్తుంది. అప్పుడు అతనికి ఒకటి అర్థమవుతుంది, యంగర్ సన్నకి ఫాదర్ దగ్గర అడిగితే దొరుకుతుందని ఒక క్లియర్ క్లారిటీ
0: కన్ఫర్మ్ గా తెలుస్తుంది.
1: చాలా తెలివిగా ఉన్నాడు.
0: ఇది అట్లే ఈ ఉపమానం వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటని చూసినట్లయితే, ఇతడు ఈ చిన్న కుమారుడని చెప్పబడుతున్న ఈ రెండవ కుమారుడు ఎవరని అడిగితే ఇస్రాయేల్ యొక్క కాన్సెప్ట్, ఈ ధర్మశాస్త్రము ద్వారా వచ్చిన ప్రజలు. ఇతడు ఈ నియమం ప్రకారంగా లోనికొస్తున్నాడు. ఇతను లోనికొచ్చి అడుగుతున్నాడు తండ్రి అని అడుగుతున్నప్పుడు తండ్రి అన్నిటిని కూడా ఇచ్చాడు. అయితే వీరికి ఆ తండ్రి యొక్క కాన్సెప్ట్ తెలియనందువల్ల వీరు చెదరగొట్టబడ్డారు. వెళ్ళి చివరిగా ఆ చిన్న కుమారుడు ఎన్నెన్ని పాటలను అనుభవించాడో అన్ని పాటలను వీరు తిరిగి అనుభవించి వస్తున్నారు. ఇస్రాయేల్కు వారు తిరిగి వస్తున్నారు. ఒక్కొక్కసారి కూడా ఈ చిన్న కుమారుని యొక్క స్వభావం, ఇస్రాయేల్ యొక్క స్వభావం ఒకే విధంగా ఉంటుంది. దేవుని నుండి దూరమై మరలా తిరిగి వస్తారు, తిరిగి దేవుని యొద్ద వేడుకుంటారు. అది మీరు బాగా గమనించండి, వారు దేవుని యొద్ద మొర పెట్టుకున్నారు.
1: అవును,
0: దేవుడు వారి మీద జాలిపడ్డాడు. ఇకడితను తిరిగి వస్తాడు, తండ్రి పరిగెత్తుకునిచ్చి కౌగిలించుకున్నాడు. వెంటనే దేవుడు చెప్తున్నాడు, ఈ చోట తండ్రి వస్త్రాన్ని, నూతన వస్త్రాన్ని ధరించమంటున్నాడు. ఏహెచ్కేలు 16లో చెప్తున్నాడు ఇస్రాయేల్ గురించి, వారికి ఒక వస్త్రం ధరింపజేశా.
1: అవును,
0: అప్పుడు అన్ని కూడా గమనించినట్లయితే ఈ చిన్న కుమారుని కాన్సెప్ట్ అనేటువంటిది పూర్తిగా ఎవరిని గూర్చి చెప్పబడిందని చూసినట్లయితే ఇస్రాయేల్ని గూర్చి చెప్పబడింది. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉండారు అంటే దాని అర్థమేంటి? పరలోకంలో ఉన్న తండ్రికి రెండు నియమాలు ఉన్నాయి, రెండు నియమాలలోనూ ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకటి, దీన్నే పౌలు ఎక్కడ చెప్తున్నాడంటే గలతీయులకులో 3వ అధ్యాయం 4వ అధ్యాయం మీరు చదివేప్పుడు ఆయనకి రెండు నియమాలు ఉన్నాయని చెప్పబడుతుంది. అబ్రహాంకి ఇద్దరు కుమారులు ఉన్నట్టుగా, అంటే ఒకటి హాగర్ ద్వారా మరొకటి శారా వల్ల కలిగింది. ఈ రెండు సంతతుల నుండి వచ్చేది రెండు ప్రమాణాలుగా రాస్తున్నాడు, ధర్మశాస్త్రము, స్వాతంత్ర నియమము. ఆ రెండు నియమాలే ఈ ఇద్దరు కుమారులు. అందులో ఈ చిన్న కుమారుడనేవాడు వెనుక వచ్చినవాడు. చిన్నవాడంటే రెండవదిగా పుట్టినవాడు కదా. బైబిల్ ప్రకారం చూస్తే అందరూ ధర్మశాస్త్రం మొదటొచ్చింది, ఈ స్వాతంత్ర నియమం తర్వాత వచ్చిందని చెప్తుంటారు. యాక్చువల్గా స్వాతంత్ర నియమమే మొదటొచ్చింది. అబ్రహం ఫస్ట్ రొట్టె ద్రాక్షరసము చేతిలోకి అందించాడు.
1: అవును,
0: ఆ రొట్టె ద్రాక్షరసము తిరిగి యేసు మన చేతిలోకి అందించారు. సో వచ్చిన క్రమంలో చూస్తే ఫస్ట్ వచ్చింది స్వాతంత్ర నియమం, రెండవది వచ్చిందే ధర్మశాస్త్రం. అప్పుడు ఆ ధర్మశాస్త్ర ప్రకారం ఈ ఇస్రాయేల్ ప్రజలకైన గుర్తే ఈ చిన్న కుమారుడు. ఇప్పుడు తను అన్ని వైపులా చుడుతున్నాడు, ఫస్ట్ జాలీగా ఉన్నాడు, తన దగ్గరున్నదంతా ఖర్చు పెడుతున్నాడు. దేవుడు వారికిచ్చిన ఆశీర్వాదాలన్నీ ఏం చేశారు?
1: యూజ్ చేశారు.
0: అన్నిటినీ యూజ్ చేసి ముగించి ఫ్రమ్ 19th సెంచరీ నుండి హిట్లర్ దగ్గర ఇరుక్కుని ఇతను ఎలాగైతే పొట్టు తిన్నాడో అదే విధంగా వారు ప్రతి కష్టాన్ని కూడా అనుభవించారు. లోకములోనే ఒక జాతి ఇంతటి కష్టాన్ని అనుభవించిందన్నట్లయితే యూదులు మాత్రమే.
1: అదేంటంటే తరచుగా కష్టపడుచునే ఉన్నారు, ఫ్రమ్ ది బిగినింగ్ చూస్తే బాగా ప్రాస్పర్ అవుతున్నారు. ఆ ప్రాస్పర్ అవ్వడమే ఒక పనిష్మెంట్గా అవుతుంది.
0: అదే అంటే బైబిల్లో ఒకటి ఎలా చెప్పేది, అర్థం చేసుకుని తెలుసుకోవలసిన ఒక మర్మమైన సత్యం ఏంటంటే, ఆరంభం నుండి సంఘము సరే ప్రజలు సరే దైవజనాంగము సరే శ్రమలో వారు నమ్మకంగా ఉండేరు. ఈ బ్లెస్సింగ్ అనేది ఒకటి వస్తుంది కదా, బ్లెస్సింగ్ వద్దనలేదు, బ్లెస్సింగ్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయాలంటున్నాను. ఎందుకని అడిగినట్లయితే, నున్నని రాయితో గోలియాతును మాత్రం మీరు కొట్టగలరు, ఎవరైనా ఒక వ్యక్తినే కొట్టగలరు. ఈ ఖడ్గాన్ని మీరు తీసుకున్నట్టయితే దేన్నన్నా మీరు హరించవచ్చు. నున్నని రాయితో ప్రతిసారి ఒక వ్యక్తినే మీరు కొట్టగలరు, అయితే ఒకే ఖడ్గం అనేక మందిని హరిస్తుంది.
1: సో బ్లెస్సింగ్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండడం, అలాగే చాలా నెమ్మదిగా ఉండడం మంచిది.
0: ఉపద్రవ కాలంలో ఉండిన దానికంటే రెండంతలు మూడంతలు కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలంటున్నాను. ఒక కత్తిని హ్యాండిల్ చేసినట్టుగా చేయాలి.
1: స్లిప్ అయితే అది రివర్స్ అవుతుంది.
0: అవును, మీరు బాగా గమనించి చూడండి, అరణ్యములో గొర్రెలు మేపేపుడు, సౌలుకు భయపడి పారిపోయేపుడు దావీదు దగ్గరున్న సిన్సియారిటీ. తన ఆ స్త్రీ విషయంలో పడి దారి తప్పాడు.
1: అతడు పాపం చేశాడని తెలియనే లేదు,
0: తనకే తెలియలేదు, ఎవరో తెలియజేసే స్థాయికి వెళ్ళిపోయాడు. ఇదే బ్లెస్సింగ్ యొక్క సమస్య. బ్లెస్సింగ్ వచ్చి అవసరం, ఎవరికిది అక్కర్లేదని చెప్పలా. నీళ్లు మనకు అవసరం కదా.
1: అవును,
0: నీటిని కదా అన్ని ఊర్లలో వెతుకుతున్నాం. ఇదే నీళ్లు వరదగా మారితే ఎలాగుంటుంది, మరణిస్తున్నారు కదా ప్రజలు. ఈ ప్రాణానికి తగినంత నీరు, అప్పుడు ఆ లిమిట్, నాకు తాగడానికి ఎంత అవసరమో అంత నీరే నాకు కావాలి.
1: అది దాచి దేవా నీ చిత్తమే అని చెబితే సమస్య లేదు, ఆయనకు తెలుసు ఎంత ఇవ్వాలి.
0: బ్లెస్సింగే ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు.
1: తెలుసు,
0: ఈ బ్లెస్సింగ్ వల్ల మీకు పతనం కలగదంటే ఆయన ఇచ్చేస్తాడు. ఈ బ్లెస్సింగ్ మీకు పతనానికి దారితీస్తుందంటే మీకు ఇవ్వడు. మీరు పోరాడి తీసుకోకూడదు. నీ నామమును అడిగాం, ఎంతో కాలంగా అడుగుతున్నా కొందరు చెప్తారు, మేము 40 దినాలు ఉపవాసం ఉండి దేవుణ్ణి అడిగాం. దేవుడు మరలా మరలా చెప్తున్నాడు ఏషియాలో, మీరు ఎందు నిమిత్తం ఉపవాసం ఉంటున్నారు, న్యాయవిధి కొరకు విచారణ కొరకు ఉపవాసం ఉంటున్నారంటున్నాడు. ఫర్ వాట్ పర్పస్, నీ ఫాస్టింగ్ ఎందుకు అని అడుగుతున్నాడు. మనం కేసు కొరకు, దెబ్బలాట కొరకు, ఇక ఎన్నో కార్యాలకు, కానీ బైబిల్ చెప్తుంది దయ్యం వెలగొట్టడానికి మీ ఆత్మీయ జీవిత స్టాండర్డ్కే ఫాస్టింగ్
1: స్పిరిచువల్.
0: మనం ఫాస్టింగ్ చేసి ఇల్లు అడుగుతున్నాం, ఫాస్టింగ్ చేస్తూ ల్యాండ్ అడుగుతున్నాం. ప్రభువా అంటే మనం
1: ఫాస్టింగ్తో ఉండి ప్రమోషన్,
0: మనం వచ్చి దేవుణ్ణి కంపల్ చేస్తున్నాం.
1: అవును, ఇంకోటి ఆయన స్థితిని తగ్గించాం.
0: అప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడంటే, నువ్వు నన్ను తండ్రి స్థానంలో కష్టపడి అడుగుతున్నప్పుడు ఇది నీకు పతనమవుతుందని తెలుసు. ఇస్రాయేల్ జనులు చెప్తున్నాడు, మీరు రాజును అడుగుతున్నారు, కానీ ఆ రాజు ఏం చేస్తాడో వెళ్ళి చెప్పమన్నాడు సమూయేలుతో. వారి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు సమూయేలు, మీ రాజు ఇలా పరిగెత్తిస్తాడు, రథాల వెనుక పరిగెత్తిస్తాడు, అలాగే మీలోని స్త్రీలను బానిసగా అంటే పనికి పెట్టుకుంటాడు, మీ ఆస్తిలో కొంత అంటే ఇవన్నీ కూడా చెప్పి రాజును వారికి ఇవ్వమంటాడు. అప్పుడు ఇదే ఆ చిన్న కుమారునికి ఈయన చేసేది. నాశనం చేస్తాడని తెలుసు, పోగొడతాడని తెలుసు. ఇస్రాయేల్ ప్రజలు కూడా అంతే, దేవుని దగ్గర పొందుకుంటారు అన్ని బ్లెస్సింగ్స్ను. ఈరోజు లోకంలో చూడండి, అదొక చిన్న దేశమే అయితే ప్రపంచాన్నే ఒక కంట్రోల్ చేసేంత ఫీలింగ్ని కలిగిస్తుంది. ఎందుకంటే వారి యొక్క బ్లెస్సింగ్ అటువంటిదైన బ్లెస్సింగ్, అది అట్లే వారు తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు, వాళ్ళు అయినా వీరు తిరిగి తిరిగి ఆ తప్పు చేస్తున్నారు. దేవుని నుండి దూరంగా వెళ్తారు, దేవుని నుండి దూరంగా వెళ్ళి నానాయాతనలు పడి. ఇది హిట్లర్ దగ్గర మాత్రం కాదు, మనమీ కాలంలో ఉండడం వల్ల హిట్లర్ గురించి తెలుసు. న్యాయాధిపతులు జడ్జెస్ పుస్తకంలో చదవండి, కొనసాగింపుగా అది జరిగే కార్యం చూస్తున్నాం. చదివి చదివి చదివి తిరిగి వారు వస్తారు. తిరిగి 70 సంవత్సరాలు దేవుడు బబులోనుకు పంపించాడు, తిరిగి వచ్చారు. తిరిగి బాగున్నారా అని చూస్తే లేరు. తిరిగి 70లో పంపివేశాడు, తిరిగి 1948లో సమకూడారు. ఇప్పుడు ఉన్నారా అంటే ఇప్పుడు లేరు. ఇప్పుడు మీరు చూడండి, ఇస్రాయేల్కు ప్రస్తుతం జరుగుతున్న వారిని ఒక ప్రకటన పెట్టండి. పర్సనల్గా ఇస్రాయేల్కు దేవునికి ఉన్నటువంటి రిలేషన్షిప్, ఎంతమంది ప్రైమ్ మినిస్టర్స్ గాడ్కి భయపడేటువంటి వారుగా ఉన్నారు, ఎంతమంది దేవునికి భయపడే జనులుగా ఉన్నారు. మనము ఏది కూడా దేవుని దృష్టిలోనే చూడాలి. మనమటుకైతే యూదుడు లేడు, గ్రీకు లేడు, మనకందరూ కూడా సరి సమానమే. చూడండి, వారింకా కూడా దేవునికి అయిష్టమైన కార్యాలు ఏం చేస్తున్నారు, దీని పర్యవసనము వారు ఏమనుభవిస్తారు. ఇప్పుడిక్కడ తను వెళ్ళిపోయాడు కదా, తీసుకుని వెళ్ళిపోయాడు కదా. ఆ విధంగా 1948 వరకు వీరు పడిన పాటలకైనా ఒక శ్రమ అనుభవించారు. 75 ఇయర్స్గా వీరు ఎలాగున్నారు, బ్లెస్సింగ్గా ఉన్నారు. ఇప్పుడు వీరు చేసిన తప్పులన్నీ చేర్చి, నేను చెప్పేది ఇప్పటిది కాదు, ఒక 75 సంవత్సరాలుగా వీరు చేసిన కార్యాలన్నీ వీరు తిరిగి ఆ చిన్న కుమారుని వలె మరలా చేస్తున్నారు. సో ఈ చిన్న కుమారుడు అనేది ఇస్రాయేలు జనులకైన ఒక ముఖ్యమైన గుర్తింపు. ఇతను తిరిగి వచ్చేశాడు. తిరిగి వచ్చినప్పుడు అదే ఎంతో ఇంపార్టెంట్. ఇస్రాయేలీలు తిరిగి వచ్చారు. వచ్చినప్పుడు తండ్రి చిన్న కుమారుని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇందులో ఇక్కడ ఏం సమస్య ఉందని అడిగినట్లయితే, ఇస్రాయేలును గూర్చి ఒక కూటమి ఏం చెప్తున్నారని అడిగినట్లయితే, వారు దేవుని ప్రజలు కాదు, వారు వెళ్ళిపోయారు, దేవుడు తృణీకరించాడు, ఏ జనులను కూడా దేవుడు నిరంతరంగా త్రోసివేయడం లేదు, క్షమాపణ అడిగి వస్తే చేర్చుకోవడానికి దేవుడు దయగలవాడుగా ఉన్నాడు.
1: ఇది ఇస్రాయేలుకు మాత్రమే కాదు, ప్రాక్టికల్ లైఫ్ కూడా వర్తిస్తుంది.
0: అదే నేను చెప్తున్నాను. ఏ ప్రజలను ఒక విధంగా పతనము కావాలనేది దేవుని యొక్క ఆలోచన కాదు. మనం మంటివారమని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడట బైబిల్.
1: మారు మనస్సు పొందితే దానికి ఒక వాల్యూ
0: ఖచ్చితంగా ఉంది. తిరిగి వచ్చి అడగాలి దేవుణ్ణి, ప్రభువా నేను. ఇందులో నాకు చాలా ఇష్టమైన విషయం ఏంటంటే, అతను మూడు కార్యాలు చెప్తాడు. నా తండ్రి వద్ద నేను అడుగుతానని చెప్తాడు. ఏ కార్యాలు చెప్తాడంటే, ఒకటి 18-19 వచనంలో ఉంది, లూక్ 15, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తిని. రెండవది, ఇక మీదట నీ కుమారుడదని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. అది రెండు. మూడవది, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకునమని అడుగుతాను. మూడు ఉన్నాయి. ఒకటి, పాపక్షమాపణ, పాపం చేశాను. రెండవది, తన్ను ఖాళీ చేసుకుంటున్నాడు, నేను నీ కుమారునిగా ఉండలేను. చివరిగా ఒక ప్రార్థన చేస్తున్నాడు, నన్ను కూలివానిగానైనా ఉంచుకోండి. ఈ మూడు అందులో ఉన్నాయి. పాపక్షమాపణ ఉంది, తన దీనస్థితి ఒప్పుకుంటున్నాడు, చివరిగా ఒక ప్రేయర్
1: రిక్వెస్ట్
0: లేదని ఒప్పుకుంటున్నాడు కదా. రైట్. ఇప్పుడు తిరిగి వస్తున్నాడు కదా ఈయన చూడటానికి. వచ్చినప్పుడు చూడండి, 21వ వచనములో, కుమారుడు తండ్రిని చూచి, తండ్రి పరలోకానికి విరోధంగాను నీ ఎదుటను పాపం చేశాను. ఫస్ట్ చెప్పాడు, ఒప్పుకోలు చేసుకున్నాడు, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాననేను. రెండవది, తను ఎంప్టీ చేసుకున్నాడు. మూడవ ప్రేయర్ తను చేయలేదు, నేను నీ కూలివాణిలో ఒకనిగా ఉంటానంటున్నాడు కదా.
1: అవును,
0: అది తను చెప్పలేదే. అయితే తండ్రి తన దాసులను చూచి మూడవ పనిని తను చెప్పనివ్వలేదు. తండ్రి ప్రేయర్ రిక్వెస్ట్ లేదు అక్కడ.
1: అక్కడే
0: ఆ తండ్రి, నువ్వు కుమారుడు కాదని చెప్పద్దు, అది స్టాప్ చేయి, నువ్వు కాదు, కూలివాడవు కాదు, నా కుమారుడువే ఎప్పుడు.
1: ఆ ఎఫెక్షన్ చూపుతున్నాడు.
0: అదే దేవుని యొక్క అఫెక్షన్, నేచర్,
1: ఫాదర్స్ హార్ట్.
0: మీరు పరిగెత్తుకుని వచ్చేప్పుడు మనం ప్రార్థనలో ఏదైనా చెప్పేస్తాం దేవుని దగ్గర, పనికిరాను ధూళిని పాపిని, నన్ను క్షమించండి, ఉపయోగపడను, ఎందుకు అవసరం లేనివాడినని చెప్తున్నారు. అది ఆయన చూడటమే లేదు.
1: ఇంకా చెప్పాలంటే అది క్యాన్సిల్ చేస్తాడు,
0: క్యాన్సిల్ చేస్తున్నాడు. యుఆర్ మై సన్, అంతే, నో మోర్ వర్డ్స్.
1: తిరిగి మనం రిమైన్ చేస్తున్నాం దేవుణ్ణి కూలివాడను.
0: అతను తను వెళ్ళి తను కూలివాడననే మాటను చెప్పనివాడు తండ్రి.
1: ఆ లెవెల్ మనల్ని విడిచిపెట్టలేదు.
0: అవును, ఇదే గాడ్స్ లవ్. అదే ఇస్రాయేలీలకు చూపించాడు. వారు 1850 సంవత్సరాలు వారు తిరిగి వచ్చేప్పుడు అదే ల్యాండ్, అదే కంట్రీ, ద సేమ్ క్యాపిటల్, అన్నిటినీ తిరిగిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, తిరిగి వస్త్రాన్ని వేసి ఆ ఉంగరాన్ని పెట్టి క్రొవిన దూడను వధించి మరలా పాత విధంగా ఎలాగ ఉండాడో ద సేమ్ స్టేటస్లో తీసుకొచ్చి కూర్చోబెట్టినట్టుగా ఇస్రాయేల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. సో ఈ చిన్న కుమారుడు అనేటువంటిది పరిపూర్ణంగా ధర్మశాస్త్రం మూలముగా వచ్చేటువంటి ఒక రహస్యం అందులో ఉంది. అట్ ద సేమ్ టైం మనల్ని గుర్చిన విషయమైతే ద గాడ్స్ హార్ట్, ద ఫాదర్స్ హార్ట్. ఈనాటికీ మన దేవుడు అటువంటి దేవుడుగానే ఉన్నాడు.
1: ఈ సబ్జెక్ట్ ఇలా మాట్లాడుకుంటూ వెళ్లాలనుంది, ఎందుకంటే అన్ని రహస్యాలు మాత్రమే కాదు, లైఫ్కి అప్లై చేయాల్సిన విషయాలు అందులో ఇమిడి ఉన్నాయి. అసలు మనం ఎలా ప్రార్థించాలి అని చెప్పకుండానే దేవుడు అద్భుతంగా తెలియజేశాడు.
0: సమయాల్లో నేను వచ్చి, ఎందుకంటే మనమందరము కూడా ఈ చిన్న కుమారుని స్థానంలో ఉండుంటాం. ఆల్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ ఎనీవే. నా మట్టుకైతే క్రైస్ట్ తప్ప మరింకెవరు కూడా పర్ఫెక్ట్ కాదు. మనం తిరిగి వచ్చినప్పుడు ఒకరోజు కూడా ఆయన కూలివానిగా చూడలేదు, చూస్తున్నాడు
1: లేము. అది
0: మనం కూడా కొన్నిసార్లు ఫాదర్గా చూడలేం, ఎందుకంటే పాపంలో చూసేప్పుడు అయ్యో మనం పాపం చేశామని గాడ్గా చూస్తాను. గాడ్ మనల్ని సన్నుగానే చూస్తున్నాడు.
1: అవును, చాలా వందనాలు బ్రదర్ జగన్. ఈ కార్యక్రమంలో మనం ఒక పార్టే చూసాం. ఇందులో పార్ట్ 2 వచ్చి మనం చిన్న కుమారుడు అని మాట్లాడుకుంటున్నాం, పెద్ద కుమారుడు గురించి ఒక ఎపిసోడ్ చేయాలని ఉంది. మరి మరో నమోదులో, సరే చిన్న కుమారుడు ఓకే, మీరు చెప్పారు, వాడు విన్నాడు, మారు మనస్సు పొందాడు. ఈ పెద్ద కుమారుడైతే హీరోనా విలనా, లేదా ఎవరు ఇందులో హీరో అనేది మరో నమోదులో చూద్దాం. మరో నమోదులకు వెళ్ళడానికి ముందు మీరు ఏదైనా చెప్తారా?
0: లేదు, మనమొచ్చి మీడియాలో ఉండడం వల్ల మన హీరో విలన్ కాన్సెప్ట్లో వెళ్తూ ఉన్నామా? సరే, మరో నమోదులో ఇంకొక విలన్ ఉన్నాడు, అతన్ని కూడా మనం చూద్దాం. దేవుని చిత్తమైతే, రాకడ ఆలస్యమైతే మనం అది చూద్దాం.
1: చాలా సంతోషం ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు. తర్వాత ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నాను. వీ విల్ సీ యూ అగైన్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ది సీక్రెట్స్ ఆఫ్ పారబుల్స్. వందనాలు, కృతజ్ఞతలు.
2: ఉపమానములు రహస్యములు అనే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

పోవచ్చు, యుగాలు దొర్లిపోవచ్చు, పర్వతాలు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లవచ్చు, కానీ మారనిది యేసయ్య ప్రేమ, వీడనిది మెస్సయ్య బంధం.

లోక ప్రేమలో పడ్డ పిచ్చి యవనుడు సమస్తాన్ని పోగొట్టుకుని ఆ ప్రేమ వ్యర్థమైనదని తెలిసిన తరువాత క్రీస్తు ప్రభు చరణు వేడుతూ, నీ ప్రేమే నాకు చాలయా,

ది గలిలే మిషన్ వారు ఇండియన్ గాస్పెల్ సింగర్స్ తో కలిసి సమర్పిస్తున్న క్రిస్మస్ కానుక అభయం. ది గలిలే వ్యవస్థాపకులు అధ్యక్షులు రెవరెండ్ భానుమూర్తి గారి రచన, గానం మరియు నిర్వహణ సారథ్యంలో ఈ మధుర సంగీత రూపకం మీరు వింటున్నారు.

దేవునికంటే మానవుని కొంచెం తక్కువ వానిగా దేవుడే చేశాడని కీర్తన గ్రంథం 8వ అధ్యాయం వివరిస్తుంది. మహిమాన్వితుడైన దేవుడు ఈ సృష్టిని మహోన్నతంగా సృజించి మానవుని పాదాల క్రింద ఉంచి సమస్త సృష్టిని మహిమా ప్రభావములతో మానవునికి కిరీటముగా ధరింపజేశాడు. ప్రపంచాన్ని దేవుడు ఇంత అద్భుతంగా ఎందుకు సృజించాడో మానవుడు అర్థం చేసుకోలేక సృష్టికర్తను వదిలి సృష్టమును పూజిస్తున్నాడు. మానవుణ్ణి మాటతో కాక మట్టి ముద్దను చేసి వాని నాసికా రంధ్రములలో దేవుడే జీవవాయువును ఊది జీవాత్మగా చేశాడు. మానవుని తన స్వరూపమందు తమ పోలికలో అందంగా రూపుదిద్దారు. ఈ సుందరమైన జీవితం ఎంత అద్భుతం, ఎంత రమ్యం! ఇంతటి అందమైన జీవితం క్షణభంగురమని మర్చిపోయాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు మన దేవుడెక్కడైనని, ఆయనతోనే ఈ సుందర జీవితం శాశ్వతమని ఎరుగుకున్నాడు. తల్లి మరచినా, తండ్రి విడచినా నిన్ను నన్ను మరువని ఆ జీవాధిపతి మానవుల రక్షణార్థం పాప భారాన్ని మోయటానికి తండ్రి అయిన దేవుని దగ్గరకు మార్గమై నవ్య లోకమునకు తీసుకెళ్తే అదెంత అద్భుతం! రక్షణ పొందటం అద్భుతం, రక్షకుడైన యేసయ్య మార్గంలోకి నడవటం మహా అద్భుతం, నిత్యుడైన దేవుని నవ్య లోకానికి పయనించటం ఇంకెంత అద్భుతం! ఈ జీవితం ఎంతో అద్భుతం.

వివాహ దినాన వధూవరులను ఒకరి ముందు ఒకరిని నిలువబెట్టడానికి ముందుగా నలుగు వేసి సిద్ధపరచడం ఎంతో ఉత్సాహభరిత కార్యక్రమం. యేసుని ఎదుర్కోవడానికి సంఘం అనే వధువు సిద్ధపడడాన్ని మనసులో ఉంచుకొని సంతోషంతో ఈ కార్యం జరిగించాలి.

ఆద్యంతములు లేని నిత్యుడు, అవతరించిన ఆయన అక్షయుడు, పాపుల రక్షకుడు, ఉన్నవాడు అనబడినవాడు, పరలోక మన్నాను మనకు తినిపించిన భోక్త, కాపాడే కాపరి, సైతానును జయించిన మహావిజేత, పునరుత్థానకారకుడు, ఆయనకు హృదయపూర్వక నమస్కృతులు.

0: లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ కావ్యం
1: నాశ్రయమా.
0: ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు
2: శ్రీ బొలిగల బాబూరావు.
0: ఈ పాటలను సందర్భోచితంగా స్వర రచన చేసి సంగీతం సమకూర్చినవారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

శాంతిమూర్తి అయిన యేసుక్రీస్తుని ఈ లోకం ఎందుకు సిలువ వేసినో, ఆయన చేసిన అపరాధం ఏమిటో, ఇదేమిటి న్యాయం ధర్మం అన్న ప్రశ్న ఈ క్షణం వరకు నా హృదయములో ప్రతిధ్వనించుచున్నది.

నా కోరిక ఒక్కటే, యేసులాగా ఉండాలి, యేసుతో నడవాలి, నిలవాలి, గెలవాలి, యేసునందే ఆనందించాలి అనేదే నా కోరిక.

జీవితంలో మరో కొత్త ఏడు మొదలైంది. కొత్త తీర్మానాలు చేసుకోవలసిన సమయం ఇది. మనము పొందిన మేళ్లను జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతలు సమర్పించాల్సిన తరుణమిది. మన బలహీనతల్లో ఆయనే మన బలాధిక్యం. పాప మాలిన్యమంటకుండా ఆయన కరుణను పొంది శుద్ధి పొంది శుభగడియలను అనుభవిద్దాము. ఈ పాట రచయిత పులిపాక జగన్నాథ్.

దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు అందిస్తున్న అద్భుత పరిశుద్ధ ప్రేమ కావ్యం నా పావురమా క్రైస్తవ భక్తి గీతాలు. ఈ పాటలు సార్వత్రిక క్రైస్తవ సంఘానికి సిద్ధపాటు కొరకు మరియు ఆదరణ కొరకు ఆశీర్వాదకరముగా అందరికీ అర్థమయ్యేలా సందేశాత్మకముగా రచించిన ప్రియులు శ్రీ బొనిగల బాబూరావు, సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చిన వారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా. ఈ గీతాలను సుమధురంగా ఆలపించిన వారు సుప్రసిద్ధ నేపథ్య గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం శ్రీలేఖ, దినేష్, రమణ మరియు సిస్టర్ ఎస్పి లత. ధ్వనిముద్రణ కోదండపాణి డిజిటల్ ఆడియో ల్యాబొరేటరీస్, చెన్నై. ఈ కెసెట్ మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉండాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు నా పావురమా.

ఇంకా నేను చనిపోవాలనేసి డిసైడ్ అయినాను. ఐ డిడ్ నాట్ క్రై వెన్ ఐ వాస్ గెటింగ్ మ్యారీడ్, బట్ ఐ క్రైడ్ వెన్ ఐ వాస్ టేకింగ్ బ్యాప్టిజం. ఏ టైం అంటే ఆ టైంకు ఇంటికి వస్తే మేము గేట్స్ తీయము, ఇలాంటి అబ్జెక్షన్స్ అయితే ఉన్నాయి. అయితే నేను బామ్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి అని దేవుణ్ణి అడిగినప్పుడు ఎగ్జాక్ట్గా 18 క్వశ్చన్స్ ఉంటే ఏ బీతో సహా అవే క్వశ్చన్స్ నాకు దేవుడు ఇస్తూ వచ్చి ఉన్నాడు. ఒక 3 ఎగ్జామ్స్లో నాకు టాప్ ర్యాంక్స్ వచ్చి ఉన్నాయి. అంటే నాకు, నేను ఇంకా సెలెక్ట్ అవుతాను, గవర్నమెంట్ జాబ్ నాకు వస్తుంది, టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్స్లో ఉన్నత పదవి నాకు దేవుడు ఇస్తూ ఉన్నాడు అనేది నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అది సాతాన్ ఎలా డిస్ట్రాయ్ చేసి ఉన్నది అనే దానిని బట్టి నేను చాలా దూరం అయిపోయినాను. 16 అవర్స్ నేను కష్టపడేదాన్ని, 16 అవర్స్ చదువుకునేదాన్ని. ఇంకా గ్రూప్ 2కు నాకు జస్ట్ 2 మార్క్స్లో నేను ఫస్ట్ అటెంప్ట్ వితౌట్ ఎనీ కోచింగ్, నేను 2 మార్క్స్లో, అంటే రిజర్వేషన్ అవి ఉంటాయి కదా కొన్ని కేటగిరీస్ని బట్టి, అక్కడ 2 మార్క్స్ నాకు నేను కోల్పోవడం జరిగింది. ఇలా లాస్ట్ చెప్పాలి అని అంటే 0.25 మార్క్స్ న్యూ అస్యూరెన్స్ ఇండియా ఇండియా కంపెనీలో ఐటీ అడ్మినిస్ట్రేటర్ జాబ్, అది నా లాస్ట్. ఇంకా నేను గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ కాకూడదు అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయినాను. దేవుడు ఎందుకో నన్ను కనికరించలేదు, దేవుడు నా మీద వికటము చూపించి ఉన్నాడేమో అని చెప్పేసి ఒకలాంటి బిట్రేయల్ స్పిరిట్ నాలో ఎలుబడి చేస్తూ వస్తుంది. ఆ టైంలో నేను ఎంతగా ఏడ్చుకున్నానంటే దగ్గరగా 12 కిలోమీటర్స్ ఏడ్చుకుంటూ నడుచుకుంటూ వచ్చిన్నాను. నేను 17,000తో నేను సాలరీ నా స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్స్ అప్పటికే 70,000 తీసుకునే వాళ్ళు అనమాట. మా నా పేరు సలోమి. నేను ఒక సనాతన ధర్మము మానవతా విలువలు కలిగిన, గొప్ప మానవతా విలువలు కలిగిన కుటుంబం నుంచి నేను వచ్చిన్నాను. వాస్తవం చెప్పాలి అని అంటే నా యొక్క బాల్యము 1-4 ఇయర్స్ పేరెంట్స్తో ఉండడం జరిగింది. ఆ 1-4 ఇయర్స్లో నేను 4 ఇయర్స్ అంటే 4th స్టాండర్డ్ వరకు నేను నా పేరెంట్స్తో ఉండడం జరిగింది. మా యొక్క విలేజ్లో వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఇది ఈస్టర్ ఫెస్టివల్ ఆ టైంలో, క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆ టైంలో ఆ యొక్క డ్రామాలు, కల్చరల్ యాక్టివిటీస్, క్రిస్టియన్ స్కిట్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఒక పపెట్ షోలో నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు నేను, అంటే మనకు సాధారణంగా 4th స్టాండర్డ్ వరకు అని అంటే 9 ఇయర్స్ అలా ఉంటుంది, లెస్ దాన్ 10 ఇయర్స్ లోపల. అప్పుడు ఏం విషయాలు అయితే విని ఉన్నామో అవి చాలా మన మనసులో బాగా నాటుకొని పోతాయి. అయితే ఆ పపెట్ షోలో ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంది. పిల్లల యొక్క పపెట్ షోలో జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు, మీ పేరెంట్స్ చూడకపోయినా, మీ ఫ్రెండ్స్ చూడకపోయినా, టీచర్స్ ఎవరు చూడకపోయినా, వన్ గాడ్ ఈస్ దేర్, గాడ్ ఈస్ సీయింగ్ యూ అని చెప్పేసి అని అంటాడు. అంటే ఆయన ప్రతీది, నువ్వు చేస్తున్న ప్రతి పాయింట్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, అది నీ దేవుడు చూస్తూ ఉంటాడు, ఆ దేవుడే జీసస్ అని చెప్పేసి వాళ్ళు ఆ పపెట్ షోలో అది జరిగింది. అది మొత్తం ఎంటైర్ యాక్టివిటీ నాకు గుర్తులేదు కానీ, బట్ ఆ మాట నన్ను దర్శనం ఆకట్టుకొని ఉన్నది. ఓకే, ఎవరు చూడకపోయినా దేవుడు అని వాడు చూస్తూ ఉంటాడు అన్నది నా మనసులో ఉండింది. తర్వాత నేను నా స్టడీస్ పరంగా నేను హాస్టల్కు మూవ్ అయ్యాను. 5th స్టాండర్డ్ నుంచి 12th స్టాండర్డ్ వరకు నేను చాలా చక్కగా చదువుకుంటూ, టీచర్స్ చెప్పినది చాలా చక్కగా నేర్చుకుంటూ, ఆ విధంగా అన్ని క్లాసెస్లో ఫస్ట్ మార్క్స్ తీసుకొని వస్తూ, అట్లా మంచి పేరు కలిగిన అమ్మ, మంచి పేరు నాకు ఉండేది, టీచర్స్ కూడా బాగా రికగ్నైజ్ చేసేవాళ్ళు, మంచిగా ఉండేది. అయితే సటన్ మూమెంట్లో 9th స్టాండర్డ్ ఐ రిమెంబర్, మా ఫ్రెండ్స్ ఉన్నారు ఒక 2-3 దేవుణ్ణి, జీసస్ను ఆరాధించే బిడ్డలు, చాలా చక్కగా ఆరాధించే బిడ్డలు ఉన్నారు. ఆ టైంలో వాళ్ళు చెప్పి ఉన్నారు, డీజస్ దినకరణ్ గారు, ఫస్ట్ నేను దైవ సేవకుల విషయం తెలిసిపోయినాను అని అంటే డీజస్ దినకరణ్ గారు. డీజస్ దినకరణ్ గారు ఏమని చెప్పారు, అక్కడ వాళ్ళు ఏదైనా మనకు ప్రేయర్ పాయింట్స్, మనకు బాధలు ఏదైనా సమస్యలు ఉంటే అక్కడ మనము ఒక లెటర్ రాసి ప్రేయర్ చేయమని అన్నప్పుడు, వాళ్ళు ప్రేయర్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక ప్రామిస్ ఇస్తారు, ఆ ప్రామిస్ మనము పదే పదే చదువుతూ ఉంటే కినా మనకు దేవుడు మన సమస్యల నుంచి విడుదల కలుగ చేస్తాడు అనేసి మా స్నేహితులు చెప్పడం వలన, సరే లెట్ మీ ట్రై, దిస్ ఇస్ అ న్యూ, నాకు ఒక కైండ్ ఆఫ్ అడ్వెంచరస్ థింగ్స్, న్యూ యాక్టివిటీస్, తర్వాత ఇంకొకటి నన్ను అందరు అనేది ఒక వెరైటీగా చేసి దాని యొక్క మన్ననలను పొందుకోవడము, రికగ్నిషన్ పొందుకోవడం అనేది నాకు ఫస్ట్ నుంచి అలాంటి స్పిరిట్తో నేను మూవ్ అయ్యిన వ్యక్తిని.
అయితే నేను సరే చూద్దాము హౌ గాడ్ విల్ స్పీక్ టు మీ వాట్ దే విల్ ప్రే అని చెప్పేసి అలా అలా ఆలోచన చేసుకుని సరే లెట్ మీ రైట్ అ ప్రేయర్ రిక్వెస్ట్ అని చెప్పేసి అలా ప్రేయర్ రిక్వెస్ట్ రాసిన్నాను. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఏం రాసిన్నానో నాకైతే గుర్తులేదు, కానీ బట్ ఆ ప్రామిస్ అయితే నాకు బాగా గుర్తుంది. యెషయా ప్రవచన గ్రంథంలో యాకోబుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అలా మాట్లాడుతూ వస్తాడు, నువ్వు పర్వతంలో నూర్చుదువు కొండలను పొట్టువలే చేయదువు, నువ్వు నూరుపుడి మ్రానుగా నేను చేస్తూ ఉన్నాను, పురుగు వంటి యాకోబు అనే అధ్యాయం ఉంటుంది కదండి. ఆ మాట నాకు పంపించినప్పుడు నాకు బైబిల్ చాలా అర్థమయ్యేది కాదు, చక్కగా తెలుసుకునేది. పర్వతంలో నూర్చడము అని అంటే ఎట్లా నూరుస్తాము, చీపురు పట్టుకొని నేను ఊడుస్తానా, కొండలను పొట్టువలే చేస్తాను అని అంటే గొడ్డలు తీసుకొని నరుకుతానా, ఏంటి వాట్ ఈస్ దిస్ మీనింగ్ అని చెప్పేసి అలా అని అనుకున్నాను. ఒక టీచర్ ఉన్నారు మాకు, డ్రిల్ టీచరు, దేవుణ్ణి తెలుసుకున్న సిస్టర్ టీచరు. అవి అడిగితేగినా ఏమే నీకు ఇంత మంచి వాగ్దానం వచ్చింది అనేసి మా సిస్టర్ మా మేడం అన్నారు. అప్పుడు ఏంటో వాగ్దానం అంటే ఏమో తెలియదు, కానీ బట్ ఐ వాస్ రీడింగ్ దట్ ఎవ్రీడే దట్ ప్రామిస్. కానీ ట్రిమెండస్ ఆ వాగ్దానము, పర్వతంలో నూర్చుదువు అంటే కొండలాంటి సమస్యలను, కొండలను పొట్టువలే చేయదు అనే సమస్యలు, ఆ యొక్క విషయాలు జరిగిన తర్వాత చాలా కాలానికి నేను రికగ్నైజ్ అయ్యాను. ఓ, పర్వతం అంటే ఈ సమస్యను పర్వతంలాగా ట్రీట్ చేసిన, నేను వాటిని నూరుస్తాను, కొండలను పొట్టువలే చేస్తాను. అది నా ఫస్ట్ ఎన్కౌంటర్ బై వర్డ్ ఆఫ్ గాడ్. అంటే దేవునితో నేను నడుస్తూ ఉన్నాను, దేవుని ప్రణాళికలో ఉన్నాను అనేది అంటే నాకు ఊహ తెలిసిన తర్వాత ఇది ఫస్ట్ ఎన్కౌంటర్ అని నేను చెప్పగలుగుతాను. అయితే మా ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నప్పుడు ఇట్లా ప్రేయర్స్ వాళ్ళు ఎగ్జామ్స్ పబ్లిక్ ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళు ప్రేయర్స్ చేస్తారు, మనం ప్రేయర్స్ చేయించుకోవచ్చు అని చెప్పేసి అని అన్నప్పుడు మనము అంటే మనం వారితో ప్రార్థన చేపించుకుంటూ ఉన్నప్పుడు ఏదైనా వారికి మనం ఆఫరింగ్స్ ఇవ్వాలి కదా అని చెప్పేసి నేను అలా అనుకున్నాను. అలా నేను మనీ ఆర్డర్, అప్పట్లో మనీ ఆర్డర్ నేను హాస్టల్లో ఉండటం వల్ల మనీ ఆర్డర్ చేసిన తర్వాత నాకు వచ్చిన వాగ్దానము అసలు నిన్ను తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచను అని అన్నాను అనేసి ఆ వాగ్దానం వచ్చినది. ఆ వాగ్దానం నా పట్ల నెరవేర్చబడము నేను చూసి ఉన్నాను. అసలు నా యొక్క పబ్లిక్ ఎగ్జామ్స్లో నేను నా తల్లిగారిని నేను కోల్పోవడం జరిగింది. ఎగ్జామ్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాను, ఇట్లా మా మదర్ చనిపోయినారు, ప్రభును చనిపోయిన తర్వాత నేను మా మదర్ను చూసేసి వచ్చి ఎగ్జామ్స్ రాసి ఉన్నాను. చాలా డ్రాస్టిక్ సిచ్యువేషన్ నాది. అలాంటప్పుడు టాప్ 10 ర్యాంక్స్లో నేను ఉండడం అనేది ఆయన కృపనే, నిజంగా ఆయన కృపనే. నా యొక్క మార్క్స్ లిస్ట్ వచ్చిన తర్వాత మా టీచర్స్ అందరు చూసి ఎంఐ సోన్సో సబ్జెక్ట్స్లో షీ విల్ బీ ఫస్ట్ ర్యాంక్ అండ్ వాట్ అబౌట్ అదర్స్ సబ్జెక్ట్స్ అనేసి టీచర్స్ వచ్చేసి వెంటనే నా మార్క్స్ లిస్ట్ అవంతా చూసిన తర్వాత చాలా సంతోషించినారు. నాకు అవన్నీ పెద్దగా అంటే ఇది ఏదో సంథింగ్ ఐఎమ్ ఇన్ ది సమ్ అదర్ ట్రాక్ అనేదిగా నాకు తెలియలేదు. అయితే తర్వాత నేను హాస్టల్ నా యొక్క ఇంటర్మీడియట్ స్టేజ్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ నుంచి మరి డిగ్రీ అండ్ నాకు కెరియర్ మా ముందు పీజీ వరకు నేను చదువుతున్న చదువుల్లో నాకు మా మదర్కు అంటే అటాచ్మెంట్స్ పెద్దగా లేవు. నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉండటం వల్ల అంత పెద్ద నాకు సిబ్లింగ్స్తో కూడా నేను పెద్దగా అటాచ్మెంట్స్ లేదు. ఎవరైనా నాకు అటాచ్మెంట్ ఉన్నారు అంటే నా ఫ్రెండ్స్, నా బుక్స్, నేను నా కల్చరల్ యాక్టివిటీస్ అలా ఉండేదాన్ని. అన్నిట్లో ఏ దాంట్లో నేను ఫస్ట్ ర్యాంక్ రావాలి అనేది దాని కొరకు ప్రయాసపడేదాన్ని, ప్రయత్నించేదాన్ని అలా ఉండేదాన్ని. అయితే సడన్గా నా యొక్క డిగ్రీ నేను కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయినప్పుడు నా స్నేహితులు, అప్పుడు నేను అప్పటి వరకు హాస్టల్లో ఉన్న నేను తర్వాత డే స్కాలర్గా మారడం జరిగింది. నా ఫ్రెండ్స్ మిగతా ఫోర్ మెంబర్స్ వచ్చేసి వాళ్ళు వాళ్ళు హాస్టల్లో ఉండటం వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవడము, చదువుకోవడము, అలా గ్రూప్ డిస్కషన్స్ అలా చేస్తూ ఉండేదాన్ని. అయితే 5 మెంబర్స్ ఉండేవాళ్ళము. 5 మెంబర్స్ ఒక సిస్టమ్ను మేము ఫాలో అయ్యేవాళ్ళం అనమాట. ఎవ్రీ థర్స్డే పలానా చోటుకి వెళ్ళాలి, పలానా చూడాలి, చేయాలి, ఇది చేసిన తర్వాత వీ కెన్ డూ అదర్ థింగ్స్, దెన్ వీల్ గెట్ గుడ్ ర్యాంక్ అన్నట్లుగా మేము అలా ఉండేవాళ్ళము. అయితే సడన్గా నా యొక్క స్నేహితురాలు ఒక అమ్మాయి, షీఈస్ ఫ్రమ్ గుత్తిశాల, మీకు అందరికీ చాలా వరకు తెలిసి ఉంటుంది. తను అక్కడ చాలా బాగా జరుగుతాయంట, చాలా ప్రేయర్స్ అందరు మా ఊరంతా కదులుతుంది ఆ యొక్క ప్రేయర్స్లో, చాలా బాగుంటుంది, ఇక్కడ ఏదైనా ఉంటే వెళ్దామని ఆశపడుతున్నాను అనేసి మా ఫ్రెండ్ అలా చెప్పడం వలన అవునా వెళ్దామా సరే నాకు పర్మిషన్ వస్తుందో రాదో తెలియదు నాకు అన్నట్లుగా నేను అనుకున్నాను. అయితే తన దగ్గరికి వెళ్ళి నా తర్వాత ఎందుకో నాకు చాలా లైకింగ్ అనిపించింది అమ్మాయితో మాట్లాడడము. సరే నేను
తనతో క్లోజ్నెస్ వచ్చింది. మేము 5 మెంబర్స్ము. హోసన్న మందిరం అయితే చాలా బాగుంటుంది, అక్కడ సాంగ్స్ చాలా బాగుంటాయి, షెల్ వి గో అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అలా చెప్పి ఉన్నారు. సరే అనేసి నేను గ్రూప్ స్టడీ గ్రూప్ డిస్కషన్స్కు నేను వెళ్తున్నాను అనేసి ఇంట్లో పర్మిషన్ తీసుకొని నేను రావడం జరిగింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ నా అట్రాక్షన్ ఏంటి అని అంటే మ్యూజిక్. అక్కడ పాస్టర్ గారు వచ్చేసి కీబోర్డ్ ప్లే చేస్తూ ఉన్నారు, పియానో ప్లే చేస్తూ ఉన్నారు. అన్ని ఆ మ్యూజిక్ సిస్టమ్ నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. ఆ సమయంలో నేను మందిరంలో కూర్చొని ఉన్నాను. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ముందు వెళ్ళిపోయి ఉన్నారు, ముందు పోయి కూర్చున్నారు. వాళ్ళ కోసం నేను లేట్గా వెళ్ళాను. లేట్గా వెళ్ళేసి లాస్ట్లో కూర్చున్నాను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంటే చదువు బైబిల్ ఎలా తీసి ఎక్కడ ఏ చాప్టర్ ఉంటుందో కూడా తెలియని వాళ్ళు నా పక్కన కూర్చొని ఉన్నారు. నేను వారి మధ్యలో కూర్చొని ఉన్నాను. ఇది సమ్మర్, ఇంకా సమ్మర్ టైం అనమాట, ఏప్రిల్ ఆ టైంలో. ఇంకా బాగా ఫ్యాన్ గాలి కోసం అనేసి నేను ఎదురు చూస్తూ అట్లా ఇట్లా చూస్తున్నాను. వర్షిప్ జరుగుతూ ఉంటే పాస్టర్ ఎక్కడో ఉన్నారు అక్కడ. నేను కార్నర్లో ఉన్నాను. అయితే కొంతమంది భాషలు మాట్లాడుతూ ఉన్నారు, అన్నోన్ టంగ్స్ మాట్లాడుతూ ప్రైజ్ జీసస్. అసలు వాళ్ళకి బైబిల్ ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు, ఎటు సైడ్ ఇండెక్స్ ఉంటుందో తెలియదు. అలాంటి వాళ్ళు గ్లోరీ టు జీసస్ అనేసి ఇంగ్లీష్ వర్డ్స్ పాడడం పలకడము, ఇంకా తమిళ్ కన్నడ వర్డ్స్ కూడా వాళ్ళు పలకడం వలన నేను వాళ్ళకెళ్ళి చూస్తూ ఉన్నాను. అందరిని ఇలా చూస్తూ వస్తూ ఉన్నప్పుడు సేవకుడు నన్నే చూస్తూ ఉన్నట్టుగాను కళ్ళుమూయి సనగకు అనేసి అలా మాట్లాడడము, అది నాకు ఫస్ట్ దేవుడు నన్ను హెచ్చరించడము. తర్వాత నన్ను కాదులే, ఇంతమందిలో నన్నే అంటున్నాడా దేవుడు, నన్నే చూస్తున్నాడా, పాస్టర్ ఊరికే క్యాజువల్గా అంటూ ఉన్నారులే అని చెప్పేసి నేను అనుకున్నాను. తర్వాత జరిగిన విషయం ఏంటి అని అంటే, ఇంకా తర్వాత ఎందుకో నాకు తెలియలేదు, బట్ నేను వెళ్తూ ఉన్నానా చర్చికి అనేసి అనుకున్నాను. వెళ్ళను అని అనుకున్నాను, కానీ బట్ సమ్వేర్ సంగీతం అంటే ఇష్టం కాబట్టి ఒక నెలకు ఒకసారైనా కానీ గ్రూప్ డిస్కషన్కి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళొచ్చు అన్నట్లుగా అలా ఆలోచన చేసుకుంటూ నేను వచ్చి ఉన్నాను. అయితే జరిగిన విషయం ఏంటంటే, 2 వీక్స్ మా ఫ్రెండ్స్ వచ్చారు, 4 మెంబర్స్ వచ్చారు. నేను 2 వీక్స్ వెళ్ళలేదు. 3rd వీక్ నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత దేవుడు నాతోనే మాట్లాడినట్లుగాను, నేను అసలు నాలో ఉన్న ఒంటరితనము అంతవరకు ప్రతి విషయంలో ఒక అగ్రెసివ్నెస్, ఏదైనా ఒక మనిషి నా దగ్గరకు వచ్చి అయ్యో ఇట్లా అయిపోయింది ఇలా ఉంది సలోమి అనేసానంటే వై కాంట్ యూ థింక్ లైక్ దిస్ అనేసి అట్లా పాజిటివ్ వేస్గా నేను చెప్పే అలాంటి నాకు నేనే ఒక పిటినెస్ అనేది నాకు అనిపించింది. ఆ సమయంలో నాకు ఎవ్వరూ లేరు అన్నట్లుగా ఆ 3rd సండే నేను వెళ్ళినప్పుడు దేవుని మీద ఆధారపడడం అనేది నాకు దేవుడు ఆటోమేటిక్గా ఆయన నేర్పించిన, ఆయన మీద ఆనుకోవడం అనేది నేను ఆ రోజు ఎక్స్పీరియన్స్ అయినాను. ఇంకా తర్వాత నుంచి ఏది ఏమైనప్పటికీ ఎలా అయినా కానీ ఎన్ని అబద్ధాలైనా చెప్పైనా కానీ నేను ఈ మందిరానికి రావాలి అని చెప్పేసి అని అనుకున్నాను. తర్వాత సరే ఇంకా మనకు పరిజ్ఞానం లేదు, దైవిక జ్ఞానం తెలియదు ఎలా ఉండాలో, ఒకవేళ తప్పులు చేస్తే పడిపోతారేమో. అప్పటికి బాప్తిస్మాల కార్యక్రమాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. సరే చర్చికి వెళ్ళడం మాత్రం సరిపోతుంది అని చెప్పేసి అట్లా అనుకున్నాను. నా స్టడీస్ అప్పుడు నేను ఒక మంచి ఇంజనీర్ అవ్వాలి, మంచి ప్రోడక్ట్స్ నేను డెవలప్ చేయాలి, ఏదైనా ఒక సైంటిస్ట్ లాంటి వర్క్ నేను చేయాలి అనేది నాకు చాలా ఆసక్తి. అలానే నా కెరీర్ కూడా అలానే స్టార్ట్ అయ్యింది, అలానే ఉండినాను. అయితే దేవుని యొక్క ప్రణాళిక గొప్పదైనది. ఆయన నన్ను చూస్ చేసుకున్నాడు అనేది నేను చాలా లేటుగా తెలుసుకొని ఉన్నాను. ఆయనను ఎప్పుడైతే తెలుసుకొని ఉన్నానో అప్పటి నుంచి ఆయన నన్ను మరలా లోకంలోనికి తీసుకొని వెళ్ళలేదు. హల్లెలూయా. అయితే జరిగిన విషయం ఏంటి అని అంటే, మా ఫ్రెండ్స్ చాలా ఇన్స్పైర్ అయిపోయేసి లెట్ మీ టేక్ ద బాప్టిజం అని చెప్పేసి వాళ్ళు బాప్తిస్మాలు తీసుకొని ఉన్నారు. తర్వాత వాళ్ళకు మా కాలేజ్ స్టడీస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము మా ఇండ్లకి వెళ్తే మేము చర్చికి వెళ్తామో లేదో తెలియదు అని అన్నారు. అలా అన్నప్పుడు నాకు చాలా భయం వేసింది. ఇంకా నేను కూడా అలా వెళ్ళాను కదా, నా పరిస్థితి ఎలా ఉంటుందో, బాప్తిజం తీసుకుంటే ఎలా ఉంటుందో పరిస్థితి అని చెప్పేసి నేను కొంచెం రిజెక్ట్ చేసుకుని, దేవుడు ఏదో మాట్లాడుతున్నాడు కానీ బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్. ఇఫ్ గాడ్ టెల్స్ దెన్ డెఫినెట్లీ ఐ షుడ్ ఒబే ఆర్ నాట్. ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు ఒబే, వాట్ ఈస్ ద నెక్స్ట్, వాట్ విల్ హ్యాపన్ అన్నట్లుగా ప్రతి విషయంలో ఒకలాంటి క్వశ్చన్ మార్క్ వేసుకుంటూనే వచ్చేదాన్ని. దేవుడు ఒక మాట చెప్తే కదా దానికి లోబడేదాన్ని కాదు, కాకపోతే మా పాస్టర్ గారు చెప్పినట్లుగా ప్రార్థన చేసుకుంటూ అలా వచ్చేదాన్ని. ఓకే నా సమస్య ఇదింది ప్రభా, నాకు కృపదయచేయి అనేసి అట్లా అని అంటున్నాను. చాలా మంది ఈ భాషలు మాట్లాడుతూ ఉన్న వారిని చూసి నేను చాలా వింతగా ఫీల్ అయి ఉన్నాను. అయితే దేవుడు నన్ను దర్శించి ఉన్నాడు. మొదటిగా నేను రక్షణ బాప్తిసం తీసుకోకముందుకే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించడం అనేది
చాలా ట్రిమెండస్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్పగలుగుతాను. అది ఎలా అంటే, ఒకరోజు మేము ఆల్ నైట్ ప్రేయర్కు వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళడం కూడా చాలా రెస్ట్రిక్షన్స్తో నేను వెళ్ళినాను. ఏది ఏమైనప్పటికీ వెళ్ళాల్సిందే అన్నట్లుగా నేను, సరే తర్వాత ఏం జరిగినా కూడా ఐ విల్ టేక్ ద చార్జ్ అని చెప్పేసి అలా వెళ్ళి ఉన్నాను. వెళ్ళి ఉన్నప్పుడు ఆ ముందు రోజు వరకు నాకు జరిగిన విషయం ఏంటంటే, నా పండు చాలా పెయిన్గా ఉంటుంది. అసలు ఇలా బ్రష్ ఇక్కడ ఇట్ సైడ్ బ్రష్ చేసేదాన్నే కాదు, ఇట్ సైడ్ మాత్రమే బ్రష్ చేసుకుంటూ వచ్చేదాన్ని. అలా ఉన్నప్పుడు అందరూ ప్రార్థన చేస్తున్నారు, దైవ సేవకుడు వర్షిప్ లీడ్ చేస్తూ వస్తున్నారు. లీడ్ చేస్తూ ఉన్నప్పుడు నేను వచ్చేసి నేను కూడా కళ్ళు మూసుకొని, ప్రభువా నీకు స్తోత్రములు, వీళ్ళందరూ ఇంతగా ప్రార్థన కన్నీరు గాడ్చి ఆనందిస్తున్న ఆత్మలో ఆనందిస్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, సంతోషిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. అప్పటికి నాకు పాటలు ఏమి రావు, ఒక సాంగ్ మాత్రము ఆ సమయంలో ఒక ఆ పల్లవి మాత్రమే నాకు తెలుసు, అది ఏ

ఆ పాట అది ఒక్క పల్లవి ఎంటైర్ వర్షిప్ లో అది నేర్చుకుని ఉన్నాను. ఆ పాట మాత్రము అది ఆ పల్లవి నేర్చుకుని పాడుతూ ఉన్నాను, నేను కూడా పరవశిస్తూ ఉన్నాను. అంతే ఆల్ ఆఫ్ సడన్ సమ్ వన్ కేమ్ అండ్ టచ్డ్ మీ. అప్పుడు నా యొక్క బాడీలో ఉండేది నాకు మామూలుగా అంటే అది నా బాడీ హీట్ బాడీ అలాంటిది, నాకు సడన్ గా ఒక లాంటి టెంపరేచర్ నాలోనికి రావడం జరిగింది. చల్లంటి ఒక చల్లని స్పర్శ అనేది నేను అనుభవించి ఉన్నాను. అది ఫస్ట్ ఎన్కౌంటర్. తర్వాత ఇంకా నేను డిసైడ్ అయిపోయినాను, దేవా బ్రతుకుతే నీ కొరకే బ్రతకాలి. నేను ఎంతగైనా బయట కనపడకపోయినా నేను మాత్రం నీతోనే ఉడంబడిక చేసుకుంటూ ఉన్నాను, నువ్వే నడిపించు అని చెప్పేసి అని అనుకున్నాను. అయినా అప్పటికీ నేను బాప్తిసం తీసుకోవడానికి చాలా సిద్ధపడి ఉన్నాను, కానీ చాలా అబ్జెక్షన్స్ వచ్చినాయి. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాను కాబట్టి చాలా వరకు నేను స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉన్నాను. 2006 జూన్ 10th బాప్తిసం తీసుకోవడానికి దేవుడు మార్గం సరళం చేసి ఉన్నాడు. ఆ దినమున దేవుడు నాతో మాట్లాడి ఆ ఉదయకాల సమయం అంతా నేను ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాను, ప్రభువా ఒక వివాహం అయితే అయినా మన యొక్క లైఫ్ హస్బెండ్తో వారి కుటుంబంతో ఎలా జీవిస్తామో, నేను దేవునితో నేను నీ ఇంటిలోనికి వస్తున్నాను, నీ బిడ్డగా నేను పిలువబడుతూ ఉన్నాను, ఇక నో మోర్ నాకు ఇంకా లోకంతో నాకు సంబంధం లేదు, నువ్వు ఏమి చేసినా ఇంకా నీతోనే ఫలించినా ఎండిపోయినా మహావృక్షంగా మార్చబడినా ఏ విధంగా ఉన్నా కూడా అది నీతోనే, నీతోనే నా జీవితం, నువ్వు నిజమైన ద్రాక్షావల్లి కదా, తీగను నేను కదా అని చెప్పేసి నేను దేవునితో అలా బాగా ప్రార్థన చేసుకున్నాను. ఉదయకాలం నుంచి తెల్లవారు వరకు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, ప్రార్థనలోనే ఉన్నాము. అయితే దేవుడు నాతో మాట్లాడాను, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎస్పెషల్లీ యూత్ యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు డైమెన్షన్సే వేరుగా ఉంటాయి, అట్రాక్షన్సే వేరుగా ఉంటాయి, ఇతరుల మాటలు కూడా మనల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి. ప్రతి ఒక్కరికి చాలా వరకు ఈ ప్లాట్ఫామ్ మీద వాచ్ చేస్తూ ఉన్న వారికి వింటూ ఉన్న వారికి ప్రతి ఒక్కరికి సమ్వేర్ సంథింగ్ సమ్ వర్డ్ సమ్ థింగ్స్ సమ్ థింగ్స్ కానీ పర్సన్స్ కానీ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది ఉంటుంది. బట్ ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్, అయ్యా నేను నీతో వస్తున్నాను, నీ ఇంటిలోనికి నేను వస్తున్నాను, హౌ యూ విల్ బి లీడింగ్ మీ. ఐ ఆస్క్డ్ గాడ్. ఐ డిడ్ నాట్ క్రైడ్ వెన్ ఐ వాజ్ గెటింగ్ మ్యారీడ్, బట్ ఐ క్రైడ్ వెన్ ఐ వాజ్ టేకింగ్ బాప్టిజం. ప్రభువా నువ్వు నన్ను ఎలా నడిపిస్తావు అని చెప్పేసి నేను దేవుడిని అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట, సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడు అది అదే మాట, సేవకుడి స్వరము నా చెవిలో నేను ముందుగానే వింటున్నాను. వర్షిప్ క్రీస్తు ప్రేమ నుండి ఎడబాబు వాడెవరు, క్రీస్తు మీ పక్షమని ఉండగా మీకు విరోధి ఎవడు, ఏర్పరచబడిన వారి మీద నేరం మోపు వాడెవడు. ఈ విధంగా దేవుడు రోమాపత్రిక 8వ అధ్యాయము ఆ అధ్యాయం అంతా దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. తర్వాత ఇంకా నేను వెనక్కి తిరిగి చూడలేదు. బాప్తిసం తీసుకున్న తర్వాత నా పేరు సలోమిగా మార్చబడింది. యాక్చువల్గా నాకు మా నేను స్కూల్లో చదివేటప్పుడు కూడా నాకు ఎందుకో అది అంటే సలోమియా కూడా ఒక వన్ ఆఫ్ ది ఎవాంజలిస్ట్ అనేసి నాకు తెలుసు. తర్వాత ఇప్పుడైతే ఇప్పుడున్న జ్ఞానంతో నేను చెప్పగలుగుతూ ఉన్నాను. అలా నేను ప్రార్థన చేసుకొని మొత్తానికి బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకొని ఇంటికి వెళ్తూ ఉన్నాను. నువ్వు ఏ టైం అంటే ఆ టైంకు ఇంటికి వస్తే మేము గేట్స్ తీయము, ఇలాంటి అబ్జెక్షన్స్ అయితే ఉన్నాయి. అయితే నేను బాప్తిసం తీసుకున్న తర్వాత నేను వెళ్తూ ఉన్నాను, ఇంటికి వెళ్తున్నాను. దగ్గరగా 3 కిలోమీటర్స్ మా ఇంటికి చర్చ్కి. నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. 4:30 నేను బాప్తిసం తీసుకున్నాను. 4:35 నాది డ్రెస్ ఎక్స్చేంజ్ చేసుకొని ఇంటికి వెళ్తూ ఉన్నాను. 2 ఏంజల్స్ నా వెనకాల రావడం అనేది నేను చూసి ఉన్నాను. ఎగ్జాక్ట్గా నేను ఇంటికి ఆ రూట్లో మామూలుగా ఒకరు సింగిల్గా పోరు, ఇంకా జనాలు కూడా ఇంకా అప్పటికి మా కాలనీలో ఇంకా రోడ్డు సరిగ్గా లేదు, కొంచెం చెట్లు అంతా కొంచెం రిమోట్ ఏరియా లాగా ఉంటుంది. అలాంటిది నేను ఒక్కదాన్ని నేను నడుచుకుంటూ వెళ్ళాను. నేను నాతో పాటు ఇద్దరు దేవదూతలు నాతో పాటు రావడం జరిగింది. సరిగ్గా నేను మా ఇంట్లో గేటు తీసి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ వెలుగు అనేది నేను చూడలేదు. అంతవరకు నాతో సమ్వేర్ సమ్వన్ కమింగ్ విత్ మీ అని చెప్పేసి నేను అనుకున్నాను. తర్వాత నేను ఇట్లా నేను ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయినాను అనేసి మా సేవకులకు చెప్పి ఉన్నప్పుడు ఏంజల్స్ వచ్చిన్నారు నీతో అని చెప్పి అలా చెప్పి ఉన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అయితే జరిగిన సందర్భం ఏంటి అని అంటే అదంతా దేవుడితో నడిచిన సందర్భాలు, దేవుడు నాతో ఉన్న సందర్భాలు ఇవంతా చాలా బాగా అనిపించింది. చదువుకుంటున్నప్పుడు కూడా దేవుడు మంచి జ్ఞానం అనుగ్రహించి రాయబోయే ఎగ్జామ్స్లో కూడా ప్రభువా రేపు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి అని దేవుడిని అడిగి ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా 18 క్వశ్చన్స్ ఉంటే ఏ బీతో సహా అవే క్వశ్చన్స్ నాకు దేవుడు ఇస్తూ వచ్చి ఉన్నాడు. ఇదంతా స్టడీస్ అయిపోయిన తర్వాత
కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు నేను సిద్ధపడుతూ ఉన్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిద్ధపడుతున్నప్పుడు దేవుని చిత్తాన్ని అడగలేదు, ఎందుకంటే మా నాన్నగారు ఇంట్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి సంథింగ్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అని చెప్పేసి ప్రయత్నం చేసి ఉన్నారు. అలా చెప్తూ ఉండడం వల్ల నేను కూడా గవర్నమెంట్ జాబ్స్కు చాలా ప్రిపేర్ అయినాను. అంతవరకు దేవుడు నాతో నడిచినాడు, నేను దేవునితో నడిచిన్నాను. ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు నేను ప్రిపేర్ అవుతూ వస్తూ ఉన్నానో, ఒక 3 ఎగ్జామ్స్లో నాకు టాప్ ర్యాంక్స్ వచ్చిందండి. అంటే నాకు నేను ఇంకా సెలెక్ట్ అవుతాను, గవర్నమెంట్ జాబ్ నాకు వస్తుంది, టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్స్లో ఉన్నత పదవి నాకు దేవుడు ఇస్తూ ఉన్నాడు అనేది నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అది సాతాను ఎలా డిస్ట్రాయ్ చేసి ఉన్నది అనే దానిని బట్టి నేను చాలా దూరం అయిపోయినాను. ఇంకా నాకు చాలా దేవుడు ఇంతగా నాతో నడుస్తూ ఉన్నప్పుడు, నేను దేవుడిని ఇంతగా అడుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క ఉద్యోగ విషయంలో ఇలాంటి డిస్ట్రాక్షన్స్ రావడం ఏంటి అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. అప్పుడు నేను చాలా బాధపడ్డాను, ఇంకా దేవునికి దూరం డిపార్ట్ అవుతూ ఉన్నాను. దేవుడు నేను దేవుడు ఎలా నడిచి ఉన్నామో నేను దేవునితో మాట్లాడేదాన్ని, ప్రభా ఐఎమ్ గోయింగ్ టు బై దిస్, షుడ్ ఐ బై ఆర్ నాట్, ఇస్ దిస్ యూస్ఫుల్ ఫర్ మీ. ఒకవేళ కొన్ని ఫోర్స్ఫుల్గా కొన్న వస్తువులు కూడా నేను వాడని దినాలు కూడా ఉన్నాయి. అలా దేవునితో నడిచిన నేను ఇక ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉద్యోగం తెచ్చుకునే విషయంకి వచ్చేసరికి నేను దేవునికి దూరం అయ్యాను. నాకు ఎటు మ్యాథమెటిక్స్ నేను మంచిగా చేస్తాను, మంచి ఇప్పటికీ నాకు మంచి రికార్డ్స్ ఉన్నాయి, అందుకోసం అనేసి నా మీద నాకు కాన్ఫిడెన్స్. అలా కాన్ఫిడెన్స్తో టాప్ అన్ని ఎగ్జామ్స్ బాగా ఫస్ట్ నేను కష్టపడితేనే కదా దేవుడు కూడా అనుగ్రహిస్తాడు అన్నట్లుగా నేను అనుకునేదాన్ని. అలా అనుకుని నేను చాలా ఒక రకంగా చెప్పాలి అని అంటే 16 అవర్స్ నేను కష్టపడేదాన్ని, 16 అవర్స్ చదువుకునేదాన్ని. ఇంకా గ్రూప్ 2కు నాకు జస్ట్ 2 మార్క్స్లో నేను ఫస్ట్ అటెంప్ట్ వితౌట్ ఎనీ కోచింగ్ నేను దేవుని అడిగినాను, ప్రభా నాకు తెలియచేయి, నువ్వు నాకు నేర్పించు, ఎలా చదువుకోవాలో ఎలా నడుచు ఏమేమి చదువుకోవాలో కూడా నాకు తెలియచేయి అని చెప్పేసి అలా మెటీరియల్ తీసుకొని చదువుకుని ఉన్నాను. చదువుకోవడం వలన టాప్ మార్క్స్ వచ్చినాయి, కానీ అయితే 2 మార్క్స్లో అంటే రిజర్వేషన్స్ అవి ఉంటాయి కదా కొన్ని కేటగిరీస్ని బట్టి, అక్కడ 2 మార్క్స్ నాకు నేను కోల్పోవడం జరిగింది. ఇలా ప్రతిదీ నేను రాస్తున్న ప్రతి ఎగ్జామ్స్లో టాప్ మార్క్స్లో వస్తూ ఉన్నాను, బట్ ఐ వాజ్ ఫెయిలింగ్ 1 or 2 మార్క్స్, అంటే అక్కడ క్లియర్ అవ్వకపోవడం జరుగుతుంది. దానివల్ల నేను దేవునికి దూరం అయ్యాను. దేవునికి ఎలా దూరం అయ్యానంటే పైకి మాత్రం భక్తి జీవితం చేస్తూ వస్తూ ఉన్నాను. అయితే దేవుడు ఇంకా నేను ఏం ప్రార్థన చేసినా నాకు నచ్చినది, నేను అడిగినది దేవుడు నాకు అయ్యానప్పుడు ఇంకా నేను ఏమి ఏ విషయం అడగమంటావు అనే క్వశ్చన్ నాలో వచ్చింది. అలా వచ్చినప్పుడు నేను ఇంకా నేను ప్రభువా నేను ఇంత కష్టపడి ఉన్నాను, దానికి తగిన ప్రతిఫలం ఇవ్వు అన్నట్లుగా నా ప్రార్థన అలా స్టార్ట్ అయినది. చాలా వరకు నేను ఎగ్జామ్స్ రాసి ఉన్నాను, చాలా ఇంకా లాస్ట్ చెప్పాలి అని అంటే 0.25 మార్క్స్ న్యూ అస్యూరెన్స్ ఇండియా కంపెనీలో ఐటీ అడ్మినిస్ట్రేటర్ జాబ్, అది నా లాస్ట్. ఇంకా నేను గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ కాకూడదు అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయినాను. అలా చదువుతూ 0.25 మార్క్స్ కట్ ఆఫ్ పెట్టేసేసి నేను దాంట్లో క్వాలిఫై కాలేదు, నా మార్క్స్ రాలేదు అని చెప్పేసి ఇంకా అక్కడికి ఆగిపోయింది. ఇంత ఫ్రస్ట్రేట్ అయిపోయినాను, ఇంత దూరం అయిపోయినాను. ఇంకా దేవుడు నన్ను చూస్తే దేవునికి నేను ఇష్టం లేనేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. అలా అనేసి ఈ గవర్నమెంట్ జాబ్స్ గురించి నేను పక్కన పెట్టేసి ఇంకా ప్రైవేట్ జాబ్స్లో నేను ప్రిపేర్ అవ్వాలి. జాబ్ అంటే నాకు చాలా ఇష్టము. టెక్నాలజీ నేను అప్లికేషన్స్ పర్సనల్గా అప్లికేషన్స్ నేను డెవలప్ చేసుకొని ఉన్నాను. దానిని బట్టి ఇంకా సరే ఐటీలోనే ఇంకా మనం లీడ్ అవ్వాలి, ఇంకా తప్పదు మనం సర్వైవ్ అవ్వాలి కదా, దేవుడు ఎందుకో నన్ను కనికరించలేదు, దేవుడు నా మీద వికటము చూపించిన్నాడేమో అని చెప్పేసి ఒకలాంటి బిట్రేయల్ స్పిరిట్ నాలో ఎలుబడి చేస్తూ వస్తుంది. ఏది ఏమైనప్పటికీ బట్ నేను సర్వైవ్ అవ్వాలి కాబట్టి నేను ఐటీ ఫీల్డ్లో ఇంకా కంప్లీట్గా నేను దాని మీదనే ఫోకస్ చేయడం జరిగింది. అయితే ఐటీ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు కూడా నాకు పెద్దగా సాటిస్ఫాక్షన్ లేదు. మా ఫ్రెండ్స్ అప్పటికే నేను 17,000తో నేను సాలరీ నా స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్స్ అప్పటికే 70,000 తీసుకునేవాళ్ళు అనమాట. మా ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చేసరికి ఎందుకంటే వాళ్ళు నాలాగా కెరీర్ బ్రేక్ తీసుకోలేదు, ఎందుకంటే నేను ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ పడుతూ ఉన్నాయి అంటే నోటిఫికేషన్ పడుతుంది అని అంటే జాబ్ మానేసేసి వచ్చేసి లేదంటే లీవ్ పెట్టుకొని ఇలా ప్రిపేర్ అయ్యేతో వచ్చేదాన్ని. మా ఫ్రెండ్స్ అందరూ అదే కంపెనీలలో కంటిన్యూ అవ్వడం వల్ల వాళ్ళ సాలరీస్ ఇంక్రిమెంట్ అవ్వడము, కంపెనీ స్విచ్ అవ్వడం వల్ల మంచి సాలరీస్ వచ్చినాయి. అయినా ఇంకా నేను కంపల్సరిగా నేను ఇక్కడే నిలదొక్కుకోవాలి, ఇంకా వేరే ఇంకా నాకు గవర్నమెంట్ జాబ్ ఏం దేవుడు ఇవ్వట్లేదు, ఇంకా నేనేం చేయను అని చెప్పేసి అలా అనుకుంటూ ఉన్నాను. ఇక నేనైతే నేను వెళ్తున్న ఫెలోషిప్లో దేవుడు బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, కానీ ఏదైనా జాబ్స్ వస్తూ ఉన్నాయి వేరే వాళ్ళకి వచ్చినప్పుడు నా హృదయంలో
చాలా వేదన కలుగుతూ వస్తూ ఉండేది. అంటే ఇదంతా మీకు ఈ యొక్క సాక్ష్యం చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా కంఫర్ట్ చేసి ఉన్నాడు అనే దానికి నేను ఇంత వివరణ ఇస్తూ ఉన్నాను. ఇంకా గవర్నమెంట్ జాబ్స్ని వదిలేసి ప్రైవేట్ జాబ్స్లో ఎప్పుడైతే వచ్చి ఉన్నానో, నా శాలరీని చూసేసి మా ఫ్రెండ్స్ ఈ పిల్ల ఇలా వెళ్ళింది అలా వెళ్ళింది అందుకే దీని శాలరీ ఇలా ఉంది అని చెప్పేసి, ఇంకా వీఆర్ గెటింగ్ మ్యారీడ్, వెన్ షీ విల్ గెట్ మ్యారీడ్, వెన్ షీ విల్ బీ స్టేబుల్ ఇన్ హర్ లైఫ్, ఎప్పుడు లైఫ్లో సెటిల్ అవుతుంది. అప్పటికే మా ఫ్రెండ్స్ అందరూ ఆన్ సైట్కు వాళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చాయి, నేను జస్ట్ అరగట్రం అంటే ఐటీ సెక్టర్లోనికి ఎంటర్ అయి ఉన్నాను. ఇంకా నా ఎక్స్పీరియన్స్ అంత లేదు, ఇంకా నా పర్ఫార్మెన్స్, నా ఎక్స్పీరియన్స్, స్టెబిలిటీ అన్నీ క్రాస్ చెక్ చేస్తారు. అయితే సగం మధ్యలో ఉన్నప్పుడు కొన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి ఆన్ సైట్కి వెళ్ళడానికి. తర్వాత ఇంట్లో పరిస్థితులను బట్టి నేను ఆగిపోవడము, అంటే నా డిజైర్ అనమాట సంథింగ్ గ్రేట్ అని అని అనిపించుకోవడం అనేది నాకు ఆశ ఉండేది. ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి. దానివల్ల నేను దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాను, దేవుని పరిచర్యలో ఉంటూ ఉన్నాను, సేవకులకు సహకారంగాను దేవుని దైవ సేవకులను వెంబడించడం అనేది నా లైఫ్ స్టైల్ అలా ఉండేది. అయితే లోపల మాత్రము ఇతరుల గురించి నేను భారం కలిగి ప్రార్థన చేస్తూ వచ్చేదాన్ని, కానీ బట్ ఐ వాజ్ నాట్ ప్రేయింగ్ ఫర్ మై సెల్ఫ్. నా అసలు నా లైఫ్ ఏంటి, దేవుడు నాకు అడిగినది నాకేం ఇవ్వలేదు. ఒకనొక సందర్భంలో తీర దగ్గరకు వచ్చింది, అది ఇంకా ఆర్డర్స్ ఆఫ్, అది ఏమంటారు, గవర్నమెంట్ ఆర్డర్స్ రావాల్సింది, రాలేదు, అది హోల్డ్లో ఉంది, అది ఇప్పటికీ హోల్డ్లో ఉంది. ఆ టైంలో నేను ఎంతగా ఏడ్చుకున్నానంటే దగ్గర దగ్గరగా 12 కిలోమీటర్స్ ఏడ్చుకుంటూ నడుచుకుంటూ వచ్చిన్నాను. ఇంకా నేను చనిపోవాలనేసి డిసైడ్ అయినాను. అయితే దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాను, ఆత్మ నార్పకుడి, ఇలా మాట్లాడుతున్నావు, అలా చేస్తున్నావు, నేను ఎలా బ్రతకాలి ప్రభు, నాకు అడిగినది ఇప్పుడు చూడి, ఆశ నీ ఆశ భంగం కానేరదు అంటావు, మరి తర్వాత నీ కోరికను సిద్ధింపచేసి సిద్ధింపచేస్తాను అంటావు, నీ మనోభిష్టమును సిద్ధింపచేస్తాను, కలగచేస్తాను అని అంటున్నావు, బట్ వై యు ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ మై డిజైర్ అనేది నాకు ఒకలాంటి వాగ్విధానం దేవునితో ఉండేది. మిగతా విషయాలలో దేవా ఈ విషయంలో నేను వెళ్తున్నాను, వెళ్ళొచ్చా పోవచ్చా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అన్నప్పుడు దేవుడు ప్రతి విషయంలో సమాధానం ఇస్తూ ఉన్నాడు, కానీ ఈ జాబ్ విషయంలో నాకు దేవుడు ఇవ్వలేదని చెప్పేసి ఒకలాంటి ఒక కార్నర్, ఒక బిట్రేయల్ కార్నర్ అనేది నాలో ఉండేది. అలా ఉన్నప్పుడు నేను దేవునితో అంటే 70% దేవునిలో ఉంటే 30% నాకు సాడ్నెస్ అనేది ఉండేది. నా ముఖం చూస్తానే చాలా వరకు ఏదో ఈ అమ్మాయి కోల్పోయింది, యవనస్త్రాలు ఎండుకొని ఇలా ఉండడం ఏంది, ఏదో సంథింగ్, నా సేవకులు కూడా అలానే అనుకునే వాళ్ళు నన్ను చూసి ఉన్నప్పుడు, ఏదో సంథింగ్ షీ హ్యాస్ ఫెయిల్డ్, సంథింగ్ షీ హ్యాస్ ఫెయిల్డ్ అని చెప్పేసి అలా అనుకునే వాళ్ళు. ఎవరేమనుకున్నా నా బాధ నాకు తెలుసు, కానీ అందరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నేను అలా అనుకుని అలా నా లైఫ్ లీడ్ చేసుకుంటూ వచ్చిన్నాను. అయితే సరిగ్గా 2016 అప్పటికి నేను బాప్తిజం తీసుకున్న తర్వాత, సారీ ఈ విషయం చెప్పలేదు, పరిశుద్ధాత్మ అభిషేకం నేను ఎలా పొందుకొని ఉన్నాను. ఒకరోజు అందరం కూర్చొని పిల్లలం అందరం క్యారమ్ బోర్డు ఆడుతూ ఉన్నాము, ఎందుకు నాకు బైబిల్ చదవాలా అనేసి నాకు ఆత్మ ప్రేరేపణ వస్తుంటే చదువుతూ వస్తున్నాను. అప్పటికి ఇంకా ఇవి గాస్పల్స్ చదివేసినాను, అపోస్తల కార్యములు స్టార్ట్, ఇంకా అక్కడికి వచ్చేసిన్నాను. అలా చదువుతున్నప్పుడు క్యారమ్ బోర్డు ఆడకుండా

కూడా లేదు. అది ఫస్ట్ నేను పరిశుద్ధాత్మ బాప్తీసం మొదటగా బాప్తీసం తీసుకున్నాను, తర్వాత పరిశుద్ధాత్మ బాప్తీసము అతి త్వరితంలోనే పొందుకున్నాను. అగ్నిలో అభిషేకము, పరిశుద్ధాత్మ అగ్నిలో బాప్తీసం తీసుకోవడము నాకు 2016 అక్టోబర్ 2వ తేదీన ఒక దైవ సేవకుడు ఇక్కడ అంటే మా చర్చిలోనే, అందరికీ హాలిడేస్ ఉంటాయి కదా, ఈరోజు మనము అపోస్తులుల కూటముగా మనం ఈరోజు కండక్ట్ చేసుకుందాము అని చెప్పేసి చెప్పినప్పుడు, హౌ ఇట్ విల్ బి, అపోస్తులు ఇంటింట రొట్టె విడిచిన్నారు పరిశుద్ధాత్మ చేత, ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ బుద్ధి చెప్తూ ఖండిస్తూ ఈ విధంగా నడిపించున్నారు కదా, లెట్ మీ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి చర్చికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు చర్చికి వెళ్ళినప్పుడు దగ్గర దగ్గరగా 30 to 40 పీపుల్ ఉన్నాము, అందరం ప్రార్థన చేస్తున్నాము, ఆయన భాషలతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ అభిషేకంతో వర్షిప్ చేస్తూ ఉన్నారు. నాకు తెలియలేదు దగ్గర దగ్గరగా 40 మినిట్స్ టంగ్స్ లో ఎప్పుడు ప్రేయర్ చేయని కొత్త భాషలు దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. ఇక అప్పటి నుంచి ప్రభువా నువ్వు నన్ను ప్రేమించలేదు, నేనే నిన్ను ప్రేమించినాను, నేను ఇష్టపడి ఉన్నాను, అందుకే నేను చర్చికి వస్తున్నాను. నువ్వు నాకు కష్టం పెట్టినా నష్టం పెట్టినా మంచి చేసినా కీడు చేసినా ఏది చేసినా నేను నీ సన్నిధిని వదిలిపెట్టను. అలానే నేను 2016 నుంచి 2017 వరకు అలా నడుస్తూ వచ్చినాను. సరిగ్గా 1 ఇయర్ లోపలనే దగ్గర దగ్గర అంటే ఇదే దృక్పథంతో నేను 6 మంత్స్ నేను అలా నడిచి ఉన్నాను. అయితే 7th మంత్ దగ్గర నుంచి దేవుని యొక్క ప్రణాళిక గొప్పదైనది. ఆ 7th మంత్ మాకు ప్రతి నెల వాగ్దాన సందేశము, వాగ్దానం క్రీస్తు ప్రేమకు సాటెవ్వరు ఆ మాటను చూసుకున్నప్పుడు నా ఫెయిల్యూర్స్ అన్ని నేను ప్రతిదీ రికార్డ్ చేసుకునేదాన్ని అనమాట. దేవుడు నాకు అంటే డైరీ రాసుకునేదాన్ని, దేవుడు నాకు ఏ విషయంలో మాట్లాడినాడు, నేను దేవునితో ఏం మాట్లాడినాను, దేవుడు నాకు ఏ దానికి రెస్పాన్స్ ఇచ్చినాడు, దేవుడు ఇంకా ఏ దానికి రెస్పాన్స్ అవ్వలేదు, ఇంకా ఏ విషయాలు నేను ఎలా అడగాలి, ఎలా మాట్లాడాలి ఆయనతో. అబ్రహాంతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడతాడు కదా అనేసి నేను అలా నడుచుకుంటూ వచ్చిన్నాను. అలా 2017కి వచ్చినప్పుడు క్రీస్తు ప్రేమకు సాటెవ్వరు ఉన్నప్పుడు ఏం ప్రేమను చూశాను, ఎంతవరకు నా చేయదే, నేను అన్ని చేయదు అనుభవాలే, దేవుని ప్రేమించి ఉన్నాను, దేవునితో నడుస్తూ ఉన్నాను, ఎన్నో ఎదుర్కొని ఉన్నాను, ఎన్నో దొంగ పనులు చేసి ఉన్నాను. అంటే ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు, జనాల మధ్యలో ఎలా ఉండాలో బాగా తెలుసు. అలా ఒక మనిషి నన్ను వచ్చి, ఏ నువ్వు ఇది చేసావంట కదా, నువ్వు ఇట్లా అంటావు కదా, పలానా అంటావు కదా అని ఎక్కడ అంటారో అలా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. దానికి తగినట్టుగా నేను నడుచుకొని ఉన్నాను. తర్వాత ప్రభువా ఇది ఇలా చేయడం తప్పేమో అని నేను దేవుని అడిగినప్పుడు, దావీదు కూడా కొన్ని చోట్ల ఒక చోట నుంచి తప్పించుకొని వస్తూ ఉన్నప్పుడు ఆయన కనబడకుండా ఉండడానికి పిచ్చివాడిలాగా గీతలు గీస్తూ వస్తున్నాను. ఒకవేళ దేవుడు నన్ను కూడా అలా చేసి ఉన్నాడేమో అని చెప్పేసి నేను, ప్రభువా నేను కూడా అలా చేసి ఉన్నానా అని అని అన్నప్పుడు దేవుని యొక్క కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ధైర్యంగా నేను మీ మధ్యలో సాక్ష్యం చెప్తూ ఉన్నాను, హల్లెలూయా. ఆ విధంగా దేవుడు నన్ను క్రీస్తు ప్రేమకు సాటెవ్వరు అని అన్నప్పుడు, నువ్వు ఎన్ని విధాలుగా చేసి ఉన్నావు, నాకేది మేలు జరగలేదు, మరి నీ ప్రేమ ఎక్కడుందని నేను చూడాలి అని చెప్పేసి నేను ఏడ్చుకుంటూ అవన్నీ ఇమెయిల్స్ నా డైరీస్ అవన్నీ ఏమేమైతే రాసుకొని ఉన్నాను చింపేసి ఉన్నాను. నిజంగా ఒకవేళ నేను పొరపాటు చేసి, నేను ఇంతవరకు అనుకున్నాను నువ్వు నన్ను ప్రేమించలేదు, నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నీతో వస్తున్నాను, ఒకవేళ నువ్వు ప్రేమించుంటే నా స్థితి ఇలా ఉండేది కాదు అని చెప్పేసి నేను బాగా ఆ రోజు ఆ వాక్యం ఆ దైవ సేవకులు డెలివరీ చేస్తూ మెసేజ్ చెప్తూ ఉన్నారు, నాకు దుఃఖం ఆగలేదు. నేను రాసుకునేటివి దేవునితో మాట్లాడుకునేటివి, నువ్వు ఇది ఇస్తావు కదా ప్రభా, నువ్వు ఇస్తున్నందుకు నీకు స్తోత్రం, నువ్వు ఇచ్చే దేవుడవు, అలా అనుకునేటివన్నీ ఆశలన్నీ అడియాశలు అయిపోయినాయి. అంతరంగంలో ఎన్నో పోరాటాలు పోరాడుతూ ఉన్నాను, నేనైతే ఎవరితో కంపారిజన్ చేసుకునేదాన్ని కాదు, కానీ నా దేవుడు నాకు ఇస్తాడు, ఒకవేళ నాకు సామర్థ్యం లేకపోయినా నాకు సామర్థ్యం అనుగ్రహించే దేవుడు అలా నేను అడుగుతూ వచ్చేదాన్ని. కానీ వేరే వాళ్ళతో నాకు కంపారిజన్ నాకు ఇష్టం ఉండేది కాదు. నాకు నా ప్రొవైడర్ నాకు ఇస్తూ ఉన్నప్పుడు వేరే వాళ్ళతో నేను ఎందుకు జెలస్గా ఫీల్ అవ్వాలి, వేరే వాళ్ళకు ఉంది నాకు లేదు అనేసి నేను ఎందుకు ఫీల్ అవ్వాలి. హీ విల్ గివ్ మీ ద అపాయింటెడ్ టైం, ఆయన టైంలో నాకు ఇస్తాడు అనే ధైర్యం, ఆ విధమైన రిలేషన్షిప్ నాకు దేవునితో ఉండింది. అయితే ఆ సందర్భంలో నేను ఆ నెలంతా ఫిబ్రవరి ఆ నెలంతా ఆ వాగ్దానం బట్టి నేను ప్రార్థన చేసుకుంటున్నాను, అయ్యా నన్ను క్షమించు, నిజంగా నీ ప్రేమకు సాటెవ్వరు అని నువ్వు అంటున్నావు, మరి ఇవన్నీ విషయాలలో నేను ఎలా నడిచిన్నాను నాకు తెలియలేదు, నేను ఎలా ఉండాలో నాకు తెలియట్లేదు ప్రభా, ఒకవేళ నేనేమైనా నీకు దూరం అయ్యున్నానేమో. దట్ వాజ్ మై గ్రేటెస్ట్ ఎన్కౌంటర్ విత్ గాడ్. 28 డేస్ దేవునితో నేను ఎలా నడిచిన్నానంటే,
నువ్వు ఇలా చేసావు, ఫలాంది అడిగినప్పుడు నాకు ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చావు, వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు నా మీద ఇంత భక్తి చేస్తుంది, దీనికి ఇది రాలేదు, ఉద్యోగం రాలేదు, అది రాలేదు, ఇది ఇంత చదువుతుంది కానీ ఏమో రావట్లేదు,

ఇలాంటి మాటలు అనిపించుకుంటున్నప్పుడు నేను ఎంత కృంగిపోయినానో, నా దేవుడు నాకేం చేయలేదే అని నేను ఏడ్చుకున్నాను కదా, మరి నీ కోపం వచ్చిందా ప్రభువా అనేసి ఆ 28 డేస్ నేను అలానే దేవుణ్ణి అడిగిన్నాను, దేవునితో మాట్లాడుతున్నాను. సరిగ్గా మార్చి నెల వచ్చింది. మార్చిలో వాగ్దానం ఏమొచ్చింది తెలుసా? నా మంచితనం అంతయ్యో నీకు చూపిస్తాను, మోషకు తోడైనట్టుగా నీకును తోడయ్యాను అని దేవుడు మాట్లాడి ఉన్నాడు. నిజంగా ఆయన మాట్లాడిన మాట, ఒక మనిషి మాట్లాడితే కొంతకాలం వరకు వాళ్ళు మంచి చేస్తారు, తర్వాత మరలా మర్చిపోతారేమో కానీ పరిస్థితులను బట్టి వారు ఒకవేళ చేయాలనన్నా ఆ సహకరించలేకపోవచ్చేమో కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఇక అంతే అండి. 2017 నుంచి గాడ్స్ ఫేవర్ నేను చూడడం జరిగింది. అయ్యా నాకు ఇది కావాలయ్యా అని అంటే అన్ని శ్రేష్టమైనవి దేవుడు నాకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. ఇక సరిగ్గా ప్రేయర్స్ ఇలా దేవునితో నేను ఒక మంచి రిలేషన్షిప్ కలిగి నా ఇన్నర్ వూన్స్ హృదయంలో గాయపడినటువంటి దేవుణ్ణి నేను మిస్అండర్స్టాండ్ చేసుకొని దేవునికి దూరమైన సందర్భాలు అవన్నిటినీ రిపెంట్ చేసి ఉన్నాడు. నువ్వు పాతవి మర్చిపోమని దేవుడు చెప్పి ఉన్నాడు. ఇంకా అలా మరి నేను ఒక న్యూ ట్రాన్స్ఫర్మేషన్ అయి ఉన్నాను. అయిన తర్వాత నుంచి దేవుని ఫేవర్ ప్రతి చోట నన్ను తీసుకొని వస్తూ ఉంది. వెళ్ళిన చోటల్లా ఒకలాంటి గౌరవము, ఈవెన్ దైవ సేవకులకు పెద్ద పెద్ద దైవ సేవకులను పరిచయం చేసుకోవడానికి కూడా ఎందుకో దేవుని యొక్క ముఖ వర్చస్సు నా మీద ఉండడం వల్లనో తెలియదు కానీ అసలు ఒక కొంతమంది దగ్గర అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళలేము. అలాంటిది దేవుడు నాకు అవకాశం అనుగ్రహిస్తూ వచ్చి ఉన్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నాతో నడుస్తున్నాడు, నేను ఆయనతో ఉన్నాను అనేది నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. సరిగ్గా ఇంకా మ్యారేజెస్ సందర్భానికి వస్తే ఇంకా నేను అనుకున్నాను మా నాన్నగారు అంటే ఇంకప్పటికీ మా నాన్నగారు ఏంటి అంటే మా మదర్ చనిపోయిన తర్వాత మా నాన్నగారు మమ్మల్ని ఎలా రైట్ చేసి ఉన్నారో మాకు బాగా తెలుసు. ఆయన ఎంత సాక్రిఫైస్ చేసుకున్నారో మాకు బాగా తెలుసు. నేను మా నాన్నగారితో మా అమ్మగారితో కానీ మా తోబుట్టులతో కానీ నేను ఎక్కువగా గడపలేదు కానీ ఆ బాండింగ్స్ అనేది మా నాన్నగారు ఎలా ఉన్నారు ఇతరుల నుంచి సాక్ష్యం వింటూ ఉన్నప్పుడు నేను చాలా సంతోషించేదాన్ని. ఇలాంటి వ్యక్తికి నేను బిడ్డగా అనిపించుకోవడము నా ధన్యత, నా భాగ్యము. నేను ఆయన బిడ్డగా అనిపించుకోవడము నా ధన్యత అనుకొని నేను చాలా సంతోషంగా గౌరవంగా ఉన్నాను. అయితే ప్రభువా ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా అడుగుతున్నాను. మా నాన్నగారు కొన్ని విషయాలలో కొన్ని కట్టుబాట్లలో బయటికి రాలేరు. అలా అనేసి బిడ్డకు పెళ్లి చేయకుండా ఉండలేరు. ఆయన ఆత్మక్షాంతి ఉండదు ఒకవేళ ఆయన మరణిస్తే. ఆయన మరుక్షణం, ఆయన చనిపోయిన మరుక్షణమే నన్ను కూడా తీసుకోప్రభా అని చెప్పేసి నేను 2018 నుంచి నేను అలా అడుగుతూ ఉన్నాను దేవునితో. కొన్ని సందర్భాలలో దేవుడు నాకు సమాధానం ఇవ్వకపోయేసరికి మా నాన్ననే నాకు కరెక్ట్ సమాధానం ఇచ్చినాడు. మొదటగా తల్లిదండ్రులను ప్రేమించమన్నాడు కదా దేవుడు. సో నేను మా నాన్న మాటనే వింటాను, మా నాన్న చెప్పినట్టుగానే నేను వెళ్తాను అని చెప్పేసి అలా అనుకున్నాను. వివాహ విషయంలో కొన్ని అబ్జెక్షన్స్ వచ్చినాయి, అవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కాకపోతే నేను ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దోస్ థింగ్స్. హౌ గాడ్ లెడ్ మీ టిల్ నౌ అనేది నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో కాదు, బంధువులు, రక్త సంబంధికులు, తల్లిదండ్రులు ఎవరున్నా కూడా నీతో నడిచ దేవుడు. ఎందుకంటే నిన్ను భూమి మీదకి తీసుకుని వచ్చిన దేవుడు, నిన్ను ఫలింపచేసే దేవుడు, నిన్ను ఆయన కొరకు వాడుకునే దేవుడు కాబట్టి ఆయన ప్రణాళిక గొప్పదైనది. ఆయన ప్రణాళిక, ఆయన చిత్తము నెరవేర్చువారుగా మనల్ని ఏ విధంగా నడిపిస్తాడు అనేది నా యొక్క సాక్ష్యం ద్వారా మీకు తెలుస్తుందని నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే ఈ యొక్క మ్యారేజ్ విషయంలో నేను మా తండ్రి గారి విషయంలో నేను ఇట్లా అడుగుతూ ఉన్నాను. ప్రభా మా నాన్న మరణించిన మరుక్షణమే నా యొక్క సమాధి కూడా ఉండాలి, పక్కన ఉండాలి, మా నాది కూడా ఉండాలి, నా సేవం కూడా ఉండాలి అనేసి అలా ప్రార్థన చేస్తూ ఉన్నాను. 2019లో దేవుడు మరలా నాకు ఎన్కౌంటర్ చేసి ఉన్నాడు. ఎలా అడిగిన్నాడు అని అంటే మా తండ్రి గారి కంటే కూడా ఫస్ట్ మా తండ్రినే, తర్వాతనే దేవుడు, తల్లి, తండ్రి, గురువు, దైవము అన్నట్టుగా ఉన్నారు కదా. సో నేను లెట్ మీ లవ్ మై గాడ్, మై ఫాదర్ అన్నట్లుగా నేను అలా అనుకునేదాన్ని. మా నాన్నగారు ఏ చెప్తే అలా చేయాలి అని ఆశపడుతూ ఉన్నాను. వివాహ విషయంలో ఆయన ఏం చెప్తే సరేలే, నేనైతే ఒకటే అనుకున్నాను. సీక్రెట్ బిలీవర్గా ఉండి అసలు బయట ప్రపంచం లేకుండా దేశం కొరకు, రాష్ట్రం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తే చాలు, 3 పూట్ల అన్నం పెడితే, బట్టలు ఉంటే చాలు అన్నట్లుగా అలా అనుకున్నాను. కానీ దేవుని యొక్క ప్రణాళిక గొప్పదై ఉన్నది. సరిగ్గా 2019లో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మరలా వచ్చినాడు.
దేవుడు నాతో మాట్లాడడం స్టార్ట్ చేసిన్నాడు వివాహ విషయంలో. ఇంకా ఉన్న ఈ పరిస్థితుల్లో చాలా విషయాలు నేను ఎదుర్కొని ఉన్నాను. ఇంకా నా ఫ్రెండ్స్కి, నాతో పాటు ఉన్న వారికి, నాకన్నా చిన్నవారికి కూడా మ్యారేజెస్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది పెద్దలు అంటున్న మాటలు అదే పట్టిపాకులు ఆడుకుంటేనే అక్కడనే దొరకాల, వాళ్ళే ఉంటారు అంటే కొంతమంది మాట్లాడిన మాటలు మా తండ్రి గారు మాట్లాడి అంటే, మాకు ఇప్పుడు మా బిడ్డని ఎన్నుకున్నాడు దేవుడు, దేవుడు కూడా సిద్ధపరిచి ఉంటాడు అన్నట్టుగా అలా మాట్లాడుతూ ఉన్నారు. కానీ మా నాన్నగారు ఏదైతేనేమిలే అందరూ ఒకటే అన్నట్లుగా అలా మాట్లాడలేదు మా నాన్నగారు. సో నాకు మా నాన్నగారి యొక్క ఆలోచన అనేది నాకు క్లారిటీ వచ్చింది. సో నన్ను దేవుడు ఏర్పడు, నేను ఇప్పుడు నేను మా నాన్న సైడ్తో మాట్లాడుతున్నా, ఇప్పుడు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నాకు ఖచ్చితంగా నా యొక్క వాళ్ళలోనే దేవుడు నాకు ఇస్తాడు అని చెప్పేసి నేను అలా అనుకున్నాను. అయితే దేవుడు నాతో మాట్లాడుతూ, ఇంకా ఇవన్నీ నేను అయితే పోరాడలేను ప్రభా, నాకైతే ఇలాంటివి నేను వెతకలేను చేయలేను, ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పేసి నేను దేవునితో మాట్లాడుతున్నాను. మరి మా నాన్నగారు ఇట్లా ఆశపడుతున్నారు, నేను మా నాన్నగారి ఆశను నెరవేర్చాలా, నీ యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చాలా, ఎలా ఉండాలి అనేది నాకు క్వశ్చన్ మార్క్ ఉండింది. ఏది ఏమైనప్పటికీ నువ్వే నడిపించు ప్రభా, నాకు ఈ లైఫ్ చాలు నాయన, నేను కొంతవరకు నేను నువ్వు 33 and a half years నువ్వు భూమి మీద ఉన్నావు కదా, అంతవరకు నా లైఫ్ ఉంటే చాలులే అన్నట్లుగా నేను కొంతమంది ఆత్మలనైనా సంపాదించి నేను పరలోక రాజ్యానికి వస్తాను ప్రభా, నాకు ఇవి వద్దు నాయన అని చెప్పేసి నేను అలా చాలా డిప్రెషన్గా ఈ మ్యారేజ్ విషయంకి వచ్చేసరికి నేను చాలా ఎంత దేవుడు పుష్ చేస్తున్నా నేను అంత వెనక్కి వెళ్ళేవదాన్ని. చాలా మంది ప్రాఫిట్స్ నీకు ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుంది అట్లా అనుకునేదాన్ని, భలే చెప్పినా వాళ్ళే. ఇంకా పెద్ద పెద్ద దైవ సేవకులు అభిషక్తులు చాలా వాళ్ళు చెప్పిన ప్రాఫెసెస్ 100% జరిగిపోతున్నాయి. ప్రవక్తలు నాకు చెప్పినా కూడా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళింది దాన్ని కాదు, వాళ్ళు చెప్తున్నా కూడా నేను నీకు మ్యారేజ్ అవుతుందమ్మా, నువ్వు పరిచర్య చేస్తావు, మంచి వ్యక్తి వస్తారు లైఫ్లో, ఇట్లా నువ్వు అనుకున్న దానికంటే కూడా దేవుడు నీకు ఉన్నతంగానే ఇస్తాడంటే మీరు బాగానే చెప్తారు, బాగా షుగర్ కోటెడ్ మాట్లాడుతారు అంటే నేను చాలా హార్డ్ కోర్ పర్సన్ అనమాట ఈ విషయాలలో. అలా ఉన్న నన్ను దేవుడు నన్ను ఎలా మెల్ట్ చేసినాడో ఆయనకే మహిమ కలుగును కాక. అయితే సరిగ్గా కొంతమంది మ్యారేజెస్ ఇంకా 30 years వస్తూ ఉన్నాయి, ఇంకా నీకు ఇంకా కులము అది ఇది డబ్బులు ఉద్యోగము హోదా ఇవన్నీ అనుకుంటే ఎట్లా అవుతుంది, అవి ఎవరో ఒకరిని చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి అనేసి ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడుతూ వస్తున్నారు. సరిగ్గా కరోనా టైంలో ఇంకా నేను ఒక సిస్టర్ నాకు చాలా మంది పెద్ద దైవ సేవకులు ఎవరైతే ఒక మాట చెప్తే నేను అన్ని విషయాలలో ఇప్పుడు రా సలోమి అని అంటే ఆ సేవకుల దగ్గరికి పరిగెత్తుకుంటూ, ఆ సిస్టర్స్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళే నేను ఆ సిస్టర్స్ చెప్పినా కూడా నేను వినలేదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎలా మోటివేట్ చేసి ఉన్నాడనే అనేది అది ఇప్పటికీ ఆశ్చర్యమే, ఆయనకే మహిమ కలుగును గాక. ఒక సిస్టర్ నాకు, నన్ను ఆత్మీయంగా నడిపిస్తున్న సిస్టరు ప్రార్థన చేసిన్నారు, నీలో ఒంటరైన వాడు 1000 మంది అగును, నీకు ఖచ్చితంగా వివాహం జరుగుతుంది, దేవుని చిత్తంలో మీ యొక్క వివాహం ఘనంగా జరగబోతుంది అనేసి చెప్పి ఉన్నప్పుడు ఆ సిస్టర్ ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకా ఆత్మలో లీడింగ్లో నేను ఓకే ఆమె నామె నామె నామె ప్రైజ్ గాడ్ ప్రైజ్ గాడ్ ప్రైజ్ గాడ్ అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత ఇంకా ఆ యొక్క ప్రార్థన నెరవేర్పులోనికి వస్తున్న సమయం ఆ టైంలో వచ్చేసి నేను అనుకుంటూ ఉన్నాను, ప్రభువా నిజంగా వివాహం చాలా క్రూషియల్ ప్రభువా, ఏదైనా ప్రాజెక్ట్ ఇవ్వు, ఏదైనా కొన్ని ప్రార్థన విన్నపాలు ఇవ్వు, రాత్రి పగలు ప్రార్థన చేస్తాను, దానికి జీతం ఇవ్వు ప్రభువా. మ్యారేజ్ విషయంలోనంటే నేను ఇవన్నీ వాళ్ళని సాటిస్ఫై చేయాలా, వీళ్ళని హ్యాడ్ సాటిస్ఫై చేయాలి, వాళ్ళు ఎలా ఉంటారు, మనం ఎంత సంపాదించినా ఎంత ఇచ్చినా వీళ్ళని ఎవరిని సాటిస్ఫై చేయలేదు, నేను నిన్ను మాత్రం సాటిస్ఫై చేయగలుగుతాను, నీ సన్నిధిలో ఆరాధిస్తాను, మహిమపరుస్తాను, అనేకులకు నీ మాటను చెప్పి ఆదరిస్తాను, అది చాలే ప్రభా, ఎందుకు ప్రభా నాకు వివాహం చేస్తావు అని చెప్పేసి అడుగుతున్నాను. ఆయన మళ్ళీ మా నాన్నగారు ఆశ నీకు తెలుసు కదా, మరి మా నాన్నగారి ఆశను తీరుస్తావా, ఈ సమయంలో నేను నీ మాట వినాలా మా నాన్నగారి మాట వినాలా అని చెప్పేసి అని అనుకున్నాను. అయితే మా నాన్నగారు ఇలాంటి పోరాటంలో నేను ఉంటూ ఉన్నప్పుడు, ఇంకా ఇలాంటి మనస్తత్వంతో ఉన్నప్పుడు నాకు వివాహ విషయంలో దేవుడు కొన్ని విషయాలు మంచి మంచి ప్రపోజల్స్ వస్తూ ఉన్నా కూడా నేను ఇది సరే ఇంకా నేను సిద్ధపడుతున్నాను, అమ్మో మ్యారేజ్ కాకపోతే ఇంకా ఎలా ఉంటుందో పరిస్థితి, అందరు ఇలా ఉంటుంది, ఎలాంటి నిందలు వస్తాయో తెలియదు, దానికి భయపడడం స్టార్ట్ అయ్యింది నాకు. అలా స్టార్ట్ అవుతున్నప్పుడు నేను అడుగుతున్నాను, ఇంకా సరే ఏదైనా కానీ దేవుని చిత్తంలో ఉంది అని అంటే నేను ఎలా ఉన్నాను అనేది కాదు, వాళ్ళు ఎవరిని ఇచ్చినా కూడా ఏ పర్సన్ ఇచ్చినా కూడా లెట్ మీ గెట్ మ్యారీడ్ అని చెప్పేసి అనే మూమెంట్లోకి నేను వచ్చినాను. అలా వచ్చినప్పుడు సరే ఏదైనా ప్రపోజల్ వచ్చిందా,
సరే, కాకపోతే అంతకుముందు ప్రార్థనలు ఎలా ఉండేది అని అంటే, నీ చిత్తంలో ఉన్న వ్యక్తి మాత్రమే రాంగ్ ప్రపోజల్స్ రాకూడదు, నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు, నాకన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళ దగ్గరికి పోయేసి నేను ముడుచుకొని భయపడుకుంటా నేను నా కుటుంబం అంతా ఉండడానికి వీళ్ళే. ఎందుకంటే నా సిస్టర్ని నేను చూసి ఉన్నాను, ఆ ఎక్స్పీరియన్స్ చాలు. ఒకవేళ నాకు తక్కువగా ఉన్న వ్యక్తులను వచ్చినంటే నేను స్ట్రగుల్ అయ్యేసి దేవుడు ఎందుకు పెళ్లి చేసినాడు అని నేను అనుకోకూడదు. ఈ విషయాలు అయితే దేవుని సన్నిధిలో అడిగిన్నాను. అయితే దానికి ముందుగా నా విషయంలో ఇంకా పెళ్లి, నేనైతే చాలా వరకు నేను మా నాన్న చనిపోయిన తర్వాత మరుక్షణం నేను నా ఆత్మను తీసుకో అలా ఆయన ప్రాణం విడుస్తూ ఉండగానే ఆయన తృప్తి అంటే నా బిడ్డకు పెళ్లి చేయలేదనే బాధ లేకుండా మేము మాట్లాడుతూ మాట్లాడుతూనే మేము చనిపోవాలి అని చెప్పేసి నేను కొన్ని గంటలు ప్రార్థన చేసుకుంటాం దినాల్లో. చాలా వరకు వివాహాల విషయంలో వస్తున్న ఇబ్బందులు, మ్యారేజెస్ సరిగ్గా దేవుని చిత్తంలో లేకుండా పెద్దల నిర్ణయాలతో ఈ విన్న స్ట్రగుల్స్ అన్ని నేను చూసినాను. ఆ విషయంలో నాకు తెలిసినంత వరకు కొన్ని వందల ప్రేయర్ రిక్వెస్ట్లు నేను ప్రేయర్ చేసి ఉన్నాను అనేసి నేను ధైర్యంగా చెప్పగలుగుతాను ఆయన కృప సింహాసనం ఎదుట. నిజంగా ఆ ప్రార్థనలో ఆ విధంగా నేను ప్రార్థన చేసి ఉన్నందుకేనేమో దేవుని యొక్క గొప్ప ప్రణాళిక నా పట్ల నెరవేర్చబడి ఉన్నది. నా మటుకైతే నా విషయంలో నేను ప్రార్థన చేయలేదు, అయ్యా ఈ విడ వివాహ విషయంలో మీరు జోక్యం చేసుకోనండి, మీరే తండ్రిగా ఉండండి, ఎలియాజర్ లాంటి వ్యక్తులను మీరు లేవనెత్తండి, ఇలాంటి ప్రేయర్ పాయింట్స్ ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో వందల ప్రేయర్ పాయింట్స్, అసలు చైన్ ప్రేయర్స్ అంట, 3 డేస్ ప్రేయర్స్, 7 డేస్ ప్రేయర్స్, 10 డేస్ ప్రేయర్స్, 21 డేస్ ప్రేయర్స్ ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాము. మళ్ళీ 3:30 ప్రేయర్స్, 4 o'clock ప్రేయర్స్ ఇలా ప్రార్థన, ఇట్లాంటి చైన్ ప్రేయర్స్ చాలా చాలా వరకు నేను చేసి ఉన్నాను. కొంతమందికి వివాహ విషయంలో నేను ఇనిషియేట్ చేయడము, వాళ్ళ యొక్క వివాహాలు ఘనంగా జరగడము, ఆశ్చర్య రీతిగా జరగడం అనేది కూడా ఆ పీరియడ్ లో జరిగిపోయింది. నా విషయానికి వచ్చి ఉన్నప్పుడు నేను, నువ్వు నన్ను అవమానానికి అప్పచెప్పవు, నిందలకు అప్పచెప్పవు, ఎందుకంటే నువ్వు పెళ్లి చేస్తున్నావు, నీ నామానికి మహిమకరంగా చేస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తి బాగలేడు, బాగున్నాడు, నేను బాగలేను, అతను బాగుండి, నా అతను బాగలేకుండా నేను బాగుండి, ఇలాంటి కాంప్లికేషన్స్ ఫినాన్షియల్ విషయమైనా, వ్యక్తిత్వం విషయంలో అయినా, నేను ప్రేమించే విషయంలోనైనా, మేముండే హోదా విషయంలోనైనా ఇవే అడిగినాను. నేను ఎలా ఉంటే ఓకే అనగలుగుతానో అలాంటి ప్రపోజలే తీసుకోరా ప్రభువా. నేను దేవుని ఇలానే స్పెసిఫిక్గా అడిగినాను, ఒకవేళ నాకు ఎక్కువ ఇస్తే నేను ఎలా ఉంటాను, దావీదు ప్రార్థన చేసినట్టుగా నేను వివాహ విషయంలో ఇలానే అడిగి ఉన్నాను. నిజంగా మీకు ఆశ్చర్యం ఏంటో అంటే, ఈ యొక్క వివాహ విషయంలో ఒక ప్రపోజల్ వచ్చింది. ఆ ప్రపోజల్ మామూలుగా అందరి చాలా వరకు అప్పటికి మా ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నారు, ఆన్లైన్లో వచ్చిన ప్రపోజల్స్ అందులో మా పేరెంట్స్ అడిగే విషయము ఫస్ట్, ఏదైనా ప్రొఫైల్ ముందు చూపించినా వాళ్ళు అడిగేది ఆ మాటతోనే ఇంకా అది డిస్క్వాలిఫై అవుతుంది. అందుకోసం అనేసి నేను ప్రపోజల్స్ నేనే స్టార్ట్ చేసుకున్నాను. ఒక చోట ప్రొఫైల్ క్రియేట్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఇలాంటి మోసాలు ఇలా ఉంటూ ఉంటాయి బయట నేను వింటూ ఉన్నాను, ఏంటి ప్రభువ పేరెంట్స్ ఉండి ఇట్లా చేస్తారు, ఇప్పుడు మా నాన్నగారు ఆయన వెతికి చూసి ఆయన తీసుకొచ్చిన సంబంధాలు అవి సెట్ కావు అని చెప్పేసి మా సిస్టర్ వాళ్ళే రిజెక్ట్ చేసి ఉన్నారు, ఆ అమ్మాయికి సెట్ కాదు అని చెప్పేసి రిజెక్ట్ చేసినారు. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేనేమి, నాకెంత జ్ఞానం ఉంది, నేనేం చేయగలుగుతాను అని చెప్పేసి నేను దేవుణ్ణి అడిగిన్నాను. అలా అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, భయపడకు, మోషకు తోడైన దేవుడను నీకు నువ్వు తోడయ్యున్నాను, మోషకు తోడైన దేవుడను నీకు నువ్వు తోడయ్యున్నాను, నువ్వు ముందుకు నడువు, ముందుకు సాగు అనేసి దేవుడు నాతో వివాహ విషయంలో మాట్లాడడం జరిగింది. అలా మాట్లాడుతున్న ప్రతి విషయంలో ప్రభువా వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళు సేవకులు అంట, విశ్వ వాళ్ళకు సంఘం ఉందంట, ఇలా ఉందంట, నేను పోవాలా వద్దా, నాకు వద్దు ప్రభువా, ఒకవేళ వాళ్ళు ఇలా క్వశ్చన్స్ అడుగుతారేమో, నాకు వచ్చిన ప్రాబ్లం అంతా అందరితో మింగిల్ అవ్వలేకపోవడము, ఇంకొకటి వచ్చేసి ఒకటి తక్కువ లేక తక్కువగా ఉన్నా కూడా కొన్ని ప్రోటోకాల్స్ లో నేను అంటే కొన్ని విషయాలలో నేను అలా పెరగడం నా నేచర్ ఏమో, దానివల్ల నేను అడ్జస్ట్ అవుతానో లేదో అనే భయం అన్ని నేను చెప్తూ వస్తూ ఉన్నాను దేవుని. భయపడకు, నేను నిన్ను కంఫర్ట్ చేస్తాను. ప్రతి సండే నేను దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నప్పుడు దేవుని స్వరమును నేను వింటూ ఉన్నాను ప్రతి సండే. ఈ యొక్క మ్యారేజ్ విషయంలో ఆశ్చర్య రీతిగా నేను, దేవా ఇదేనా మీ చిత్తంలో ఉంటే కదా నాకు అపియర్, నాకు కనబడనివ్వు అని చెప్పేసి అడిగినప్పుడు, ఆ వ్యక్తి ఎలా ఉంటారు, ఎక్కడి నుంచి వస్తారు, ఏం మాట్లాడతాము అనేసి దేవుడు నాకు తెలియచేసి ఉన్నాడు. దానికి మించి నేను ఏ విధంగా దేవుని సన్నిధిలో ఎలా అడిగినానో
అదేవిధంగా నాకు దేవుడు ఇచ్చిన నా యొక్క మ్యాన్ ఆఫ్ లైఫ్, ఆ వ్యక్తిని కూడా దేవుడు నీకు ఇలాంటి వ్యక్తి వస్తారు అనేసి ఆల్రెడీ నా యొక్క క్యారెక్టరిస్టిక్స్ డిఫైన్ చేయడం, పెద్ద పెద్ద ప్రాఫిట్స్ డిఫైన్ చెప్పడము, వాళ్ళు ప్రోప్ చేయడము జరిగింది. ఆ కన్ఫర్మేషన్ అనేది, ఆ జర్నీ అనేది చాలా చాలా ట్రిమెండస్. ఒక విషయం అనేది కాదు, వేరే వాళ్ళు చెప్పేదానికనంటే, దైవ సేవకులు చెప్పేదానికనంటే, నాకు నాకుగా దేవుడు నాకు చెప్పడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. ఎన్ని కన్ఫర్మేషన్స్ అని అంటే, ఇంతకు ముందు మీరు సునీత యొక్క సాక్ష్యం కూడా మీరు విన్నారు, తను ఎలా పోరాడినదో. నేను నా వంట సునీత నా దగ్గర లేకుండా ఉండింది ఆ టైంలో. నేను ఒక్కదాన్నే దేవుని సన్నిధిలో పోరాడుతున్నాను, పోవాలా వద్దా, మాట్లాడాలా వద్దా, ఏం మాట్లాడాలి, ఏంది మాట్లాడాలి, ఎలా కనుక్కోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఫేకా రియలా, ఇవన్నీ జనరిక్గా మనము ఎలా అడుగుతామో, వాళ్ళు ఎలా ఉంటారో ఏమో అని చెప్పేసి నేను ఈ క్వశ్చన్స్ అన్నీ, ఒకటి కాదు 100 క్వశ్చన్స్ అడుగుతూ వచ్చినాను దేవుని. ప్రతి ఒక్క విషయంలో ఈ యొక్క 6 దినాలలో వచ్చిన 600 క్వశ్చన్స్కు ఆయన ఇచ్చిన సమాధానం 7 దినమున అలాంటి గొప్ప సమాధానం నాకు ఇచ్చి ఉన్నాడు. ఇంకా దేవుని యొక్క వివాహ విషయంలో లాస్ట్ మూమెంట్ వరకు కూడా నేను ఒక తోమ లాంటి దేవుణ్ణి గాయంలో ఉన్న చేతిలో ఉన్న గాయంలో ఏలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అన్నట్టుగాను, ఇది నిజంగా అంత దేవుడు చెప్తూ ఉన్నా కూడా ఇది నిజంగా నీ చిత్తంలో జరుగుతుంది, నువ్వు చేస్తూ ఉన్నావు అని అంటే నువ్వే ముందుకు తీసుకొని వెళ్ళు అని చెప్పేసి నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. అక్కడికి నేను కొంచెం డబ్బులు ఎత్తి పెట్టుకొని ఉన్నాను. అప్పటికి నాకు ఆన్సైట్ ఆఫర్ వచ్చింది. ఇంకా ఈ అబ్బాయి గురించి, మా ఫ్యామిలీ గురించి పెద్దగా తెలియదు. నేను ఆన్సైట్కి వెళ్ళిపోయేసి పోస్ట్ పోన్ చేసుకొని, వివాహం పోస్ట్ పోన్ చేసుకొని మరలా వచ్చి వివాహం చేసుకుందాము అని చెప్పేసి అలా చెప్దాము, ఇప్పటికి అక్కడితో అయిపోతుంది, ఏమైతే ఏమైంది, ఇంకంతే. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గద్దించడం జరిగింది. ఇది నా చిత్తంలో జరిగిస్తున్నాను, నీకు ఏ కొదవ ఉండదు, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తూ ఉన్నాను. ఇది నత్తివాడైన మోషతో ఎలా నడిపించి మాట్లాడి ఉన్నాను, నీతో నేను నడుస్తాను. నీ యొక్క వివాహ విషయంలో నీకున్న ప్రాబ్లమ్స్, నీకున్న డౌట్స్ అన్నిటినీ నేను నీకు ఆలోచన చెప్పి నడిపిస్తాను, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని దేవుడు నాతో మాట్లాడిన తర్వాత, సరిగ్గా నాది 10th November మ్యారేజ్ అయితే 8వ తేదీన నేను ఇంకా చెప్పకుండా ఇంకా వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఒక జస్ట్ నేను ఒక డాక్యుమెంట్ పంపిస్తే అయినా నేను ఆన్సైట్లో ఉండిండాల్సి. తర్వాత వచ్చే తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తానో నాకు తెలియలేదు. అది దేవుడు నాకు కళ్ళకు కట్టినట్టుగా, నా జీవితంలో నేను ఎక్కువ సినిమాలు కానీ సినిమా థియేటర్లో కానీ నేను సినిమాలు కానీ చూసిండేది దాన్ని కాదు, కానీ 70mm థియేటర్ ఎలా ఉంటుందో, ఆ స్క్రీన్ ఎలా ఉంటుందో, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అది చూపించిన్నాడు. అప్పుడు నేను దేవునికి సరెండర్ అయ్యాను, ప్రభువా నన్ను క్షమించు అనేసి. ఇంకెప్పుడు నేను ఇలా చేయను. దేవుడు నన్ను ఎంతగా మాట్లాడుతున్నాను, నేను నా చిత్తంలో నేను చేస్తున్నాను, నువ్వు భయపడకో, నీ తల్లిదండ్రుల కంటే నేను మికటంగా నేను ప్రతిదీ నేను సపర్యలు నేను చేస్తాను అనేసి దేవుడు నాతో మాట్లాడు. ఆయన నన్ను పోషించి సహాయం చేసినాడు. ఇంకా వివాహ విషయంలో రావాల్సిన ఆర్థిక విషయంలో కూడా అసలు రావాల్సిన డబ్బు నా దగ్గరికి రాలేదు, చాలా భయపడుతూ ఉన్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన, ఎందుకంటే ఆయన వివాహం కదా, నువ్వు చేస్తున్నావు సో యూ ఓన్లీ ప్రొవైడ్, ఇలానే ప్రార్థన చేసుకున్నాను. నువ్వు చేస్తున్నావు, నాకు నచ్చినది కాదు, నీ ఇష్టంలో ఉండేది, నీకు ఏది బాగుంటుందో అదే ఇవ్వు అంతే, ఇట్లా అడుగుతూ వచ్చిన్నాను. అయితే దేవుడు ఆ మనీ విషయంలో కూడా నాకు దేవుడు సహాయం చేసినాడు. ఇంకా ఫైనల్ విషయం ఏంటి అని అంటే, వివాహ విషయంలో మీకు మీ బంధువులు వస్తారో లేదో, బంధువుల కొట్లాటలు, వివాహంలో ఎలాంటి కొట్లాటలు మీరు చూసి ఉన్నారో, గొడవలు చూసి ఉన్నారో, ఎలాంటి అబ్జెక్షన్స్, ఒకరి మాట పడక ఏదో ఒకటి చేయాలి అనేసి ఎలా ఆలోచన చేస్తారో నాకు తెలియదు. కానీ ఎందుకంటే నువ్వు అమ్మ యొక్క మా ఇంటి వాళ్ళలో గొడవలను నేను చూసినాను, ప్రభా ఇలాంటిది అయితే వద్దు, ఇలా చేస్తూ ఉన్నావు అంటే మనుషుల నిర్ణయము, దిస్ ఇస్ నాట్ యువర్ థాట్ అనేసి నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. ఎంత పీస్ఫుల్గా అంటే, పెద్ద పెద్ద దైవ సేవకులు రావడము, అది ఆ వివాహము ఘనంగా జరగడము, ఇంకా దైవ సేవకులు పరిశుద్ధులు ఆత్మీయ బిడ్డలతోనే నా యొక్క వివాహము దేవుడు జరిగించినాడు. ఇంకా దానికి ఇంకా అదే విషయం నా యొక్క జీవితంలో నా చేదు అనుభవాలు, నా నెగిటివ్స్ అక్కడితో నాకుతో సమాప్తమైనాయి. నాకు వచ్చిన దేవుడు నాకు ఇచ్చిన నా యజమానుని విశ్వాసంలో నేను లోకానుసారమైన ఎంత నెగిటివ్ జీవితం నేను చేసి ఉన్నాను, దేవునిలో అంత ఉదకస్తున్నాను, దేవుని మాటల్లోను విశ్వాసంలోను ఫెయిత్లోను అంతగా మంచితనము దేవుని యొక్క దేవునితో నడిచి దేవుని మాటకు లోబడి జీవించిన వ్యక్తిని దేవుడు నాకు అనుగ్రహించిన, అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఒకవేళ ఏ పరిస్థితుల గుండా మీరు వెళుతూ ఉన్నారు, చాలా సమయం నేను తీసుకొని ఉన్నాను, దయచేసి క్షమించండి. ఈ సమయంలో మీరు మీ పరిస్థితులు ఎలా ఉన్నాను పరిశుద్ధాత్మ దేవునికి మీరు సబ్మిట్ చేసుకునగలుగుతూ ఉన్నట్లయితే ఆయన నడిపించువాడు.

బృందం వారి ఆనంద కీర్తనలు. 5వ క్యాసెట్ హోసన్నా ప్రార్థనా బృందం వారి ఆనంద కీర్తనలు.

ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుజులకు వెలుగై ఉండెను. అది లోకమునకు వచ్చుచు ప్రతి వారిని వెలిగించుచున్నది. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మానవుల్ని రక్షించుటకు ఈనాడు భువికి ఏతించెను. అభయమసగే ఆద్యంతరహితుడు మానవుడై అవనిపైకి అరుదించాడు. మానవుడే మానవుల్ని రక్షించలేడు. మానవుడు దానవుడుగా ఏనాడో మారిపోయాడు. ఇశ్రాయేలీల జనాంగాల్ని ఆదుకోటానికి న్యాయాధిపతులు రక్షకులుగా ఉన్నారు. న్యాయాధిపతులు చనిపోతే ఇశ్రాయేలీలు ద్రోవ తప్పిన వారైరి. మార్గములను చెరిపివేసుకున్న సమస్త మానవుల్ని అభయమిచ్చి ఆదుకొని తానే మార్గమై తండ్రి అయిన దేవుని యొద్దకు నడిపించే దైవ కుమారుడు మానవుడయ్యాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు.

శ్రీమతి మరియు శ్రీ కె సురేష్ దయానంద్ దంపతులు, వారి ఏకైక కుమార్తె కుమారి స్టెల్లా స్మృత్యర్థం సమర్పిస్తున్న కెసెట్ ఆరాధించి పాడిదను.

అడిగిన క్షణమందే అడిగినవి ఇచ్చావు, అనురాగంతో ఆనందంతో ఆశీర్వదించావు. ఇంతగా హెచ్చించుటకు నేను నా కుటుంబం ఏపాటిది?

మన బ్రతుకులో మన కొరకు బ్రతికే బ్రతుకు కంటే పరలోక నివాసి అయిన మన దేవుడైన యేసయ్య కొరకు బ్రతుకుటయే మేలు కాదా?

దేవుని ప్రియ సంగమా, విలువే లేని మన జీవితాలకు యేసు విలువ తీసుకొచ్చాడు. ఆరిపోయిన దీపాలుగా మన జీవితాలు ఉండగా వెలుగు తానై మన జీవితంలో ఉదయించాడు. ఇంకేం కావాలి నీ జీవితంలో? కలిసి స్తుతిస్తావా? కలిసి ఆరాధిస్తావా? నీ జీవితంలో పాపాల నుంచి విడిపించినవాడు, నీకు నీతిగా నిలబడినవాడు, ఇక నాతో కలిసి పాడతావా?

0: క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు మహిమగల నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా మనము యెహోషువ గ్రంథము 11-12 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. 11వ అధ్యాయంలో ఉత్తరాదిన ఇస్రాయేలులకు గొప్ప విజయము కలిగినట్లుగా చూస్తాం. యెహోషువ యొక్క నాయకత్వానికి దేవుని మరియు ప్రజల గుర్తింపు లభించినట్లుగా చూస్తాం. ఇస్రాయేలు సైన్యము తన దారిలో ఉందని హాసోరు రాజు యాబీను తెలుసుకున్నప్పుడు అతడు చుట్టుపక్కలనున్న రాజ్యాల రాజులను సంప్రదించాడు. ఆ రాజులు వారి మనుషులు ఇస్రాయేలుకు వ్యతిరేకంగా పోరాడడానికి చేతులు కలిపారు. యెహోషువ గెలవబోతున్నాడు గనుక ధైర్యంగా ఉండమని దేవుడు అతనికి చెప్పాడు. యెహోషువ అన్ని రాజ నగరాలను వాటి రాజులను జయించాడు. వాళ్ళందరినీ కత్తితో చంపించాడు. ఇక 12వ అధ్యాయంలో ఇస్రాయేలీలు జయించిన రాజులందరినీ, అలాగే వారు స్వాధీనం చేసుకున్న యోర్దానుకు తూర్పున ఉన్న అన్ని ప్రాంతాలతో పాటు హెర్మోను పర్వతం వరకు మొత్తము తూర్పు ప్రాంతాలను యెహోషువ ఒక జాబితాగా చేశాడు. ఈ అధ్యాయం అనేక పేర్లతో నిండి ఉన్నది. దేవుని వాగ్దానము ఎంతైనా నమ్మదగింది. యెహోషువ చేయుచున్న యుద్ధము పవిత్రమైనది, ఎందుకంటే ఇది దేవుడు చేయుచున్న యుద్ధం, అనగా దేవుని సంకల్పం పవిత్రమైనది. యుద్ధము యెహోవాదే. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలారా, ఈ రోజున మనం యెహోషువ గ్రంథం 11-12 అధ్యాయాలు వినబోతున్నాము. మొదటి 6 వచనాలు: ఉత్తరాదిన ఇస్రాయేలీయులకు అఖండ విజయం, యెహోషువ నాయకత్వానికి దేవుని గుర్తింపు, ప్రజల గుర్తింపు లభించింది. యాబీను అనేవాడు హాసోరు రాజు, అతడు చుట్టుప్రక్కల రాజ్యాలకు వర్తమానం పంపాడు. జరిగిన వాటిని గూర్చి తాను విన్నదంతా వారికి తెలియజేశాడు. చుట్టుప్రక్కల రాజ్యాలు ఏవనగా మాదోను, షిమ్రోను, అక్షాపు, మన్యదేశం, అరాబా, షఫేలా, దోరు రాజులు యోబాబు మొదలైనవారు. తూర్పు పడమటి దిక్కులయందలి కనానీయులకు, అమోరీయులకు, హిత్తీయులకు, పెరిజీయులకు, మన్యంలో ఉన్న యబూసీయులకు, హెర్మోను దిగువన ఉన్న హివ్వీయులకు అనగా గిబియోనీయులకు కబురు పంపాడు. వారి సైన్యం సముద్ర తీరమందలి ఇసుక రేణువులంత విస్తారముగా ఉన్నది. సైనికులనందరినీ సమకూర్చుకొని వచ్చారు. విస్తారమైన గుర్రాలతో, రథాలతో బయలుదేరారు. ఆ రాజులందరూ కూడుకొని ఇస్రాయేలీయులతో యుద్ధం చేయడానికి మేరోము నీళ్ల వద్దకు వచ్చి దిగారు. యెహోవా యెహోషువతో అన్నాడు, వారికి భయపడవద్దు, రేపు ఈ వేళకు ఇస్రాయేలీయుల చేత సంహరింపబడిన వారినిగా నేను వారినందరినీ అప్పగిస్తాను. నీవు వారి గుర్రముల గుదికాలి నరమును తెగకోసి వారి రథాలను అగ్నిచేత కాలుస్తావు. శ్రోతలు వింటున్నారా? దేవుని వాగ్దానం ఎంతైనా నమ్మదగినది. యెహోషువ చేస్తున్న యుద్ధం పవిత్రమైనది. యుద్ధము ఎలా పవిత్రమైనది అవుతుంది అంటారా? దానికి ఒకటే జవాబు: ఇది దేవుడు చేస్తున్న యుద్ధం. దేవుని సంకల్పం పవిత్రమైనది, అందుచేత దేవుని యుద్ధం కూడా పవిత్రమైనదే. పాత నిబంధనలోని యుద్ధాలు దేవుడు జరిగించినవే, యుద్ధం యెహోవాదే. మా శ్రోతలు గ్రహించాలి, దేవుడే స్వయంగా తన ప్రజలైన ఇస్రాయేలుకు ఆజ్ఞాపించాడు, కనాను దేశములోని 7 అన్యజాతులను మీరు నిర్మూలం చెయ్యాలి అన్నాడు. కనాను దేశమంతటినీ దేవుడు ఇస్రాయేలుకు వాగ్దానం చేశాడు. యెహోషువకు ముందే 400 సంవత్సరాల కిందటనే వాగ్దానం చేయబడింది. అబ్రహామును పిలిచాడు, అతని ద్వారా ఇస్రాయేలు జాతి ఆవిర్భవించింది. దేవుడు అబ్రహాముతో చేసుకున్న నిబంధన తిరిగి తిరిగి పునరుద్ఘాటించబడింది. కనానీయ ప్రజలను తొలగించాలి, ఆ దేశాన్ని ఇస్రాయేలీయులు స్వాధీనం చేసుకోవాలి. కనానీయుల అవినీతి, వారి భ్రష్ట జీవితం దేవుని తీర్పునకు గురి అయ్యాయి. దేవుడు ఇస్రాయేలును తన సాధనంగా వాడుకున్నాడు. కనాను దేశం పలు రకాల పాపాలకు పుట్టినిల్లు. అక్కడ ఉన్న దేవస్థానంలో ఎన్నో అవినీతి కార్యాలు జరిగాయి. నరబలులు అర్పించారు. అందుకే దేవుని ఉగ్రత వారిపైకి వచ్చింది. కనానీయ దేవతల్లో బయలుదేవత ముఖ్యమైనది. బయలు భార్య అనాతు చిన్న పిల్లలను కూడా దేవతలకు బలి ఇచ్చారు. కనాను మరి ఒక సొదమ గొమ్మర్రాలాగా అయిపోయింది. దేవుడు ఎంతో కనిపెట్టాడు. వారు దేవుని వైపు తిరగలేదు. సొదమ గొమ్మర్రాలను దేవుడు అగ్నిగంధకాలతో దహించివేశాడు. కనాను విషయం అలా కాదు. యెహోషువా అనే సేనాపతి దేవుని సహాయంతో ఆ జాతులను నిర్మూలం చేశాడు. తిరిగి ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు దేవుడు వారిని కూడా శిక్షించాడు. అన్యజాతులు ఇశ్రాయేలును చెరగొనిపోయారు. ఇశ్రాయేలు కనానులోని ఇతర జాతుల చేత ప్రభావితులవుతూ వచ్చారు. విగ్రహారాధన సంస్కృతి అంటువ్యాధిలాగా సోకింది. అందుకే కనానీయులను హతమార్చవలసిందని దేవుని ఆజ్ఞ. కనాను భూమిని శుద్ధి చేయాలని దేవుడు చెబితే ఆ కల్మషాన్ని వీరు కొంత అంటించుకున్నారు. యెహోషువా చేసిన యుద్ధాలు జాతిపరమైనవి కావు. అది వెలుగుకు చీకటికి మధ్య జరిగిన యుద్ధం. దేవుని ప్రజలకు, దేవుణ్ణి ఎదిరించిన ప్రజలకు మధ్య జరిగిన యుద్ధం. నోవహు దినాలలో వచ్చిన జలప్రళయంలో నోవహు కుటుంబం క్షేమంగా ఉంది. అలాగే సొదొమ గొమొర్రాలు భస్మీపటలమైపోయినప్పుడు కొందరు నీతిమంతులు తప్పించుకున్నారు. యెహోషువా గ్రంథంలో ఎరికో నాశనమైనప్పుడు రాహాబు అనే వేశ్య, ఆమె కుటుంబము రక్షించబడ్డారు. సోదరీ సోదరులారా, గ్రహించారా? పాత నిబంధనలో దేవుడు ఒకే ఒక జాతిని ప్రత్యేకించుకున్నాడు. అది దేవుని కృపా సంకల్పం. అదే జాతిలో నుండి మెస్సీయా వచ్చాడు. కనాను భూమి ఇశ్రాయేలుకు వాగ్దత్త భూమి. యేసు ప్రభు యొక్క ప్రథమ శిష్యులు ఆ దేశంలోనే నివసించారు. అయితే ప్రభు యొక్క అంత్య సందేశం, భూదిగంతాల వరకు వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, ప్రపంచాన్ని ప్రేమతో జయించండి, అన్ని జాతులకు, కులాలకు, మతాలకు ప్రేమ సువార్త ప్రకటించండి, వారిని దేవుని కోసమై గెలవండి. ప్రియశ్రోతలు వింటున్నారా? యెహోషువా చేసిన యుద్ధాలు యేసుక్రీస్తు వైపునకే చూపుతున్నాయి. యేసుక్రీస్తు తన ప్రజలను ఆధ్యాత్మిక యుద్ధంలో ముందుకు నడిపిస్తున్న నాయకుడు. ఇప్పుడు యెహోషువా 11:7 నుండి, యెహోషువా అతనితో కూడా ఉన్న యోధులందరూ మేరోము నీళ్ల వద్దకు వారి మీదకు వచ్చి పడ్డారు. యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారినప్పగించాడు. వీరు వారిని హతం చేశారు. మిస్పే లోయ వరకు వారిని తరిమి నిశ్శేషముగా చంపారు. యెహోవా చెప్పినట్లే అతడు చేశాడు. వారి గుర్రముల గుదికాలి నరములను తెగకోసి వారి రథాలను అగ్నితో కాల్చివేశాడు. హసోరు రాజ్యం ప్రధానమైనది. ఆ రాజును యెహోషువా ఖడ్గంతో హతమార్చాడు. ఎవ్వరూ తప్పించుకోలేకపోయారు. హాసోరును అగ్నితో కాల్చివేశాడు. ఆ రాజులందరినీ హతం చేశాడు. వారి పట్టణాలను పట్టుకొని కొల్లబెట్టాడు. యెహోషువా మోషే పద్ధతినే అనుసరించాడు. హాసోరు మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణాలను ఇశ్రాయేలీయులు కాల్చివేయలేదు. అక్కడి కొల్ల సొమ్మును, పశువులను దోచుకున్నారు. యెహోషువా ఎవరినీ విడువకుండా అందరినీ హతం చేశాడు. యెహోషువకు మోషే మంచి మాదిరి. యెహోషువా మోషే ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞలన్నిటినీ పాటించాడు. హాలాకు కొండ నుండి మొదలుకొని ఇశ్రాయేలు కొండలను, వాటి లోయలను, వాటి రాజులనందరినీ పట్టుకుని వారిని కొట్టి చంపాడు. ఆ రాజులందరితో బహుదినములు యుద్ధం చేశాడు. అయితే గిబియోను నివాసులైన హివ్వీయులు తమతో సంధి చేసుకున్నారు. మిగతా వారెవ్వరూ సంధి చేసుకుని ఉండలేదు. ఆ పట్టణములన్నిటినీ ఇశ్రాయేలీయులు యుద్ధంలో పట్టుకున్నారు. కనికరించక వారిని నాశనం చేసే నిమిత్తము వారు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసేటట్లు యెహోవా వారి హృదయాలను కఠినపరిచాడు. ఆ కాలమున యెహోషువా వచ్చి ఆ ప్రాంతంలోని అనాకీయులనందరినీ నాశనం చేశాడు. వారి పట్టణాలను నిర్మూలం చేశాడు. ఇశ్రాయేలీయుల దేశమున అనాకీయులలో ఎవ్వరూ మిగిలి ఉండలేదు. గాజాలో, గాతులో, అష్డోదులో మాత్రమే కొందరు మిగిలి ఉన్నారు. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువా దేశమంతటినీ పట్టుకున్నాడు. యెహోషువా వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దానిని అప్పగించాడు. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉంది. ఈ అధ్యాయంలో మనము ఒక విశేషాన్ని గుర్తించగలం. ఉత్తరాది, దక్షిణాది అని రెండు విభాగాలు చేసి యెహోషువా దండయాత్ర కొనసాగించాడు. యెహోషువా యుద్ధనీతి ప్రశంసించదగినదే. ఇప్పుడు 12వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఈ అధ్యాయంలో యెహోషువా జయించిన రాజుల సంఖ్య 31. ఈ అధ్యాయమంతా పేర్లే. దేవుడు ఇలాంటి వివరాలు రాసిపెట్టి ఉంచాడంటే బైబిల్ యొక్క చారిత్రక వాస్తవానికి ఇది ప్రబలమైన రుజువు. దేవుడు మన జీవితంలోని చిన్న చిన్న విషయాలను కూడా శ్రద్ధగా గమనిస్తున్నాడని దీనివలన మనం గ్రహించగలం. దేవుని వాక్యంలో ఒక పొల్లుగాని సున్నాగాని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. పరలోకంలో గ్రంథాలుంటాయి. ముఖ్యంగా రెండు గ్రంథాలు. ఒకటి క్రియల గ్రంథం, రెండు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం. యేసుక్రీస్తును నీ స్వంత రక్షకుడుగా ఎప్పుడు అంగీకరిస్తావో అప్పుడే నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథమందు రాయబడుతుంది. నీ స్వప్రయత్నంతో నీ పేరును అందులో రాయించుకుందామంటే కుదరదు. ఆ జీవగ్రంథంలో ఎవరి పేరు ఉన్నదో వారే క్రీస్తునందు నిత్య జీవము పొందినవారు.

0: ఇక క్రియల గ్రంథం. ఇందులో నీవు చేసిన ప్రతి పని రాయబడి ఉంటుంది. ఎంత స్వల్పమైన పనైనా, ఎంత గొప్ప పనైనా అన్నీ అందులో రాయబడి ఉంటాయి. దేవుని బిడ్డలకు గిన్నెడు మంచినీళ్ళిచ్చినా అది కూడా అందులో రాయబడి ఉంటుంది. ఈ అధ్యాయంలో ఇన్ని పేర్లున్నాయి కదా, ఈ పేర్లు ఏమిటో మనకు తెలియదు, కాని దేవునికి తెలుసు. అదే ఇందులోని రహస్యం. ఈ అధ్యాయంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తెస్తాము. ఇంతమంది రాజులు యెహోషువకు లొంగిపోయారు. యెహోషువా 12:1 ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతల ఉన్న అర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానమంతటిలో హతం చేసి వారి దేశాలను స్వాధీనపరుచుకొనిన రాజులు ఎవరనగా, 24 ఆ రాజులందరి సంఖ్య 31. సీహోను, ఓగు, ఎరికోరాజు, హాయిరాజు, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, గెజరు రాజు, దెబీరు, గెజరు, హోర్మా, అరాదు, లిబ్నా, అదుల్లాము, మఖేదా, బేతేలు, తప్పూయా, హెపెరు, అఫెరు, లషారోను, మాదోను, హాసోరు, షిమ్రోన్ మెరోను, లక్షాపు, తానాకు, మెగిద్దో, ఖెదెషు, కర్మెలు, యొక్నయాము, ఓరు, గోయీయా, తిర్సా. ఇవి స్థలాల పేర్లు. వీటిని పరిపాలించిన రాజులు యెహోషువా చేతిలో ఓడిపోయారు. సోదరీ సోదరులారా, 11 యాబీను అనే రాజు పేరు చెప్పబడింది. ఇతడు మంచి పలుకుబడిగల రాజు. యాబీను యెహోషువాకు ప్రత్యర్థి, అయినా అతడు ఘోరంగా పరాజితుడయ్యాడు. ద్వితీయోపదేశకాండం 6:10-12 మోషే స్పష్టంగా చెప్పాడు, నీ దేవుడైన యెహోవా తాను చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవి అయిన మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు తవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఆలివ్ తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఈజిప్టు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడు. హాసోరు పట్టణం దహించబడింది. ఆ పట్టణంలోని సంస్కృతి హేయమైనది. దానితో మిగతా రాజ్యాలన్నీ లొంగిపోయాయి. ఈ అధ్యాయంలో మరొక ప్రాముఖ్యమైన విషయమున్నది. దేవుడు మోషేకు చెప్పినదంతా మోషే యెహోషువాకు చెప్పాడు. యెహోషువా మోషే తనకు చెప్పినదంతా చేశాడు. ఈ సందర్భంలో మీకు 2 తిమోతి 2:10 పౌలు చెప్పిన మాట జ్ఞాపకం చేయగోరుతాము. నా కుమారుడా, క్రీస్తుయేసునందున్న కృపచేత బలవంతుడవుకా. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగించు. దేవుడు పౌలుకు చెప్పాడు, పౌలు తిమోతికి చెప్పాడు, అదే తిమోతి తిరిగి మరి ఒకరికి చెప్పాలి. దైవసేవకులు తమకు ముందున్న సేవకులకు చెప్పింది చేసింది కొనసాగించాలి. ఏలియా తన దుప్పటి ఎలీషా మీద వేశాడు. దేవుడు యేసును పంపాడు. యేసు అపొస్తలులను పంపాడు. యెహోషువా దేవునికి చూపిన విధేయత ఎంతో ప్రశంసనీయమైనది. దేవునికి విధేయులైన వారికే పరిస్థితులు లోబడతాయి. దేవుని విధానమే మన విధానం. ఆయన చెప్పినట్లే చెయ్యాలి. ప్రియశ్రోతలారా, యెహోషువా జైత్రయాత్ర 7 కొనసాగింది. ఒక్కరోజులో జరగలేదు. అలాగే మన వ్యక్తిగత జీవితాలలో కూడా అనేక పాపాలు మనల్ని శోధించినప్పుడు వాటిని జయించడం అంత సులువేమీ కాదు. అయితే మనం దేవునితో ప్రయాణం చేస్తున్నాము. మన జీవితంలో క్రమేణా మార్పు వస్తుంది, వచ్చి తీరుతుంది. అసహనం మనకు మంచిది కాదు. నిరీక్షణతో ముందడుగు వెయ్యాలి. దేవుడు మనల్ని విడువడు, ఎడబాయడు. ఆయన మనతో మనలో ఉన్నాడు, ఉంటాడు. యెహోషువా 11:21 మన్యదేశం హెబ్రోను, దెబీరు, అనాబు, యూదామన్యములు అని చెప్పబడ్డాయి. ఇక్కడ అనాకీయులున్నారు. మోషే కాలంలో వేగుల వారిని పంపినప్పుడు వారు తెచ్చిన నివేదిక వీరిని గురించే, వీరు రాక్షసులు, అనాకీయులు. సంఖ్యాకాండం 13-14 అధ్యాయాలలో 10 మంది వేగుల వారు తెచ్చిన నివేదిక ఉన్నది. వారన్నారు, ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారములు గలవి, అవి మిక్కిలి గొప్పవి, అక్కడ అనాకీయులను చూచాము, యెహోషువా వారిని హతం చేశాడు. వాగ్దత్త భూమిని స్వాధీనపరుచుకొన్న యెహోషువా అభినందనీయుడు. ప్రియ శ్రోతలారా, ఈ 2 అధ్యాయాలలో ఎన్నో స్థలాలు, ఎందరో వ్యక్తులు ఉన్నట్లు చూచాము. శత్రురాజులందరూ కూటమిగా ఏర్పడినప్పుడు వారి కాల్బలం 3 లక్షలు, ఆశ్వికులు 10,000 మంది, రథాలు 20,000, మొత్తం గుర్రాలు 30,000. ఇంత గొప్ప సైన్యాన్ని ఇశ్రాయేలు ఎదుర్కొన్నారు. వీరికి కాల్బలం మాత్రమే ఉన్నది. దేవుడు వీరి పక్షాన ఉండబట్టిగాని అంతమందిని జయించడం అసాధ్యం. కనానులో ఉన్న లోయలను కూడా యెహోషువా స్వాధీనపరుచుకున్నాడు. ఈ యుద్ధాలు ముగిసేటప్పటికీ యెహోషువా వయస్సు 85 సంవత్సరాలు. యెహోషువా అనాకీయులు ఉన్న స్థావరాలను పట్టుకుని వారిని హతం చేశాడు. అయితే గాజాలో, గాతులో, అష్డోదులో కొందరు మిగిలిపోయారు. శత్రురాజులు తూర్పు వైపున 2, పడమటి దిక్కున 31 మంది, మొత్తం 33. తూర్పువైపున రాజులు 2, సీహోను మరి 1 ఓగు. సీహోను అమోరియ రాజు, అతడు అనాకీయుడే. ఓగు బాషానురాజు, అతడు కూడా రాక్షసుడే. ప్రియశ్రోతలారా, బైబిలు చరిత్రలో యెహోషువా పాత్ర ఎంత గొప్పదో గమనించండి. యెహోషువా గొప్ప యుద్ధవీరుడు, యేసుక్రీస్తు సమాధానాధిపతి. మోషే తరువాత యెహోషువా నాయకత్వపు బాధ్యతలు చేపట్టాడు. మోషే యెహోషువను నాయకత్వానికి పరిచయం చేశాడు. యెహోషువా నమ్మకమైన సేవకుడు, విశ్వాసము నిరీక్షణ గలవాడు. కనానీయులను జయించాలి, కనాను దేశాన్ని స్వాధీనపరుచుకోవాలి. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు దేవుని మాట ఒకటి యెహోషువాకు ధైర్యం గొలిపింది, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను. యెహోషువా ఇశ్రాయేలీయులను యొర్దాను నది గుండా నడిపించాడు. సేనానాయకుడుగా ముందు నడిచి ఎన్నో విజయాలు సాధించాడు. యెహోషువా గ్రంథంలో 12 అధ్యాయాలతో యుద్ధకాండ ముగిసింది. ఎరికో గోడలు కూలాయి అంటే సూర్యచంద్రుల గమనం ఆగిపోయిందంటే దీనికంతటికీ దేవుని తోడ్పాటు మాత్రమే కారణం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా యెహోషువాకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు పాలస్తీనా దేశం ఇశ్రాయేలుకు నివాసయోగ్యమైంది. అబ్రహామీయ నిబంధన చిట్టచివరికి సంపూర్ణంగా నెరవేరింది. 13వ అధ్యాయం నుండి భూముల పంపకం వృత్తాంతం మనం వినబోతున్నాము. ఇంకా చాలా భూమి కనానీయుల వశంలోనే ఉంది. దావీదు కాలం వరకు పూర్తిగా దేశం స్వాధీనం కాలేదు. అయినా యెహోషువా ద్వారానే భూముల పంపిణీ జరిగింది. యెహోషువా 13 నుండి 22వ అధ్యాయం వరకు మళ్లీ గోత్రాల పేర్లు, భూముల వాటాలు, వివరాలు ఎన్నెన్నో ఉంటాయి. ఈ పేర్లు మనకు విచిత్రంగా ధ్వనించవచ్చు, కాని ఈ పేర్లు వింటూ ఉంటే ఇశ్రాయేలుకు ఎంతో సంతోషం, ఉత్సాహం. పితరుడైన అబ్రహాముతో దేవుడు చేసుకున్న నిబంధన నెరవేరిన విధానం సవివరంగా దేవుడు రాయించాడు. ఇప్పుడు యెహోషువా వృద్ధుడైపోతున్నాడు. ఈ అధ్యాయాలలో యెహోషువను జాగ్రత్తగా పరిశీలించండి. ఎన్నో సంవత్సరాలు దేవునికి నమ్మకమైన సేవ చేశాడు. తన 110వ ఏట చనిపోయాడు. అయితే ఒక మాట, బైబిలు అంతటిలో అబ్రహాము మోషేల పేర్లు ఎక్కువగా చెప్పబడ్డాయి. కాని కొత్త నిబంధనలో అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 45వ వచనంలో స్తెఫను యెహోషువను ప్రస్తావించాడు. మన పితరులు తమ పెద్దల చేత దానిని, అనగా సాక్ష్యపు గుడారమును తీసుకునినవారై దేవుడు తమ ఎదుట నుండి వెళ్లగొట్టిన జనములను వారు స్వాధీనపరచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశములోనికి దానిని తీసుకుని వచ్చారు. హెబ్రీ పత్రిక 4:8 యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోయేవాడే. ప్రియశ్రోత, యేసుక్రీస్తు అందరికంటే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు, యెహోషువా కంటే శ్రేష్ఠుడు. ఆ యేసుక్రీస్తును నీవు స్వకీయ రక్షకుడుగా ప్రభువుగా ఎరుగుదువా. దేవుడు నిన్ను దీవించునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్.
1: కనాను దేశమంతయు యెహోషువాకు ముందు 8 సంవత్సరాల క్రితం దేవునిచే వాగ్దానం చేయబడింది. కనాను దేశమంతయు యెహోషువాకు ముందు 8 సంవత్సరాల క్రితం దేవునిచే వాగ్దానం చేయబడింది. 1 400, 2 1500, 3 1600. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలారా, ఈ సందేశంలో మనము ఉత్తరాదిన ఇస్రాయేలులకు గొప్ప విజయము కలిగినట్లుగా గమనించాం. యెహోషువ యొక్క నాయకత్వానికి దేవుని మరియు ప్రజల గుర్తింపు లభించినట్లుగా గమనించాం. యెహోషువ యుద్ధాలన్నింటిలో గెలవబోతున్నాడు గనక ధైర్యంగా ఉండమని దేవుడు చెప్పాడు. యెహోషువ శత్రువులపై దాడి చేసి వారిని ఓడించాడు. యెహోషువ అన్ని రాజ నగరాలను, వాటి రాజులను జయించాడు. 12వ అధ్యాయంలో ఇస్రాయేలులు జయించిన రాజులందరినీ, అలాగే వారు స్వాధీనం చేసుకున్న యోర్దానుకు తూర్పున ఉన్న అన్ని ప్రాంతాలతో పాటు హెర్మోను ప్రాంతం వరకు మొత్తం తూర్పు ప్రాంతాలను యెహోషువ ఒక జాబితాగా చేశాడు. దేవుని వాగ్దానాలు ఎంతైనా నమ్మదగినవి. యెహోషువ చేయుచున్న యుద్ధము పవిత్రమైనది, ఎందుకంటే ఇది దేవుడు చేయుచున్న యుద్ధం, అనగా దేవుని సంకల్పం పవిత్రమైనది. యుద్ధం యెహోవాదే. దేవుడు మోషేకు చెప్పినదంతా మోషే యెహోషువకు చెప్పాడు. యెహోషువ మోషే తనకు చెప్పిందంతా చేశాడు. మోషే తన తర్వాత మంచి నాయకత్వాన్ని తయారు చేసినట్లుగా చూశాం. పాత నిబంధనలో దేవుడు ఒకే ఒక

0: జైత్ర యాత్రను కొనసాగించగలం. అటు కృప దేవుడు మనకు దయచేయునుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా మనము యెహోషువ గ్రంథము 1-2 అధ్యయనాలను ధ్యానించుకోబోతున్నాం. ఇందులో ఇశ్రాయేలు ప్రజలకు నూతన నాయకుడైన యెహోషువ వారిని వాగ్దత్త భూమికి నడిపిస్తున్న విధానాన్ని గమనిస్తాం. దేవుడు యెహోషువతో ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని, అతన్ని ఎడబాయనని వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలుల మధ్య భూమిని పంచి ధైర్యంగా మరియు బలంగా ఉండమని యెహోవా యెహోషువతో చెప్పాడు. యెహోషువ దేవుని ఆజ్ఞలను పాటించి ఆయన్ని అనుసరించి నడుచుకోవాలని, దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలని, నిబ్బరంగా ఉండుమని దేవుడు మళ్ళీ చెప్పాడు. దేవుడిచ్చే దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి యోర్దాను దాటాలని చెప్పినట్లుగా చూస్తాం. ఇక 2వ అధ్యాయంలో రాహాబు అనే స్త్రీలోని గొప్ప విశ్వాసాన్ని ఇందులో గమనిస్తాం. ఎరికో యుద్ధంలో ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమె కుటుంబము మాత్రమే రక్షించబడిన వైనాన్ని మరియు ఆమె యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిన విధానాన్ని ఇందులో గమనిస్తాం. ఇక సందేశాన్ని వినడానికి మనం సిద్ధపడదామా?
1: సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠము యెహోషువ గ్రంథము 1-2 అధ్యాయాలు. జాగ్రత్తగా వినండి. యెహోషువ ఇశ్రాయేలు ప్రజానాయకుడు. వారిని వాగ్దత్త భూమికి, అనగా కనాను దేశానికి నడిపిస్తున్నాడు. కనాను దేశం దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేసిన భూమి. ఆదికాండం 17:7-8 వచనాలలో దేవుడు అబ్రహాముతో తన నిబంధనను స్థిరపరిచాడు. కనాను దేశమంతటినీ నిత్యస్వాస్థ్యంగా ఇస్తాను అన్నాడు. అంతకుముందు కనానులో నివసిస్తున్న దుర్మార్గులను పారదోలటంలో వారికి తోడై ఉంటాను అన్నాడు. కనానీయులతో దేవుని ప్రజలు సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకూడదు. కనానీయ విగ్రహస్థానాలను పడగొట్టి వారు వాగ్దత్త భూమిని స్వాధీనపరుచుకోవాలి. 1వచనం, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత నూను కుమారుడు మోషే పరిచారకుడు అయిన యెహోషువాకు యెహోవా సెలవిచ్చాడు. ఇంతవరకు ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో అటూ ఇటూ తిరుగాడారు. సీనాయి కొండ దగ్గర 1 సంవత్సరం పాటు ఆగారు. వాగ్దత్త భూమి అంచుకు చేరేసరికి పాతతరం అంతా గతించింది. వారి అవిధేయతకు అవిశ్వాసానికి ఇది శిక్ష. దేవుడు అంటున్నాడు, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని మీకిస్తున్నాను. నీవు బతికే దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదట నిలువలేడు. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను. శ్రోతలు వింటున్నారా, పాతతరం గతించగా ఇద్దరే మిగిలారు, యెహోషువ కాలేబు. యెహోషువకు మోషేతో కలిసి పనిచేసిన అనుభవముంది. కనాను దేశానికి పంపబడిన 12 గురిలో మంచి నివేదిక తెచ్చిన వారు ఇద్దరే, యెహోషువ కాలేబు. సౌలు తిమోతిని సిద్ధం చేసినట్లు మోషే తన తరువాత నాయకత్వానికి యెహోషువ

యోషువాను సిద్ధపరిచాడు. 10 లక్షల మంది ఇశ్రాయేలీయులను నడిపించటమంటే మాటలు కాదు. యెహోషువాకు దేవుడు తోడై ఉన్నాడు. యెహోషువా గ్రంథంలో కీలక పదం స్వాస్థ్యం. మోషే ధర్మశాస్త్రానికి ప్రతీక. అయితే మోషే ఇశ్రాయేలును వాగ్దత్త భూమిలోకి ప్రవేశపెట్టలేకపోయాడు. మోషే మరణించాక యెహోషువా నాయకుడయ్యాడు. గాని యేసు సదాకాలము మనకు నాయకుడు. ఆయన నిత్యుడు. వారు కనానులో ప్రవేశించాక అక్కడ ఉన్న దుష్టులతో యుద్ధం చేసి వారిని పారదోలాలి. ఎఫెసీ పత్రిక 1:3 పరలోక ఆశీర్వాదాలన్నీ మనకిచ్చాడు దేవుడు. గాని చాలామంది వాటిని స్వతంత్రించుకోలేకపోతున్నారు. అది వాగ్దత్త భూమే, కాని దాన్ని స్వాధీనపరుచుకునే వరకు అది వారిది కాదు. మనం సర్వాంగ కవచం ధరించుకుని యుద్ధం చెయ్యాలి. మన ఆత్మలకు శత్రువైన సైతాను ఉన్నాడు. జాగ్రత్త. మనకు ఈ లోకమంతటి మీద హక్కుభుక్తములున్నాయి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. కాని సైతాను గుప్పిట్లో ఉన్నది లోకం. మనం యుద్ధం చేసి వాని చేతిలో నుండి మన స్వాస్థ్యాన్ని లాక్కోవాలి. దేవుడిచ్చింది మనం సైతాను చేతిలో నుండి తీసుకుని స్వతంత్రించుకోవాలి. దేవునికి విధేయులము అయినప్పుడే మనము విజేతలం. దేవుని వాక్యమునకు పూర్తిగా లోబడి జీవించాలి. 8 ఈ ధర్మశాస్త్రమును నీవు బోధించక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయడానికి నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు. ఇదే అభివృద్ధి సూత్రం. దేవుని వాక్య సత్యాలను అనుసరించేవారే విజేతలు. యెహోషువా యొక్క విజయ రహస్యమిదే. యెహోషువా దేవునికి విధేయుడు, అనగా విజేత. యెహోషువా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. యెహోషువా ఒక చేత్తో దేవుని వాక్యము, మరో చేత్తో ఖడ్గము పట్టుకొని బయలుదేరాడు. యెహోషువా ఆజ్ఞాపించాడు, పదండి, 3 రోజుల్లో మీరు యొర్దాను దాటాలి. మోషేను యిర్మీయాను దేవుడు ఇలాగే పిలిచి వారికి అభయమిచ్చాడు. హెబ్రీ పత్రిక 13:6 ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను అని మంచి ధైర్యముతో చెప్పగలము. కీర్తన 118:6 ఇదే మాట అంటోంది. ప్రభువే నాకు సహాయం, నన్నెవ్వరూ ఏమీ చెయ్యలేరు. శ్రోతలు గ్రహించండి, ఇశ్రాయేలుకు దేవుడు కనాను దేశాన్ని ఎట్టి షరతులు విధించకుండా ఇచ్చాడు. గాని ఆ భూమిని స్వతంత్రించుకోవాలంటే వారు యుద్ధాలు చెయ్యాలి, తప్పదు. ఇశ్రాయేలీయులు వాగ్దత్త భూమిలో ప్రవేశిస్తారు. ఆ తరువాత మన్నా సరఫరా ఆగిపోయింది. వారు ఆ దేశపు పంటే తిన్నారు. దినదినమూ వారు మన్నాను ఏరుకునేవారు. ఎఫెసీ పత్రిక 5:18 మీరు ఆత్మపూర్ణులవుతూ ఉండాలి. ఇది అనుదినము జరగాల్సిన ప్రక్రియ. రూబేనీయులకు గాదీయులకు మనషే అర్ధగోత్రానికి యెహోషువా ఆజ్ఞ ఇచ్చాడు. వారు యొర్దాను యువతలే ఉండిపోతామన్నారు. అయితే యెహోషువాకు అవసరమైనప్పుడెల్లా వీరు యుద్ధంలో సాయపడతారు. ఈ 2.5 గోత్రాలు యొర్దాను దాటము అంటున్నారేమిటి? ప్రియ శ్రోతలు వింటున్నారా? యొర్దాను దాటటము అంటే అది యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలకు సంకేతం. యొర్దాను దాటటం అంటే అది మరణం కాదు. యొర్దాను నది ప్రతిష్టకు, సమర్పణకు వస్తుపాఠం. యేసు మరణం మనకు శుద్ధీకరణం. న్యాయాధిపతుల గ్రంథంలో మనం ఇదే పాఠం నేర్చుకుంటాము. ఆ 2.5 గోత్రాలు యొర్దానుకు తూర్పు దిక్కున ఉండిపోవడం గొప్ప తప్పు. యొర్దాను తూర్పు దిక్కున గదరేనీయులున్నారు. వారిది భ్రష్ట యూద సాంప్రదాయం. అక్కడ పందులు కాసేవారున్నారు, వ్యాపారం చేస్తారు, దయ్యాలు పట్టిన వారున్నారు. యేసు మరణ పునరుత్థానాలయందే మన ఆత్మకు విశ్రాంతి. సోదరీ సోదరులారా, యెహోషువా గ్రంథాన్ని ఎఫెసీ ఫిలిప్పీ పత్రికలతో సరిపోలుస్తూ చదవండి.
ఈ మూడు గ్రంథాలలో క్రైస్తవ విశ్వాసులకు విజయ సందేశం తేటగా ధ్వనిస్తోంది. ఈ అధ్యాయంలో 5-9 వచనాలు మరోసారి పరిశీలించండి. నీవు బ్రతికే దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదట నిలువలేడు. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకూ తోడై ఉంటాను. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, దిగులు పడకు, జడియకు. నీవు నడిచే మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. సోదరీ సోదరులారా, దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేయకండి. విజయానికి లోకప్రజలు పాటించే విధానాలు మనవి కావు. మనం లోకమర్యాదను పాటించము, దేవుని వాక్య ప్రమాణాన్ని పాటిస్తాము. దేవుని బిడ్డలు నిబ్బరంగా, జాగ్రత్తగా, ధైర్యంగా ఉండాలి. దేవుని వెంట కుడికి ఎడమకు తొలగకుండా నడవాలి. దేవుడు మనకు సాధన సంపత్తు ఇచ్చి యుద్ధానికి వెళ్లమంటాడు. మోషే అంతటి గొప్ప నాయకుడి స్థానంలో యెహోషువా పనిచేయాలంటే అది మామూలు సంగతి కాదు. దేవుడే అతనికి కావలసిన శక్తి సామర్థ్యములు, సాధనములు ఇచ్చాడు. మత్తయి సువార్త 25:21 వచనం, భళా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను. దేవుడు తన సేవకులను ఎంతో ప్రోత్సాహపరుస్తాడు, అభయమిస్తాడు. యెహోషువాకు దేవుడు ఎంతో ధైర్యం గొలిపే మాటలు చెప్పాడు. దేవుడు యెహోషువాను ఎంతో బలపరిచాడు. దేవుడు తనకు విధేయులైన వారి ద్వారా అద్భుతాలు చేస్తాడు. లూకాసువార్త 1:37, దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్థకము కానేరదు. ప్రభువు ఆజ్ఞే మన అధికారం, మన బలం. ఇప్పుడు మనం యెహోషువా 2 వస్తున్నాము. ఈ అధ్యాయంలో రాహాబు అనే ఒక గొప్ప విశ్వాసిని మనం చూడబోతున్నాము. యూదా చరిత్రలో రాహాబుకు ప్రత్యేక స్థానముంది. ఎరికో యుద్ధంలో అందరూ హతమైపోయారు, గాని రాహాబు, ఆమె కుటుంబీకులు మాత్రం బ్రతికి క్షేమంగా ఉన్నారు. ఈమె షల్మాను అనే వ్యక్తిని పెళ్లాడింది. షల్మాను ఒక విధంగా కాలేబుకు బంధువవుతాడు. ఈ వివాహము ద్వారా రాహాబు యేసుక్రీస్తు వంశవృక్షంలోకి వచ్చింది.

0: మత్తయి సువార్త మొదటి అధ్యాయం 5వ వచనం, నయస్సోను, షల్మాను, బోయజు, ఓబేదు, యషయి, దావీదు. యేసుక్రీస్తు దావీదు కుమారుడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. రాహాబు ఒక గొప్ప విశ్వాసిగా పేర్కొనబడిన వచనాలివి. యెహోషువా 2వ అధ్యాయం, యెహోషువా 2 వేగులవారిని పంపిస్తూ అన్నాడు, మీరు వెళ్లి యెరికోను వేగు చూడండి. వారు వెళ్లి రాహాబు అనే వేశ్య ఇంట దిగారు. ఈ సంగతి యెరికో రాజుకు తెలిసింది. రాజభటులు వచ్చి ఆజ్ఞాపించారు, ఏరి నీ దగ్గరికి వచ్చి నీ ఇంటికి వచ్చిన ఆ మనుష్యులను వెలపలికి తీసుకురా. ఆ స్త్రీ ఆ 2 మనుష్యులను దాచిపెట్టి రాజభటులతో అన్నది, వారు నా వద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుంచి వచ్చారో నేను ఎరగను. చీకటి పడుతూ ఉండగా పట్టణ ద్వారం మూయబడే వేళ ఆ మనుష్యులు వెలపలికి వెళ్లిపోయారు. వారు ఎక్కడికి పోయారో నేనెరుగను. శీఘ్రంగా మీరు వారిని తరుముకుంటూ వెళ్ళండి, వారిని పట్టుకోగలరు. రాహాబు తన ఇంట ఉన్న వారినిద్దరినీ మిద్దె ఎక్కించి అక్కడ రాశిగా వేసి ఉన్న జనప కట్టెలో వారిని దాచిపెట్టింది. రాజభటులు వెళ్లిపోయారు. ద్వారం మూయబడింది. ఆమె తన ఇంట ఉన్న వారితో అన్నది, అయ్యలారా, నాకు తెలుసు యెహోవా ఈ దేశాన్ని మీకిస్తాడు. ఈ దేశ నివాసులందరికీ మీరంటే భయం పుడుతుంది. మీరు ఈజిప్టు నుండి వస్తున్నప్పుడు యెహోవా మిమ్మలను ఎర్ర సముద్రం దాటించాడు. యెహోవా సాయంతోనే మీరు సీహోను, ఓగు అనే రాజులను నిర్మూలం చేశారు. ఈ వార్తకు మా గుండెలు కరిగిపోయాయి. మీ దేవుడు భూమ్యాకాశాలకు దేవుడైన యెహోవా. మీ ఎదట ఎవ్వరూ నిలువజాలరు. నేను మీకు ఉపకారం చేశాను. మీరు యెహోవా తోడని ప్రమాణం చెయ్యాలి. నాకొక ఆనవాలివ్వండి. నా కుటుంబాన్ని, బంధుమిత్రాదులను రక్షించండి. వారు చావకుండా వారిని బ్రతకనివ్వండి. వారన్నారు, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీ ప్రాణాలకు బదులుగా మా ప్రాణమిస్తాము. ఈ పట్టణాన్ని యెహోవా మాకు స్వాధీనపరిచినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారం చేస్తాము. ప్రియశ్రోతలు వింటున్నారా, రాహాబు విశ్వాస వీరనారి. విశ్వాసవీరుల జాబితాలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఈమె పేరుంది. విశ్వాసవీరులు అంటే వారు గొప్పవారని కాదు, వారు విశ్వాసముంచిన దేవుడు గొప్ప దేవుడు. వారి విజయం విశ్వాసమే, అది దేవుని విజయం. అలనాటి విశ్వాసవీరులందరూ ఒక గొప్ప సాక్షి మేఘమై మనల్ను ఆవరించి ఉన్నారు. రాహాబు ఎంత ధన్యురాలు! ఆమె యేసు ప్రభు వంశవృక్షంలో భాగమైపోయింది. దేవునియందలి విశ్వాసం ఒక వేశ్యను ఎంత ఉన్నత స్థితికి హెచ్చించిందో మా శ్రోతలు గమనించాలి. ఆ రోజు 2 వేగులవారికి యెరికోలో ఎవరూ తలుపు తీయలేదు, ఎవరూ వారిని చేర్చుకోలేదు. ఒక వేశ్య వారిని చేర్చుకుంది, వారిని తన ఇంట్లో దాచిపెట్టింది, వారిని కాపాడడానికి రాజభటులకు అబద్ధం చెప్పింది, గొప్ప సాహసం చేసింది. ఆమె నిజం చెప్పి ఉంటే యెరికో రాజభటులు అక్కడికక్కడే వారిని చంపేసి ఉండేవారు. తన స్వంత వారికి అబద్ధం చెప్పి పరాయి వారి ప్రాణాలు ఆమె కాపాడింది. ఎందుకామె అంత సాహసానికి ఒడిగట్టింది? అది సరే, ఆమె అబద్ధమాడవచ్చునా? దేశ ప్రభుత్వాన్ని ఘనపరచాలి గదా, పరిపాలకులతో సహకరించాలి. రాహాబు అలా చేయలేదు. ఆమె అబద్ధం చెప్పింది. దేవుడు అబద్ధాన్ని ఆశీర్వదిస్తాడా అని అడుగుతున్నారా? అయితే ఒక మాట, ప్రభుత్వ నిర్ణయం దేవుని చిత్తానికి వ్యతిరేకమైనప్పుడు దేవునికే విధేయత చూపాలి గాని ప్రభుత్వానికి కాదు. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 19-20 వచనాలలో పేతురు యోహానుల సాక్ష్యం, దేవుని మాట వినటం కంటే మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. విశ్వాసి దేవుని మాట వినాలి గాని దానికి భిన్నంగా అధికారుల మాట వినాలని ఎక్కడా లేదు. రాహాబు కనానీయుల ఆలోచన ఎలాంటిదో బాగా ఎరుగును. ఆమె యెహోవాను గురించి విన్నది. యెహోవాకు ఆయన ప్రజలకు దిగ్విజయము తప్పక కలుగుతుంది. యెహోవా నమ్మదగిన దేవుడు అని ఆమె నమ్మింది. తన రక్షణ కోసం వేడుకున్నది. తన ఇంటివారి రక్షణ కోసమై ప్రాధేయపడి అడిగింది. ఆమె వేశ్య అయితేనేమి, కనానీయురాలైతేనేమి, విశ్వాసం ద్వారా రక్షించబడింది. ఆయన ఇశ్రాయేలీయుల దేవుడు నిజమేగాని అన్యులకు, పాపులకు, వేశ్యలకు, హంతకులకు, విగ్రహారాధికులకు కూడా ఆయన దేవుడే. ఆమె గొప్ప విశ్వాసి, విశ్వాస వీరనారి. చరిత్రలోని దేవుణ్ణి గురించి అందరికీ తెలుసుగాని అనుభవపూర్వకంగా ఆయనను విశ్వాసము ద్వారా ఎరిగిన వారికి వ్యక్తిగతంగా ఆయన దేవుడవుతున్నాడు. విశ్వాసాన్ని అనుసరించి ఆమె క్రియ కూడా చేసింది. విశ్వాసక్రియలు లేకపోతే అట్టి విశ్వాసం మృతమని యాకోబు పత్రిక చెబుతోంది. యెహోషువ 2:15 నుండి, రాహాబు ఇల్లు పట్టణ ప్రాకారం మీద ఉంది. ఆమె తాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపింది. కొండల్లోకి వెళ్ళిపోండి, రాజభటులు మిమ్మల్ని తరుముతారు అని చెప్పింది. నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఎర్రని దారం ఆనవాలుగా కట్టి ఉంచు. నీ ఇంటిల్లి పాది ఇంట్లోనే ఉండండి, నీ ఇల్లు సురక్షితంగా ఉంటుంది అని వారు హామీ ఇచ్చారు. వారు చెప్పినట్లే తొగరు దారం కిటికీకి కట్టింది. వేగులవారు రాజభటులకు చిక్కలేదు. వారు కొండల నుండి దిగి తమ నాయకుడైన యెహోషువ వద్దకు వెళ్లి జరిగిందంతా నివేదించారు. శ్రోతలు వింటున్నారా, రాహాబు రక్షించబడింది. ఎరికో రాజు కూడా విశ్వాసముంచితే రక్షించబడేవాడే. ఆ దేశమందు ప్రతి ఒక్కరూ విశ్వసిస్తే రక్షించబడేవారే. ఈ మాటలో ఎట్టి సందేహమూ లేదు. 40 సంవత్సరాల క్రిందట 10 మంది వేగులవారు వచ్చి తెచ్చి ఇచ్చిన నివేదిక సరైంది కాదు. ఇప్పుడు ఈ ఇద్దరు వేగులవారు సరైన నివేదిక తెచ్చారు. కాలేబు, యెహోషువాల నివేదికే సరైంది. ఈ రాహాబు విశ్వాసం ఎంతో ప్రశంసనీయమైంది. ఒక వేశ్యగా ఈమెకు సమాజంలో గౌరవము లేదు, మర్యాద లేదు. ఆమె ఇల్లు విటులకు వసతి గృహం. వేశ్యలు అబద్ధాలు చెప్తారు గాని సమరయ్య స్త్రీతో ప్రభు అన్నాడు, అమ్మా, నీవు నిజమే చెప్పావు. ఈ రాహాబు ఇప్పుడు తన నిత్య రక్షణను గురించి తలపోసింది. రాహాబు రక్షించబడడం కేవలం దేవుని కృపేగాని మరేమీ కాదు. శిలువమీది దొంగ తాను చనిపోతూ ప్రభువును వేడుకొని రక్షించబడి నిత్యజీవంలో ప్రవేశించాడు. యెహోవా ప్రజలను గురించి, దేవుణ్ణి గురించి అందరూ విన్నారు గాని ఒక రాహాబే నిజంగా విశ్వసించిన వ్యక్తి. ఆమె సాహసానికి జేజేలు. ఆమె వేగులవారిని దాచిపెట్టింది అంటే ఈ సంగతి రాజుకు తెలిస్తే ఆమెకు శిరచ్ఛేదమే శిక్ష. శత్రురాజులతో సంబంధం పెట్టుకున్న వారికి ఉరిశిక్ష. గాని ఇశ్రాయేలు దేవుడు నమ్మదగినవాడు అనే విశ్వాసం ఆమెకున్నది. ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీ ఇంటివారు, నీవు రక్షించబడతావు అని పౌలు, శీల చెరసాల అధిపతితో చెప్పారు. ఇక్కడ రాహాబే కాదు, ఆమె ఇంటివారు రక్షణ పొందారు. దేవుడు రాహాబునే రక్షించాడు, నిన్నెందుకు రక్షించడు? ఎంత ఘోర పాపినైనా యేసు రక్షించగలడు. రాహాబు బోయజు తల్లి. రాహాబు దావీదుకు, యేసుక్రీస్తుకు, వారి వంశవృక్షానికి చెందింది. హెబ్రీ పత్రిక 11:2 ఇద్దరు స్త్రీలు పేర్కొనబడ్డారు. 1 శారా, 2 రాహాబు. ఇద్దరూ సమానంగా విశ్వాస వీర నారీమణులే. రాహాబు సల్మానును పెళ్లాడింది. రూతు ఈమె కోడలు. యెహోషువా గ్రంథమంతటిలో రాహాబు అనే స్త్రీకి ఎంత ప్రాముఖ్యం వచ్చిందో గమనించారా? ఇద్దరు వేగులవారు రాహాబు సాక్ష్యానికి ఆశ్చర్యపోయారు. ఆ ఇద్దరిలో ఒకడే సల్మాను. ఆమె సాక్ష్యం అతణ్ణి ఎంతో ఆకర్షించింది. ఒకసారి యేసుప్రభు అవిశ్వాసులైన ఆ తరం వారిని గద్దిస్తూ అన్నాడు, మీకంటే ముందుగా వేశ్యలు రక్షించబడి విమర్శ దినమందు వారే మీద నేరస్థాపన చేస్తారు. యహోవా సత్యఏక దేవుడు, సర్వశక్తిమంతుడు. ఆయనే యేసుక్రీస్తు. మరణము నుండి నరకము నుండి ఆయనే మానవులను రక్షించగలడు. ప్రియశ్రోత, నీవు ఈ యేసు దేవుణ్ణి ఎరుగుదువా? ఆయన నీ రక్షకుడా, ప్రభువా? అవును అని చెప్పు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: ఇశ్రాయేలీయులకు మన్నా సరఫరా ఎప్పుడు ఆగిపోయింది? ఇశ్రాయేలీయులకు మన్నా సరఫరా ఎప్పుడు ఆగిపోయింది? 1. వారు దేవునికి విరోధంగా మాట్లాడినప్పుడు. 2. వారు వాగ్దత్త దేశంలోకి ప్రవేశించినప్పుడు. 3. వారు యోర్దాను నది దాటకముందు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలారా, నేటి ఈ సందేశంలో ఇస్రాయేలు ప్రజలకు నూతన నాయకుడైన యెహోషువా వారిని వాగ్దత్త భూమికి నడిపిస్తున్న విధానాన్ని గమనించాం. దేవుడు యెహోషువాతో ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని, అతన్ని ఎడబాయనని వాగ్దానం చేశాడు. ధైర్యంగా మరియు దృఢంగా ఉండమని చెప్పి, దేవుని ఆజ్ఞలను పాటించి ఆయన్ను అనుసరించి నడుచుకోవాలని, దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలని దేవుడు చెప్పాడు. దేవుడు క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను మనకు అనుగ్రహించాడు. వాటిని మనము స్వతంత్రించుకోవాలి. దానికై మనము సర్వాంగ కవచాలు ధరించుకోవాలి. ఈ లోక సంబంధమైన అంధకార శక్తులతో యుద్ధం చేయాలి. శత్రువుకు సాతానుతో పోరాడాలి. ఈ లోకము సైతాను కబంధ హస్తాల్లో ఉన్నది కాబట్టి వానితో యుద్ధం చేసి మన స్వాస్థ్యాన్ని లాక్కోవాలి. మనము దేవునికి విధేయులమై ఉన్నప్పుడే సైతానుపై విజయం సాధిస్తాం. మనము యుద్ధం చేస్తున్నప్పుడు అందుకు తగిన సామర్థ్యాన్ని దేవుడే దయచేస్తాడు. దేవుడు యెహోషువాను ఎంతో బలపరిచాడు. తనకు విధేయులైన వారి ద్వారా అద్భుతాలు చేస్తాడు. దేవుని వాక్యానికి మనము పూర్తిగా లోబడాలి. దేవుడిచ్చే దేశాన్ని స్వాధీనం చేసుకోవాలంటే మనము యోర్దాను దాటాలి. యోర్దాను దాటడం అంటే యేసు యొక్క మరణ పునరుత్థానాలకు సంకేతం. రాహాబు తన విశ్వాసాన్ని బట్టి ఏ విధంగా తనను తన కుటుంబాన్ని రక్షించుకుందో చూశాం. దేవుని అందలి విశ్వాసము ఒక వేశ్యను ఎంతో ఉన్నత స్థానానికి తెచ్చింది. రాహాబు తన విశ్వాసాన్ని క్రియల్లో కనపరిచింది. ప్రియ సహోదరుడా, సహోదరి, రాహాబు దేవుణ్ణి విశ్వసించింది కనుకనే ఆమె రక్షించబడింది. నీవు నేను రక్షించబడాలంటే యేసును విశ్వసించాలి. ఆయనను రక్షకునిగా అంగీకరించాలి. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

దేవా, ఈ నవదంపతులపై నీ దీవెనలను ధారాళంగా కుమ్మరించు. ఈ జంటను ఈ లోకంలో ఆనందమయులనుగా చెయ్యి. ఆపదలు వీరి జోలికి రాకుండా అరికట్టు. వీరిద్దరూ పరిశుద్ధులై నీ సేవ చేస్తారు. సర్వేశ్వర, నీ కుమారుడైన యేసు పేరట వీరికి కాపుదల అనుగ్రహించు. ఆమేన్. ఇది అల్లాడి పెదవీరస్వామి రచన.

0: లూకా సువార్త మొదటి అధ్యాయంలో క్రిస్మస్ కేవలము చిన్నపిల్లలకో పెద్దలకో లేకపోతే ఆయా రకాల వర్గ ప్రజలకు మాత్రమే కాదు, ఇది యవనస్తులకి చాలా ప్రత్యేకమైన పండుగ అని చెప్పటానికి దేవుడు ఈ క్రిస్మస్లో ఇద్దరు యవనస్తులను కూడా ఎన్నుకున్నాడు. అందులో మీరందరూ ఈజీగా చెప్పేసే యవనస్తులు ఎవరు? మరియా, యోసేపు కదా. 30వ వచనాన్ని నేనే చదువుతున్నాను, గమనించండి. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటి అని ఆలోచించుకొని చుండగా ఆ దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. గ్రేస్, కృప పొందిన యవనస్తులు. ఈ క్రిస్మస్ మనందరికీ తెలియజేస్తున్నటువంటి ఒక అద్భుతమైన రహస్యం ఏంటంటే, కృప పొందిన యవనస్తులుగా, కృప పొందిన యవనస్తుడిగా, కృప పొందిన యవనస్తురాలిగా మరి నువ్వు ఉండగలిగితే చాలు. దావీదు ఒక మాట అంటాడు, జీవము కంటే ఉత్తమమైంది నీ కృప అంటాడు. ఈరోజు మీరు న్యూస్ పేపర్లు చదువుతున్నా, యూట్యూబ్ తెరుస్తున్నా, న్యూస్ వింటున్నా, ఎక్కువగా డెత్ రేట్ ఎవరిది లభిస్తుందో తెలుసా? ఎక్కడి నుంచి వినబడుతుందో తెలుసా? ముసలోళ్ళు కాదు, యవనస్తులే. కృపలేని వారిగా మిగిలిపోతున్నారు. పుడుతున్నారు, బాల్యం ఏదో ఎలాయో ఎంజాయ్ చేస్తున్నారు. యవనంలోకి వచ్చేసరికి జీవితాన్ని అంతటినీ కూడా అపవాది చేతుల్లోకి అప్పగించి ఎంత దారుణంగా కుక్క చావు చూస్తున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు ఈ క్రిస్మస్ ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనకు తెలియజేసింది ఏంటంటే, నువ్వు పుట్టడం గొప్ప కాదు, పుట్టినరోజునాడు కేకులు కట్ చేయించుకోవడం గొప్ప కాదు, దేవుని ఉద్దేశాన్ని నీ జీవితంలో నెరవేర్చుకొని కృప పొందిన వ్యక్తులుగా ఈ లోకాన్ని ముగించడమే అసలు సిసలైన జీవితం. ఈ ప్రపంచంలో ఎంతమంది యవనస్తులు కృప పొందిన వారిగా ఉన్నారు? ఇటీవల నేను కొన్ని సర్చ్ చేస్తూ ఉంటే కొంతమంది యవనస్తుల జీవితాలు చూస్తూ ఉంటే నిద్ర కూడా పట్టట్లేదు, అలా ముగిసిపోతున్న వారి జీవితాలు. హైదరాబాద్లో ఇటీవల ఒక యవనస్తుడు, చాలా దారుణమైన సంగతి, ప్రేమ మబ్బులో పడి ఇంటెదురుగున్న ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసేసుకున్నారు. ధైర్యం చేసి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన 2-3 నెలలు అనుకుంటా బాగానే గడిపినట్లుగా అనిపించింది. బిక్కుబిక్కుమంటూ బ్రతికారు, ఇటు వాళ్ళకి అటు వాళ్ళకి దూరంగా బ్రతికారు. ఒకరోజు అమ్మాయి తరపు వాళ్ళు ఇంటికి వచ్చి ప్రేమగా మాట్లాడి, ఇంకన్నీ మర్చిపోదాం, ఏం కాదులే, మా ఇంటికి రా భోజనానికి అని ఇంటికి తీసుకెళ్తూ కారులో ఇద్దరిని ఎక్కించుకున్నారు. సడన్గా నిన్ను మరొక చోటకి వెళ్ళాలని చెప్పి అమ్మాయిని ఇంకో కారులో కూర్చోబెట్టి, అబ్బాయిని కూర్చోబెట్టి కారులోనే చంపేశారు. అబ్బాయిని కారులోనే చచ్చిపోయాడు. ఒక దారపు ఉండ తీసుకుని దారంతో చంపేశాడు. యవనస్తులు వాళ్ళ కండబలం చూసుకొని అండబలం చూసుకొని మేమెంత గొప్ప అనుకుంటారు. కొన్నిసార్లు నీ ప్రాణం పోవడానికి పెద్ద పెద్ద కత్తులు కటారులు అక్కర్లేదు, ఇంత దారపు ఉండ చాలు. అబ్బాయి చందానగర్ అనే ప్రాంతంలో చాలా పేరున్న వ్యక్తి అట, మంచి బిజినెస్ చేస్తూ ఉన్నాడు. ఎంత భయంకరమైన సంఘటన లోకంలో మనం చూస్తున్నాం. ఏంటి, వారి యవనం అంతా రోడ్డు పాలైపోతుంది, వారి యవనం అంతా ఛిద్రం అయిపోతుంది. ఇలాంటి భయంకరమైన దినాల్లో నిన్న నేను హైదరాబాద్ బయలుదేరే ముందు, 2 రోజుల ముందు భయంకరమైన వార్త, మేము ఎక్కువగా ప్రయాణం చేసేటువంటి ప్రాంతం అది, తెల్లవారుజామున 2 గంటలకి 5 యవనస్తులు ఒకే కారులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చి వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటున్నారు, ఏమేమో కోర్సులు చేసుకుంటా ఉన్నారు, తల్లిదండ్రుల్ని ఏదో ఉద్ధరించేద్దాం, జీవితాలను ఏదో ఉద్ధరించేద్దామని హైదరాబాద్ అని సిటీలకు వస్తున్నారు. 5 కలిసి ఒక కారులో వెళ్తూ ఉంటే ఒక 2 సెకండ్లో దాటిపోతారు వాళ్ళ సిగ్నల్ని, 2 సెకండ్స్. ఆ 2 సెకండ్లో వాళ్ళు రెడ్ సిగ్నల్ పడినా సరే ఆ క్రాస్ చేసే ప్రయత్నంలో ఒక టిప్పర్ వచ్చి వాళ్ళని గుద్దేసరికి కారు మీద ఎక్కేసింది అంతే, అది మొత్తం పచ్చడి పచ్చడి అయిపోయారు. వాళ్ళు శవాలు తీసుకెళ్దామన్నాను కూడా లేదు. ఎన్ని, 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు, చెప్పలేనని భయంకరమైన వార్తలు, సూసైడ్స్, భయంకరమైన మర్డర్స్, భయంకరమైన యాక్సిడెంట్లు, భయంకరమైన రోగాలు, కృపలేని యవనము. అయితే ఇక్కడ ఈ క్రిస్మస్ ద్వారా ఒక యవనస్తురాలు, ఒక యవనుడు దేవుని కృపను పొందుకున్నారు. ఈ ప్రపంచం మాట చెప్తాను, తిట్టుకున్నా పర్లేదు, మీరు నువ్వు ప్రపంచాన్నేలే అంత విద్యావంతురాలివి, విద్యావంతుడు అయినా అవ్వకపోయినా, డబ్బు సంపాదించిన ధనవంతుడు అయినా అవ్వకపోయినా, లోకానుసరమైన పేర్లు సంపాదించే గొప్ప సెలబ్రిటీలు అయినా అవ్వకపోయినా, మిస్ యూనివర్స్, మిస్టర్ యూనివర్స్ అనిపించుకొని అందగత్తే అందగాడు అవ్వకపోయినా, దేవుని కృప పొందితే చాలు, నీ జీవితం అర్థవంతం అయిపోతుంది. హల్లెలూయా. ఆ అర్థవంతమైన బ్రతుకును యవ్వనస్తుడవైన నీకివ్వడానికే ఈ క్రిస్మస్. ఈ రాత్రి విశ్లానికి టైం లేకో, మీ అందరికీ టైం లేకో కాదు. ఏదో యూత్ క్రిస్మస్ మా చర్చిలో కూడా జరుపుకుంటున్నాంలే అని అందరికీ చెప్పుకోవడానికి కాదు ఈ క్రిస్మస్. ఈరోజు ఒక క్వశ్చన్ వేసుకో, నేను దేవుని కృపను పొందిన యువతినేనా కాదా? మీరు చెప్పచ్చు, మిమ్మల్ని పిలిస్తే నాకేంటక్క ఏం తక్కువ, నేను ఐఎమ్ ఇంటెలిజెంట్, చాలా బ్రిలియంట్, నా వెనకాల ఎంతమంది ఉన్నారో తెలుసా, నాకెంత డబ్బు ఉందో తెలుసా, నాకెంత జ్ఞానం ఉందో తెలుసా, నేను ఇంత అని నువ్వు ఎన్ని చెప్పినా నేను అంటాను వేస్ట్. ఆయన కృప లేకపోతే, ఆయన కృప లేకపోతే నీకున్నదంతా వ్యర్థం అంతే. మరి కృప నీకు కావాలా? మరియా కృప ఎలా పొందుకుంది? నాకు ఈ స్టేట్మెంట్ ఎంత ధైర్యాన్ని ఇచ్చిందంటే, మరియా భయపడకు, నువ్వేం పొందుకున్నావు? కృప. ఎక్కడ దొరుకుద్ది కృప? మీ రాజమండ్రిలో ఏ హాస్పిటల్, ఏ మరి షాపింగ్ మాల్కి వెళ్ళి నాకు కృప కావాలి, కోటి రూపాయలు కృప కావాలి, ఎందుకంటే కోటి సంవత్సరాలు బతకాలి కాబట్టి నేను. లేకపోతే నాకు 100,000 రూపాయలు, నాకు ఇంత, నాకంత కృప కావాలంటే ఎవడిస్తాడు కృప? ఎవరి దగ్గర పొందుకోగలవు కృప? నువ్వు కృప, ఇందాక చెప్పాను ప్రాణం కన్నా విలువైంది కృప, జీవము కంటే ఉత్తమమైంది కృప. ఎట్లా కృప వస్తుందో మూడే మూడు విషయాలు చెప్తాను. నెంబర్ 1, 103వ కీర్తన 11వ వచనంలో దేవుడు కృప. మరియకి ఎందుకు కృప దొరికింది? ఈరోజు క్రిస్మస్ రోజున నువ్వు కూడా కృప పొందుకుని గేట్ దాటు, కృప పొందుకుని వెళ్ళి ఇక్కడి నుంచి. ఈరోజు ఆన్లైన్లో ఈ కార్యక్రమం చూస్తున్న వారులారా, కృపను సంపాదించుకోండి. కృప కేవలము దేవుని నుండే వస్తుంది. ఆయన చెప్తున్నారు చూడండి, 103వ కీర్తన 11వ వచనంలో చదువుతారు ఎవరైనా? భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో ఆయన యందు భయము భక్తి కలిగిన వారి ఎడల ఆయన కృప ఉంటుంది. ఇంకేం మినహాయింపు లేదు. అక్క ఏమన్నా రికమెండేషన్ ద్వారా కృప పొందుకోనా? జాన్వేసిన అన్న రికమెండేషన్ ఉపయోగిస్తాను అక్క, నేను అన్నకు చాలా క్లోజు, అన్న ద్వారా ఏమన్నా కృప వస్తుందా? లేకపోతే నాకు ట్రంప్ గారు మొన్న మరి అమెరికా ఎన్నికల్లో మరి పక్కకి వెళ్ళారు కదా, ఆయన చాలా గొప్ప ఆయన కదా, ఆయన కృప మన ద్వారా నాకు ఏమన్నా దొరుకుద్దా? మినహాయింపేం లేదు. ఏముండాలి నీకు? ఆయన ఎందు ఏముండాలా? భయభక్తులు ఉండాలి. భయం ఉంటే సరిపోదు, భక్తి ఉండాలి. భక్తి ఉంటే సరిపోదు. మీ అందరికీ ఈరోజు చాలా భక్తి ఉంది, చీకటి అయినా ఉదయం అంతా మళ్ళీ ఆరాధనలు ఉన్నా, మళ్ళీ యూత్ క్రిస్మస్ అనేసరికి చక్కగా వచ్చా, ఆన్లైన్లో మీరు అందరూ చక్కగా భక్తితో చూస్తున్నారు, వెరీ గుడ్. భక్తి ఉండే సరిపోదు. ఏముండాలి? భయం ఉండాలి. ఉన్నాయా నీకు భయభక్తులు? ఉన్నాయా ప్రభు అంటే? దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి, బైబిల్లో ఉన్నాయి. సామెతలు 9:10 యెహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. సామెతలు 10:26 యెహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయువుకు కారణము, ధైర్యం పుట్టిస్తుంది. 37వ కీర్తన 34వ కీర్తనలో యెహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటే వారి చుట్టూరు దేవుని దూతుంటారు. యెహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఏ మేలు కొదువై ఉండదు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆయన ఎందు ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారికే కృప. భయభక్తులు కలిగి ఉండు. ఈ 2020వ సంవత్సరంలో సరైన భక్తిని కలిగలేవేమో. నన్ను ఎవరు అడిగేవారు లేరక్క, ఎవరు అడిగినా నాకు అనవసరం, నా ఇష్టం నుంచి బ్రతుకుతాను అంటావా? నీకు కృప దొరకదు. డబ్బులు దొరుకుతాయేమో, ఆశ దొరుకుతుంది, అంతస్తు దొరుకుతాయేమో, కృప దొరకదు. కృప లేకపోతే ఎందుకు మన బ్రతుకు వేస్ట్? ఈరోజు ఆ కృప నీకు కావాలంటే ఆయన సన్నిధిలో మోకాళ్ళేసి ప్రభు నా భయభక్తులు నేర్పించు. ఒకనొక స్థితి ఉన్నదక్క, కొంతమంది భక్తి భయం బాగానే కలిగి ఉంటారు, కొంచెం అన్ని పెరిగేసరికి పక్కన పెడేస్తారు భయభక్తులు. పాస్టర్ గారు కనబడినా ప్రైజ్లాడు ఉండదు, పెద్దలకి వినయ విధేయతలు ఉండవు, గర్వం అహంకారం తిరుగుబాటు స్వభావం వస్తుంది. బైబిల్లో చాలా మంది భయభక్తులు కలిగిన వాళ్ళు ఉన్నారు. యోబు గురించి మంచి మాట ఉంది, 1వ అధ్యాయం 1వ వచనంలో ఊజ దేశం ముందు యోబు అని ఒక మనుషుడు ఉన్నాడు, యథార్థవర్తనుడు, సత్యవర్తనుడు, యెహోవా యందు ఏం కలిగిన వాడు? భయభక్తులు. డబ్బు పెరిగినా తరిగినా భయభక్తులు వదిలిపెట్టలేదు. అలా ఉంటావా నువ్వు కూడా? 2021లో నువ్వు చాలా క్షేమాన్ని అనుభవిస్తావు. రాబోతున్న రోజుల్లో దేవుని కృపను అధికం చేస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలవారేడలైన కృప అంత అధికంగా నేర్చుకోండి. ఏమన్నా బిడ్డలారా, మీ గర్వ మీ యొక్క చదువును బట్టి, ధనాన్ని బట్టి గర్వించద్దు. దయచేసి మీ ఎత్తును బట్టి, మీ రంగును బట్టి గర్వించొద్దు. పెద్దల ఏడల వినయ విధేయతలు కలిగి ఉండండి, దైవజనుల ఏడల వినయ విధేయతలు కలిగి ఉండండి. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరి ఏడల భయభక్తులు కలిగి ఉండాలి? అబ్రహాం గురించి అంటాడు, ఇందు నిమిత్తం నువ్వు నాకు భయపడుతున్నావు అని అర్థమైంది. అబ్రహాం చిత్తం ప్రవ్వా, దుమ్మునయ్యా ధూళినయ్యా అని ఒప్పుకునేటోడు. భయభక్తులు కలిగి ఉంటారా? ప్రతిరోజు ఉదయాన్నే లేవడం, ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, పరిశుద్ధత కలిగి జీవించడం, యోసేపును దానియేలును ఇలాంటి యవనస్తులు ముందు పెట్టుకుని బ్రతకండి. ఎవరెవరో సినిమా యాక్టర్లు కాదు మీ ముందు పెట్టుకుని బ్రతికేది. బైబిల్లో ఉన్న హీరో హీరోయిన్లు ఉన్నారు చాలా మంది, వాళ్ళని పెట్టుకోండి ముందు మోడల్గా. అప్పుడు మీకు భయభక్తులు ఏంటో అర్థమవుతాయి. లోకలున్న ఫ్యాషన్లు లోకలున్న విధానాలు కాదు, ఈ బైబిల్లో ఉన్న మోడల్ని ముందు పెట్టుకోండి, అప్పుడు మీకు భయభక్తులు వస్తాయి. పరిశుద్ధత కలిగి జీవించటం, నీతి కలిగి జీవించటం, వినయం కలిగి జీవించటం, ఇది దేవుడు కోరేది. తప్పకుండా దేవుని కృప మీకు లభిస్తుంది. రెండో మాట చూపిస్తాను, ఎవరికి కృప అంటే, మొదటి పేదరి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, మొదటి పేదరి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకు మరియ కృప పొందుకుంది అని అంటే, చిన్నలారా మీరందరూ పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. దేవుడు అహంకారులను, ఏ కారులను ఎదిరిస్తాడు ఆయన? ఏ కారైనా ఎదిరించగలడు కదా. దేవుని ముందు స్కోడా బెంజి ఏం తేడా లేదు. దీనికన్నా ఇంకో వర్గం వాళ్ళు ఉన్నారు, అహంకారులు. ఎదిరించి ఎవరికి కృప? ఎవరికంటే దేవునికి కృప, మరి దీనులకు కృప. నువ్వు దీన మనసు నేర్చుకోవాలి, ఓకేనా? దీన మనసు కలిగి జీవించాలి. ఈ ప్రపంచంలో అత్యంత శ్రేష్టమైన వస్త్రాలు ఏంటి అని అంటే, డయానా గారి గురించి మనం వింటాం, మన వెసులన్న పాస్టర్ గారు ఎప్పుడు చక్కగా చెప్తా ఉంటారు. కొన్ని కోట్ల రూపాయల విలువైన వస్త్రం ధరించిందంట ఆమె వెడ్డింగ్ టైంలో. ఎందుకంటే వాళ్ళు రాజకుమార్తె కదా, ప్రిన్సెస్ కదా. కానీ ఆమె ఇప్పుడు భూమి మీద లేదు ఆవిడ, తెలుసా? ఎందుకో తెలుసా? పాపం దీన మనసు లేకనేమో, తగ్గింపు జీవితం లేనందువల్లనే. నేను మాట చెప్తాను, ఎన్ని వస్త్రాలు బీరువా నిండా నీకు ఉన్నా దీన మనసు లేకపోతే వస్త్రాలు లేనట్టే, నువ్వు బీదదానివే. దీన మనసు అనే వస్త్రం నేర్చుకోండి పిల్లలారా, యవనస్తులారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా. దీన మనసుని ఎంత ఎత్తుకెదిగినా ఒదిగి ఉండడం నేర్చుకో, ఎంత ఎదుగుతున్నా ఒదిగి ఉండడం నేర్చుకో. బైబిల్ చెప్తుంది, గర్విష్ఠులకు నేను విరోధిని అన్నాడు. దీన్ని బట్టి గర్వించొద్దు. మా పరిచర్యలో, సేవా పరిచర్యలో మేము చాలామందిని చూస్తూ ఉంటాను. మా చిన్నతనం నుంచి ఇంతవరకు దీనులుగా ఉన్నవారు ఈనాటికి దీవించబడుతూనే ఉన్నారు. కాస్తో కోస్తో దేవుడు ఏదో ఇచ్చేసరికి అలా నెత్తి పైకెత్తి జీవించిన వాళ్ళు ఇప్పుడు భూమి మీద కూడా లేరు, తెలుసా? దేన్ని బట్టి గర్వించద్దే, ఎత్తుని బట్టి, రంగుని బట్టి, దేన్ని బట్టి గర్వించద్దు. బైబిల్ చెప్తుంది దీనులను ఆయన ఏం చేస్తాడు? కృపతో నింపుతాడు. ఇందాక చెప్పాను, అబ్రహాము తను తాను ధూళితో దుమ్ముతో పోల్చుకున్నాడు. ఏం తక్కువ అబ్రహాంకి? 13:2 ఆదికాండలో అన్నాడు, దాస దాస జనాంగాన్ని విస్తారమైన వెండి బంగారు, మరి బంగారాన్ని కలిగి బహు ధనవంతుడు. మామూలు ధనవంతుడు కాదు. ఒకవేళ భూమి మీద ఈ ప్రస్తుతం అబ్రహాం గారు ఉంటే ఆయనే ప్రపంచ ధనికుల్లో నెంబర్ 1. అంత గొప్పవాడే ప్రభు దగ్గర దుమ్ముతో ధూళితో పోల్చుకుంటే నువ్వెంత నేనెంత? దేవుని మందిరంలో దీనత్వం కలిగి ఉన్నావా? తగ్గించుకుంటున్నావా? నేనా కుర్చీని జరపడమా? జరపండి అనడం కాదు, నేను జరుపుతాను. నేనా బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఇలా జరపడమా? నో, నువ్వు ఎంత చేసినా దేవునికి తక్కువ. ఆయనే దీనుడై పశువుల పాకలో పుడితే నువ్వెంత నేనెంత? నేర్చుకో. దీన మనసు ప్రభు ఇచ్చే, ప్రభు ఇచ్చండి రాదది. యు హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. ఇదొక సబ్జెక్ట్, మ్యాథమెటిక్స్ని రోజు ఏం చేయాలి నేర్చుకుంటే వస్తుంది. దీన మనసు కూడా వచ్చే అంటే అది వరం కాదు, వరంగా వచ్చేది అది. అదేంటది? నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ప్రభుని అడిగితే నీకు దీనత్వం నేర్పిస్తాడు, తెలుసా? ప్రభు దగ్గర మోకాళ్ళేసి, ప్రభు నాకు దీనత్వం నేర్పియ్యా, తగ్గించుకోవడం నేర్పించేయా. తల్లిదండ్రుల దగ్గర, పెద్దల దగ్గర, అధ్యాపకుల దగ్గర, తోట, అసలు బైబిల్ ఏముంది తెలుసు? ఎదుటివారు ఎదుట, ఎదుటివారు అంటాడు చిన్నోడైనా పెద్దోళ్ళు అయినా. ఏం కలిగి ఉండాలి? హంబుల్నెస్. మూడో మాట చెప్పి ముగించేస్తాను. దేవుడు ఎవరికి కృపిస్తాడు అని అంటే, రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వచనం, రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వచనం, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభు అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారందరికీ. ఏంటమ్మా ప్రార్థన చేసే వాళ్ళందరికీ ఏముంది? అందుకే ప్రార్థనలు పెట్టేది. విసులన్నీ ఏంట్రా బాబు, ముందు 40 రోజులు అన్నారు, తర్వాత 100 అన్నారు, మళ్ళీ ఇప్పుడు 150 అన్నారు. ఇప్పుడు 150 కూడా అది ఇంకా ముగింపు ఏమో మనకు తెలియదు, మరి అది జరిగే కొద్దీ తెలియదు ఇక మనకి. ఎందుకో, ఎందుకమ్మా ఈ ప్రార్థనలు? కొంతమందికి ఇది వెర్రితనంగా అనిపించవచ్చు. ప్రార్థన చేసేవారికి ఏముంది? 1 కోటి రూపాయలు లాటరీ టికెట్ కాదు, ఏంటి? కృప ఉంది. హల్లెలూయా. మేమంతా కృప మీదే బ్రతుకుతున్నాం, మీకు తెలుసా? మేమంతా ప్రార్థించేవారంతా ఈరోజు ప్రపంచంలో దేవుని కృపను అనుభవిస్తున్న వారంతా దేన్ని బట్టి తెలుసా? ప్రార్థనతో. ఈరోజు నువ్వు కూడా ప్రార్థించేవారి గుంపులోకి వస్తావా? కొంతమంది యవనస్తులకి ఎన్ని పాటలన్నా వింటారు, ఎన్ని ఎంత, ఎందుకంటే మ్యూజిక్ అన్నీ మంచి బాగుంటుంది కదా, చక్కగా పాటలు ఎంజాయ్ చేస్తారు, కొరియోగ్రఫీస్ ఎంజాయ్ చేస్తారు, ప్రసంగాలు కూడా ఎంజాయ్ చేస్తారు, కానీ ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి మాత్రము ఇంకేం కట్టి ఇటు చూస్తూ ఉంటారు. కష్టం కొంచెం. ఒంటెలు కూడా మోకరించాయి బైబిల్లో, మీకు తెలుసా? ఒంటెలు కూడా మోకరించాయి. ప్రభుసల్లో మోకాళ్ళేడు నేర్చుకో, ప్రార్థించడం నేర్చుకో. ఉదయకాల ప్రార్థన, మధ్యాహ్నం, సాయంత్రం దావీదు ప్రార్థన చేశాడు. మూడు పూటల మూడు సార్లు మోకాళ్ళుని దానియేలు ప్రార్థన చేశాడు. బబులోను సామ్రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించిన దానియేలు ప్రార్థన చేశాడు. తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా, నేనంటాను మీరు ఏ పనైనా నెగ్లెక్ట్ చేస్తారో నాకు తెలియదు, కానీ ప్రార్థన మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ప్రార్థన కూడికలు నెగ్లెక్ట్ చేయకండి. ఒకవేళ లైవ్లో వింటున్న వారులారా, ఈ ప్రార్థన నెగ్లెక్ట్ చేయకండి. దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా మీరు ఉండండి. ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది. ప్రార్థన నీ ముఖరూపాన్ని మారుస్తుంది. ప్రార్థన నీ స్థితిగతులను మారుస్తుంది. ప్రార్థన నీ హృదయాన్ని తెల్లగా చేస్తుంది. ప్రార్థన నీకు భద్రతనిస్తుంది, రక్షణనిస్తుంది, శోధన నుండి తప్పిస్తుంది, నిత్యరాజ్యాన్ని అందిస్తుంది. అర్థమైందా? బిల్లీ గ్రహం గారిని అడిగారు, ఎవరో ఇంత గొప్ప దైవజనుడుగా, ఇంత పేరు సంపాదించిన వ్యక్తిగా, సక్సెస్ఫుల్ లైఫ్, కృప పొందిన జీవితం, 99 సంవత్సరాలు బ్రతికారు ఆయన. బ్రతికిన వ్యక్తిగా మీరు ఇంత అద్భుతమైన సేవలు చేశారంటే సీక్రెట్ ఎండ తెలుసా? ప్రేయర్ అన్నాడు. నా కండ అండబలం అనలే, నా వెనకాల ఉన్న వాళ్ళు అనలే, ప్రార్థన. తమ్ముళ్ళారా ప్రార్థన చేస్తారా? ప్రార్థనలు ఎదుగుతారా? కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన. ప్రార్థన అంటే మంత్రతంత్రాలు కాదు. నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ దేవునితో మాట్లాడడం నేర్చుకో, సంభాషించడం నేర్చుకో. లార్డ్ బీ విత్ మీ, నన్ను నాతో ఉండు, నన్ను నడిపించు, నన్ను బలపరచు, నా వల్ల కాదు. ప్రార్థన అంటే ఏంటో చెప్పను, ఒకే మాట చెప్తాను, దేవుని మీద ఆధారపడిపోవడం అంతే, దేవుని మీద ఆనుకోవడం అంతే. ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడండి, ప్రతిరోజు ఆధారపడండి. నేను ఒకటి నేర్చుకున్నాను తెలుసా, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడతాను, ప్రతి విషయం. నాకు మంచి భర్త ఉన్నారు, మంచి ఫ్యామిలీ ఉన్నారు, మంచి బ్రదర్స్ ఉన్నారు, మంచి పేరెంట్స్ ఉన్నారు, చాలామంది ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కానీ నేను మొట్టమొదటిగా ఆధారపడేది నా పరమ తండ్రి మీద. ప్రభువా, ఈరోజు నా జీవితంలో గడవాలంటే నీ కృప కావాలి, నాకు సహాయం చే. నేను అడుగు తీసి అడుగు వేస్తే నీ సహాయం దయచే. ఏం మాటలు మాట్లాడాలో నా నోటికి సెలవి ప్రభువా, ఏం చూపులు చూడాలో ఇదిగో నా చూపులు చెడిపోకుండా వచ్చే, నా మాటలు చెడిపోకుండా వచ్చే, నా కార్య నా నడక సమస్తమును నీ ఆధీనంలో ఉంచుకో ప్రభువా అని ఈ రోజు వరకు కూడా ప్రభు మీద ఆధారపడతా. అదే ప్రార్థన అంటే. ఆధారపడతారా? తన మీద ఆధారపడే వారికి ఆయన ఏ లోటు చేసేవాడు కాదు. చేయండి అమ్మా ప్రార్థన. మూడు విషయాలు చెప్పాను. మరియాను కృప పొందావు ఎందుకంటే ఆయన ఎందేమున్నాయి? భయభక్తులు. రెండో ఆమెకి ఏమున్నాయి? దీన మనసు ఉంది. మూడోదేముంది? దేవునితో సహవాసం. దేవునితో ఎక్కువ సహవాసం చేయండి. మరి రానున్న రోజులు ఎలా ఉంటాయి మనకు తెలీదు. వచ్చే సంవత్సరం మరి ఈ విధంగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటామో కూడా లేదు మనకు తెలియదు, చెప్పలేం. రోజు రోజుకి రోజులు మారిపోతున్నాయి. మళ్ళీ బ్రిటన్లో మళ్ళా మరి కరోనా మరొక రూపం ధరించుకుని వస్తుందని ఏమేమి వార్తలు వస్తున్నాయి, చెప్పలేం. సో నేను మాట చెప్తాను, ఎవరు ధైర్యంగా ఉంటారో తెలుసా? దేవునితో సహవాసం చేసేవారు. నువ్వు దేవునితో ఎక్కువ సహవాసం చేయి. దేవునితో నువ్వు ఎక్కువ సహవాసం చేస్తూ ఉంటే ఎక్కువ మేలు పొందుతూ ఉంటావు. మరి ఈరోజు మనల్ని దేవునితో సహవాసం చేయనివ్వకుండా చేసే భయంకరమైన భూతం ఏంటి నీ చేతిలోనే ఉంది, దీన్ని వాడుకోద్ద. నేను అన్ను దీన్ని ఎలాంటి పర్పస్ వాడుకో. ఎక్కువ సమయం దేవునితో సహవాసం చేయి, వాక్యంతో సహవాసం చేయి, మోకాళ్ళేసి ప్రార్థన చేయి. ఏ సమస్యల్లో ఉన్నా ప్రార్థన చేయి. నేను చాలా చెప్పగలను, 100 సమస్యలు ఒక్క ప్రార్థనతో దేవుడు ఏం చేస్తాడు? ఫటాఫట్ అయిపోతాయి తెలుసా. ప్రార్థనకు అంత శక్తి ఉంది. ఏ సమస్య ఉన్నా, ఏ కలవరం ఉన్నా, ఏ గందరగోళం ఉన్నా, ఏ బాధ ఉన్నా, నువ్వు మోకాళ్ళే ప్రార్థన చేయి. ప్రభు నీతో ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. ఆయనతో సహవాసం చేసే వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉంటారు. మరి యూత్ క్రిస్మస్లో మీరందరూ కూడా మరియలా ఆయన కృప పొందాలని ఆశపడుతున్నాను. మరి అందరూ తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నాకు నీ కృప కావాలయ్యా. డబ్బు కావాలని, పేరు ప్రఖ్యాతులు కావాలని నా మనసు ఆరాటపడుతుంది, కానీ అవన్నీ ఉన్నా కూడా కృప లేని వారు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారయ్యా. నీ కృప పొందాలి, జీవితాన్ని అర్థవంతంగా జీవించి లోకాన్ని ముగించాలయ్యా. నాతో ఉన్నవారికి నేను ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా, నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా, నా బ్రతుకు ఒక అర్థాన్ని సమకూర్చుకోవాలయ్యా. నాకు అట్టి ధన్యత దయచేయండి అయ్యా. మరి మరి అట్టి కృప పొందుకున్నట్టుగా నేను కూడా పొందుకుంటాను. ఆ మూడు విషయాలు నాకు దయచేయ ప్రభువా. నీ యందు భయభక్తులు నటించను ప్రభువా, నేను వేషధారిగా ఉండను నాయన, నీ అందు భయభక్తులు కలిగి జీవిస్తానయ్యా, దీన మనసు నేర్చుకుంటానయ్యా. ఏదో ఉందని గర్వము నాకు వద్దయ్యా, ఏమైనా ఉందంటే అది నీదే, నీదే, నువ్విచ్చిందే కదా ప్రభా, నాదేముందయ్యా. ఈరోజు ఈ ప్రాణమైనా, ఈ జీవితమైనా, ఈ దేహమైనా, ఈ అవయవాలైనా, ఏదైనా నీదే ప్రభా, నాదేం కాదు. ఇదిగో నాకు నీ కృప కావాలయ్యా, నీ కృప కావాలి. చివరిగా ప్రార్థించే వారికైన కృప. ఎన్నిసార్లు ప్రార్థనా దినాలు వాయిదా వేసావు, ప్రార్థనా సమయాల్ని తోసివేసి ముచ్చట్లతో లోకంతో గడిపావు తమ్ముడు చెల్లి. అందుకే ఎన్ని ఎదురు దెబ్బలు తింటున్నావో తెలుసా? ఏది తలపెట్టినా నీ జీవితంలో జరగకపోతుందే. ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా నీతో సహవాసం చేస్తాను. ఐ నీడ్ యువర్ గ్రేస్ మై లార్డ్, నాకు నీ కృప కావాలి, నీ దయ కావాలి. ఒక కోరిక ఆయన యందు వెలబుచ్చితే ఈ క్రిస్మస్ నీ జీవితంలో అర్థవంతమైన క్రిస్మస్గా మిగలబోతుంది. నిన్ను కూడా మరియలాగా దేవుడు విశ్వవ్యాప్తమైన ఆశీర్వాదంతో నిన్ను నింపుతాడు. ప్రతి కొన్ని కోట్ల మందికి దీవెనకరమైన జీవితాలు నీకు ఇస్తాడు. నీ పేరు అక్కర్లేదు, నీ ఊరు అక్కర్లేదు, నీ కులం, నీ మతం, నీ జాతి, నీ రంగు, నీ స్టేటస్ దేవుడికి అక్కర్లేదు. లేపుకుంటాడంతే నిన్ను కూడా, మరియను లేపుకున్నట్టుగా నిన్ను కూడా నీ ఉన్న స్థితిలోంచి లేపుతాడు. ఉన్నతమైన అభిషేకంతో నింపుతాడు. నీ కృపతో నన్ను నింపు ప్రభువా, నీ కృపతో నన్ను ఆశీర్వదించు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ రాత్రి బిడ్డలతో మాట్లాడి కొన్ని మాటలు బట్టి నీకు స్తోత్రాలు. నీ కృప మాకుంటే చాలు ప్రభువా, నీ కృప చాలు ప్రభువా. కొన్నిసార్లు వాళ్ళని వీళ్ళని చూసి నాకు అది లేదే, నాకు ఇది లేదే అని బాధపడుతున్నాం, కానీ అవన్నీ మూటగట్టుకొని వాళ్ళందరూ నాయన ఒక వెర్రివారిగా మిగిలిపోతున్నారు కదా ప్రభువా. నీ కృప పొందిన మరియా ప్రపంచానికి ఎంత మేలు చేసింది, లోక రక్షకుని అందించింది, సహించి భరించి ఎంత ఉత్తమమైన స్త్రీగా, ఉత్తమమైన యవనురాలిగా మా ముందు నిలబడి. ఇదిగో ఈరోజు ఈ ప్రాంగణంలో కూర్చున్న వారు, ఈ లైవ్లో చూస్తున్న నీ బిడ్డలు, నీ కృప పొందుకోవాలయ్యా, నీ కృప పొందుకోవాలి. వారున్న కుటుంబాల్లో, వారున్న ప్రాంతాల్లో, వారున్న స్థలాల్లో, వారున్న రాష్ట్రాల్లో, దేశాల్లో నీకు మహిమ తెచ్చే వారిగా, ఆశీర్వాదకరమైన బిడ్డలుగా ఈ యవన బిడ్డలందరూ ఉండాలి. అర్ధాంతరంగా ముగిసిపోకూడదు, అల్పాయుష్కులుగా మిగిలిపోకూడదు, చీ అనిపించుకున్న జీవితాలతో వారు ఉండకూడదు ప్రభువా. బేష్ అనిపించుకొని నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా, నీకు ఆనందం కలిగించే యవనులుగా ఈ బిడ్డలందరినీ తీర్చిదిద్దుమని, నీ కృపతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్.
1: మత్తయి సువార్త 13వ అధ్యాయం అంటే చాలా లోతైన అధ్యాయం మాత్రమే కాదు, ఇందులో అనేక మర్మములు మరియు అనేక నిధులు ఉన్నాయి. ఉపమానములు, రహస్యములు అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం.

0: బైబిల్లో మత్తయి సువార్త 13వ అధ్యాయాన్ని తెరిచి ఉంచండి. బ్రదర్ ఎండి గారిని అడగవలసిన అనేక ప్రశ్నలున్నాయి, వారి ప్రశ్నలకు జవాబు చెబుతారు. బ్రదర్ జగన్ కార్యక్రమానికి స్వాగతం. మత్తయి సువార్త 13లో అనేక మర్మములు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి మత్తయి సువార్త అధ్యాయం 13:24లో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ విషయానికి రాకముందు మనం ఉపమానములు రహస్యములు అని చెబుతున్నాము, ఇంకను మనం అనేకసార్లు వినున్నాం. నేను మళ్ళీ తిరిగి అడుగుతున్నానంటే, ఈ రహస్యములు ఎక్కడికి వెళ్తున్నాయి? అంటే పాత నిబంధనకు వెళుతున్నాయి, కొత్త నిబంధనకు వెళుతున్నాయి, అలాగే ప్రకటనకు వెళుతున్నాయి. సో ఒక విషయాన్ని ముందు చూడాల్సి వస్తుంది, వెనుక చూడాల్సి వస్తుంది. అయితే సాధారణంగా బైబిల్ చదివేవారు అంత డీప్గా చదవరు. అయితే నా ప్రశ్న ఏంటంటే, మీరు ఎలా ఈ రహస్యములలో ఎన్ని విషయాలున్నాయి, నేను చదవాలి, నేను ఇంకా లోతుగా వెళ్ళాలి అనే తలంపు వచ్చింది, ఎలా చెప్పండి?
1: మన ఇండియన్ ఫ్యామిలీస్లో చూసినట్లయితే, ఇప్పుడు వదిలేద్దామండి, ఇప్పుడున్న జనరేషన్, క్రితమున్న జనరేషన్, మన జనరేషన్ వరకు చూద్దామండి, అబ్బాయి ఏం చేయాలనేది తీర్మానించడంలో తన చేతిలో ఏముండదు.
0: తల్లిదండ్రులే,
1: పేరెంట్సే తీర్మానం చేస్తారు.
0: వాడు అడుగుతాడు, నాన్న నేను
1: ఏం చేయాలనేది అడుగుతారు. అక్కడ తండ్రి ముందుగా ఒక లక్ష్యము కలిగి ఉంటాడు, తనను ఇలా చేయాలని చెప్పి అలాగే తీసుకెళ్తాడు. ఆ విధంగా చేస్తాడు. ఆ జనరేషన్ కూడా బాగుండింది. కొన్నిసార్లు నేను చదువుకోవాలనుకునేది నా తండ్రి చదివించలేదని బాధపడతాను, అయినా తండ్రి అలా చేయడం వల్ల బిడ్డ నాశనమై ఉండాడు, బిడ్డ మంచిగానే ఉంటాడు. ఎందుకు ఇది చెప్పదలుస్తున్నానంటే, ఇది ప్రతి ఒక్కరి యొక్క సేవ పరిచర్యలో అవి ఎలా జరిగించాలనేటువంటిది దేవుడే డిసైడ్ చేస్తూ ఉన్నాను. సో ఇటువంటి కార్యాలన్నీ చదువుకోవాలన్నప్పుడు దీనికైనా ఇంట్రెస్టో లేక దానికైనా కార్యాలు ఆయనే లోన్ ఉంచుతున్నాడు. కోరిక క్రియను జరిగించేటువంటి దేవుడు
0: అందరికి ఇస్తున్నాడు.
1: అయితే వారిని ఏం చేయాలనేది తండ్రి ముందుగానే డిసైడ్ చేశాడు. ఇందులో పిల్లవాడికొచ్చి నాకు హక్కుంది అని చెప్పేప్పుడు వదులుకొని వెళ్ళొచ్చు, చిన్నకుమారునిలాగా వెళ్ళొచ్చు. ఇందులో నువ్వు చెప్పేదేంటి, ఇది నా లైఫ్, నేను తీర్మానించలేనా అని చెప్పి వెళ్ళిపోవచ్చు. వెళ్లేప్పుడు మీ కాలింగ్ నుండి మీరు వెళ్ళిపోతారు. ఎందుకంటే తండ్రి వచ్చి ఆల్మైటీ గాడ్. లోకములో ఉన్న తండ్రులకు మన పరులకు తండ్రికి వ్యత్యాసం ఏంటంటే, ఫ్యూచర్ తెలిసినవాడు. తండ్రులందరూ ఫ్యూచర్ బాగుండాలని చేస్తారు. ఈ తండ్రికి ఫ్యూచర్ తెలియడం వల్ల ఇలాగుండాలని చెప్పే డిసైడ్ చేసి ఉంచాడు. నేను ఆ డిజైన్కై వదులుకున్నప్పుడు, తండ్రి చేస్తున్నప్పుడు నాకు కొన్ని ఆశలుంటాయి. ఇంకా చెప్పాలంటే, నాకు ఇటువంటి మినిస్ట్రీ చేయాలనేటువంటి ఆశే లేదు. నాకు మరొక మినిస్ట్రీ మీదే ఆశ ఉండింది. ఎందుకంటే నేను చూసిన వ్యక్తి మరొకరున్నారు, ఆయనే రోల్ మోడల్. ఆయనను చూసినప్పుడు నాకు ఇటువంటి మినిస్ట్రీ చేయాలనేటువంటి ఆశ నాకు ఉండింది. అయితే ఆ దేవుని అంగీకరించిన 2వ సంవత్సరం నుండి నాకు ఇటువంటి వాక్యాలపైన దేవుడు మనస్సును తీసుకెళ్లాడే గాని, అదొచ్చి ఒక గిఫ్ట్. నేను ఆశపడింది ఒక గిఫ్ట్, ఆ గిఫ్ట్లోకి తీసుకెళ్లలేదు. ఇది ఒక గిఫ్టే. ఆత్మమూలముగా బుద్ధివాక్యము జ్ఞానవాక్యమని బైబిల్ ఉంది. ఇదొక గిఫ్టే. అప్పుడే ఒక పీరియడ్లో నాకు తెలియనారంభించింది, దేవుడు నన్ను ఇందులో లీడ్ చేస్తున్నాడని చెప్పి ఆ తర్వాత నేను ఇందులోకి వచ్చాను. ఇప్పుడు అనుకుంటున్నాను, దేవుడెంత కరెక్ట్గా నన్ను లీడ్ చేశాడు అని చెప్పి. మరి ఈ రహస్యాలన్నీ ఎవరికైనా ఇవ్వడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. అంటే యోహాను ఒక జాలరి, విద్యలేని పామురుడని బైబిల్ చెప్తుంది. ఆయనకి బయలుపరచబడింది మంచి జ్ఞానములో. మరి రాజవంశములో పుట్టిన దానియేలుకిచ్చాడు ఆయన. వీరిద్దరూ ఆయా కాలాలలో ఒక కాన్సెప్ట్ని నెరవేరుస్తున్నారు భూమిలో. దానియేలును చూసినట్లయితే బాగా చదువుకున్నవాడు, యోహాను విద్యలేని పామరుడు. దానియేలు రాజవంశమునకు చెందినవాడై ఉన్నాడు, యోహాను మత్స్యకార కుటుంబానికి చెందినవాడు. దానియేలును చూసినట్లయితే ఆ ముగ్గురు రాజులు, 3-4 రాజుల కాలంలో జీవించినట్టుగా ఉంటది. ఈయన ఒక రోమా సామ్రాజ్య కాలంలో ఉన్నట్టుగా ఉంటది. మరి రాజగృహములోనికే వెళ్ళలేదు. ఇటువంటి 2 కాంట్రాస్ట్ కాంబినేషన్.
0: అదేంటంటే, ఇద్దరికి మంచి సమానమైన స్థాయిలో లీడ్ నడిపిస్తున్నాడు.
1: ఇప్పుడు మీరు చెప్పిన పాస్ట్ డానియేల్ దగ్గరుంది, ఫ్యూచర్ యోహాన్ దగ్గరుంది. 2 కలిపితేనే మనము పూర్తిగా దొరుకుతుంది. సో ఇది వచ్చి దేవుని యొక్క డిజైన్. ఈ డిజైన్ని మీరు తీర్మానించలేదు, నేను తీర్మానించలేదు. ఈ విధంగా చూడండి, మీరు నేను చేరి ఒక 200 ఎపిసోడ్స్ చేశాం.
0: అవును,
1: మీ యొక్క బ్రాటప్ వేరే, నా యొక్క బ్రాటప్ వేరే. మీ బైబిల్ నాలెడ్జ్ వేరే, నా బైబిల్ నాలెడ్జ్ వేరే. మీరు వచ్చి మీడియాలో నుండి వచ్చిన వారు, నేను ప్యూర్లీ మినిస్ట్రీ నుండి వచ్చా. కానీ ఇద్దరం కలిసి ఒక కార్యాన్ని భూమిలో చేయడం అనేది దేవుని యొక్క ప్రణాళిక. మనం ఈనాటి వరకు 200 ఎపిసోడ్స్ పైన చేశాం, ఇంకా దేవుని చిత్తమైతే చేస్తూ ఉంటాం. ఎందుకు చెప్తున్నానంటే, ఇది నేను వెతకడమో చూస్ చేయడం అనేది కాదు. ఆయన నాకు ఇది ఇన్బిల్ట్, ఆయనిచ్చినటువంటి ఒక విషయమే. సో ఆయన మూలముగానే జరుగుతుంది, ఆయన వల్ల అన్ని జరుగుతున్నాయి. దీనికి నేను స్ట్రెయిన్ చేశాను, చదివాను, కష్టపడ్డాను, చిన్న వయసు నుండి ప్రాక్టీస్ చేశాను, ఏది కూడా లేదు, ఏదీ లేదు. హఠాత్తుగా ఒకరిని పిలిచి ఒక కిరీటాన్ని పెట్టి రాజుగా కూర్చోమన్నట్టుగానే ఈ మినిస్ట్రీని దేవుడు నాకు అనుగ్రహించాడు. ఇంకా చెప్పాలంటే, నేను స్కూల్లో చదవని సబ్జెక్ట్, ఇష్టపడని సబ్జెక్ట్ సైన్సు హిస్టరీ. ఇష్టమైంది తమిళ్, తమిళ్ వచ్చి నాకు ఇష్టమైన సబ్జెక్ట్. ఇష్టము లేని సబ్జెక్టు సైన్సు హిస్టరీ. అయితే ఈరోజు నేను మాక్సిమం మాట్లాడేది చూస్తే ఈరోజు ఉన్నటువంటి కొన్ని సైంటిఫిక్ విషయాలను హిస్టరీ మాట్లాడేట్టుగానే దేవుడుంచాడు.
0: ఆయన డిజైన్కి మనం ఒప్పుకుంటే అన్నీ కూడా బాగుంటాయి, చక్కగా ఉంటాయి,
1: 100% బాగుంటుంది. అందులో వచ్చి ఎటువంటి ఒక కొరతలు ఏర్పడవు, ఆ పీస్ఫుల్గా ఉంటుంది. నేనిప్పుడు పీస్ఫుల్గా మినిస్ట్రీ చేస్తున్నాను.
0: అది మాత్రమే కాదు, ఇంకో విషయం ఉంది. నేను మిమ్మల్ని క్రమంగా చూస్తున్నాను. పరిశుద్ధాత్మ తోడుగా సహాయంతో మనం వచనంలో లేక ఒక లీడింగ్లో ఉన్నప్పుడు అనేక విషయాలు మనం అర్థం చేసుకోలేని విషయాలు కూడా అర్థం అవుచున్నవి. ఏదో పైపైన చదివి నాకు ఇది అర్థమైంది, ఇది అర్థం కాలేదని మనం బ్లేమ్ చేసి అర్థం లేదు. మనం వచ్చి ఆ సహాయంతో ఆ తోడు అనే పాయింట్తో నేను మిమ్మల్ని బలవంతం పెట్టాలని ఒక శ్రోతలకు చెప్తున్నారు. ఎందుకంటే నేను చూస్తున్నాను, అది మీ జీవితంలో చూస్తున్నాను.
1: ఒక మనం ముందుగానే మాట్లాడమనుకుంటా, మనందరి దగ్గర కూడా మూడు ముఖ్యమైన విషయాలు ఉంటాయి, ఉంటుంది, మూడు ఉండాలి. ఏంటని అడిగితే ఫస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తే ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు పౌలు ఉన్నాడు, అపోస్తలుడు పౌలు, న్యూ టెస్టమెంట్లో ఉన్నాడు. ఈ పౌలే మనకి అధికమైన పుస్తకాలు రాసినవాడు, దాని బేస్లోనే న్యూ టెస్టమెంట్ చర్చ్ క్రమపరచబడింది.
0: ఒక గ్రేట్ రోల్ మోడల్,
1: గ్రేట్ రోల్ మోడల్. పౌలు దగ్గర వచ్చి మూడు విధాలైన ఇన్పుట్ అనేవి ఉండేవి. ఫస్ట్ పౌలు గమలియల్ దగ్గర చదువుకున్నాడు,
0: విజ్ఞానవంతుడు,
1: నాలెడ్జబుల్ పర్సన్.
0: ఆయన దగ్గరకు వెళ్ళేది ఒక గొప్ప విషయం,
1: సీటే దొరకదు,
0: సీటే దొరకదు,
1: కేంబ్రిడ్జ్ లాగా అనుకోండి,
0: టాప్
1: టాప్ అక్కడ చదువుకున్నాడు. సో ఆయన దగ్గర ముందుగానే గమలియల్ దగ్గర చదువుకున్న ఒక స్టఫ్ ఉంది, ఓల్డ్ స్టఫ్ ఉంది. ధర్మశాస్త్రము కూడా ఫుల్గా చదువుకున్నాడు, ఆయన దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు. తర్వాత యేసును అంగీకరించి లోనికి వస్తున్నాడు. లోనికి వచ్చినప్పుడు వాక్యం చెప్తుంది, ఆ సంఘము యొక్క పెద్దలును అపోస్తలులను అతనికి పత్రికలు రాసిచ్చారు, అది పౌలును బర్నబాను సంఘముల యొద్దకు వెళ్లి ప్రసంగము చేశారు. అప్పుడు వీరి దగ్గర రెండవ స్టఫ్ ఈయన దగ్గరకు వస్తుంది, అది ఏంటని అడిగితే యేసుతో ఉన్నవారు చెప్పిన విషయాలు ఈయన నేర్చుకుంటున్నాడు,
0: దాన్ని కూడా గమనిస్తున్నాడు,
1: అబ్జర్వ్ చేసి వెళ్ళి పిరిచి చేస్తున్నాడు. అదే ఆయన మినిస్ట్రీగా ఉంది, ఆయనకు తెలియజేసినవి వెళ్ళి చెప్తున్నాడు. అలాగనే వాక్యం చివరిగా 1 కొరింథియన్స్ 11 ఆయన రాసేటప్పుడు ఏం చెప్తున్నాడు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన నేను పొందితిని. దాని అర్థమేంటని అడిగినట్లయితే, నాకు గమలియేలు చెప్పించలేదు, వీరెవరూ చెప్పించలేదు, ఇది దేవుడిచ్చినటువంటి స్టఫ్.
0: అంటే అప్డేట్ అవుతున్నాడు,
1: అవును, అప్గ్రేడ్ అయ్యాడు,
0: సాటిస్ఫై కాలేదు ఒక లెవెల్లో.
1: అదే పరిశుద్ధాత్ముడు ఇచ్చేది. ఇప్పుడు మన దగ్గర కూడా ఈ మూడు స్టఫ్ ఉంటాయి. మీరు ఓల్డ్గా చదువుకుని అద్భుతమైన నాలెడ్జ్ ఉంటుంది, యుఎస్లో చదువుండొచ్చు, కెనడాలో చదువుండొచ్చు, లేక ఎక్కడికైనా వెళ్ళి చదువుండొచ్చు, అది ఒకటి ఉంటుంది. ఇంకొకటి ఉంటుంది, మీ చర్చ్ మీకు చెప్పించేటువంటి స్పిరిచువల్ థింగ్స్, అవి ఆయా చర్చ్లో ఉండే బైబుల్ టీచర్స్ చెప్పేటువంటివి, లేక ఆ చర్చ్లో ఉండే పాస్టర్స్ చెప్పేటువంటివి. ఆ స్టఫ్ ఉంటుంది, అది ఉంటుంది, అది తప్పు కాదు, అది కూడా ఉంటుంది. అయితే మీకంటూ పరిశుద్ధాత్ముడు ఒకటి ఉంచుతాడు, అది ఆయన దగ్గర నుండి మీరు పొందుకోవాలి.
0: అది మన దగ్గర ఉంది,
1: అది మీ దగ్గరే ఉంటుంది, ఇంకొకరి దగ్గర నుండి అది రానే రాదు. ఆ ఇంకొకరి దగ్గర నుండి వచ్చేటువంటిది వేరే. మీకంటూ ఏది ఉంచాడో అది చూడాలి. అప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మనకు చెప్పేది, ఇప్పుడు లేఖనములు దైవావేశం వల్ల కలిగినవి, ఆత్మదేవుడు నాకుంచినది ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, మీకిచ్చినటువంటిది మీరు వెళ్ళి మాట్లాడతారు. మనల్ని అందరూ ఏం చేస్తున్నారంటే ఒక అప్గ్రేడేషన్లోకి లేపుతున్నారు. మన చర్చ మనకు చెప్పించి ఒక స్టెప్ పైకి లేపుతుంది, సరే ఇదిగో ఇది నేర్చుకోమని, ఇది నేను పెట్టుకుని మరొక మెట్టు నేనే ఎక్కాలి. చర్చ్ లేపుకుంటూనే ఉండదు, అలా మరొక మెట్టు ఎదిగే కొద్దీ నాలో స్టఫ్ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, నా దగ్గర నాకు చెప్పించిన వారిది ఉంటుంది, నేను నేర్చుకుని చదివేది ఉంటుంది, ఆత్మదేవుడు చెప్పినది ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర నుండి ఒకరు చెప్పుడు ఈ మూడిటితో చేరి వస్తాడు, అప్పుడు ఆయన దగ్గర దేవుడు విడిగా మాట్లాడతాడు. ఇప్పుడు అలా 4 అవుతాయి, అప్పుడు ఒక్కొక్క జనరేషన్ పోను పోను స్పిరిచువల్ యాక్టివిటీస్ ఇంక్రీస్ అవుతూ వెళతాయి. సో పరిశుద్ధాత్ముడు మనకుంచింది పొందుకోవడమే చాలా ఇంపార్టెంట్.
0: ఈ మత్తయి అధ్యాయం 13:24 ఒక ముఖ్యమైన పారాబుల్ ఉంది. పారాబుల్ వెనుక డీపైన ఒక సీక్రెట్ ఉంది. సాధారణంగానే మనము ఈ ప్రత్యేకమైన ఈ 24:13 సాధారణంగా చూస్తున్నాం, అది ఒక స్టోరీగా చూస్తున్నాం. దీని అవుట్లైన్ ఎలా మనం అర్థం చేసుకోగలం, కలుపు మొక్కల ఉపమానం ఇంగ్లీష్లో ఉంది, దీనిని మనం బేసిక్ ఫౌండేషన్గా ఎలా అర్థం చేసుకోవాలి?
1: ఇప్పుడు యాక్చువల్గా మనం కొన్ని రోజులుగా మాథ్యూ 13 మనం మెడిటేట్ చేస్తాం,
0: చాలా ఉన్నాయి,
1: ఒక్కొక్క ఉపమానాన్ని అందులో నుండే చూస్తున్నాం. ఇప్పుడు మాథ్యూ 13:24-30 వరకును దీని గురించి చెప్పబడింది. 24 నుండి 30 వచనాలు మత్తయి 13లో
0: ఒక 6 వచనములు. అయితే అందులో ఒక పెద్ద సీక్రెట్ మాత్రమే కాదు, దీన్ని మనం అర్థం చేసుకుంటే మన జీవితంలో మరొక పరిమాణ స్థాయికి వెళ్ళగలం అంట.
1: నేను ఇందులో మీకు వాస్తవాన్ని చెప్పాలంటే, నాకు దేవుడు తెలియజేసింది నేను చెప్తాను, ఒక 2000 ఇయర్స్ హిస్టరీ అందులో ఉంది.
0: ఓ, హిస్టరీ కలిసిన ఒక విషయం,
1: ఒక అతి ముఖ్యమైన విషయం అందులో ఉంది. ఇది ఒక ఉపమానంగా చూశాము, ఇది అందరికీ తెలిసిందే, మనం ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లా. సాధారణంగా ఏంటంటే,
0: సాధారణంగా
1: ఒక పొలం ఉంది, దాని యజమానుడు తన దాసులతో మంచి విత్తనాలను విత్తుతున్నాడు. తర్వాత తన దాసులు నిద్రిస్తూ ఉన్నారు, శత్రువులు గురుగులు విత్తిపోయారు. ఒకరోజు ఆ గురుగులు కనుగొంటున్నారు, అది వెళ్ళి అడుగుతున్నారు, వాటిని పెరకమాని అడుగుతున్నారు. ఆయన చెప్తున్నాడు, వద్దు, మీరు మంచి వాటిని కూడా పెల్లగిస్తారు, కొంచెం పెరిగిన తర్వాత చూద్దామన్నాడు. కోతకాలం వస్తుంది, అది వచ్చినప్పుడు వాటిని వేరువేరుగా కట్టమని చెప్పాడు. గోధుమలో తీసుకెళ్లి కొట్టులో చేర్చారు, గురుగులను కాల్చివేస్తున్నాడు. ఇది ఎక్కడ ఆరంభమై ఎక్కడ వరకంటే, అలా ఓవరాల్గా చూసినట్లయితే అపొస్తలుల కాలములో విత్తనము వేయబడింది. అంటే పౌలు చెప్తున్నాడు, నేను నాటాను, అపొల్లో నీళ్లు పోశాడు, వృద్ధి చేసింది దేవుడు. అదే సమకూర్పు. అక్కడ ఆరంభమైంది, ఎక్కడ ముగిస్తుందంటే ఆ గురుగులన్నిటినీ కూడా కాల్చివేయమన్నాడు. జడ్జ్మెంట్, భూమి తీర్పు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడింది. మంచి ఫలం ఇవ్వని చెట్లు నరకబడి అగ్నిలో వేయబడుతుందని వాక్యం చెప్తుంది. సో అపోస్తలుల పీరియడ్లో చర్చ్ ఆరంభం నుండి జడ్జ్మెంట్ వరకును ఇందులో ఉంది.
0: ఇప్పుడు ఒక ఎంటే చరిత్రే లోపల ఉంది.
1: దీని కాలఘట్టమంతా ఇప్పటి వరకు 2000 ఇయర్స్ అక్కడ ఆరంభించింది. కానీ ప్రతి కాలఘట్టములోనూ ఈ సంభవం అంతా మనం హిస్టారికల్గా చూసుకుంటూ రావచ్చు. అంతుంది దాని వెనుక. ఇందులో నుండి మనము తెలుసుకుని నేర్చుకోవలసిన ఒక స్పిరిచువల్ పాఠముంది. ఇప్పుడు హిస్టారికల్గా మనం వీరికి చెప్దాం, ఎందుకంటే స్పిరిచువల్గా అనేకం చెప్పుంటారు. కొంత హిస్టారికల్గా మనం చెప్పుకుందామండి. చెప్పేటప్పుడు వారికి అర్థమవుతుంది. ఫస్ట్, ఇందులో వారేం చేస్తున్నారంటే విత్తనం విత్తబడిందని మనం చూస్తున్నాం. ఆ వాక్యం చెప్తుంది 24వ వచనం. మరి ఒక ఉపమానం వారితో చెప్పాను, ఏమనగా పరలోకరాజ్యం తన పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. దీన్ని మీరు ఎక్కడి నుండి తీసుకుని చూడొచ్చంటే, ఏదేని నుండి తీసుకోవచ్చు, అక్కడి నుండి కూడా మీరు తీసుకోవచ్చు, జెనసిస్ నుండి తీసుకోవచ్చు. ఎందుకని అడిగినట్లయితే, మొట్టమొదటిగా దేవుడు ఆదామును కలుగజేసినప్పుడు తోటమాలిగానే చేశాడు. అతనికి అప్పగించబడిన పని ఏంటంటే సేద్యము చేసే పనే ఇచ్చాడు. సో దేవుడు ఏం చేస్తున్నాడు, మంచిదని కనుగొన్నాడు. ఇక్కడ వాక్యం చెప్తుంది మంచి విత్తనాలను విత్తాడని ఉంటుంది. మంచిదని చూశాడు. జెనసిస్ 1లో చదివితే చివరి వాక్యం చెప్తుంది, దేవుడు తాను చేసినది యావతును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండను. సో దేవుడు మంచి విత్తనాన్ని విత్తి ఒక మంచి భూమిని ఇచ్చాడు ఆదాము దగ్గర. ఇది అట్లాగే ఒక పార్ట్ పెట్టుకోండి. మరొక పార్ట్, నోవహ్ కాలంతో అంతా క్లోజ్ చేశారు, న్యాయతీర్పు ముగిసింది.
0: క్రూరత్వంగా
1: క్రూరంగా ఉండింది, న్యాయతీర్పు ముగిసింది.
0: మంచిగా ఇచ్చాడు కానీ క్రూరత్వంగా మారింది.
1: ఇప్పుడు తర్వాత చివరికి దేవుడు సెకండ్ పార్ట్ ప్రారంభిస్తున్నాడు. ఏంటంటే ధర్మశాస్త్రం. అబ్రహాముతో ఆరంభిస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాము ద్వారా దేవుడొచ్చి నియమము తెస్తున్నాడు, లాను తెస్తున్నాడు. ఇప్పుడున్న వాక్యం చెప్తుంది, అబ్రహాము నా మాటకు విధేయుడై నా కట్టడలను నా నియమములను నా నిబంధనను నా మాటలను గైకొన్నందువలన ఇప్పుడును దేవుడొచ్చి న్యూగా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, మంచి విత్తనం విత్తుతున్నాడు. ఇది ఒక కాలఘట్టంలో తప్పిపోతుంది. ఇది తప్పైపోయేది తర్వాత మాట్లాడదాం. మంచి విత్తనం విత్తాడు అన్నందులకు ఎన్నిసార్లు
0: మంచిగా చేస్తూనే ఉన్నాడు,
1: మంచిది చేస్తూనే ఉన్నాడు. తిరిగి అదొక 2000 సంవత్సరాలు అనుకోండి. ఆదాము నుండి అబ్రహాం వరకు ఒక 2000 సంవత్సరాలు. అబ్రహాము నుండి మంచి విత్తనం విత్తి 2000 సంవత్సరాలకు యేసు వచ్చినప్పుడు తిరిగి భూమి పాడై ఉంది. ఇప్పుడు యేసు ఏం చేస్తున్నారు, మరల తన దాసులను పెట్టి అపోస్తలులతో మంచి విత్తనాలు విత్తుతున్నాడు. తిరిగి దాన్ని రెక్టిఫై చేస్తున్నాడు, రెక్టిఫై చేసి విత్తుతున్నాడు. ఇదే మొదటిగా విత్తనం విత్తడం. దేవుడు మొదటిగా 3 సార్లు విత్తనాలు విత్తాడు. ఈ 3 సార్లు విత్తనాలు విత్తి తరువాత వాక్యం చెప్తుంది, మంచి విత్తనమునకు పోలియున్నది మనుషులు నిద్రించుచుండగా అని ఉంది. నిద్రించడం అనేది ఎలాగా? ఈ 3 తీసుకోండి. జెనసిస్లో ఎవరు నిద్రించారు అని అడిగితే ఆదాము. ఆదాముకు దేవుడిచ్చినటువంటి అతి ప్రాముఖ్యమైన పని ఏంటని అడిగితే ఆ 2:15 ఉంటుంది. జెనసిస్ 2:15 రెండు పనులు ఇస్తున్నాడు. ఒకటి తోటను సేద్యము చేయడం, ఇంకొకటి తోటను కాచి ఉంచడం, భద్రముగా వాచ్చేయి అని అన్నాడు. ఇందులో ఆదాము యొక్క మొదటి తప్పు ఏంటని అడిగితే అందరూ క్యాషువల్గా చెప్తారు, పండు తిన్నాడని. పండు 2వదిగానే తిన్నాడు. మొదటిగా తను చేసిన తప్పు ఏంటంటే తోటలోనికి పామును అలవ చేయడం. పాము తోట వెలుపల ఉండే మృగం. ఎలా చెప్తామంటే, జెనసిస్ 3:1 ఉంది, దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అప్పుడు బయటుండే ఒక భూజంతువు, అది లోనికొచ్చింది. ఇదే నిద్రకైనటువంటి చిహ్నము. నేను చేయవలసిన పని నేనేం చేయలేదు, సరిగ్గా చేయలేదు. నైట్లో జరిగిన విషయం చెప్తాం కదా, ఎలాగండి ఏటీఎంలో దొంగతనం చేసుకుని వెళ్లారు, వాచ్మెన్ నిద్రపోయాడండి. ఆ నిద్రపోతున్నప్పుడు జరిగే సంభవం ఇదే. అది స్పిరిచువల్గా నిద్రపోతున్నందులకు సూచన. తను ఎప్పుడైతే పామును లోనికి వదిలాడో ఆ లోనికి వదలడమే స్పిరిచువల్. తరువాత అబ్రహాము కాలంలో మంచి విత్తనాలు దేవుడు విత్తాడు. ఇది ఎప్పుడు జరుగుతుందని చూసినట్లయితే ఇస్రాయిల్ ప్రజలు తమ లోపలికి ఈ యొక్క అన్య ప్రజలను లోను కలుపుతున్నారు. ఎక్కడ జరిగిందని మీరు అనుకుంటున్నారు? బైబిల్లో చూసినట్లయితే ఇస్రాయిల్ ప్రజలు మిగతా ప్రజలను తమతో కలుపుకున్నారు. ఎక్కడని చూస్తే ఈజిప్ట్ నుండి బయలుదేరుతున్నారు కదా, బయలుదేరినప్పుడే చూస్తే వారితో కూడా వేరే ప్రజలను కూడా వచ్చినట్టుగా బైబిల్ చెప్తుంది.
0: ఎందుకంటే బిలాము ప్రవచనం వచ్చినప్పుడే, అక్కడ అతడు ప్రవచనం చెప్పినప్పుడే ఇతడు వార్నింగ్ ఇచ్చాడు. వీళ్ళు వార్నింగ్ దాటి మిక్స్ చేస్తున్నారు.
1: వీరు మిక్స్ అవుతున్నారు కదా, మిక్స్ అవ్వక ముందు మోయాబు స్త్రీలతో మిక్స్ అవుతున్నారు. అయితే వీరు ఈజిప్ట్ నుండి బయటకు వచ్చారు కదా, వచ్చేటప్పుడే ఈజిప్ట్ నుండి కొంతమందిని తీసుకొచ్చారు, మిగతా వారు కూడా వీరితో వచ్చారు అని వాక్యం చెప్తుంది. అప్పుడు అదియే ఆ అన్య కార్యములు పారంపర్య కార్యాలు ఇస్రాయేలులో
0: ఆయన ప్రత్యేకంగా ఉండు, ఒంటరిగా ప్రత్యేకంగా ఉండు, ఏర్పరచుకున్నారు ప్రత్యేకంగా చెప్తున్నాడు. కానీ మనం తప్పు చేస్తున్నాం
1: ఆ లోపట నిద్ర చేయడం, మనకు తెలియకుండానే వదలడం. ఇప్పుడు యేసు ఏం చేశారు? తిరిగి అన్ని క్లియర్ చేసి అపోస్తలుల ద్వారా ఫ్రెష్గా న్యూ కవనెంట్ని ఇస్తున్నాడు. ఈ న్యూ కవనెంట్ను అపోస్తలుల కాలం వరకు సూపర్గా ఉండింది, చక్కగా జరుగుతూ ఉండింది. ఒక ఫస్ట్ 3 సెంచురీస్ వరకు 300 సంవత్సరాలు కరెక్ట్గా ఉండింది. 300 సెంచురీస్ తర్వాత చూస్తే కొంచెము కొంచెముగా క్రైస్తవ్యంలోనికి ఒక నిద్ర కాలము వస్తుంది. అంటే ఆ లోనికొచ్చేటువంటి తప్పుడు కార్యాలు ఆ వీరి వల్ల అది కట్టడి చేయలేకపోయారు. సాధారణంగా ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, చర్చ్ వచ్చి ఉపద్రవంలో నమ్మకంగా ఉంటుంది, ఒక కష్టమొస్తే దేవునిపై ఆధారపడతారు. అయితే ఆశీర్వాదములో మీరు ఎలాగుంటారనేదే ప్రశ్న.
0: అదే స్లిప్ అవ్వడానికి
1: అనేక అవకాశాలు అక్కడే ఉంటాయి. ఇప్పుడు చర్చ్ యొక్క ఫస్ట్ 300 ఇయర్స్ ఉంది కదండి, భయంకరమైన శ్రమలు. మొదటి సెంచరీ ముగిసేపటికే అపోస్తలందరూ చనిపోయారు. ఎవరు? యోహాన్ వరకు. సెకండ్ సెంచరీ వరకు చూసినట్లయితే సెకండ్ సెంచరీలో రోమిల మూలముగా సంఘము గొప్ప ఉపద్రవాన్ని ఎదుర్కొంటుంది. 3rd సెంచరీ వరకు, కాన్స్టెంటైన్ వరకు ఇది జరుగుతుంది. సో దాని తర్వాతనే సంఘము బ్లెస్సింగ్లోకి వెళ్తుంది. కాన్స్టెంటైన్ దేవుణ్ణి అంగీకరిస్తాడు. అంగీకరించిన తర్వాత క్రైస్తవ్యము ప్రభుత్వ మతంగా మారుతుంది. ఇదే నిద్రించేటువంటి కాలం. దాని తర్వాత చర్చ్ ఏమైందంటే రిలాక్స్ అయింది. ఇక మనకు సమస్య లేదు, ఇంతవరకు 300 సంవత్సరాల సమస్య ముగిసింది, సాఫ్ట్ అయింది, ఇదే నిద్ర చేసే కాలం. సో ఈ 2వ వాక్యం అక్కడ చెప్తుంది, మనుషులు నిద్రించుచుండగా అని చెప్పి. ఈ 3 కాలఘట్టాల్లోనూ మనమెందుకు ఈ విషయాన్ని ఇంత చెప్పుకుంటున్నామని అడిగినట్లయితే, మీకు దేవుడు ఒక విషయాన్ని ఇవ్వడం జరుగుతుంది, అది చివరి వరకును భద్రముగా కాపాడి దాన్ని చేర్చవలసిన బాధ్యత మీ చేతిలోనే ఉంది. ఈ మధ్యలో ఏం జరుగుతుందని చూస్తే మనల్ని కొంత టైర్డ్ చేసే విషయం ఉంటుంది. ఆ టైర్డ్ అవుతున్నప్పుడు మీరు నిద్ర చేయకూడదు, నిద్రించకూడదు. ఏలియన్ గురించి చూసినట్లయితే

0: ట్రావెల్ చేస్తాడు. ఆ నిద్రయే ఉన్నంతలో వెరీ ఇంపార్టెంట్. అనేక మంది ఈరోజున్న స్పిరిచువల్ ప్రజలను చూస్తున్నాం, చర్చను చూస్తున్నాం. ఒక కాలంలో నాతో కూడా ఉండిన వారిని చూస్తున్నాను, నాతో ఉన్నటువంటి వారు. అప్పుడు వారు కష్టపడుతున్న కాలము, దేవుని అంగీకరించినప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు వారిలో ఒక ఫెయిత్ ఉండింది, దేవునికే చర్చికి వెళ్ళిన ఒక విధం. ఇవన్నీ బాగుండిని. ఇప్పుడు చూసినట్లయితే వారిని దేవుడు బ్లెస్ చేశాడు. ఇప్పుడు అందరిలోనూ చూస్తే ఒక అశ్రద్ధ ఉంది. ఆ యొక్క ఆదిలో ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు వారిలో లేదు. ఇదే నిద్రపోతున్న కాలము. తర్వాత శత్రువులను గూర్చి వాక్యం చెప్తుంది, మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాడు. ఈ గురుగులు విత్తిపోయిన విషయాన్ని గూర్చి చూసినట్లయితే ఆ అవ్వ దగ్గరొచ్చి పిశాచి మాట్లాడుతున్నాడు. ఈ విధంగా పండును తినుము, ఏం కాదు నీకు అని చెప్తాడు. ఇదే విత్తడం అనేది, గురుగులు విత్తడం. ఇది పౌలు ఎక్కడ రాస్తున్నాడు? 2 కొరింథియన్స్ 11 రాస్తున్నాడు. సర్పమన్నది ఆ స్త్రీని మోసపరిచినట్లుగా ఇప్పుడు అనేక సమయాల్లో ఈ నిద్ర వస్తున్నప్పుడు మీలోనికి గురుగులు తేబడి విత్తబడుతుంది. ఇది ఎప్పుడు జరిగింది అని అడిగినట్లయితే, 5th సెంచరీలో చర్చ్లో రాంగ్ డాక్టరీన్స్ లోనికి వస్తుండేవి, అనేక రాంగ్ డాక్టరీన్స్. ఈరోజు మనము ఆ క్రైస్తవ్యం యొక్క పారంపర్యం అని చెప్తున్నాం కదండి, ట్రెడిషన్. ఈ ట్రెడిషన్ అంతా కూడా వచ్చింది 5th సెంచరీ to 9th సెంచరీ వరకు. ఇవన్నీ కూడా లోనికి వచ్చాయి. ఏంటి రీజన్ అని చూసినట్లయితే, అంతకుముందు చర్చ్ నిద్రించడం వల్ల లోనికొచ్చి గురుగులు విత్తబడ్డాయి. ఇప్పుడు ఈ గురుగులు యొక్క గుణం ఏంటంటే, ఎప్పుడునూ గురుగులొచ్చి గోధుమ గింజలతో పెరుగుతున్నప్పుడు చేరి బాగా పెరుగుతాయి. గురుగులే ఎంతో బాగా పెరుగుతాయి. మీరొక మంచి విషయాన్ని ప్రీచ్ చేయండి, అది రీచ్ కావడం కంటే కూడా ఒక నెగటివ్ విషయాన్ని చెప్పి చూడండి,
1: వేగంగా వెళ్తుంది,
0: ఫాస్ట్గా వెళ్తుంది. అదే దీని యొక్క కార్యం. ఈ గురుగులను మీరు చూస్తే క్రైస్తవ్యంలో బాగా నాటుకుపోయాయి. అదేవిధంగా హవ్వలో నాటుకున్న గురుగు పండు తినమని చెప్పింది, అదే గురుగు విత్తబడటం వచ్చింది. ఇస్రాయేల్ ప్రజలు మిగతా ప్రజలతో కలవడం, గురుగులు విత్తబడ్డాయి. అందువల్ల ఇస్రాయేల్ ప్రజలు ఏమయ్యారని చూసినట్లయితే, రెండుగా విభజింపబడి ఒక కాలంలో కనబడకుండా పోయారు. ఆ మేరకు ఈ గురుగొచ్చి క్రియ చేస్తుంది.
1: అవును,
0: అదే ఎప్పుడు ఒక విషయంలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. నిద్రపోయినా సరే బైబిల్ తేటగా ఉంటుంది, అందరూ నిద్రించారు, పెళ్లి కుమారుడు వస్తున్నాడనే శబ్దం వినబడింది, వారు తమ యొక్క దీపములను వారు సరిచేసుకున్నారు, నూనెను తీసుకుని వెళ్లారు. మన యొక్క మనందరి జీవితాల్లోనూ అలసట వచ్చే అవకాశం ఉంటుంది, స్పిరిచువల్ టైర్డ్నెస్ వస్తుంది. వస్తుంది, ఆ మస్ట్ అనేది కాదు, రాకుండా ఆపగలము, వస్తుంటుంది. ఆ స్పిరిచువల్ టైర్డ్నెస్ వస్తున్నప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి. ఆ సమయంలో అపవాది ఎవరి మూలముగానైనను గురుగులు విత్తుతాడు. కొన్ని సమయంలోనైతే
1: ఇంపుగా ఉంటుంది.
0: అవును, ఆ సమయానికి అది వచ్చి
1: అపీలింగ్.
0: అవును, ఓకే, అంటే
1: అది దేవుని వాక్కుగా ఉంటుందని కూడా.
0: ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకరు నా దగ్గరకొచ్చి ఇలా చెప్తున్నాడు. తనేం చెప్తున్నాడు, నేనొక ప్రాపర్టీ కొనడానికి వెళ్ళాను బ్రదర్, ఆ డబ్బు నేను అరేంజ్ చేయడానికి కుదరలేదు, ప్రార్థించి వెళ్ళా, నా ఫ్రెండ్ ఒకరు 10కి వడ్డీ ఇస్తానని చెప్పి ఇంటికొచ్చి చెప్పాడు. నాకు దేవుడు మనిషిని పంపాడు. 10 వడ్డీకి దేవుడు ఎందుకు మనిషిని పంపుతాడు?
1: అది దేవుడే వచ్చి చెప్పాడు,
0: దేవుడే వచ్చి చెప్పడం. ఇప్పుడు ఆల్ ద డోర్స్ అన్ని కూడా దేవుడు ఓపెన్ చేసింది కాదు. దేవుడు ఓపెన్ చేయడానికి ఒక డోర్ ఉంది, ఓపెన్ చేయబడిన డోర్స్ అన్ని కూడా దేవుని
1: ఆయన వద్దని చెప్పింది కూడా ద్వారమే,
0: డోరే కదా. ఇప్పుడు ఈ గురుగు విత్తిన వెంటనే
1: నమ్ముతున్నాడు,
0: బిలీవ్ చేసేశాడు, ఇంటికొచ్చి ఇస్తున్నాడే 10కి వడ్డీ. అయితే దేవుడే ఇస్తున్నాడు. ఏం జరిగిందని అడిగితే, 3 సంవత్సరాల్లో అదేం చేయలేకపోయాడు,
1: రీపే చేయలేకుండా
0: ల్యాండ్ పోయింది, ఆ ల్యాండ్ చేయి వదిలిపోయింది.
1: లేదు, దేవుడే ఇస్తున్నాడని తప్పుగా నమ్మే అంతగా విత్తనము
0: తనలో నాటుకుపోయింది.
1: అదే ప్రమాదం.
0: ఇదే ఈనాటికి అనేక విషయాలు నేను చెప్తాను. ఈరోజు క్రిస్టియానిటీ యొక్క ట్రెడిషనల్గా చెప్పబడుతున్నటువంటి అనేక ఫెస్టివల్స్, ఎన్నో రిచువల్స్, ఇవేవి కూడా చూసినట్లయితే దేవుడు చెప్పినవి కావు. ఆయనను ఈరోజు అది క్రిస్టియానిటీలోకి ఏమైంది, భయంకరంగా పాతుకుపోయింది. పాతుకుపోయి ఈరోజు పెరికివేయలేని స్థాయికి వెళ్ళిపోయింది.
1: అది ఒక వ్యాపారంగా మారింది,
0: అది ఎంతో భయంకరంగా అయిపోయింది, కమర్షియల్ అయిపోయింది. ఈరోజొచ్చి చెప్పచ్చో లేదో తెలియలేదు. క్రిస్మస్ ఈరోజు గొప్ప ధనికుని పండుగ అయిపోయింది. ఒక పేదగా పుట్టిన దేవుని యొక్క పండుగ ధనవంతుని పండుగగా మారిపోయింది ఈరోజు. ఆ స్థాయికొచ్చి ఈ గురుగులు లోనికి ప్రవేశించాయి. సో ఇప్పుడు ఒక పీరియడ్ ఇదే అన్ని కాలాల్లోనూ ఉండింది. ఇప్పుడు ఇది వచ్చి హానోకు పీరియడ్లో

0: నేను ఆదాము నుండి చెప్తున్నా, హానుకు కనిపెడుతున్నాడు. ఆహా, ఇది తప్పు, మనం దేవునితో సంచరించాలని ఆయన కనిపెడుతున్నాడు. ఆ ధర్మశాస్త్ర కాలములో ఇది మరి దీర్ఘదర్శులు ప్రత్యేకంగా చెప్పాలంటే డేవిడ్ పీరియడ్లో దేవునికి వారు నమ్మకంగా మారుతుండేరు. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఒకచోట వీరు కనిపెడుతున్నారు, ఏదో తప్పు జరుగుతుంది కనిపెట్టి ఇప్పుడు మన యొక్క ఇది చర్చ్ పీరియడ్లో చెప్పాలని చూస్తే మార్టిన్ లూథర్. మార్టిన్ లూథర్ యొక్క ఎంట్రన్స్ ఉంది కదండి, దేవుని యొక్క మహా గొప్పదైన
1: ఒక టర్నింగ్ పాయింట్, చాలా విషయాలకు టర్నింగ్ పాయింట్
0: అని చెప్పడం కూడా కరెక్టే. అయితే దానికంటే మరొక మాట పెద్దగా చెప్పాలి, ఏంటంటే ఈ రివైవల్ రిఫార్మేషన్, పీరియడ్ ఆఫ్ రిఫార్మేషన్, ఒక సింగిల్ పర్సన్ లోనికి ప్రవేశించి క్రిస్టియానిటీ యొక్క అతి ముఖ్యమైన విషయాన్ని కనిపెడుతున్నాడు. లేదయ్యా, అంత తప్పు తప్పుగా వెళ్ళిపోతుంది, మీరు చేసేది తప్పు, ఇదొచ్చి అని చెప్పి బురుజును కనిపెట్టిన కాలం అది. దాన్ని అతనే కనిపెట్టి చెప్తున్నాడు అందరికీ, ఇది బురుజు అని కనిపెట్టి చెప్తున్నాడు. ఇంకా చెప్తాను, ఈరోజు ఉండేటువంటి ఆ సంఘాలన్నీ కూడా ఆ రోజు ఆయన కనిపెట్టి చెప్పిన తర్వాత ఆ రిఫార్మేషన్స్లో ఆ రివైవల్లో వచ్చినటువంటి విషయం. సో అదే ఆయన కనిపెట్టినటువంటి కాలం, అది ఇక్కడుంది.
1: అందుకు దేవుడు ఒక మానవుని ఎన్నుకున్నాడు.
0: అంటే మన దేవుని యొక్క ప్రాముఖ్యమైన డిజైన్. ఆ మరి హవ్వ ద్వారా పాపములోనికి వచ్చింది, ఒక మనిషి ద్వారా పాపములోనికి వచ్చింది. అదే హవ్వకు ఒక బిడ్డ పుట్టి పాపము కయ్యను ద్వారా పాపములోనికి వచ్చింది. ఇది ఎలా సరిచేయొచ్చు అని చూస్తే మరియమ్మ ద్వారా యేసు పుట్టి ఒక స్త్రీ ద్వారా పుట్టి ఈ పాపమంతా సరిచేస్తున్నాడు,
1: దాన్ని కరెక్ట్ చేస్తున్నాడు.
0: స్త్రీ ద్వారా ఒక బిడ్డ ద్వారా వచ్చినటువంటి పాపాన్ని స్త్రీ ద్వారా ఒక బిడ్డ ద్వారా వచ్చి సరిచేస్తున్నాడు. సో దేవుడొచ్చి ఎప్పుడునూ లెక్క సరిచేస్తాడు.
1: ఇంకా ఒక నిమిషం ఉంది, ఇంకా మనం సబ్జెక్ట్లోకి ఇప్పుడే ఆరంభించాం. ఇప్పుడు నేనేం అడుగుతున్నాను అంటే, ఈ ఉపమానం వీడియో ఇప్పుడు మనం చూస్తున్న విషయం చర్చ్ హిస్టరీ మాత్రమే కాదు, పలు విషయాలున్నాయి, రెవల్యూషన్ కలిసిన విషయం ఉంది. అయితే మనం సాధారణంగా చదువుతున్నప్పుడు పైపైనే చదువుతాం, ఇంకనూ మన శ్రోతలకు వీక్షకులకు ధ్యానించటకు ఇచ్చున్నాం. తర్వాత భాగంలో పార్ట్ టూలో తీసుకుని వెళ్ళినట్టయితే ఈ భాగాన్ని చూసిన వారు, దీని పరిచయాన్ని చూసిన వారు పార్ట్ టూకి ఆయత్తమా, నేను ఇంకనూ వేటిని స్టడీ చేయాలని చెప్తే పార్ట్ టూకు మనం మాట్లాడితే ఇంకా సరిగ్గా ఉంటుంది.
0: ఇప్పుడు కనిపెట్టిన కాలం వచ్చి మార్టిన్ లూథర్ కాలం అని చెప్పుకున్నాం, దీనితో ఇక్కడ ఆపుతున్నాం. దీని తర్వాత మరొక రెండు మూడు కాలాలు ఉన్నాయి. ఒకటి, బురుజులు పెరగమా అని అడుగుతున్నారు, అది ఏ కాలం? అందుకు ఆయన చెప్తున్నాడు, లేదు అవి పెరగనివ్వండి అని చెప్తున్నాడు, అది ఒక కాలం. చివరిగా బురుజులు గోధుమలు వేరు చేయండి, వేరువేరుగా కట్టమంటున్నాడు, అది ఒక కాలం. ఈ మూడు కాలాలు ఎప్పుడు వచ్చాయి, ఎలా జరిగినవి అనేది మరొక ఎపిసోడ్లో మనం చూడొచ్చు. వారును చర్చ్ హిస్టరీని చదవనిద్దామండి.
1: అవును, చదివితే ఇంకా సులభంగా అర్థం,
0: ఇంకా ఈజీగా అర్థమవుతుంది. దానితో కూడా మనం దీని వెనుక చేయకూడని కొన్ని విషయాలు కూడా ఉన్నాయి, మనం దాని గురించి కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో చూస్తే ప్రయోజనంగా ఉంటుంది.
1: ఇందులో ముఖ్యంగా నేను టర్నింగ్ పాయింట్ తీసుకున్నది, వీరు నిద్రించారు అనేది ఒక టర్నింగ్ పాయింట్గా ఉంది. నిద్రించారు అని మనం సాధారణంగా చదువుతున్నాం, అయితే నిద్రించారన్న దాంట్లో అనేక అర్థాలున్నాయి, ఎంత అలర్ట్గా ఉన్నారన్న దాంట్లో అర్థం ఉంది. సో దీన్ని నేను ఒక క్రియేటివ్గా ఈ కార్యక్రమంలో చూస్తున్నాను, ఎంత జాగ్రత్తగా ఉండాలి,
0: మనకిచ్చినది ఎంత కేర్ఫుల్గా ఉంచుకుంటున్నాము.
1: అవును,
0: అంటే నేనేం చెప్తున్నాను, ఈరోజు అనేక మందిని చూస్తే ఫోన్ మాట్లాడుతూనే అట్లే నిద్రపోతున్నారు. కొంతసేపు అయ్యాక ఎప్పుడు లేస్తారంటే ఆ ఫోన్ కింద పడినప్పుడు లేస్తారు, దప్పని పడిపోతుంది. అనేక మందిని నేను చూశాను, ఇప్పుడు ఎయిర్పోర్ట్లో అంతా చూస్తుంటే అట్లా నిద్రపోతుంటారు, కింద పడినప్పుడే లేస్తుంటారు. అలా క్రింద పడినప్పుడు ఫోన్ పగిలిపోతే ముగిసిందే. కొన్నిసార్లు ఫోన్ పగలదు, మనం కొంత కాపాడుకుంటాం. ఇదే అది, నిద్రపోతున్నప్పుడు బురుజులు విత్తబడతాయి, అది కాపాడగలము, కాపాడబడలేకుండా కూడా పోతుంది. సో దేవుడు మన చేతులు ఇచ్చినది భద్రంగా పట్టుకోవడం మన పనిగా
1: మన దగ్గరుంది. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా వందనాలు బ్రదర్ జగన్. తర్వాత భాగంలో ఈ ఉపమానం యొక్క కొనసాగించే భాగం పార్ట్ టూను మనం చూస్తాం. వీక్షకులు కూడా ఎక్కువగా గమనిస్తున్నారు, ఎందుకంటే ఇది మనిద్దరం మాట్లాడుకునే విషయం కాదు, వారు మన ఆత్మీయ ప్రయాణంలో మనము మరొక స్థాయికి వెళ్ళడానికి కొరకు ఒక పునాదిగా ఈ కార్యక్రమం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అనేక మంది వీక్షకులు మన దగ్గర చెప్పడం నేను చూస్తున్నాను, ముఖ్యంగా తర్వాత భాగంలో దీని యొక్క సీక్రెట్స్ మిగిలిన భాగం చూద్దాం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు కృతజ్ఞతలు, వందనాలు.
2: ఉపమానములు రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

ఇహలోక ప్రేమలో పడ్డ పిచ్చి యవనుడు సమస్తాన్ని పోగొట్టుకుని ఆ ప్రేమ వ్యర్థమైనదని తెలిసిన తరువాత క్రీస్తు ప్రభు చరణు వేడుతూ, నీ ప్రేమే నాకు చాలయా

0: కల్వరి కిరణాలు కల్వరి ఇవాంజలికల్ ఫెలోషిప్ సమర్పించు కల్వరి కిరణాలు ఆంధ్ర క్రైస్తవ లోకాన్ని ఉవిళ్ళూరించి అనేక హృదయాలను స్పందించిన ఈ కీర్తనలను మరలా సిద్ధపరిచి ప్రార్థనాపూర్వకంగా మీకందిస్తున్నాము. ఈ పాటలను గానం చేసిన వారు సహోదరి హేమజాన్. ప్రార్థన. ప్రభువా, ఈ పాటలను వినుచుండగా మేమే స్థితిలో నుండి పడిపోతుమో జ్ఞాపకము చేసుకుని ఆ మొదటి ప్రేమను పొందునట్లుగా సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.
1: దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను.

ప్రభు, నా నావను నడిపించు, లోతుకు నడిపించు. రాత్రంతా శ్రమపడినా అపజయమే, నా జీవితమే నీకు సజీవ సమర్పణ. నీ శిష్యుణ్ణి, నీ ప్రేమ కథ అంతటా ప్రకటిస్తాను. పరిశుద్ధాత్మ ప్రోక్షణతో నా జీవితాన్ని నీకు పానార్పణంగా పోస్తున్నాను. నా సేవను అంగీకరించు ప్రభు. ఇది మాసిలామణి గారి రచన.

0: నా శంకరుడు దేవుడు నన్ను కాపాడతాడు, నా శివయ్య దేవుడు నన్ను కాపాడతాడు, నన్ను శంకరుడు కనుక పూజలు అద్దని చెప్తే కనుక నేను చచ్చిపోతానని రెండు సార్లు కిరోసిన్ పోసుకున్నా.
1: ఎందుకని మీకు అంత ముండి పట్టింపు?
0: యశుప్రభు దేవుడు అంటే నాకు నచ్చది. యశుప్రభు దేవుడు అయిన దేవుడు కాడు. ఐదుగురు మన్నదమ్ములం అయితే ముగ్గురు చనిపోయినరు. యశుప్రభు నిజమైన దేవుడు అయితే మరి వాళ్ళు ఎందుకు చనిపోయారు? అసలు ఆ యశుప్రభుకు శాతనైతే ఎందుకు కాపాడలేడు?
1: శివుని యొక్క ఆత్మ మీలోకి వచ్చి మాట్లాడేది అంటే మీరు పాములతో ఆడుకుంటారు.
0: ఇంటికెళ్ళి అన్నది ఇట్లా పాము పడగల లెక్కలు నిలబడ్డాయి లేచి. ఈ జడ ఉంటది కదన్న, ఈ పడగల లెక్కలు లేచి నిలబడ్డాయి. ఆయన దేవుడు అంటున్నారు కదా, మీరు దేవుడు అంటే ఆయన యశుప్రభు గొప్పవాడు అయితే ఇక్కడ కూడా దేవుడు ఉంటాడు కదా. ఇక్కడికి రమ్మా నాన్న, నేను రాను లోపలికి అన్న. నువ్వేంది నాకు ప్రార్థన చేసేది, నేను నీకు బొట్టు పెడతారా అని చెప్పి ఆమె ఇష్టానుసారంగా తిట్టిన. అసలు ఆయన ఎట్లా మాట్లాడతారు నాతోని? నేను పూజారిని, ఆయన నాతో ఎందుకు మాట్లాడతారు? నాతో ఏం పని ఆయనకి మాట్లాడటానికి? నా చేతుల్నే తయారు చేస్తుంటి అంటే ఏదో ముంగట పెట్టుకుని కాదు, నా చేతుల్లోని ఇట్లా.
1: ప్రైజ్లాడండి, నేను మీ తమ్ముడు జోషిని. మరి యొక్క సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు ఈ సమయాన్ని ఇచ్చిన బట్టి దేవునికే వేలాది స్తుతి స్తోత్రములు. ఒకప్పుడు శివభక్తుడు అంటే శివుని యొక్క ఆత్మ తనలోకి వచ్చి అనేక మంది జాతకాలు చెబుతూ నా చేతిలోనే కుంకుమ పసుపు అవన్నీ తయారు చేసి జనాల్ని మబ్బులో పెట్టి అనేక రీతిగా డబ్బులు సంపాదించాలని ఒక ఆలోచన. ఇంకో మరి యొక్క విషయం ఏంటంటే తల్లిదండ్రులు క్రైస్తవులు, తన యొక్క శివభక్తుని జీవితం పాములతోనూ ఎప్పుడు ఆడుకునే వ్యక్తి. తన యొక్క చేసే ఆ యొక్క పూజలకు ఆ తల్లిదండ్రులు అడ్డొచ్చారని చెప్పి 2 సార్లు కిరోసిన్ పోసి చనిపోవాలనుకున్న వ్యక్తి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని ఈ యొక్క యవనస్తుడు గొప్ప పరిచర్య ఎలా చేస్తున్నారో, దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారో మొట్టమొదటి నుంచి చివరి వరకు సాక్ష్యం తప్పకుండా చూడండి. అనేక మంది ఈ యొక్క వీడియో షేర్ చేయమని కోరుచున్నాను.
0: ఈ అవకాశం ఇచ్చిన దేవతి దేవునికి వందనాలు. జోష్ అన్నగారికి నా యొక్క వందనాలు. పనికి మాలిన నా జీవితమును ఈరోజు ఈ స్థితిలో తీసుకొచ్చిన దేవాతి దేవుడు, ఆ గొప్ప దేవునికే మహిమ. మాది నిజామాబాద్ జిల్లా చిన్నవాల్గూడ్ సిరికొండ మండల్. ఒకప్పుడు నేను హిందువుగా బ్రతికే వ్యక్తినే. హిందువులంటే నాకు ఇష్టం.
1: అంటే మీరు పుట్టుకతోనే హైందువులు అండి?
0: క్రైస్తవ కుటుంబంలో పుట్టిన పెరిగిన, కానీ నాకు చర్చ్ అంటే నచ్చది, సేవకులు అంటే నచ్చది. హిందువుగా బ్రతకాలని నా ఆశ. హిందువుగా నేను ఉన్నప్పుడు మరి కొన్ని రోజుల క్రితం అట్లనే హిందువుగా నేను పూజలు చేయటం, ఎక్కడెక్కడి నుంచో నా దగ్గరికి రావటం, బొట్లు పెట్టించుకోవటం, తిరగటం, పూజలు చేయటం. నేను లేకపోతే పండుగలు చేసేవారు కారు. ఎక్కడికంటే అక్కడికి నన్ను తీసుకుపోయేవారు. ఎవరైనా పండుగలు చేసినప్పుడు దప్పులు కొడితే వాళ్ళ దప్పుల ముంగట్నే ఉరుకుతుంటే నేను ఎగపడి.
1: పూనకం వచ్చినట్లుగా
0: పూనకం వచ్చి వాళ్ళ దప్పుల ముంగట యాపకొమ్మలు పట్టుకొని వాళ్ళ దప్పులతో పాటు నేను కూడా నడిచే వ్యక్తిని. ఎవరైనా పండుగలు చేసినప్పుడు కూడా వాళ్ళతో వెళ్ళి శివశక్తి నా మీదకి వచ్చేది. ఇంకా ఉరుకుతుంటే, ఎగురుతుంటే, దుంకుతుంటే, ఒకటే కాళ్ళ మీద డ్యాన్స్ చేస్తుంటే, ఒకటే కాళ్ళ మీద డ్యాన్స్ చేసుకుంటూ దప్పులు కొట్టమంటుంటే స్పీడ్గా దప్పులు కొట్టుండ్రి, కొట్టపోతే కోపం కచ్చి వాళ్ళని తిట్టే వ్యక్తిని. ఆ విధంగా నా జీవితం ఇంకా ఫోటోలు పెట్టుకొని ఒక పక్కకు నేను అదే ఇంట్లో ఒక రూమ్లో నేను ఫోటోలు పెట్టుకొని హిందువుగా పూజలు చేసే వ్యక్తిని. ఇటు పక్కకు మా అమ్మ వాళ్ళు, మా నాన్న వాళ్ళు అక్కడ వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళు. నేను పూజలు నా ఇంట్లోకి నా రూమ్లోకి సోమవారం రోజు కానీ శనివారం రోజు కానీ నా రూమ్లోకి ఎవరైనా వస్తే కనుక ఒప్పుకోకపోతుంటే, నా రూమ్లోకి ఎవరైనా ఫోటోల దగ్గరికి కానీ నా రూమ్లోకి వచ్చే అత్తే మళ్ళీ కడుక్కుంటుంటే ఆ రూమ్ మొత్తం సర్పేసి కడుక్కుంటుంటే. ఎవరైనా క్రైస్తవులు కానీ ఇంకెవరైనా కానీ ఆ రోజు రాకపోతుంటే నా దగ్గరికి. ఇక ఎక్కువ శాతం మంది ఇట్లా మంచిగా లేని వాళ్ళు కానీ ఇంకేమన్నా అయినులు కానీ ఇట్లా ఏదన్నా విషయాలలో నా దగ్గరికి వచ్చి అడుగుతుండ్రి. అడిగినప్పుడు ఇట్లా కళ్ళు మూసుకొని ఇష్టానుసారంగా ఇట్లా బొట్టు తీసుకొని నా చేతుల్నే తయారు చేస్తుంటే అంటే ఏదో ముంగట పెట్టుకుని కాదు, నా చేతుల్లోని ఇట్లా.
1: మీ చేతిలోనే బొట్టు తయారైద్ది?
0: తయారైతుండే. కళ్ళు మూసుకొని ఇంకా నోటికి వచ్చిన ఇట్లా దేవులను తలుసుకొని శంకరుడు, రాజన్న, వెమ్లవాడ రాజన్న, నరసింహస్వామి, నల్లవోషవ, ఎల్లవ తల్లి ఇట్లా గుర్తు చేసుకుంటూ బొట్టు తీస్తుంటే, బొట్టు తీసి ఇదే బొట్టు తీసి వాళ్ళకు పెడుతుంటే యాపకొమ్మలు ఉంటుండే ఒక చేతిలో ఇట్లా పట్టుకొని బొట్టు తీసే వ్యక్తిని. ఆ విధంగా బ్రతికిన నన్ను ఒకరోజు మరి వంట చేయటానికని నేను మా అక్క వాళ్ళ ఇంటికే ఒక విలేజ్కి వంట చేయటానికి వెళ్ళినప్పుడు వంట చేసేటప్పుడు ప్రార్థన స్టార్ట్ అయింది. అక్కడ వాళ్ళు అన్నారు కదా వంటలు అయిపోతే ఒకసారి ప్రార్థన కలిసి కూర్చో మరి కొద్దిసేపు దేవుని మాటలు ఏంటంటే, నేను అన్నా కదా యేసుప్రభు అంటే నాకు పడది, వంట చేయటానికి కూడా నేను రాను, ఏదో మన రిలేషన్ వాళ్ళ నచ్చిన ఆ దేవుడు అంటేనే నాకు నచ్చది, నేను రాను ప్రార్థనకు అని చెప్పి మాట్లాడినా. మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు మరి ఒక 10 నిమిషాలు కూర్చో తమ్ముడు ఏమవుతుంది అంటే నేను రాను అని చెప్పి మొండిగా మాట్లాడినప్పుడు మరి డబ్బులు తీసుకొని వెళ్ళిపో అని అన్నప్పుడు నేను డబ్బులు తీసుకొని ఇంటికి రావటం జరిగింది. అదే రోజు రాత్రి నాకు బాగా కడుపు నొప్పి, విపరీతమైన భయంకరమైన కడుపు నొప్పి వచ్చినప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళు నా కుటుంబీకులందరూ కూడా క్రైస్తవులే, వాళ్ళు ప్రార్థన చేద్దాం మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థనను తీసుకొచ్చినప్పుడు నేను దూషించి తిట్టిన వారందరినీ కూడా, ఆ క్రైస్తవ దేవుడు కాడు, ఆ దేవుడికి శాతనైతే ఆయన ఎందుకు కాపాడుకోలేడు, ఆయన నన్ను ఏంది కాపాడేది, నన్ను కాపాడతాడు ఆయన, నేను హాస్పిటల్ వెళ్ళాలి అంతేగాని అవి నేను నమ్మను అని చెప్పి హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు మరి నన్ను హాస్పిటల్లో ఉంచినప్పుడు డాక్టర్లు అన్ని స్కానింగ్లు చేయాలని చెప్పినప్పుడు ప్రతి రిపోర్ట్లో కూడా నాకు నెగిటివ్గానే రావటం జరిగింది. మరి కిడ్నీలు వాపొచ్చినాయి, ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి, ఈయనకు గ్యారంటీ లేదని చెప్పినారు. అప్పటిదాకా కూడా నేను ఏమంటున్నానంటే నా శంకరుడు దేవుడు నన్ను కాపాడతాడు, నా శివయ్య దేవుడు నన్ను కాపాడతాడు, నన్ను బ్రతికిస్తాడనే నమ్మకం నాతో ఉంది, నాకు ఉంది అని చెప్పి అలానే మాట్లాడుతున్నా. మా ఇంటి వాళ్ళు మాత్రం ఏమంటారంటే ఒకసారి ప్రార్థన చేపించుకో, ఒకసారి ప్రార్థన చేపించుకుంటే ఏమవుతుందని చెప్తే నేను చేపించుకోను, నా శివయ్య నన్ను బ్రతికిస్తాడు, నన్ను బ్రతికిస్తే కనుక నేను వెమ్లవాడ రాజన్నకు ఇంటికెళ్ళిస్తా, అక్కడ నేను నాకు నచ్చింది నేను మొక్కులు మొక్కుతా తప్ప నేను మాత్రం క్రైస్తవ జీవితంలో మాత్రం నేను ఉండను అని చెప్పి మాట్లాడినా. చెప్పినప్పుడు మరి డాక్టర్లు కూడా ఏమన్నారంటే ఇక్కడ కాదమ్మా హైదరాబాద్ తీసుకోవండి అని చెప్పినప్పుడు అంత సీరియస్ ఏముందని మా వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు అన్నారు కదా 2 కిడ్నీలకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంది, ఒక కిడ్నీ ఆల్రెడీ కొంచెం డ్యామేజ్ అవుతుంది, లోపల సీమ్ అయిపోయింది అని చెప్పినప్పుడు గ్యారంటీ లేదన్నప్పుడు మరి సీరియస్ కండిషన్ అన్నది, సీరియస్ కండిషనే కండిషన్లో మరి నేను ఉన్నప్పుడు డాక్టర్లు అన్నారు కదా ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలా సీమ్ తీసేయాలని చెప్పినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేసిన నన్ను ఆపరేషన్ థియేటర్లకు తీసుకుపోయినప్పుడు భయంకరమైన నొప్పి, భయంకరమైన అవస్థ, ఆ అవస్థకు ఏగలేక కూడా నేను ఎంతగానో ఏడ్చినప్పుడు మా వాళ్ళు అన్నారు కదా 1 నిమిషం ప్రార్థన చేపించుకో ఏమవుతుంది అని అన్నప్పుడు నేను అన్న కదా సత్తే ఆయన కోసం చచ్చిపోతా బ్రతికితే ఆయన కోసం బ్రతకలే కానీ నాకు మాత్రం నేను ఆ ప్రార్థన అంటే నేను ఒప్పుకోను అని చెప్పి ప్రార్థన చేయటానికి వేరే వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు గ్లూకోజ్లు అన్ని పీకేసుకుని ఇట్లా తీసేసుకున్నా నాకు అద్దు అని,
1: అంటే యేసుక్రీస్తు ప్రభు వద్దు
0: వద్దు ఆయన నా దగ్గరికి రావద్దు అట్లాంటి వారు అత్తే నా దగ్గరికి మంచి ఒప్పుకోను చచ్చిపోవటానికైనా సిద్ధమని గ్లూకోజ్లు తీసేసుకున్నా. తీసేసుకున్నప్పుడు మరి అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కసారి చేపించుకున్నాను ఏమైతుందని చెప్తే ఎవరి మాట కూడా వినలేకుండా నేను
1: ఎందుకని మీకంత ముండి పట్టింపు,
0: యేసుప్రభు దేవుడు అంటే నాకు నచ్చది, యేసుప్రభు దేవుడు ఆయన దేవుడు కాడు, ఇన్ని దేవతలు ఉండగా ఆయన ఎందుకు దేవుడు, ఇన్ని దేవతలకు మనం బల అర్పించాలి కానీ యేసుప్రభు ఆయననే చనిపోయిండు బల అయిపోయిండు ఆయన అసలు దేవుడు కాడు అనే వ్యక్తిని నేను, ఆయనకు ఆయన దేవుడైతే ఆయన ఎందుకు కాపాడుకోలేడు ఆయన దేవుడు కాడు అని ఎందుకుగానే బ్రతకాలని నా ఆలోచన. ఆపరేషన్ థియేటర్కి తీసుకుపోయారు నన్ను, ఆపరేషన్ థియేటర్కి తీసుకుపోయిన తర్వాత వాళ్ళు అంటారు కదా హోల్ చేయాలి ఖచ్చితంగా ఈ కిడ్నీలకు అది ఇది ఇబ్బంది ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుండగా భయంకరమైన భయం అయిపోయింది అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత, శంకరుడా నన్ను బతికియు, శివయ్య నన్ను బ్రతికి అని ఇట్లనే మొక్కుకుంటున్నా. మొక్కుతున్న సమయంలో వాళ్ళు నా డ్రెస్ యూనిఫామ్ తీసేసి వాళ్ళ యూనిఫామ్ వేసి ఇంకా ఆపరేషన్కు తీసుకుపోయిన టైంలో బాగా భయం పెట్టేసి ఏడిచిన, ఏడిచి ఒక మాట ఏమన్నంటే అందరూ దేవుడు యేసుప్రభు మంచోడు గొప్పోడు అట్లా ఇట్లని చెప్తారు కదా, మరి నువ్వు నిజంగా దేవుడివేనా, అసలు నువ్వు దేవుడు అయితే మరి నాకు ఈ ఆపరేషన్లో తోడుగుండి నాకు ఆపరేషన్ సక్సెస్ అయితే గనక నీ పని చేస్తా అని చెప్పి నేను అనుకున్నా నా మనసులో లాస్ట్ స్టేజ్లో.
1: ఎందుకని మీరు ఫస్ట్ వద్దనుకున్నారు, మరి ఎందుకని మీరు యేసుప్రభు?
0: డాక్టర్ ఏమని చెప్పిండంటే ఆపరేషన్ చేసేటప్పుడు ఆ ప్రాణాపాయం ఉంది ఖచ్చితంగా అమ్మా, 24 గంటలు గడిస్తే తప్పేం చెప్పలేము, బ్రతకచ్చు చనిపోవచ్చు మనకు నమ్మకం లేదని చెప్పారు.
1: అంటే ప్రాణం మీద ఆశ పుట్టింది,
0: పుట్టి అప్పుడేమన్నా నిజమైన దేవుడు అని చెప్తారు కదా యేసుప్రభు, ఆయన నిజంగా దేవుడు అయితే సరే నన్ను మంచిగా చేస్తే కనుక నేను ఆయన కోసం బ్రతకాలని అనుకున్నా. అనుకున్న తర్వాత 24 గంటల తర్వాత కొంచెం నాకు మెలకు రావటం, మాట్లాడటం ఆ విధంగా జరిగింది. ఆ విధంగా జరిగిన తర్వాత కూడా సరే యేసుప్రభు బతికిచ్చిండు అనే ఆలోచన నా మైండ్లోకి నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత కూడా నేనేం అందరూ ఏమంటారు అంటే ఇప్పటికైనా నమ్ముతావా దేవుని తెలుసుకుంటావా అన్నప్పుడు నేనన్నా ఆయననే ఎందుకు బ్రతికిచ్చిండని మీరు నమ్మాలా, నేను ఎన్నో మొక్కులు మొక్కినా నేను ఖచ్చితంగా కొంచెం హెల్త్ కరెక్ట్ సెట్ అయిన తర్వాత ఖచ్చితంగా వెమ్లవాడ రాజన్నకు నేను ఇంటికి వెళ్ళి ఇచ్చి రావాలా, కొండ కట్టుకోవాలా, ధర్మం పూరుకోవాలా, నా మొక్కులు బాగున్నాయి, నేను మీ మాట విననని చెప్పి మళ్ళీ అదే హిందువుగా పూజలు చేయటం, మళ్ళీ అదే తిరగటం, పాములతో ఆడుకోవటం.
1: అంటే మీరు పాములతో ఆడుకుంటారు?
0: ఆడుకునే వ్యక్తిని. ఎక్కడన్నా పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు అవి కనబడితే వాటితో నేను కొద్దిసేపు నిలబడి వాటిని చూడటం. ఒకరోజు నేను స్నానం చేయకుండా పొలం కాడికి వెళ్ళినప్పుడు సోమవారం రోజు, శనివారం రోజు అది నాకు ఎదురుగా వస్తే ఈరోజు నేను ఒక్క పొద్దు ఉండలేనని కాబట్టి అది నాకు ఎదురుగా వచ్చిందని చెప్పి నేను తానం చేయటం. ఆ విధంగా మెంటల్గా డిప్రెషన్లో ఉండే వ్యక్తిని నేను. ఎవరైనా ఇంట్లోకి వచ్చినా కానీ మీరు క్రైస్తవులు మా ఇంట్లోకి ఎందుకు వచ్చారు, నా దేవుడు బాధపడతాడని ఎవరిని క్రైస్తవులని పాస్టర్లను తిట్టే వ్యక్తిని, ఇంకా క్రైస్తవులు కనబడితే ఒప్పుకునే వ్యక్తిని కాను, వాళ్ళ ముంగట కావాలని బొట్టు పెట్టుకుని తిరిగే వ్యక్తిని, అసలు యేసుప్రభు నమ్ముకున్న ఎదురుగా కనబడితే బూతులు తిట్టే వ్యక్తిని, అసలు ఎందుకు రా నాకు ఇట్లా వచ్చినావు నువ్వు, ఆ ముండ మతం, భర్త చచ్చిపోయిన వాళ్ళ లెక్క విధవరాలుగా తిరుగుతారు, అదేం మతం రా, మీరు ఫాస్టర్ రా అని తిట్టే వ్యక్తిని, ఆ విధంగా తిట్టే వ్యక్తిని, ఆ విధంగా అట్లా అట్లా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం కొంచెం నాకు శోధన రావటం జరిగింది. అంటే పడిపోవటం, హిద్దలేసి పడిపోవటం, అట్లనే ఇక శంకరుడు దేవుడు అని నా మెంటాలిటీ, మా వాళ్ళు మాత్రం కాదు ఇది దయ్యము, ఆ శంకరుడిని నమ్ముకోవడం మనం దేవుని చిత్తం కాదు, మనం క్రైస్తవులం, మనం చెయ్యొద్దు అని చెప్పినప్పుడు మేము ఐదుగురం అన్నదమ్ములము, ఐదుగురం అన్నదమ్ములం అయితే ముగ్గురు చనిపోయినరు, మరి శంకరుడు యేసుప్రభు నిజమైన దేవుడు అయితే మరి వాళ్ళు ఎందుకు చనిపోయారు, మా అన్న 22 సంవత్సరాలు చనిపోయిండు, అసలు ఆ యేసుప్రభుకు శాతన అయితే ఎందుకు కాపాడలేడు, అదంతా కూడా నీ భ్రమ, నేను ఇదే చేస్తా మీరు అదే చేసుకోండి, నన్ను శంకరుడు కనుక పూజలు అద్దని చెప్తే కనుక నేను చచ్చిపోతానని 2 సార్లు కిరోసిన్ పోసుకున్నా, శంకరుడు భక్తి నాకు అద్దని చెప్తుర్రు మీరు అని చెప్పి కిరోసిన్ పోసుకున్నా, పోసుకుంటే సరే నీదేందో నువ్వు చేసుకొని చెప్పిండ్రు. ఒకరోజు మాత్రం ఇంకా ఇది దేవుడు అద్దు ఇంట్లో ప్రార్థన పెట్టించుకుందాం, ఖచ్చితంగా ఈరోజు నువ్వు ఉండాలని చెప్పి మొండి పట్టుతోని నన్ను ఉపవాస ప్రార్థన ఇంట్లో పెడితే వాళ్ళందరి ముంగట నేను చచ్చిపోవాలని చెప్పి నేను ఊరేసుకున్నా, పాస్టర్ల ముంగట
1: ప్రార్థన జరగకూడదని
0: జరగద్దని చెప్పి ఊరేసుకున్నా, ఎందుకంటే నన్ను పీడిస్తుర్రు అని చెప్పి, నన్ను ఇంత పీడిస్తున్నారు కాబట్టి నేను చనిపోవాలి ఖచ్చితంగా, మీరు నన్ను లేనిపోని మాటలు చెప్తున్నారని చెప్పి ఊరేసుకున్నా. తర్వాత ఇంకా నీ బతుకేందే నువ్వు బతుకు, మరి నీకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకొని చెప్పి వదిలేసుకున్నారు వాళ్ళు కూడా. ఇంకా ఒక రూమ్లో పర్సనల్గా ఒక రూమ్లో నేను శివయ్య భక్తి చేసే వ్యక్తిని, వాళ్ళు వాళ్ళు ఒక రూమ్లో వాళ్ళు ఉండే వ్యక్తులు. ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత దేవుని గురించి వదిలేసుకొని ఇష్టానుసారంగా తిరిగి తాగి తిరిగి నాకు నచ్చిన భక్తి నేను తిరగటం ప్రారంభమైంది. అట్లా అట్లా అట్లా కొద్ది రోజుల తర్వాత కొంచెం కొంచెం నాకు శరీరం సహకరించకపోవటం, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకపోవటం, కాళ్ళు పడిపోయినాయి, 2 కాళ్ళు కూడా మెల్లే కాళ్ళు పడిపోయినాయి. కాళ్ళు పడిపోయినప్పుడు ఇంకా నడవలేని స్థితిలో, బాత్రూంలకు కూడా వెళ్ళలేని స్థితిలో, అసలు ఎవరు పట్టుకపోయేట వాళ్ళు కూడా దగ్గర లేరు. ఆ విధంగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం ఇంకా నన్ను హుషారు చేసిన తర్వాత మ్యారేజ్ చేశారు. ఈ విధంగా నేను మారుతాడు కావచ్చు, మారుతాడు, హిందూ క్రైస్తవుల పిల్లని చేస్తే ఖచ్చితంగా మారుతాడని చెప్పి క్రైస్తవుల కుటుంబంకు చెందిన అమ్మాయిని పెళ్లి చేశారు.
1: మీరు దానికి ఒప్పుకున్నారండి?
0: ఒప్పుకున్నా, పెళ్లి మట్టుకు మాత్రమే నేను ఒప్పుకుంటా, కానీ నేను తర్వాత ఆమెను కూడా నాలోనికే నా దాంట్లోకే మారాలని చెప్పిన. వాళ్ళు అన్నారు కదా పెళ్లి అయిపోయేంత మట్టుకు అట్లా ఏం చెప్పొద్దు అని చెప్పి చేసిండ్రు, పెళ్లి చేసిండ్రు. పెళ్లి చేసిన తర్వాత కూడా నేనన్నా నాలాగా నువ్వు ఉండాలిగా నీలాగా నేను మారాలంటే నాతో కాదు, నాతో ఖచ్చితంగా నువ్వు వెమ్లవాడ రాజన్న దగ్గరికి రావాలా, మనం ఇద్దరం వెంటకెళ్ళి తీసుకోవాలని చెప్పి తీసుకుపోయినా. తీసుకుపోయినా అక్కడికి వెమ్లవాడ రాజన్న గుడికి తీసుకుపోయి అక్కడ తిరగటం, మొక్కడం, కొబ్బరికాయలు కొట్టడం ఇదంతా చేసిన. ఇదంతా చేసిన తర్వాత ఇష్టానుసారంగా చేసిన తర్వాత ఆ అమ్మాయి ఏమందంటే, నువ్వు ఈ విధంగా చేస్తే కనుక నేను ఒప్పుకోను, మేము క్రైస్తవులం, నువ్వు ఈ విధంగా ఎందుకు చెప్తున్నావు అంటే నాలాగుండటానికి నువ్వు ఇష్టపడితే నాతో ఉండు, లేదంటే నాకు విడాకులు ఇచ్చేయి, కానీ నాకు మాత్రం నాకు ఈ శివయ్యనే కావాలని చెప్పి మాట్లాడినా. ఆ విధంగా ఇంకా నేను పూజలు చేసే వ్యక్తిని ఆమె, నేను లేక ముందు దొంగతనాల ప్రార్థన చేసుకునేది, దొంగతనాల దొంగ సాటన మా అమ్మ వాళ్ళు కూడా ప్రార్థన చేసేవాళ్ళే, నేను మాత్రం ఒక్కనే ఇంకా వేరే. ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత ఇంకా ఇంకా మెల్లెగా ఇంకా నాకు నడవలేని స్థితిలో, మొత్తం కాళ్ళు పడిపోయి ఇంకా లేవలేని స్థితిలో, ఇంకా కొంచెం కొంచెం మంది రాకపోవటం ఇంటికి, ఇంకా పూజలు చేయ కొంచెం తక్కువైపోయింది. తక్కువైపోయిన తర్వాత మా భార్య అన్నది కదా ఒకసారి ప్రార్థన చేపించుకో, ఎక్కడైనా మనకి ఎందుకు ఇదంతా, నువ్వు నడవలేని స్థితిలో ఉన్నావు, నువ్వు పని చేయలేని స్థితిలో ఉన్నావు, మనకెవరు నడపాలా అని చెప్పి ఆమె నా మీదకి మాట్లాడింది. మాట్లాడినప్పుడు నేనేం
1: మీ దగ్గరికి ఎందుకు వచ్చేవారండి?
0: చూపించుకునటానికి. నేను ఇట్లా చేతులు ముడిపి పసుపు తీయటం, ఇట్లా చేతులు ముట్టి ముడిపి బొట్టు తీయటం, నా చేతులు ముడిపే, అదొక భ్రమ. అంటే నా చేతులతోనే తీసి పెడితే ఆయన గురువు బొట్టు పెడితే తక్కువైతుంది, జ్వరం తక్కువైతుంది, రోగాలు తక్కువైతాయి. రిగ్గులు చూపించేవాడిని, నీళ్లు నీళ్ళు ఇక్కడ పడతాయని చెప్తే అక్కడ నీళ్లు పడతాయని అలా ఆ లోకంలో వచ్చేవాళ్ళు.
1: అంటే మీ దగ్గరికి చూపించుకుంటానికి వచ్చి
0: చూపించుకోటానికి వచ్చేవాళ్ళు. అట్లా అట్లా కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత
1: అంటే శివుని యొక్క ఆత్మ మీలోకి వచ్చి మాట్లాడేది
0: యాప కొమ్మలు పట్టుకొని పెద్దగా బొట్టు పెట్టుకుని అట్లా మాట్లాడే వ్యక్తి.
1: రూమ్ లో మీరు కూర్చునేవారు?
0: ఒక రూమ్ లో.
1: అంటే నిజమే అంటారా? మీ యొక్క ఊహకి తెలుస్తుంది కదా.
0: అప్పుడు ఇంకా నేను అదే భ్రమలున్నా, అదే భ్రమలున్నా కాబట్టి నాకు అదే ఇష్టం. ఇంకా నాకు ఆ విధంగా అట్లా అట్లా కొద్ది రోజుల తర్వాత కాళ్ళు పడిపోయినాయి. ఇంకా మళ్ళీ లెవెల్ నెల స్థితిలో మళ్ళీ కాళ్ళు పడిపోయిన తర్వాత ఇంకా నన్ను ఇక్కడ ముస్లిం వాళ్ళ దగ్గరికి, ఇక్కడ బద్దెలు వాళ్ళు వీళ్ళు దించే వాళ్ళ దగ్గర మేకలతోని కోళ్ళతోని దించిపించారు. మా అమ్మ వాళ్ళు రాలేరు, మా మేనత్త వాళ్ళు హిందువులు, వాళ్ళతోనే వెళ్ళిన. అక్కడ తిరిగి తిరిగి తిరిగి అక్కడ ఇక్కడ ఇక్కడ చూపించిన తర్వాత ఎక్కడికి పోయినా కానీ ఇంకా నయం కాలేదు. నయం కాకపోతే అసలు ఇక్కడికి పోయినా కానీ నయం అవుతలేదు కదా, ఒకసారి ప్రార్థనకు వద్దామని చెప్పి మా అమ్మ వాళ్ళు మా భార్య వాళ్ళందరూ కూడా నన్ను ఒత్తిడి చేస్తే నేను అన్నా కదా సావటానికైనా నేను రెడీగా ఉన్నా కానీ మాత్రం నేను ఆ చర్చిలకు రానంటే రానని చెప్పినప్పుడు, మరి అప్పుడు నువ్వు ఆపరేషన్ చేపించుకున్నప్పుడు దేవుని పని చేస్తాను మొక్కినావు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా మారుతున్నావు అంటే నేను అదేదో నా బాధకు మీ బాధకు నేను బతకాలని ఏదో అన్నా కానీ నేను మాత్రం చెయ్యనంటే చెయ్యనని చెప్పి మొండిగా మాట్లాడినా. మొండిగా మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రంటే ఇంకా ఎట్లయినా సరే తీసుకుపోవాలని చెప్పి ఆటోలో వేరే దగ్గర ముస్లిం అయిన ఉన్నాడు, నిన్ను దించడానికి రమ్మన్నాడు వెళ్దామని చెప్పి తీసుకుపోయారు. తీసుకుపోయిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత వీళ్ళు ఎక్కడికైతే తీసుకుపోవాలి అక్కడికి తీసుకుపోక చర్చిలకు తీసుకుపోయారు
1: నిన్ను.
0: నన్ను చర్చిలకు తీసుకుపోయే వరకు అంటే అక్కడిదాకా పోయేదాకా నేను ముస్లిం వాళ్ళే అనుకున్నాను. ఇంకా అక్కడ బయట సిల్వలు కానీ ఆ వాక్యలు కానీ అవోటి ఇవ్వటి రాసి పెట్టింది ఉంది. వాటిని చూసిన ఇంకా వాటిని ఆటోల నుంచి దుంకి ఒక 2 కిలోమీటర్లు ఉరికిన ఆ పడిపోయి కాళ్ళు పడిపోయిన శక్తి కూడా అప్పుడు ఎట్లా వచ్చిందో కూడా అర్థం కాలేదు. ఇంకా ఉరికిన ఉరికినప్పుడు నా ఎంబట వీళ్ళందరూ కూడా పడి పట్టుకొని మళ్ళా గుంజుకొచ్చి ప్రార్థన చేపించుకోకపోతే నేను కొడతాం చేస్తామని నన్ను ఇద్దరు ముగ్గురు యవనాస్తులు కూడా మా తమ్ముడు ఫ్రెండ్స్ గుంజుకొచ్చి చర్చి దగ్గర పడేసారు. చర్చి దగ్గర పడేస్తే నేను అన్నా కదా గేట్ బయటనే ఉంటాగానే గేట్ లోపలికి మాత్రం నేను రాను. ఆయన దేవుడు అంటున్నారు కదా, మీరు దేవుడు అంటే ఆయన యేసుప్రభు గొప్పోడు అయితే ఇక్కడ కూడా దేవుడు ఉంటాడు కదా, ఇక్కడికి రమ్మా నాన్నే నేను రాను లోపలికి అన్న. ఆన్ని బయటకు రమ్మనని చెప్తే వాళ్ళు అన్నారు కదా అట్లా మాట్లాడద్దు, వాళ్ళు సేవకులు వాళ్ళని అట్లా అన్నది అంటే నేనన్నా నిజాంబాద్లో మేరీ జీవన్ అమ్మగారని ఉంటారు, ఆ అమ్మగారు బయటకు వచ్చినప్పుడు నేనన్నా నువ్వేందే నాకు ప్రార్థన చేసేది, నేనే నీకు నేను నీకు బొట్టు పెడతారా అని చెప్పి ఆమెను ఇష్టానుసారంగా తిట్టిన. నేనన్నా పాస్టర్ అమ్మను నువ్వేంది నాకు ప్రార్థన చేసేది అన్నప్పుడు ఆమె ప్రేమతో బుదిరికిచ్చి మాట్లాడి ఒక్కసారి లోపలికి రాయ్యా అంటే నేను అన్నా కదా నువ్వే నా దగ్గరికి రా, నేనెందుకు నీ దగ్గరికి అత్తా, నా కోట్లాది దేవతలు నడిచిపెట్టి నీ దేవుని నేను ఎందుకు నమ్మాలా, నేను లోపలికి ఎందుకు రావాలా, నేను రాను అని చెప్పి మాట్లాడినా. ఆమె అన్నది ఒక్క నిమిషం లోపలికి రాయ్యా, నువ్వేం చేయగానే ఒక్క నిమిషం లోపలికి రాంది. వీళ్ళందరినీ మబ్బు పట్టించిన ఆయన వీళ్ళందరినీ మబ్బు పట్టించి కొంచెం అట్లనే గేట్ ముంగట కూర్చుండి కొంచెం నాకు వాష్రూమ్ అత్తుందని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయినా. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత నన్ను మళ్ళా తిరిగి దొరికించుకొని తీసుకొని వచ్చి కట్టేసారు పగ్గంతో, చర్చిలో ఉండాలను ఖచ్చితంగా అని చెప్పి కట్టేసారు. కట్టేస్తే నేనన్నా కదా నేను కట్టేసినా కానీ నన్ను చంపేసినా కానీ నేను శివయ్యను మాత్రం విడిసేది లేదు, మీ దగ్గరికి వచ్చేది లేదని చెప్పి ఈ తాళ్ళన్నీ కూడా తెంపేసుకొని ఇంకా నేను నన్ను ఇంత టార్చర్ పెడతారు కాబట్టి నేను ఖచ్చితంగా ఇక ఆ శివయ్య కోసమే చచ్చిపోవాలని చెప్పి ట్రాన్స్ఫరమ్ను పట్టుకోవటానికని వెళ్ళిన. ట్రాన్స్ఫరం పట్టుకోవటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు నన్ను తోసేసి కింద వడగొట్టేసి తీసుకొచ్చి మళ్ళా ఎందుకోసం ఇలా చేస్తున్నావని చెప్పి నన్ను గాయపరిచి తిట్టి తీసుకొచ్చి మళ్ళా చర్చి దగ్గర పడేసారు. 3 రోజులు అట్లనే జరిగింది. 3 రోజుల తర్వాత ఒకసారి లోపలికి రా ఎందుకు ఇంత మొండి పట్టుబడుతున్నావని కాళ్ళొక్కలు చేతులొక్కలు దొరకబట్టి తీసుకుపోయి చర్చిలో పడేసారు. చర్చిలో పడేసిన తర్వాత అక్కడనే కూర్చుంది ఇంకా చర్చిలో. సరే వాళ్ళ భ్రమ, వాళ్ళ ఇష్టం, వాళ్ళది నా ఇష్టం నాది, సరే ఆయన ఏం గొప్పోడేం కాడు, ఆయన ఏం దేవుడు, సరే వాళ్ళ ఇష్టం అని చెప్పి అట్లనే కొన్ని రోజులు 3 నెలలు ఉన్నాన్న. 3 నెలల తర్వాత ప్రార్థన చేయటం, వాళ్ళు ఏదేదో మాట్లాడడం. నేను అనుకుంటున్నా కదా వాళ్ళు ఎన్ని చేసినా కానీ నేను ఒక కొంచెం నాకు హుషారయ్యేదాకా మాత్రం సరే వాళ్ళని నమ్మిస్తా, హుషారైపోయిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళిపోవాలా, ఖచ్చితంగా నా ఇష్టం వచ్చినట్టు నేను చేయాలా, నా దేవతలన్నీ అక్కడే ఉన్నాయి, నేను ఇక్కడ ఉన్నా అని చెప్పి అట్లా మాట్లాడుతూ ఇక వీళ్ళు అన్నారు కదా, అమ్మగా అమ్మ వాళ్ళు కానీ, పాస్టర్ అమ్మ వాళ్ళు కానీ, నా భార్య కానీ, మా తమ్ముడు కానీ, వీళ్ళందరూ ఏమన్నారంటే, లేదు నువ్వు అట్లా ఇట్లా మాట్లాడకు, ఇంట్లోనే ఉండి. ఇంకా కొంచెం 3 నెలల తర్వాత మళ్ళీ నడవటం ప్రారంభమైంది. కొంచెం నడవటం, బయటికి రావటం, వాష్రూమ్ బోలన్న నడవటం, స్నానం చేయటానికి నడవటం, ఆ విధంగా నడిచిన తర్వాత వాళ్ళు అన్నారు కదా, ఇన్ని రోజులు అవన్నీ చేసినప్పటికీ కూడా నీకు మంచిగా లేదు, ఇప్పుడు ఇళ్ళకి రాగానే మంచిగా అయింది, మళ్ళీ ఎందుకు మళ్ళీ పాత జీవితంను గుర్తు చేసుకుంటావు, ఇట్లనే ఉండు అని చెప్పారు. ఇట్లనే ఉండమని చెప్తే నేను అన్నా కదా, మరి అవన్నీ ఏం చేయాలి నేను, నా ఇంటికి వెళ్ళి ఇస్తా అని చెప్పిన, ముడుపులు కట్టిన, ఇవన్నీ ఏం చేయాలి నేను, ఈ దేవుని కోసం బ్రతికితే నా దేవుళ్ళు బాధపడయా అని చెప్పి మాట్లాడినప్పుడు అట్లనే ఆ కొద్ది రోజులలోనే మా అమ్మ చనిపోయింది హార్ట్అటాక్తో చనిపోయినప్పుడు నేను అన్నా కదా, సరే ఆమె కూడా చనిపోయింది, నా పూజలను ఆపేసిందానికి మా దేవుళ్ళ అట్లా కోపంకే ఆమె చనిపోయింది అని చెప్పి మొండిగా మాట్లాడిన.
1: పూజలు ఆపేశాను అందుకే మీ అమ్మ చనిపోయింది.
0: మా అమ్మ చనిపోయింది, నన్ను ఇప్పటికైనా విడిచిపెట్టేస్తే నేను పూజలు చేసుకుంటా అని చెప్పిన. వాళ్ళు అన్నారు కదా, అట్లేం కాదు ఆమెకు హార్ట్అటాక్తో చనిపోయింది అంటే, లేదు హార్ట్అటాక్తో కాదు, ఇదే పూజలు ఆపేస్తేనే చనిపోయిందని నేను అన్నా. అన్న తర్వాత లేదు అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కొద్ది రోజులు అయింది అట్లా కొద్ది రోజుల తర్వాత ఇంకా అక్కడ నేను అమ్మ వాళ్ళ దగ్గర పని చేస్తుంటే అక్కడ బాసన్లు కడగటం, వచ్చిన సంఘాస్తులై ప్లేట్లు కడగటం చర్చిలో. సరే 2000 జీతం ఇస్తా పని చేసుకో అని చెప్పారు అక్కడ. నేను మా భార్య ఇంకా అక్కడనే ఉండి సరే నా ఆరోగ్యం అయితే కొంచెం సెట్ అయ్యేదాకా ఏదో ఒక పని చేసుకోవాలి కదా అని చెప్పి ఆ బాసన్లు దమ్మటం, అక్కడ పని చేయటం, ఊడవటం అవన్నీ చేసిన. చేసుకుంటూ అలా కొద్ది రోజుల తర్వాత ఒక సంవత్సరం అయింది. సంవత్సరం తర్వాత అసలు నిజంగా దేవుడు అంటే ఈయననే కావచ్చు, మరి ఇంతగానం మంది వస్తారు, ఇంతగానం మంది పోతారు, వచ్చిన వాళ్ళు నడవలేని వాళ్ళు నడవటం, పక్షవాతంతో ఉన్న వాళ్ళు లేవటం చూసిన నా కళ్ళతో అక్కడ. అప్పుడు అనుకున్నా నిజమైన దేవుడు అంటారు కదా, అసలు ఇది ఎట్లా జరుగుతుంది, ఇది ఎట్లా సాధ్యమవుతుంది, ఒకసారి నేను తెలుసుకోవాలి దీన్ని, ఇది దీని వెనకాల ఏముందని చెప్పి నేను ప్రయత్నం చేసిన, వాళ్ళ మీద ప్రయోగాలు చేసిన, తెలుసుకోవాలి వీళ్ళు ఏం చేస్తారు. అసలు నేనైతే బొట్టు పెట్టేటోని, యాపకొమ్మలు ఇచ్చేటోని, ఊదేసేటోని, పొగబట్టేటోని, మరి వీళ్ళు ఏం చేస్తారు అసలు, వీళ్ళ దగ్గర ఏముందని చెప్పి అట్లా పరీక్ష పెట్టి చూసిన. చూసినప్పుడు ఆమె బైబిల్ తీసుకొని రావటం, ఏడుసుడు బాగా అక్కడ ప్రార్థన గదిలో చర్చిలో బాగా ఏడుస్తుండే అమ్మగారు. ఈమెకి ఏం పిచ్చి పట్టింది, ఇలా ఎందుకు ఏడుతుంది, మరి ఇట్లా ఎందుకు ఏడుతుంది అని చెప్పి నేను బాగా రోజులు అట్లనే పరీక్షించి చూసినప్పుడు ఒకరోజు ఇంకా చర్చికి అడుగుతున్నా క్లీన్ చేస్తున్నా ఇట్లా మనుషులు నడిచినట్టు శబ్దం వినొస్తుంది. శబ్దం వినచ్చినప్పుడు అమ్మగారు వచ్చిందేమని చూసినప్పుడు అమ్మ లేదు, ఎవరు లేరు పైన, ఎవరు లేరు అమ్మ పిలిచినావా అని చెప్పి పోతే, ఏ నేను రాలేను పైకి రాలే పిలవలేను కూడా అని అమ్మ అన్నది. తర్వాత మళ్ళొకరోజు శుక్రవారం ప్రార్థన అవుతుంది, సత్యం అని పిలిచినారు శబ్దం, సత్యం అని పిలిస్తే నేను అన్న కదా అమ్మ ఏమైంది అని చెప్పి పోతే, నేను పిలవలేనయ్యా నిన్నేందుకు నేను పిలిచిన,
1: పాస్టర్ అమ్మగారు
0: నేను పిలవలేనయ్యా, నేను మైకులు సెట్ చేయు, అక్కడ కార్పెట్లు గిట్ల వేసేయు, ప్రార్థన స్టార్ట్ చేద్దాం ఇంకా అమ్మన్నది. నేనన్నా పిలిచినావు కదా అమ్మ, ఇప్పుడు ఏం విషయం అంటే నేను పిలవలేనయ్యా అన్నది. సరే ఎవరో నా భ్రమ అనుకుని అట్లా సంవత్సరం గడిపిన తర్వాత ఇంకా నా మనసులో ఉంది శివయ్య పూజ చెయ్యాలని, కానీ అయినప్పటికీ నీ కూడా అక్కడనే వండుకుంటూ పరిచర్య చేసుకుంటూ ఆ పని ఈ పని చేసుకుంటూ ఉన్నా. ఇంకా అట్లా ఉండి ఒకరోజు ఏమైందంటే ప్లేట్లు దొమ్ముతుండగా నీ పని ఇది కాదు అని ఒక శబ్దం వినబడుతుంది. నా పని ఇది కాదంటే నేను చేసుకోకపోతే నడవది, ఖచ్చితంగా పొట్ట తిప్పలకు ఏదైనా చేసుకోవాలా, ఇక్కడ ఉన్నాం కాబట్టి నిజాంబాద్ జిల్లా కాబట్టి ఖచ్చితంగా పని చేసుకోకపోతే మనకు ఎవరు పెడతారని చెప్పి చేసుకోవాలి కదా, నీ పని ఇది కాదంటే మీరు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇట్లా ఎందుకు వినిపిస్తుంది శబ్దం అని చెప్తే ఆమంది కదా, నీ భ్రమ ప్రార్థన చేసుకో ఏం కాదు దేవుడు ఉన్నాడు అని చెప్పి ఆమంది. ఇంకొక ఆమె కర్ణమ్మ అని ఉంటుంది, ఆమె దగ్గరికి పోయిన తర్వాత ఆమె ప్రార్థన చేసి ఏమన్నదంటే దేవుడే మాట్లాడుతుండు స్వరంతోని, దేవుని మాటలు లోబడి అంటే నేను అన్నా కదా, అసలు ఆయన ఎట్లా మాట్లాడతాడు నాతోని, నేను పూజారిని, ఆయన నాతో ఎందుకు మాట్లాడతాడు, నాతో ఏం పని ఆయనకి మాట్లాడటానికి, ఆయన స్వరం విన్నవా నువ్వు అన్నది. అంటే ఇట్లా శబ్దం వినబడ్డదమ్మా ఆయన, నాకేం తెలియదు స్వరం వినబడ్డదని చెప్పి సరే వదిలేసి ఒకరోజు పండుకున్నా. పండుకున్న తర్వాత సత్యం నువ్వు లేవు ఇక్కడికి వెళ్ళే, సత్యం నువ్వు ఇక్కడికి నుంచి లేవు అని చెప్పి ఒక శబ్దం వినబడ్డది. వినబడ్డ తర్వాత ఎందుకు నన్నెవరు వెళుతున్నారని చెప్పి అందరిని చూస్తే అందరు పండుకున్నారు. పండుకున్న తర్వాత పొద్దున మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చి అడిగితే అమ్మ ఏమన్నదంటే కీర్తనలు 91 చదువుకుంటే అది ఎక్కడుంటుందో నాకు తెలియదని నేను అన్నా. దావీది కీర్తనలు 91 చదువు అంటే అది ఎక్కడుంటుందో నాకు తెలియదని చెప్పినప్పుడు ఆమె తీసిచ్చింది. తీసిస్తే నేను 7th class చదువుకున్నా, నాకేం చదువు రాదు. దాన్ని ఒక 3 రోజులు చదివిన, ఆ దావీది కీర్తన 91 3 రోజులు చదివిన, కొంచెం కొంచెం కొంచెం కొంచెం. ఆ విధంగా చదువుకుంటూ చదువుకుంటూ మళ్ళా అట్లా 6 నెలలు గడిపేసిన అక్కడనే. సంవత్సరం నర అవుతుంది ఇంకా అట్లా అట్లా గడిపేసిన తర్వాత, ఇక గడిపిన తర్వాత ఏమైందంటే మళ్ళీ అమ్మ అంటుంది కదా దేవుడు నిన్ను ఎన్నుకుంటుండు, దేవుని సేవ కోసం నిలబడతావా నువ్వు అని అడిగింది అమ్మ ప్రార్థన రోజు. దేవుని సేవ కోసం నిలబడతావు అంటే నేను అన్న కదా నీకేమన్నా పిచ్చి పట్టిందమ్మా, నేను 7th class చదువుకున్నా, నేను పని చేసుకోకపోతే మాకెవరు కడుపులోకి పెట్టరు, మీలాగా సంకల బైబిల్ పెట్టుకొని తిరగడం అంటే ఇంకా నేను ఒప్పుకోను, నేను మళ్ళీ నా దాంట్లోకి నేను వెళ్ళిపోతా, నా పూజలు చేసుకుంటే నాకు 10, 5, 100, 200, 500 ఇస్తారు, ఎవరైనా ఏమన్నా ఇస్తారు, కానీ ఈ సంకల బైబిల్ పెట్టుకొని తిరిగితే ఎవడు పోషిస్తాడు నన్ను అని చెప్తే ఆమన్నది కదా ఆకాశ పక్షులను పోషిస్తున్నా, మిమ్మల్ని పోషించనా అన్నాడు దేవుడు, పోషిస్తాడయ్యా అంటే నేనన్నా నీ బ్రహ్మాదంతా నేను అట్లా చెయ్యను నాతో కాదు అని నేను చెప్పిన. చెయ్యంటే ఏమో రోగం పెట్టి పట్టుకుంటాడు దేవుడు అని అమ్మ అన్నది. ఏం రోగం పెట్టినా సరే కానీ నాతో కాదు, ఏదో ప్లేట్ దొమటం కడగటం మందిరం ఉడవటం అంటే సరే చేస్తా, అవేదో చెయ్యొచ్చు కాబట్టి చేస్తా, కానీ నాకు బైబిల్ చదవరాదు నేను చేయలేను నాతో కాదు అని మొండిగా మాట్లాడినా. మొండిగా మాట్లాడినప్పుడు నీ ఇష్టం అని చెప్పింది. నీ ఇష్టం అని చెప్తే నేనన్నా కదా అట్లనే పని చేసుకుంటున్నాను. ఇంకా పని చేసి ఇంకా అమ్మ దగ్గరికి కోవటం కూడా కోపం వచ్చి వదిలేసిన, వదిలేసి అక్కడక్కడ పని చేసుకోవటం వంటలు చేయటం తిరుగుతున్నా. అట్లా తిరుగుతుంటూ ఆదివారం ఆదివారం చర్చికి వస్తూ శుక్రవారం ప్రార్థనకు వస్తున్నప్పుడు అమ్మ ఏమన్నదంటే సత్యం నువ్వు దేవుని కోసం నిలబడాలని ఇట్లా మాట్లాడుతుంది, వాక్యం ద్వారా మాట్లాడుతుంది, నువ్వు బ్రదర్ దేవుని కోసం నిలబడాలా దేవుని కోసం నిలబడాలా అన్నప్పుడు నేను అన్న కదా దేవుని కోసం నిలబడాలంటే అసలు ఎట్లా నిలబడతారు, ఏం చేయాలా, ఆ ప్రార్థన ఎట్లా చేయాలో కూడా నాకు తెలియదు, వాక్యం ఎట్లా చెప్పాలో నాకు తెలియదు, అసలు దేవుని కోసం ఇది కూడా దేవుని పని కాదా అని చెప్పి అడిగిన. ఈ ప్లేట్లు కడగటం మందిరం ఉడవటం ఇది కూడా దేవుని పని కదా, ఇది దేవుని పని చేసినట్టు కాదమ్మా, ఇంకా దేవుని పని అంటే నాతో కాదు అని చెప్పి మాట్లాడిన. ఆమన్నది కదా నువ్వు ప్రేయర్ చేసుకో అన్నది. ప్రేయర్ చేసుకుంటే నాకు ప్రార్థన చేసుకున్నాడు తెలియదు, ప్రార్థన చేయటం రాదు, సరే దేవుని చిత్తం అని చెప్పేసి అట్లనే కొద్ది రోజుల తర్వాత వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందో నేను తెలుసుకోవాలా, అసలు వీళ్ళు ఇట్లా ఎందుకు మాట్లాడుతుండ్రని చెప్పి ఒకరోజు 6-3 మీటింగ్కి వెళ్ళిన. జాన్ వెస్లీ మీటింగ్కి వెళ్ళినప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ వాగ్దానాలు ఇస్తారు, వాగ్దానాలు ఇస్తే నేను ఒక వాగ్దానం తీసుకున్నా. ఆ వాగ్దానంలో ఏమొచ్చిందంటే నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడవను అని చెప్పి వాగ్దానం వచ్చినప్పుడు నేను అనుకున్నా కదా అబ్బా నాతో నేను చెప్పిండు నన్ను ఎందుకు విడిచిపెట్టాడని ఆ చదువచ్చిన వాళ్ళకు చూపించి నగిన, కొంచెం ఎగతాళిగా మాట్లాడినా, ఎందుకు నన్నేం విడిచిపెట్టాడు ఆయన, ఆయన నేను విడిచిపెడతా వదిలేసుకుంటా, ఆయన ఎవరు అసలు నన్ను వదిలిపెట్టడానికి ఆయన ఎవరు నేనెవరు అని ఇట్లా మొండిగా మాట్లాడినప్పుడు ప్రార్థన చేసుకో బ్రదర్ ప్రార్థన చేసుకో బ్రదర్ అని కరుణమ్మ గారు మేరమ్మ గారు ఊకే చెప్పేవాళ్ళు. చెప్తే నేనన్న కదా వాళ్ళకు పిచ్చి పట్టింది, దేవుని పిచ్చి పట్టింది వాళ్ళకు, వాళ్ళు ప్రార్థన అంటారు, ప్రార్థన చేసుకుంటూ ఇంట్లో కూర్చుంటే ఎవరు పెడతారు అసలు కడుపులోకి, ఎవరు నడుపుతారు అని చెప్పి ఇట్లా మొండిగా మాట్లాడి తర్వాత ఒకరోజు ఆయనతో ఏమైందంటే సరే ఖచ్చితంగా తెలుసుకోవాలా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందని చెప్పి 40 రోజులు నేను కఠినంగా మరి ఉపవాసమే ఉంటా, మరి ఆ నిజమైన దేవుడు అంటారు కదా, నిజమైన దేవుడు అయితే నన్ను బ్రతికిస్తాడా, 40 రోజులు ఏం తినకుండా ఉంటా అని చెప్పి మొండిగా మాట్లాడినప్పుడు మా భార్య కూడా నాకు సహకరించి సరే చెయ్యు అని చెప్పింది. సరే చెయ్యు అని చెప్పినప్పుడు 40 రోజులు రూమ్లో కూర్చుండి పొద్దున నుంచి సాయంత్రం నైట్ దాకా మళ్ళీ నైటు 7 గంటలకు బయటకు వస్తుంటి, ఇంకా చెయ్యొచ్చు చెయ్యరని ప్రార్థనే, అంతగానో మేము తెలియదు దేవుని కోసం. నువ్వు నిజంగా దేవుడివేనా, నువ్వు నిజంగా దేవుడివేనా, మరి నాతో మాట్లాడతావా, నువ్వు నిజంగా దేవుడివేనా, అసలు నువ్వు దేవుడివేనా, ఇట్లనే చేస్తుంటే అట్లా 40 రోజులు ప్రార్థన చేసుకుంటూ 2 రొట్టెలు చపాతీలు కొంచెం నీళ్లు తాగి 40 రోజులు గడిపేసిన. ఆయన అంతా మాట్లాడాలి, ఆయన దేవుడైతే, ఆయన నిజంగా దేవుడైతే, ఆయన యేసుప్రభు అయితే అని 40 రోజులు ఆ విధంగా ఒక రూమ్లోనే ప్రార్థన చేసుకున్నా. రోజు ప్రార్థన చేసుకుంటూ 40 రోజుల తర్వాత దేవుడు ఒక మనిషి మనం మాట్లాడినట్టుగా స్వరంతో, నిన్ను నేను వదిలిపెట్టను, నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువను అని ఒక శబ్దం వినబడ్డది. శబ్దం వినబడితే నేను అన్నా కదా, నాకేదన్నా కనబడితే నేను నమ్ముతా, ఈ మాటలు నేను ఎవరో మాట్లాడితే నేను నమ్మను, ఎవరు నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పి మాట్లాడినా. దేవుడు ఆ స్వరంతో ఏమన్నాడంటే, ఈ 40 రోజుల ఉపవాసం అయిపోయిన తర్వాత నువ్వు చందుర్తి గ్రామం వెళ్ళిపో అన్నాడు. చందుర్తి గ్రామం అంటే ఎక్కడో నాకు తెలియదు, ఆ విలేజ్ ఎక్కడ ఉంటుందో నాకు అర్థం కాదు. చందుర్తి గ్రామం వెళ్ళిపో అన్నప్పుడు నేను వాళ్ళని అడిగిన, చందుర్తి గ్రామం ఎక్కడుంటుంది ఎక్కడుంటుంది అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు అన్నారు కదా, సిరిసిల్ల జిల్లాది వెమ్లవాడ దగ్గర ఉంటుంది అని చెప్తే నేను అన్నా కదా, సరే చందుర్తికి వెళ్ళాలి కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఎవరింటికి వెళ్ళాలి అన్నప్పుడు నేను నీతో ఉన్నాను నడు అన్నప్పుడు నమ్మలే, నాతో నీవేది ఉండేది, నాతో మనుషులు ఎవరు లేరు, పక్కకు ఎవరు కనబడతలేరు, నాకు ఎవరితో నేను వెళ్ళాలని చెప్పి వెళ్ళిన అక్కడికి. వెళ్ళిన తర్వాత వెళ్ళాలని ఇష్టపడిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఎవరింటి కాడ ఉండాలని చెప్పి అడిగిన. దేవుడు ఆ స్వరంతో ఏమన్నాడంటే, చందుర్తిలో స్వప్న రోగంతో భయంకరంగా బాధపడుతుంది, ఆమెకు ప్రార్థన చేయి నువ్వు వెళ్ళిన తర్వాత అని చెప్పిండు.
1: ఆ మాట మీరు నమ్మారండి?
0: నమ్మిన అంటే టెస్ట్ చేస్తున్నా, ఇంకా నేను
1: దేవుణ్ణి టెస్ట్ చేస్తున్నాను,
0: టెస్ట్ చేస్తున్నా, ఇది నిజమా, ఈ మేరమ్మది నిజమేనా, ఇది నిజంగానేనా, టెస్ట్లోనే ఉన్నా నేను, ఇంకా పూర్తిగా నమ్మల. వెళ్ళిన తర్వాత స్వప్న అంటే ఎవరు, స్వప్న అంటే ఎవరని అక్కడ అడగరాదు కదా మనం. అయితే అత్తమ్మ వాళ్ళు ఉంటారు అక్కడ చందుర్తిలో, అప్పుడు ఇప్పుడు జమాన్ల మన చుట్టాలు వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వప్న అంటే ఎవరు అత్తమ్మ అని అడిగితే ఆమె అన్నదంటే, స్వప్నలు 4 ఉన్నారు, ఏ స్వప్న అని చెప్పాలా నీకు అన్నది. 4 ఉన్నారంటే నువ్వు నిజంగా దేవుడివి కావు, 4 స్వప్నలు ఉన్నారంటే నాకు ఒక్క స్వప్న అని చెప్పినావు అని చెప్పి అక్కడ తిడుతుంది. ఇంకా మళ్ళా దేవుడిని దూషిస్తున్నా మనసులో, వేధిస్తున్నా, అసలు దేవుడు ఏం దేవుడు ఇది, నన్ను ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చిండు, ఆయనకు నాకు పిచ్చి పట్టిందా, ఆయనకు పిచ్చి పట్టిందా అని చెప్పి ఇట్లనే తిడుతున్నా. ఏ స్వప్న అని చెప్పిండు, వాళ్ళ మార్వేరు ఏం చెప్పిండ్రు, ఎవరు చెప్పిండ్రు నీకంటే, ఎవరు చెప్పలేరు, ఒక వ్యక్తి చెప్పిండు అని చెప్పిన. ఆ వ్యక్తి ఎవరు వాళ్ళకి చెప్తలేను, ఇంకా వాళ్ళు కూడా నీకు పిచ్చా అంటారు అని చెప్పి అక్కడ అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, స్వప్న అంటే ఏ స్వప్నను తెలుసుకోమరే లోలో ఫోన్ చేయి అన్నప్పుడు, సరే ఒక నిమిషం అయితే ప్రేయర్ చేద్దామని చెప్పి కూర్చుండి మనుషుల మళ్ళా యేసుప్రభు వాళ్ళెవరు నాతో చెప్పు మరి అని అన్నప్పుడు, ఆమె రోగంతో బాధపడుతుంది, వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద అరటి చెట్టు ఉందని చెప్పిండు. సరే ఇదొక టెస్ట్, మళ్ళా వాళ్ళ అరటి చెట్టు ఎక్కడుందో, వాళ్ళ ఇంటి దగ్గర అరటి చెట్టు ఉందట అత్తమ్మ, ఆమె రోగంతో బాధపడుతుందట అంటే, అరటి చెట్టు ఉందన్నమాట నిజమే కానీ ఆమెకి ఏం రోగం లేదు అని చెప్పిండు. చెప్పినప్పుడు మరి సరే ఆమెను అయితే ఒకసారి తీసుకురా మాట్లాడదామని చెప్పినప్పుడు ఆమె వచ్చింది, మంచిగా రెడీ వచ్చినప్పుడు ఆమెకేం రోగం లేదు, నన్ను రోగం అని చెప్పి తీసుకొచ్చినావు అని చెప్పి మళ్ళీ మనసులో తిట్టుకుంటున్నా. ఆమెకేం రోగం లేదు, రోగం అని చెప్పినావు, అసలు ఏం రోగం ఉంది ఆమెకు అని చెప్పి తిట్టుకుంటున్నప్పుడు ఒక్క నిమిషం ప్రార్థన చేయాలని మళ్ళీ ఆలోచన వచ్చింది. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామమ్మా అని చెప్పి ప్రార్థన చేస్తుంటే ఆమె విపరీతంగా ఏడుతుంది. ఆమె విపరీతంగా ఏడితే నేనేమంటున్నా కదా, ఈమెకేం పిచ్చిలేసింది, అక్కడ మేరమ్మ అట్లా ఏడ్చింది, ఈమె కూడా అట్లనే ఏడుతుందని చెప్పి ఏమైందమ్మా అని అడిగితే, మీరెవరు అంటే, నేను ఇట్లా ఒక దేవుడు మాట్లాడితే వచ్చినమ్మా, క్రిస్టియన్ మీరని చెప్తే మేము క్రిస్టియన్ అయ్యా, మీరు క్రిస్టియన్ అంటే ఆ క్రిస్టియన్ అని చెప్పిన, క్రిస్టియన్ అని చెప్పిన తర్వాత ఆమె ఏమంటుందంటే, మా కోసం ప్రార్థన చెయ్యండి అంది. ఏమైందమ్మా అని చెప్తే, మీరు ప్రార్థన చేయడం మీకు తెలుస్తుంది కదా అని ఆమన్నది. తెలిసేది ఏముందని చెప్పి మళ్ళీ దేవుడిని అడుగుతున్నా లోపల, ఆమె రోగంతో అన్నావు కదా, ఆమె ఆరోగ్యంగా ఉంది, ఏం రోగం ఉందని చెప్పినప్పుడు ప్రార్థన చేస్తుంటే నా కాళ్ళ మీద పడి బాగా ఏడుతుంది. కాళ్ళ మీద పడి ఏడిచినప్పుడు నేను అడిగినా కదా ఏమైందమ్మా, నీ ప్రాబ్లం ఏంది అని అడిగినప్పుడు, అయ్యా నన్ను వ్యభిచారు రాలి అని అందరు కూడా మా ఊళ్ళో దూషించి నాకు గుండు తీసి చెప్పులు మెడలేసి నన్ను దూషించి నాకు కులం బంధు పెట్టిండ్రు, నాకు 1 సంవత్సరం అవుతుంది, నన్ను ఎవ్వరు కూడా మాట్లాడియ్యరు, నువ్వు నా కోసం వచ్చినావంటే దేవుడు గొప్పోడు అని ఆమన్నది. అన్నప్పుడు నేను అనుకున్నా కదా, నాకు ఇంకా కొంచెం ఆసక్తి పుట్టింది, 1 సంవత్సరం నుంచి మాట్లాడలేని వ్యక్తులతో నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చిండంటే ఆయన నిజంగా దేవుడే కావచ్చు అంటే పూర్తిగా నమ్మతలే కావచ్చు అని చెప్పి ఆమెకు ప్రార్థన చేసినప్పుడు ఆమె అన్నది కదా మాకోసం ఇంకెక్కువ ప్రార్థన చేయండి అయ్యా, నాతోని ఎవరికి కూడా పనికిరాని దాన్ని నేను, కానీ ఆ దేవుడికి నేను పనికొచ్చేటట్టుగా నన్ను నిన్ను తీసుకొచ్చిండు నన్ను అని చెప్పి అన్నది. ఆ విధంగా నమ్మిన తర్వాత ఇంటికి వచ్చినాం. ఇంకా ఇంటికి వచ్చినాం, నిజామాబాద్కి వెళ్ళినాం. నిజామాబాద్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఈమె దగ్గర ఉంటే ఇట్లనే టార్చర్ పెడుతుంది మనల్ని, మనం ఇంటికి వెళ్ళిపోదాం, ఏదో వీలైనప్పుడు వీలైనప్పుడు పార్ట్ టైం జాబ్ లేక దేవుని పని చేయాలి, కానీ మొత్తమే ఆయన మీద డిపెండ్ అయితే మనకు ఎవరు పెడతారని చెప్పి మా భార్యను తీసుకుని ఇంటికి వెళ్ళొచ్చినాం.
1: ఉప్పు నమ్మారే మీరు నిజమైన దేవుడని?
0: పూర్తిగా నమ్మతలే,
1: నమ్మలేదు.
0: టెస్ట్ కొంచెం అంతే
1: తెలుసుకో,
0: నమ్మలేదు, నమ్మలే. మామూలుగా అంటే తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి ఆయన నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి, తెలుసుకోవాలని అంతే, కానీ నమ్మలే. ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళకి ఇట్లా ఏమంటారంటే కొంచెం అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు ప్రేయర్ చేసుకోవటం, టైం దొరికినప్పుడు దేవుణ్ణి అడగటం, ప్రార్థన చేసుకుంటే మా వాళ్ళు ఏమన్నారంటే సండే సండే చర్చికి పోతున్నాం అత్తున్నాం కదా అయిపోయింది, డిప్రెషన్లు ఎందుకు ఉంటున్నావు అట్లా గంటలు గంటలు అని చెప్పి వాళ్ళు అడిగారు. అంటే టెస్ట్ చేస్తున్న దేవుణ్ణి తెలుసుకోవటానికి అంటే అట్లా శాపం అత్తది, అట్లా అడగద్దు దేవుణ్ణి అట్లా అనద్దు అని మా అమ్మ వాళ్ళు అన్నారు, మా భార్య వాళ్ళు. మా అమ్మ చనిపోయింది అప్పటికి, మా భార్యకి ఇట్లా అన్నారు దేవుడు శాపం అత్తది, టెస్ట్ ఏం టెస్ట్, దేవుడి దగ్గర అడిగేటప్పుడు టెస్టులు అడగద్దు అట్లా అని చెప్పి వీళ్ళు అన్నారు. అట్లా అట్లా ప్రార్థన చేసుకుంటున్నా, ఇంత చేసుకుంటున్న తర్వాత మా నాన్న వ్యతిరేకమైండు నాకు, మా నాన్న వ్యతిరేకమై ప్రార్థన కోతున్నాం అత్తున్నాం సండే సండే, అంతేకాని దేవుడి పిచ్చలేసిందా నీకు, మొత్తం ప్రార్థన ప్రార్థన అంటున్నావు. ఆ ఫోటోలు ఎక్కడైతే ఉన్నాయో అదే రూమ్లో సెటప్ చేసుకొని ఇంకా ప్రార్థన చేస్తుంటే ఇంతే, యేసు ప్రభు నువ్వు దేవుడువా, యేసు ప్రభు నువ్వు గొప్ప దేవుడువట, సరే మరి నాకు మాట్లాడతావు నాతో ఇట్లా ఇట్లా చేసుకునే వ్యక్తిని. తర్వాత తర్వాత మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే దేవుని పిచ్చలేసిందా నీకు, దేవుడు దేవుడు దేవుడు అంటున్నావు, మొన్నటిదాకా ఆ దేవుడు పిచ్చలేసింది, ఇప్పుడు ఈ దేవుడు పిచ్చలేసిందా అని చెప్పి వాళ్ళు అన్నారు. నేను అన్నా కదా నాకు అది కావాలా ఇది కావాలని చెప్తలేదు, నేను అదే భక్తిని, కానీ ఇప్పుడు మాత్రం ప్రార్థన చేసుకుంటున్నానంటే సండే సండే చర్చికి పోదాం రా అని చెప్పి గుంజుకపోయినారు వాళ్ళు. చర్చికి పోతే నాకు మనశ్శాంతి లేదు ఇంక, అక్కడ మళ్ళీ చిన్నవాళ్ళగొట్లో మనశ్శాంతి లేదు, అక్కడ ఆ చర్చిలో కూర్చుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనిపించింది చిన్నవాళ్ళగొట్లో. వెళ్ళిపోలే వెళ్ళిపోవాలనిపించిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నా కొంచెం కొంచెం, ఇంకా కోపం వచ్చింది ఒకరోజు, కోపం వచ్చి ప్రార్థన చేసుకుంటున్నా చేసుకుంటున్నా వాక్యం చెప్తున్నాడు ఒకరోజు సేవకుడు. ఏమని చెప్తుండంటే వెచ్చగాననుండు చల్లగాననుండు, నులివెచ్చని స్థితిలో ఉండద్దు, అటు ఇటు కాకుండా ఎందుకు రెండు పడవల సావాసం చేస్తున్నావు అని చెప్తే నన్నే అన్నాడు, అడు కావాలనే అన్నాడు, నన్నే అన్నాడు, అంటే నేను పూజ చేస్తున్నాను నన్నే అన్నాడు అని చెప్పేసి కోపం వచ్చి ఇంకా నేను రాను అని చెప్పి మొండిగా మాట్లాడుతున్నా, మొండిగా మాట్లాడుతున్నా. ఇంత మా భార్య రొట్టెలు చేసింది, అన్నం కూర చికెన్ వండింది, తిందామని చెప్పి ఇట్లా తినుకుంటూ తినుకుంటూనే ఒకటే తిన్నా, తినుకుంటూ తినుకుంటూనే వెనుకకు పడిపోయినా. వెనుకకు పడిపోయిన తర్వాత నన్ను ఎవరో తీసుకుపోయినట్టు, నా ఊపిరిని ఎవరో తీసుకుపోయినట్టు అనిపించింది. కొద్దిసేపటి దాకా మేల్కోలేదు. మా భార్య ఇంకా ఒక డాక్టర్ ఆర్ఎంపి డాక్టర్ని తీసుకొచ్చి చూపితే అమ్మ నా హార్ట్ బీట్ ఏం కొట్టుకుంటలేదు, కొంచెం కొన ఊపిరి ఉందని చెప్పినట మా భార్యకు. చెప్పినప్పుడు ఒక స్వరం వినబడుతుంది, నువ్వు ఈ లోకంలో చనిపోయినావు, నీలో నా ఆత్మ నుంచుతున్నా, బ్రతికినంత కాలం నా కోసమే బ్రతకాలా అని చెప్పి ఒక స్వరం వినబడ్డది. అర్ధగంట తర్వాత మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత ఇంకా నా మైండ్ నాకే పనిచేస్తలేదు, ఇంకా అవి తీసేయాలా తీసేయాలి తీసేయాలి. ఆ ఫోటోలన్నీ కూడా తీసుకుపోయి పారేసి వచ్చిన ఇంకా వద్దు అవి మాట్లాడాయి అవి ఇవని చెప్పి అవి పారేసి వచ్చిన తర్వాత ఇంకా ప్రార్థన చేసుకుంటున్నా ప్రార్థన చేసుకుంటుంటే స్వరం వినబడుతుంది దేవుంది స్వరం, నేను నీలో ఉన్నది నా ఆత్మ నా కోసం బ్రతక అని చెప్పి స్వరం వినబడితే నేను అంటున్నా కదా పని చేసుకుంటే ప్రార్థన చేస్తా, కానీ మొత్తానికి ప్రార్థన అంటే నాకు ఎవరు నడపాలని చెప్పి మొండిగా మాట్లాడుతుంటే మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే నీకు దేవుని పిచ్చలేసింది, పని చేయలేక అవన్నీ ఎత్తుకుంటున్నావు, మొన్నటిదాకా అదన్నావు ఇప్పుడు ఇది అంటున్నావు అని చెప్పి ఇంట్లో నుంచి ఎలా కొట్టేశారు ఇద్దరిని మా భార్యని నన్ను. ఇంట్లో నుంచి ఎలా కొట్టిన తర్వాత కిరాయికి ఉన్నాం వేరే దగ్గర, కిరాయికి ఉన్న దగ్గర వాళ్ళు ఏమన్నారంటే దీపం పెట్టుకునేటట్టు అయితేనే మా ఇంట్లో ఉండాలి తప్ప ఈ విధంగా ఉంటే మేము క్రైస్తవులకు రూమ్ ఇయ్యమని చెప్పారు. అక్కడి నుంచి ఎలా కొట్టేశారు, ఇంకో దగ్గరికి పోయినాం, వాళ్ళు కూడా క్రిస్టియన్ వాళ్ళకు మేము ఇయ్యమని చెప్పారు. అట్లా కొద్ది రోజులు తిరిగినా కానీ దేవుడు ప్రార్థన చేసుకున్నాడు మర్చిపోతలేను. ప్రతి శుక్రవారం 3 గంటల దాకా నీళ్ళు తాగకుంటుండు, అదే పూజ లెక్క ఇప్పుడు కూడా పాటించాలా, ఒక యేసుప్రభు ఆ గొప్ప దేవుడని కొంచెం కొంచెం తెలుసుకోవాలా, ఇంకా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందో తెలుసుకోవాలని చెప్పి 3 గంటల దాకా ఏం తినకపోతుంది, తినకుండా ప్రార్థన చేసుకుంటా అట్లనే 3 గంటల దాకా నాకు అది కచ్చిందంత ప్రార్థన చేసుకుంటూ ఉండగా, ఒకరోజు ఫస్ట్ కరోనాల ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు, బయట కిరాయికుంటుంటూ అట్లా అట్లా ఉపాధి పనికి పోతుంటుంది, కరువు పనికి పని చేసుకునే వ్యక్తులం, పని చేసుకుంటూ చేసుకుంటూ ఒకరోజు ఏమైందంటే ఇట్లనే ప్రార్థన చేసుకుంటున్నా ఒక ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళిన, మా భార్యకు కొంచెం గొంతులో థైరాయిడ్ వచ్చిందని చెప్పి ఆ మందులకు మెడిసిన్ కోసం అని పోయిన తర్వాత ఆమె ఏమన్నదంటే పైసలు ఇస్తేనే మెడిసిన్ ఇస్తా అని చెప్పారు, మా దగ్గర అప్పుడు అంతంత మట్టుకే పైసలేం లేవు ఉపాధి పనికి పోతుంటుమి, ఏదో వీలైనప్పుడు ప్రార్థన చేసుకుంటుంటుమి, ఆమెంది అంటే 500 ఇస్తేనే మెడిసిన్ ఇస్తామని ఆ డాక్టర్ అన్నాడు, 500 లేవు కదా మా దగ్గర, ఒక 150 ఉంది అని చెప్తే 150కి మందులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి వాళ్ళు అన్నారు, మందులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర కూర్చుండి కొంచెం మీరు హిందువులు అది ఇదని చెప్పి మాట్లాడుకుంటూ ఆ 150 వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన డబ్బు మళ్ళీ ఇస్తా కానీ ఇప్పటికైతే ఇయ్యండి సార్ అని చెప్పి తీసుకొచ్చిన, తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఆ పైసలు ఇచ్చడానికని పోయినప్పుడు వాళ్ళు గొడవ పెట్టుకుంటుండ్రు, భార్యాభర్తలు విపరీతంగా గొడవ పెట్టుకుంటున్నప్పుడు నేనన్న కదా వాళ్ళ దగ్గర కూర్చుండి అమ్మ అట్టెందుకు గొడవ పెట్టుకుంటుండ్రు, ఒకసారి దేవుని గురించి తెలుసుకో, నేను కూడా ఇంట్లో హిందువులు ఎక్కున్నా ఇట్లా ఇట్లా తెలుసుకున్నా, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందో నేను కూడా తెలుసుకుంటున్నా, కొంచెం తెలుసుకో అమ్మ అని చెప్పి నేను అడిగిన, అంటే మీరు ఫాస్టరా అంది, ఇంకా నా నోటికి ఫాస్టర్ అనే చెప్పుకుంటున్నా, నేను ఫాస్టర్ అని చెప్పుకుంటున్నా,
1: పూర్తిగా విశ్వసించారండి,
0: కొంచెం కొంచెమే ఇంకా తెలుసుకుంటున్నా దేవుణ్ణి, ఇంకా నమ్ముతున్నా ఎందుకంటే ఆయన చేస్తున్నాడు కదా, మా భార్యను అంటున్నా పాల ప్యాకెట్కి కూడా పైసలు లేవు మన దగ్గర, మనం అసలు ఎట్లా ఉపాధి పని కూడా కరువు పని పైసలు కూడా మనకు రాలేవు, ఎట్లా మరి ఎట్లా వేసుకుందామని చెప్పి అడిగినప్పుడు ఆమె అన్నదంటే ఏంటంటే ఒక ఖాతాలో 1000 రూపాయలు ఉన్నాయి, అంటే ఖాతా మీద 1000 రూపాయలు ఉంటాయి, బ్యాంకు ఖాతా మీద 1000 రూపాయలు ఉంటాయి, ఆ ఖాతా కొట్టేసి ఆ 1000 రూపాయలు తీసుకొస్తామని చెప్పి బ్యాంకుకి వెళ్ళింది, ఆమె పెళ్ళైన కొత్తలో అక్షర భారత్ అని చెప్పేది, సాక్షర భారత్ అని రాత్రిబడి చెప్పేది, అయితే అవి ఎప్పుడు వేసారో మాకు తెలియదు డబ్బులు, ఆ డబ్బులు ఎప్పుడు వేసారో తెలియదు, ఆ 1000 రూపాయలు తీసుకొస్తా అని చెప్పి చెక్ చేయించడానికి పోయితే అందులో 10000 ఉన్నాయి, ఇవి కాక ఇంకో 10000 ఉన్నాయి, 11000 ఉన్నాయి, ఏమన్నది కదా నాతోని 10000 ఉన్నాయి ఇంట్లో అంటే నేనన్నా నీకు నెత్తికిట్ల ఖరాబ్ అయిందా, మనకి ఎవరు 10000 నీకు పిసలేసిందని చెప్పి తిట్టిన, నిజంగానే 10000 ఉన్నాయంటే నేను అన్నా కదా సరే నమ్ముతలేను నేను, ఒక 5000 అయితే తీసుకురా నమ్ముతా మరి ఖచ్చితంగా ఉన్నాయా అని చెప్తే 5000 తీసుకొచ్చింది, నాకు అనిపించింది అసలు ఇట్లా ఎట్లా పాసిబుల్ అయింది ఇది, ఇది ఎట్లా అసలు సాధ్యం అని చెప్పి మళ్ళీ ఒకసారి అయితే ఆయనను అడుగుదాం అని చెప్పి మళ్ళీ ఒక నిమిషం ప్రార్థన చేస్తున్నా, మళ్ళొక నిమిషం ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆకాశ పక్షులను పోషించలేనా అని చెప్పింది కదా మేరమ్మ గారు, నిన్ను నేను పోషిస్తాను భయపడకని చెప్పి మళ్ళొక స్వరం వినబడ్డది, ఆహా దేవుడు ఈ విధంగా పోషిస్తున్నాడేమని చెప్పి ఇంకా పూర్తిగా దేవుడి మీదకి డిపెండ్ అవుతుంది, ఇంకా తెలుసుకోవాలి ఈయన గురించి ఇంకా అని చెప్పి ఇంకా ప్రార్థన చేసుకుంటూ 5000 బస్ ఛార్జీలు కట్టుకొని వెళ్ళిపోయినాం, వెళ్ళిపోయిన తర్వాత బాగా వ్యతిరేకమైంది ఇంకా ఇంటికాడ, ఇంకా ఇక ఎక్కువ ప్రార్థన అయిపోయింది తక్కువ పని అయిపోయింది, ఎక్కువ శాతం ప్రార్థనలు దేవుడితో గడపాల ఆయన తెలుసుకోవాలి ఇంకా అని చెప్పి తక్కువ పని చేసిన, మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే ఇంకా ఈయనకి దేవుని పిచ్చలేసింది, ఇంకడు బతకడు ఇంకా వీడికి మెంటల్ అయిపోయింది మైండ్ మొన్నటిదాకా ఆ పూజ అన్నాడు ఇప్పుడు ఈ పూజ అంటున్నాడు వాడు మెంటల్ అయ్యండి అని చెప్పి మా భార్యకు లేనిపోని చెప్పినారు, చెప్తే ఏమన్నదంటే ప్రార్థన చేసుకునే మందం చేసుకో అంతే, కానీ మొత్తం బైబిల్ పట్టుకునే తిరుగుతున్నావు గంటలు గంటలు దేవునితో గడుపుతున్నావు నాతో ఉండవా ఇంకా అన్నది, నాతో ఉండవు ఇంకా నాతో మాట్లాడవా, నీకు దేవుని పిచ్చానా ఇంకా నా పిచ్చి లేదా అని చెప్పి మొండిగా మాట్లాడింది, నేనన్నా కదా నీతో తక్కువ సేపు ఉంటా కానీ దేవునితో ఎక్కువ సేపు ఉండాలా, ఆయన ఆ 10000 ఇచ్చిండది ఎట్లా సాధ్యమైంది అని నేను అడగాల తెలుసుకోవాలా అని చెప్పి మళ్ళీ ఒక 30 రోజులు ఉపవాసం చేయాలని మళ్ళీ అంటే ఏమంటుందంటే మనకు పిల్లలు లేరు ఏం లేరు నీకు నా మీద పిచ్చలేదు కానీ దేవుని పిచ్చలేసింది, నేను ఏదో ప్రార్థన చేయించిన అంతే చర్చికి వెళ్దాం అద్దామని చెప్పిన అంతే, కానీ ఇంత పిచ్చి లేపుకుంటామని తెలియదు అని మేము మాట్లాడుతుంది, నేనంటున్నా ఏంటంటే వీళ్ళు ఏదో మాట్లాడితే వీళ్ళ మాటలు ఎందుకు వినాలా ప్రార్థనలు గడపాలని చెప్పినప్పుడు ఇంకా ఈమె వెళ్ళిపోయింది,

అవుతున్నారు నాకు, అసలు ఏంది అని మళ్ళా దేవుని అడుగుతున్నా. మళ్ళీ ఒక నిమిషం ప్రార్థన చేసుకుందామని చెప్పి ఆ 30 రోజులు ఫాస్టింగ్ ప్రార్థనలో ప్రార్థన చేసుకుంటున్నా. 30 రోజులు ఫాస్టింగ్ చేసిన తర్వాత ఒకరోజు తమ్ముడు వాళ్ళ దగ్గరికి అయినా, మా సొంత తమ్ముడు వాళ్ళ దగ్గరికి, సొంత తమ్ముడు వాళ్ళ దగ్గరికి పోయి అన్నా కదా తమ్ముడు కొంచెం ఛాయ్ అన్న అన్నమని నేరంటే, వాడేమన్నాడంటే నడు నాకిట్లకించి నడిచి మాట్లాడు, దేవుని పిచ్చి అని దేవుని పిచ్చి లేపుకున్నావు, ఉన్న భార్యని ఇల్లగొట్టుకున్నావు, మేము లేమా చర్చి కోతలే మాత్రలేమా మొత్తం అదే పిచ్చిలు ఉంటున్నావు నువ్వు, నడికి వెళ్ళి నడిచి మాట్లాడు అని మా తమ్ముడు అన్నాడు. ఇంకా నాన్న మాట్లాడాడు, ఇంత నుంచి వెళ్ళగొట్టేసిండు కదా నాన్న మాట్లాడాడు, ఎట్లా చేయాలని చెప్పేసి అసలు ఎవరి కోసం బ్రతకాల ఎవరి కోసం జీవించాలని చెప్పి ఇట్లా మెంటల్గా ఆలోచించి ప్రార్థన చేసుకొని, మరి నేను చచ్చిపోవాలనుకుంటున్నా నాకు నువ్వు సహకరించని చెప్పి ప్రార్థన చేసుకొని బైబిల్ ఛాతి మీద పెట్టుకొని రైలు పట్టల మీద వండుకున్నాం చనిపోవాలని చెప్పేసి. రైలు పట్ల మీద వండుకున్న తర్వాత ఏడుపుతున్నా, విపరీతంగా ఏడుపుతున్నా, చచ్చిపోలే నేను తెలుసుకోలేను నిన్ను, నాకు 10,000 ఇచ్చినవంటే నువ్వు ఎంత గొప్ప దేవుడు తెలుసుకుంటున్నా నేను, వీళ్ళు నమ్ముతలేరు నేను చనిపోవాలి, ఇంకా అందరు దూషిస్తుండ్రు చుట్టాలు బంధువులు అందరు దూరం అయిపోయినరు, ఎందుకోసం ఇట్లా దూరం అవుతున్నారు అని చెప్పి ఆ పట్టల మీద వండుకున్నా. పట్ల మీద వండుకున్న తర్వాత మళ్ళొక స్వరం వినబడుతుంది, ఎందుకు నువ్వు చనిపోవాలనుకుంటున్నావు, నా కోసం బ్రతుకు అంటే ఉన్నవాళ్ళు దూరం అయిపోయిన తర్వాత దేవుని కోసం మేము బ్రతుకుతామని చెప్పేసి అట్నే 2 గంటలున్న తర్వాత మా అక్కనే ఆ పట్టల కింద ఒక దగ్గర నీళ్లు తాగుతామని చెప్పి వెళ్ళిన, బాగా ధూప్ అవుతుందని చెప్పి నీళ్ళు తాగుదామని వెళ్ళినప్పుడు అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది. ఒక తమ్ముడు మరణ అపాయములతో నచ్చిండు, చనిపోవాలని ఇష్టపడుతున్నాడు, ఎందుకు చనిపోతావు బిడ్డ నీతో దేవుడు నేనున్నా నువ్వు ఎందుకు భయపడుతున్నావు నా దగ్గరికి రాని, విపరీతమైన మాటలు చెప్తున్నాడు అక్కడ వాక్యంతో. నేను అనుకుంటున్నా కదా దేవుడు నాతో మళ్ళీ మాట్లాడుతుండేందో, బంధాలు దూరం అయిపోయినా కానీ నాకు ఆయన ఇంత ఇష్టపడుతుండ నన్ను, ఈ స్వరం ఏంది నాకు వినబడుతుందని చెప్పి అక్కడ పోయి అక్కడ కూర్చున్నా. కొద్దిసేపు కూర్చున్న తర్వాత ప్రార్థన చేసుకుంటున్నా, మరి అందరూ దూరం అయిపోయినారు కదా, ఒకప్పుడు తెలియలేక నేను హిందువుగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నా, మరి నిన్ను నమ్ముకున్న తర్వాత ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి, అందరు దూరం అయిపోయినారు ఎవరు లేరు, ఆయన చెప్తున్నాడు కదా నా కోసం బ్రతుకు వాక్యంలో చెప్తున్నాడు, నా కోసం బ్రతుకు ఎవరి కోసం, ఎందుకు బతకదనుకుంటున్నావు, ఎందుకు చింతిస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్తే ఏడుస్తున్నా అంతే, ఇంకా భయంకరంగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నా. మరి మళ్ళీ అనిపించింది ఆవు కదా నిజమే కదా బ్రతికితే దేవుని కోసం బ్రతకాలి కదా, మరి ఎందుకు చనిపోవాలనుకుంటున్నాను నేను, ఎక్కడైనా చర్చిలో ఏదో ఒక మ్యాట్లు వేసుకుంటాను లేకపోతే సేవ చేసుకుంటాను ఇంకా ప్రార్థన చేసుకుంటున్నా ఉంటగాని మాత్రం చచ్చిపోదు అని ఇట్లా ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పరిస్థితులు ఘోరం అయిపోయినాయి, తినడానికి బియ్యం లేవు, వేసుకునడానికి బట్టలు లేవు, కొంచెం దీనస్థితి వచ్చిన తర్వాత నా భార్య వచ్చింది మాట్లాడుకున్నాం, వచ్చింది ప్రార్థన చేసుకుంటా నువ్వు ఇట్లనే ఉంటున్నావు మనకి ఎవరు నడుపుతారు, మరి ఎప్పుడు ప్రార్థన, నేను ఇంకా పని చేసుకోకపోతే ఎట్లా, ఒక ఆడదని నడపకపోతే నువ్వు మొగడువేనా అని మాట్లాడుతున్నారు. ఇట్లా మొండిగా మాట్లాడుతుంటే నేను అన్నా కదా పని చేసుకుందామంటేనేమో ప్రార్థనకు దూరం అయితేనేమో, ప్రార్థన చేసుకుంటేనేమో పని చేసుకోలేకపోతున్నా ఎట్లా అని చెప్పేసి అట్నే ప్రార్థన చేసుకుంటూ పని చేసుకుంటున్నాం. మనం బ్రతికితే దేవుని కోసమే బ్రతకాలని చెప్పి మా భార్యకు చెప్పిన, బ్రతికితే దేవుని కోసమే బ్రతకాలంటే సరే చేయు ప్రార్థన చేసుకో కానీ పని మాత్రం చేయాలి ఖచ్చితంగా, పని చేయకపోతే మనకు నడవదని చెప్తే ఇంకా అట్లా పని చేసుకుంటూ ప్రార్థన చేసిన. ఒకరోజు దేవుడు మాట్లాడింది ఏంటంటే ఉన్న దగ్గరనే ప్రార్థన చేస్తే నేను సమస్తం నీ దగ్గరకు తీసుకొస్తా, అనేకులను నడిపిస్తా నీ దగ్గరకు అని చెప్పినప్పుడు మా భార్య నేను ఇంట్లోనే ప్రార్థన చేసుకున్నాడు చాలు చేసినాం, ఇంకా కిరాయింట్లో ప్రార్థన చేసుకుంటే కిరాయి వల్ల ఒప్పుకోకపోతే చిన్నగా రూమ్ వేసుకున్నాం ఇంటి దగ్గర, చిన్నగా అంటే ఒక 4-5 కూర్చుండే మందమే ఉంటుంది, ఒక మంచం బట్టి ఎంత మందమే రూమ్ వేసుకున్నాం, అవి కూడా మా కష్టం చేసి పని పైసలతో. రూమ్ వేసుకున్న తర్వాత మా నాన్న ఏమన్నాడంటే ఇంక అందరితో దేవుని పిచ్చిలేసి ఇంత పెద్ద ఇల్లు వదిలేసుకొని అన్నదమ్ములను వదిలేసుకొని మా కుటుంబం అంతటిని వదిలేసుకొని ఆ చిన్న అటాచ్ బాత్రూమ్ కట్టుకున్నాడని చెప్పి ఎగతాళిగా మాట్లాడిండు మా నాన్న.
మా నాన్నగారు తల్లిగా మాట్లాడితే వచ్చి చూసే వాళ్ళందరూ కూడా

ఓ అటాచ్ బాత్రూమ్ కట్టుకున్నావా, దేవుడు దేవుడు అని అప్పుడేం ఆపిచ్చుండే, అంత పెద్ద ఇంట్లో ఉన్నావు, ఇప్పుడు దేవుని నమ్ముకొని ఉన్నదంత వెళ్ళిపోయింది. అసలు నీకు ఏమైనా మైండ్ ఉందా? అంత పెద్ద ఇల్లు వదిలేసుకొని ఈ అటాచ్ బాత్రూంలో ఎందుకుంటున్నావు? ఇంట్లో చీరలు కట్టుకుని స్నానం చేసేవాళ్ళం నేను మా భార్య, చీరలు కట్టుకుని స్నానం చేసుకుంటూ ఆ రూమ్లో ఉండేవాళ్ళం. ఈ అటాచ్ బాత్రూంలో ఎందుకుంటున్నావు? ఆ దేవుని నమ్ముకొని నువ్వేం గొప్పగా అయినావు, ఏం పెద్ద పెరిగినావు అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడినారు అందరు కూడా. ఆయన రుచి ఏందో నేను తెలుసుకున్నా కాబట్టి నేను మీరు ఎన్ని మాట్లాడినా నేను అదే పిచ్చిలు ఉంటాను చెప్పి అదే అటాచ్ బాత్రూంలో ప్రార్థన చేసుకుంటున్నాం నేను నా భార్య. ప్రార్థన చేసుకుంటుంటాగా ఇంకెవరు ఆపలేరు మమ్మల్ని. ఆ కిరాయిన్ల కంటే కొంచెం ఎక్కువ ప్రార్థన చేసుకున్నాం. ఇంకా మనం ప్రార్థన స్టార్ట్ చేయాలని చెప్పి ప్రార్థన చేసిన దేవుని దగ్గర అడిగిన. ప్రార్థన స్టార్ట్ చేయాలంటే మా దగ్గర ఏం లేవు కదా, సౌండ్ బాక్స్ లేదు, ఏం లేదు. మనం ప్రార్థన పెట్టుకునేటోళ్ళు పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టుకుంటారు, ఏమేమో పెట్టుకుని చేస్తారు కదా, మనం ఎట్లా అని చెప్తే చిన్నగానే ప్రార్థన చేసుకుంటుంటాం. సండే సండే నలుగురమే కూర్చుండి చిన్నగా ఏదో అచ్చిరాని పాటలు పాడి ప్రార్థన చేసుకొని కొంచెం కీర్తన చదువుకొని ముగించుకుంటుంటాం. ఆ విధంగా చేసుకుంటుండగా అందరూ కూడా ఓ అటాచ్ బాత్రూంలో ఉన్న వ్యక్తి ప్రార్థన చేస్తుండట, ఇట్లనట అట్లనట అనికి దేవుని పిచ్చిలేసింది. ఇష్టానుసారంగా మాట్లాడినారు. ఇంకా ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు నేను ఇంకెక్కువ మళ్ళీ ఉపవాసం చేయాలా, దేవుళ్ళు ఎదగాలని చెప్పి మళ్ళీ 40 రోజులు ఉపవాసం చేసినప్పుడు దేవుడు అన్నాడు కదా, నీకు దయ్యాల మీద అధికారం ఇస్తున్నా, క్యాన్సర్ గడ్డల మీద అధికారం ఇస్తున్నా, పిల్లలు కాని వారి మీద అధికారం ఇస్తున్నా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడిండు స్వస్థత వరం. అయితే క్యాన్సర్ వ్యాధి డాక్టర్లతోనే కాదు మనతోనే ఎట్లా అవుతుంది అని చెప్పి నా ఆలోచన రాలేదు అట్లా. ఇంకా దేవుడు గొప్పోడు, ఆయన ఆ రోజు 10,000 ఇచ్చిన దేవుడు ఈరోజు ఈ గడ్డలు కరిగించాడా అని చెప్తే ప్రార్థన చేసినప్పుడు అట్లా అట్లా అట్లా ఇంకా బయటకు వెళ్తుంటే సువార్తకు, మహారాష్ట్రకు, దేవుని సువార్త నిమిత్తమే మహారాష్ట్రకి వెళ్ళిన. మహారాష్ట్రలో దేవుడు అంటేనే తెలియదు, అసలు దేవుడు అంటే కూడా ఒప్పుకోరు వాళ్ళు, యేసుప్రభు దేవుడు అంటేనే కొడతారు. అక్కడ ఆ ఒక్కటే అతని పరిచయం నాకు, ఒక్కతనే. ఆ ఒక్కతని కోసమే ప్రార్థన చేయటానికి ఆ ఇంట్లోకి పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో పెద్ద దయ్యం శక్తి ఉంది, ఆ శక్తిని తీసేయాలని చెప్పి తీసుకొచ్చిన మిమ్మల్ని అని చెప్పారు నన్ను. నేను అన్న కదా ప్రార్థన చేయటం మట్టుకే కానీ శక్తులను తీసుడు చేసుడు మనతను కాదు అని చెప్పి అట్లా అది హిందువులాక మనం పాటించదయ్యా, ఇంట్లో ప్రార్థన చేసుకుంటే అన్నీ వెళ్ళిపోతాయి అని చెప్పి నేను ప్రార్థన చేసిన. ప్రార్థన చేస్తే వాళ్ళ ఇంటి వాళ్ళు ఏమన్నారంటే ఆ శక్తిని చూడలేము, పెద్ద పెద్ద మంత్రకాలనే తీసుకొచ్చి చూపించినాం, అది ఎవరితో దంగలేదు, నువ్వు చూస్తే గింతున్నావు, నువ్వేం ప్రార్థన చేస్తావు, నీతోనేమవుతుందని వాళ్ళు అన్నారు. వాళ్ళు అన్నప్పుడు సరే ఒక నిమిషం అయితే ప్రార్థన చేద్దాం దేవుడు గొప్పవాడు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ చెల్లే ఇంటికి వెళ్ళన్నది ఇట్లా పాము పడగ లెక్క నిలబడ్డాయి లేచి, ఈ జడ ఉంటుంది కదా అన్న, ఈ పడగ లెక్క లేచి నిలబడ్డాయి ఆమె ఇంటికి వెళ్ళు ప్రార్థన చేస్తూ చేస్తుండగా ఆ ఇంటికి వెళ్ళి లేచి నిలబడ్డాయి. నిలబడితోటే వాళ్ళందరూ కూడా భయపడి బయటకు వెళ్ళిపోయారు. బయటకు వెళ్ళిపోయి కొంచెం సమాధానపరిచి మళ్ళీ వాళ్ళని పిలుచుకొచ్చిన. పిలుచుకొచ్చి ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తుండగా ఆమెలోకి వచ్చి నేను వెళ్ళిపోతున్నా, మళ్ళీ ఎప్పుడు కూడా మీ జోలికి రాను, నేను వెళ్ళిపోతున్నా, నేను ఉండను ఇక్కడ, ఇక్కడ దేవుడు ఉన్న స్థలంలో నేను ఉండనని చెప్పేసి ఆమెలోకి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం కూడా మహారాష్ట్రలో ఒక్కటే అతని కోసం వెళ్ళిన సువార్త 6 రక్షణ పొందుకున్నారు ఆ మహారాష్ట్రలో ఆమె ద్వారా, ఆ ఒక్క ఆత్మ ద్వారా అక్కడ 6 రక్షణ ఇచ్చినాం అన్న మేము. బస్సుల మీద తిరగటం, ఎక్కడంటే అక్కడ దిగటం ఎక్కటం, బస్సుల మీదనే తిరుగుతుంటుంది. ఒక్కొక్క రోజు ఎక్కడన్నా తిరంబడితే ఉంటుంటుంది, లేదంటే మళ్ళీ బస్సుల మీద వచ్చి మళ్ళీ ఇంటికి నడిచి వెళ్ళేవాళ్ళం. ఆ విధంగా వెళ్తూ వెళ్తూ ఒకరోజు నాగారమ్మని వెమ్లవాడ దగ్గర ఉంటుంది, అక్కడ ప్రార్థనకు వెళ్ళినాం. ప్రార్థనకు వెళ్ళినాం అందరు కూర్చున్నారు, కొత్త కొత్తగా దేవుని నమ్ముకోలేని వారు కూడా మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేపించుకుంటుండగా ఒక ఆమెకు 18 నుంచి పిల్లలు లేరు, 18 నుంచి పిల్లలు లేరు. అయ్యా మాకు ఇట్లా ప్రార్థన చేస్తారని తెలిసింది మీ దగ్గరికి వచ్చినాం, 18 నుంచి మాకు గర్భఫలం ఏం లేదంటే నేను ప్రార్థన చేస్తామా కళ్ళు మూసుకొని చెప్తే ఆమెమన్నదంటే నాకు నీటి బుడగలైనాయి అని చెప్పారు అయ్యా, నాకు కారని చెప్పారు, గిర్మిట్ చేపించుకున్నా నేను కారని చెప్పారు హాస్పిటల్ అంటే, అమ్మ దేవుడు గొప్పోడు సజీవుడు, నాకు అవరం ఉంది ప్రార్థన చేస్తా అని చెప్పినప్పుడు ప్రార్థన చేస్తే ఆమె తెల్లారేమన్నదంటే ఆ రోజు తెల్లారి, ఆ రోజు అక్కడనే ఉన్నాం. తెల్లారేమన్నదంటే అయ్యా నేను నీటి బుడగల కోసం ఆపరేషన్కి వెళ్తున్నా, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు సరే అమ్మ నువ్వు నమ్ముతలేవు కదా సరే వెళ్ళు అని చెప్పి ప్రార్థన చేసిన. నీటి బుడగల కోసం మన ఆపరేషన్ థియేటర్లకు ఆపరేషన్కి పోయినప్పుడు టెస్టులు రాస్తారు కదా అక్కడ, అన్ని టెస్టులు, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అన్ని చేస్తామని టెస్టులు రాసినప్పుడు అమ్మ నీకు
నీటి పొడుగులు ఉన్నమాట నిజమే, కానీ ఇంతకు ముందుండే ఇప్పుడు టెస్ట్లో మాత్రం నీటి పొగలు లేవని చెప్తుండ్రు డాక్టర్లు. డాక్టర్లు చెప్తుంటారు రిపోర్ట్లలో నీటి పొడుగులు లేవమ్మా, ఇందులో ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అని చూపిస్తుంది, అసలు ఏం చేసుకొని వచ్చినామని చెప్పి డాక్టర్లు ఆశ్చర్యపోయినప్పుడు ఆమె నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసినప్పుడు నేను అన్నా కదా సంతోషించి ప్రార్థన చేసిన, అమ్మా నీకు దేవుడు గర్భఫలం ఇస్తుండమ్మా సంతోషంగా ఉండు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళక ఆపరేషన్ చేపించుకోక అమ్మ మళ్ళీ అని చెప్పిన. చెప్పినప్పుడు ఆమె నమ్మకుండా 2 నెలల దాకా ఇంట్లోనే ఉంది ఇంకా చేపించుకోకుండా. 2 నెలల తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే నువ్వు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అని చెప్పిండ్రు. అట్లా అట్లా అట్లా ఆమెకు ప్రార్థన చేసుకుంటా ఆమె ద్వారా ఇంకొకళ్ళకు ఆమె కొడుకు పుట్టిండు. 18 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టిండు. ఆమె ద్వారా ఇంకొకళ్ళకు అట్టా తెలిసింది. తెలిసిన తర్వాత ఒకళ్ళ ఒక దగ్గర సువార్థకు పోయిన తర్వాత నేను అన్న కదా నడుచుకుంటూ తిరగటానికి ఇబ్బంది అవుతుందయ్యా, నాకు ఒక వెహికల్ ఉంటే చూడండి అని చెప్పి అడిగిన. నువ్వు బైక్ నడుపుతావంటే నాకు బైక్ నడపరాదు, స్కూటీ నడపరాదు, నాకు ఏం నడపరాదు, నేను సైకిల్ దొక్కుతాను చెప్పి అడిగిన వాళ్ళని. సైకిల్ దొక్కుతా అని చెప్తే అడిగితే వాళ్ళు అన్నారు కదా అయ్యా మేము స్కూటీ నేర్పుతాం నేర్చుకుంటావా అంటే అంత డబ్బు నా దగ్గర ఎక్కడదయ్యా, నా దగ్గర డబ్బు ఏం లేదు, ఇప్పుడిప్పుడే కొత్తగా సేవ చేస్తున్నా నేను దేవుని కోసం బ్రతకాలని ఆశపడుతున్నా, లేదయ్యా నా దగ్గర డబ్బులేం లేవు కానీ ప్రార్థన చేయండి దేవుని చిత్తం అయితే తీసుకుంటా అని చెప్పి నేనన్నా. అంటే ఇంకొక దగ్గర అక్కడి నుంచి ఇంకొక దగ్గరకు తీసుకుపోతే వాళ్ళు అయ్యా మాకు 20 సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ చేసుకుందామంటే నాకు కుదరతలేదు, మాకు ఒకసారి ప్రార్థన చేస్తావా అని చెప్పి వాళ్ళ ఇంటికైనా వెళ్ళిన తర్వాత సరే అయ్యా ప్రార్థన చెప్పి ఇచ్చుకున్నారు. మ్యారేజ్ కోసం ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏమన్నంటే అయ్యా మాకు వెహికల్ కోసం ప్రార్థన చేయండి అని వెళ్ళిన దగ్గరల్లా చెప్తున్నా వెహికల్ కావాలా. నడుపుడైతే నాకు రాదు, ఇంకా తీసుకోవాలని ఒక ఆశ. వాళ్ళు అన్నారు కదా అయ్యా మా దగ్గర ఒక స్కూటీ ఉంది మరి సెకండ్ హ్యాండ్ది తీసుకుంటావా అని వాళ్ళు అన్నారు. తీసుకుంటే కానీ నాకు నడపడం రాదు అనే ఆలోచన కంటే ఎక్కువ డబ్బులేం లేవు కదా నా దగ్గర నా మనసులో ఒక వేదన. ఆ రోజు 10,000 ఇచ్చిన దేవుడు ఈరోజు ఇయ్యడా అని చెప్పేసి సరే తీసుకుంటాను చెప్పిన. తీసుకుంటాను చెప్పినప్పుడు నా దగ్గర ఒక 500 ఉన్నాయి, వాళ్ళు కానుక పెట్టినాయి, ఒక 500 ఉన్నాయి. మరి ఆ స్కూటీ ఎంత అయ్యి అని చెప్తే 30,000 అన్నాడు. సెకండ్ హ్యాండ్ ఆ స్కూటీ 30,000 అంటే అంత డబ్బు నా దగ్గర ఏం లేదు కదా అని మనసులో ఒక బాధ. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్న తర్వాత అక్కడక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ గుంపు ఒక 80 మంది దాకా గ్యాదర్ అయినారు ప్రార్థనకు. 80 మంది దాకా గ్యాదర్ అయిన వాళ్ళందరూ కూడా యవనస్తులు వాళ్ళు వీళ్ళు ఏమన్నారంటే అయ్యా ఈ స్కూటీ తలం నువ్వు తీసుకో అని చెప్పి వాళ్ళు నా చేతికి ఇచ్చారు. నేను అన్నా కదా ఈ స్కూటీ నాకు నడపరాదయ్యా, నేనేం డబ్బు మీకు ఇవ్వలేను కదా, ఈ స్కూటీ ఎందుకు ఇత్తురు నాకు తాళం ఎందుకు ఇత్తురు అంటే వాళ్ళు ఏమన్నారంటే అయ్యా మేము స్పాన్సర్ చేస్తున్నాం నీకోసం, నువ్వు సేవ కోసం తిరుగుతున్నావు కదా నువ్వు దీన్ని వాడుకో అని చెప్పి నాకు ఇచ్చినారు. ఇది వాడుకో అని చెప్పి నాకు ఇచ్చినప్పుడు నాకు నడపరాదు కదా, ఈ స్కూటీ నాకు నడపరాదు, నేను తీసుకుని ఎట్లా వెళ్ళాలన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారంటే అయ్యా మేము కొంచెం ప్రాక్టీస్ చేపిస్తాం నీతోని, ప్రాక్టీస్ చేపిస్తాం తర్వాత నువ్వు నడుపుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్తే ప్రార్థన చేసుకొని కొంచెం మెల్లగా దాన్ని నేర్చుకొని నేను ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ ఆ స్కూటీ మీద పరిచర్య కోసం అక్కడక్కడ తిరుగుతుండగా క్యాన్సర్ వచ్చిన వాళ్ళని తీసుకొచ్చినప్పుడు క్యాన్సర్ నార్మల్ రిపోర్ట్లు రావటం, పిల్లలు కాని వాళ్ళకు నేను కొత్తగా సేవకు వచ్చినప్పుడు 22 మందికి కాన్పోయింది, 22 మందికి కన్ఫర్మ్ అయ్యి కొడుకులు పుట్టడం, మళ్ళీ తర్వాత దయ్యాలు పట్టిన వాళ్ళకు విడుదల అవ్వటం, ఎంతోమంది తాగుబోతులు మార్చబడటం, ఆ విధంగా కొంచెం దేవుణ్ణి ఎదిగిన తర్వాత ఎదుగుతూ అట్లా దేవుడు కొంచెం నన్ను ఆశీర్వదించుతూ ఒకరోజు తిందామంటే కూడా బట్టలు లేక తిందామంటే బియ్యం లేకుండా వేసుకుందామంటే బట్టలు లేకుండే నా జీవితంలో నేను సేవకు కొత్తగా వచ్చినప్పుడు అందరూ కూడా ఏ దేవుణ్ణి నమ్మి పిచ్చి లేపుకున్నాడు ఆడికి తిందామంటే లేని స్థితిలో ఉన్నాడని చెప్పి అట్లా గాయపరిచిన నన్ను ఆ విధంగా తిరుక్కుంటూ అటు నేను నాకు చుట్టుపక్కల ఎక్కడైతే అక్కడికి నేను సువార్త నిమిత్తం వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను ప్రేమించి నన్ను బట్టలు కొనియటం ఫోన్ కొనియటం ఆ దేవుని ప్రేమను బట్టి ఒక్కొక్కళ్ళు 50 కిలోల బియ్యం ఇవ్వటం 25 కిలోల బియ్యం ఇవ్వటం ఆ విధంగా కొంతమంది తాగుబోతులు మార్చబడి దయ్యాలు పట్టిన వాళ్ళు మార్చబడి చిన్నగా మల్ల షెడ్ వేసుకున్నాం ఇంటి దగ్గర అందరి సహాయంతో దేవుడి సహాయంతో చిన్నగా షెడ్ వేసుకున్న తర్వాత నా దగ్గర 4గా ఉన్న బిడ్డలు ఇప్పుడు 70-80 మందిగా మారినరు. నేను నూతనంగా బాప్తీస్మం ఇచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా
మేము బాప్తిస్మం ఇచ్చి రక్షించుకున్న వాళ్ళే, తాగుబోతులు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అట్లా 80 మంది మారినరు. 80 మంది మారిన తర్వాత అట్లా కొంతమంది అట్లా కొంతమంది అట్లా కొంతమంది ప్రతి నెల ఫస్ట్ బుధవారం రోజు వంటలు చేయటానికి దేవుని కృపను బట్టి 200 మంది 300 మంది ఒక్కొక్కసారి అట్లా ఆ బుధవారం ప్రార్థనకు అంతగానం భోజనాలు పెట్టినా కానీ మా దగ్గర కొదువ లేకుండా సమృద్ధిని దేవుడిచ్చి ఇంకొక సంఘం స్టార్ట్ చేయాలన్న ఆశతో వేరే దగ్గర దుబాక గ్రామంలో ఇంకొక సంఘం పెట్టినాం. అక్కడ ఒక 40 మంది విశ్వాసులు నూతనంగా రక్షణ తీసుకున్నారు మా దగ్గర. పక్షవాతం వచ్చిన వాళ్ళు విడుదల పొందుకొని అక్కడ దుబాకలో పక్షవాతం వచ్చిన వాళ్ళు, శాతబడితో మంచిగా అయిన వాళ్ళు, తాగుబూతులు మార్చబడ్డోళ్ళు అక్కడ ఒక 40 మంది విశ్వాసులు, ఇక్కడ ఒక 150 మంది దాకా సండే సండేకి నాకు ఖచ్చితంగా వస్తారు. ఇంకా ఆ విధంగానే మళ్ళా మీటింగులు పెట్టాలని ఒక ఆశ. దేవుని సువార్త బయటకు తీసుకురావాలి కదా, మనం ఇంట్లోనే ఉండటం కరెక్ట్ కాదు అని చెప్పి మీటింగ్ పెడదామన్నప్పుడు నా దగ్గర పైసలు ఏమి లేవు, ఇంకా కొంచెం కొంచెమే 5,000 2,000 అట్లనే ఉంటుండే. అట్లుంటుండగా మరి నేను మీటింగ్ పెట్టాలని ఆలోచన కలిగింది. ఇంకా దేవుని సాక్ష్యం, ఈ సాక్ష్యం అనేకులకు తెలవాలని చెప్పి మీటింగ్ పెట్టాలని మేము ప్రార్థన చేసుకున్నప్పుడు మీటింగ్కు పైసలు లేవు కదా మరి అన్నప్పుడు దేవుడు అన్నాడంటే సమస్తమును నాశితులకు అప్పచెప్పి నేను చూసుకుంటానని ప్రార్థన దేవుడు మాట్లాడిండు. ఆయనకు అప్పు చెప్పుకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు మా దగ్గర 5,000 ఉన్నాయి, ఇంత పెద్ద మీటింగ్ ఎట్లా జరుగుతుందని చెప్పి మీటింగ్ పెట్టినప్పుడు 85,000 ఖర్చు వచ్చింది. అప్పుడు ఒకళ్ళు 25 కిలోల బియ్యం, ఒకళ్ళు వంకాయలు, ఒకళ్ళు కూరగాయలు, ఒకళ్ళు ఇంకా ఇష్టమైనవి వాళ్ళు తీసుకొచ్చి 85,000 ఖర్చు వచ్చినప్పటికీ కూడా నాకు ఎక్కడ కూడా సందేహం లేకుండా, ఏ విషయంలో భయం లేకుండా, ఆ 85,000 కూడా ఎక్కడికి వచ్చినాయి కూడా తెలియకుండా ఆ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగినప్పుడు నా మీటింగ్ ద్వారా ఇంకా అనేకులు తెలుసుకొని వాళ్ళు మార్చబడటం, ప్రతి సంవత్సరం అట్లా మీటింగులు పెట్టాలా అన్న ఆలోచనతోనే ఇప్పుడు 4 మీటింగులు పెట్టినామన్నా. ఇప్పుడు 4 మీటింగులు నేను సేవకు వచ్చి 5 సంవత్సరాలు. కొంతమంది వ్యతిరేకం చేసిండ్రు, పెద్ద పెద్ద ఫాస్టర్లు కానీ మందిరాలు ఉన్న వాళ్ళు కానీ, ఇంత చిన్న వయసులో నువ్వేం స్వస్థతలు చెప్తావు, నువ్వేం ప్రార్థన చేస్తున్నావు, అదంతా నీ భ్రమ, ఏదో భ్రమ పెడుతున్నావు మనుషులని, అట్లెట్లా జరుగుతుంది, స్వస్థతలు ఎక్కడున్నాయి అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడారు సేవకులు. ఇక కొంతమంది సేవకులు ఏమన్నారంటే, నువ్వు బిషప్ అయినవా, బిషప్ నువ్వు, బిషప్ అంటే మరి నువ్వు తర్వాత బిచ్చగడి అవుతావు, నువ్వు బిషప్ ఏం కావు, మేమే 40 సంవత్సరాల నుంచి సేవలు ఉన్నోళ్ళమే ఎదగలేకపోతున్నాం, నువ్వేం ఎదుగుతావని చెప్పి మాట్లాడారు. తర్వాత అట్లా రాంగ్ నంబర్లో ఆనంద్ అనే వ్యక్తి నాకు పరిచయం అయ్యండు, అంటే రాంగ్ కాల్లో ఆనంద్ అనే వ్యక్తి పరిచయం అయిన తర్వాత ఎవరు మీరు, మీ ఊరేంది, మీరు ఎక్కేంది అని చెప్పి అడిగినప్పుడు ఇట్లా మా చిన్నవాళ్ళు మీద ఎక్కడ అంటే చేయగలని చెప్పి అది ఇది మాట్లాడుకొని ఆ విధంగానే ఇక ప్రేమ అంటే ఫ్రెండ్స్గా మాట్లాడుకుని నేను ఎవరినైనా బస్సులో వెళ్ళినప్పుడు కానీ, నేను బయటికి వెళ్ళినప్పుడు కానీ దేవుని విషయంలోనే దేవుని మాటలు చెప్తే ఇంకా, అంటే వాళ్ళకు వాళ్ళు వినని వినకపోను కానీ చెప్తే ఇంకా దేవుని మాటలు, వాళ్ళు వింటే వినని లేదంటే లేదు కానీ చెప్పుకుంటూ ఇచ్చిపెడతా. అతనికి కూడా రాంగ్ నంబర్లో పరిచయం అయిన అతనికి కూడా దేవుని మాటలే చెప్పిన. దేవుని మాటలు చెప్తే ఆయన ఏమన్నాడంటే, నేను కళ్ళమ్మే వ్యక్తిని దుబాయ్లో, యేసు ప్రభు గురించి మాకు కూడా తెలుసు, మేము కూడా క్రిస్టియనే, మేము కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళమే, కానీ మేము పని చేసుకోకపోతే బతకలేము, మీలాగా తిరగాలంటే మేము తిరగలేమని చెప్పి వ్యతిరేకించింది ఆయన కూడా దుబాయ్లో. వ్యతిరేకిస్తే నేను ఫోన్లో మాట్లాడుతుంటి ఒకరోజు ఏమన్నాంటే, దేవుడు నేను విలుస్తా నువ్వేం చేస్తావు అంటే, అట్లా నన్ను వీలడు, నన్ను విలిసే అవకాశాలు ఉండవు, నేను అట్లా రాను అని చెప్పి ఆయన అన్నాడు. అంటే పిలిస్తే కనుక నువ్వేం చేస్తావు అని చెప్పి నేను అడిగిన, అదంతా నీ భ్రమ అని ఆయన అన్నాడు. ఆ విధంగా కొద్ది రోజులు పెరుగుతూ అన్న మాట్లాడుకుంటూ నేను దుబాయ్ రావాలనుకుంటున్నా అని నేను అడిగిన. పాస్పోర్ట్ కూడా లేదు కానీ దేవుడి దగ్గర అడుగుతున్నా. దుబాయ్లో ఒక్క ఆత్మ రక్షించబడితే సంతోషం కదా, ఒక్క ఆత్మ ద్వారా అక్కడ ఎవరైనా రక్షించబడతారు, ఖచ్చితంగా దుబాయ్ పోవాలని దేవుని దగ్గర అడుగుతున్నా. అడుగుతూ పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత అతన్ని అడుగుతున్నా, ఆనందుని, నేను దుబాయ్ రావాలనుకుంటున్నా అంటే, ఒక నెలలాగు రెండు నెలలాగు ఇట్టనే సతాయించుతుండు. సతాయించిన తర్వాత ఆయన కళ్ళు వెళ్ళిపోయి, అంటే బయట కళ్ళు అమ్ముకునే వ్యక్తి. ఆ విధంగా నేను పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత ఒక 6 నెలల తర్వాత
విజ పంపించిండు. విజ పంపించిన తర్వాత నేను ఇంటికాడ ప్రార్థన చేసింది ఏంటంటే ఒక్క ఆత్మ రక్షించబడాల, అక్కడ దుబాయ్లో ఒక్క ఆత్మ రక్షించబడ్డ చాలు సంతోషం అని చెప్పి దుబాయ్కి వెళ్ళిన. దేవుని పని విషయంలోనే దుబాయ్లో నన్ను అక్కడ మందిరానికి కూడా తీసుకుపోయినారు వాక్యం చెప్పడానికి, అక్కడ దుబాయ్లో సేవకులు కూడా. ఈ ఆనంద్ అనే వ్యక్తి కోసం నేను పరిచయాలు పెరిగి దుబాయ్ వెళ్ళి అతనికి దేవుని మాటలు చెప్తే, నేను దేవుని మాటలు చెప్తేనే కళ్ళు కదత్తుండే. నేను రోజు ఆ రూమ్లో ఒక రూమ్లో ఉంచిండు నన్ను. నేను దేవుని మాటలు చెప్తే ఆయన కళ్ళు కాగత్తుండే, కళ్ళు కాగచ్చి నా పక్కలనే ఉంటుండే. కళ్ళు కాగద్దు నా దేవుడు మన కోసం ప్రాణం పెట్టిండు అని నేను చెప్తే, నువ్వు మస్తు చెప్పినావు, నువ్వు చెప్తే ఎవడింటాను నీ మాట అని చెప్పి ఆయన కాకుండా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తోలుకొచ్చి తాగిపిస్తుండే ఆ రూమ్లో. అట్లా అట్లా ఆయన కోసం ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఒకరోజు ఏమన్నట్టంటే, ఒకరోజు ప్రార్థన కూర్చో మనం ప్రార్థన ఏకీభవించు నాతోనని చెప్తే, నువ్వు చేసుకుంటున్నావు కదా సరిపోదా, నేను సైకిల్ మీద పోయేటప్పుడు కళ్ళ మెట్టేటప్పుడు కూడా నేను చేసుకుంటా, దేవుడే ఆడున్నాడు హృదయంలో ఉన్నాడు అంతే సరిపోతుంది, ప్రార్థన చేసుకుంటూనే ఉండడం అని చెప్పి వ్యతిరేకించింది ఆయన కూడా దుబాయ్లో. వ్యతిరేకించిన తర్వాత ప్రార్థన చేసేవాడు మాత్రం మానలేదు, ఆ ప్రార్థన చేసేవాడు మాత్రం మానలేదు. ఒకరోజు కూర్చుండ పెట్టుకుని బలవంతంగా ప్రార్థన చేసిన, ఏడ్చుకుంటూ ప్రార్థన చేసి, అను దేవుని కోసం బ్రతకాలయ్యా, దేవుని నీ కోసం ప్రాణం పెట్టిండు, నా కోసం ప్రాణం పెట్టిండు అని చెప్పి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన. ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నాకు చుట్టీలు ఏమి ఉండయి, ఈ గుడ్ ఫ్రైడే రోజు మాత్రం ఒకరోజు చుట్టూ ఉంటుంది కదా, కొద్దిసేపు చర్చికి వెళ్దాం పని అని తీసుకొని పోయిండు నన్ను. ఆనంద్ వ్యక్తి చర్చికి తీసుకొని వెళ్ళిన తర్వాత చర్చిలో వాక్యం చెప్పిండు, ప్రార్థన అయిపోయింది. ఆ రోజు ఒకటే ప్రార్థన చేసుకున్నా, నేను తిరిగి ఇండియా పోతే కనుక ఈ ఆనందం తీసుకుని వెళ్ళిపోలే, ఈ తాగుబోతుల మధ్యలో ఉండద్దు, ఈ తాగుబోతులు అంతా కూడా మార్చబడాలి, ఈ వైన్ షాప్ మూతబడాలని చెప్పి ప్రార్థన చేసిన ఆ మందిరంలో దుబాయ్లో. ప్రార్థన చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంకెక్కువ తాగుతుండు, వాళ్ళు నలుగురు కూడా తాగి బాక్సులు పెట్టుకుని ఎగురుతుండ్రు రూమ్లో. ఇంకా వాళ్ళతో నాకు తగ్గుతలేదు కానీ అయినప్పటికీ భరించుకుంటూ ప్రార్థన చేస్తున్నా, వీళ్ళని మార్చు ప్రభు అని చెప్పి. అక్కడ ప్రార్థన చేసినప్పుడు నేను అన్న కదా నాతో పాటు నువ్వు కూడా ఇండియా రా అంటే, ఆయన ఏమన్నాడంటే, నా పాస్పోర్ట్ నా దగ్గర లేదు, నేను కలివిలి పని చేస్తున్నా, నా పాస్పోర్ట్ ఎక్కడ పోయింది కూడా నాకు తెలియదు, ఆ కంపెనీ కూడా నాకు ఆదుకులేదు అని ఆయన అన్నాడు. ప్రార్థన చేస్తే దేవుడికి సమస్తం సాధ్యమంటే, నా పాస్పోర్ట్ ఇప్పిస్తాడా మీ దేవుడు, అంత పవరా, నువ్వు అంత పవర్ ఉన్నావా, మరి పాస్పోర్ట్ ఇప్పిస్తాడే మాడుగు అని చెప్పి ఆయన అన్నాడు. నేను ప్రార్థన చేస్తే దేవుడు అన్న మాట ఏంటంటే, బ్లాక్ కలరు షర్ట్ వేసుకుంటాడు, బ్లాక్ షూ వేసుకుంటాడు, షూట్ వేసుకొని ఉంటాడు ఆయన. అక్కడికి వెళ్ళి అడుగుంటారంటే, దుబాయ్లో మనకేం తెలియదు కదా అన్న, మనం ఎక్కడికన్నా వెళ్తాం. నేను అడిగిన ఆనంద్ని, మీ కంపెనీ ఎక్కడన్నా తెలుసుకో, అక్కడికి వెళ్దామని చెప్తే ఆయన అంటున్నాడు కదా, నీకు చదువు రాదు, ఇంగ్లీష్ రాదు, మాట్లాడు రాదు, నిన్ను తీసుకుని నేను పోవాలా, నేను పని చేసుకున్న వ్యక్తిని, నేను వీసా టికెట్ కొని ఇస్తాను, చక్కగా ఇంటికి వెళ్ళిపో, ఇక్కడేం మాట్లాడ అని బెదిరించిండు. నేనన్నా కదా, ఒక్కసారి నా మాట విను, ఒక్కసారి పాస్పోర్ట్ తీసుకొద్దాం, పాస్పోర్ట్ తీసుకొచ్చిన తర్వాత నీ దగ్గరనే పెట్టుకో, నువ్వు ఇష్టం ఉన్నప్పుడు రా, కానీ నేను మాత్రం వెళ్తా అని చెప్పిన. వెళ్తా అంటే 14వ ఫ్లోర్కి వెళ్ళాలి మేము, 14వ ఫ్లోర్కి తీసుకొని పోయిన. ఈయన తీసుకొని ఇంకొక అన్నం తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆయన ఏమన్నాడంటే, బయటకు వెళ్ళి నువ్వు అన్నాడు నన్ను. ఒక్కళ్ళు రావాలా లోపలికి ఎందుకు వచ్చారని చెప్పినప్పుడు బయటకు వెళ్ళి కూడా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన, ఈయన మార్చబడాల అని ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఒక పేపర్ రాసి ఇచ్చిండ్రు. పేపర్ రాసి ఇచ్చినప్పుడు జైల్లో ఉంది పాస్పోర్ట్, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలన్నారు. ఈయన భయపడుతుంది ఇంకా, ఈ ఆనంద్ అనే వ్యక్తి జైల్లోకి ఎవాలంటే అక్కడ నన్ను అక్కడనే పట్టుకుంటారు, నేను ఎటు కాకుండా అయిపోతా, నీ మాటలు విని, నీ దేవుని మాటలు విని, నేను అక్కడనే అయిపోతా, నువ్వు ఇక్కడనే అయిపోతావు, నేను అదనంగా నువ్వు మొండి పట్టు పెట్టినావు అని చెప్తే, జైళ్ళకైనా సరే చెరసాలను బ్రద్దలు చేసే దేవుడే, దేవుడి మాటని మనం నడాలని చెప్పి తీసుకొని పోయిన. తీసుకొని పోయినప్పుడు పాస్పోర్ట్ ఇక నన్ను అటే ఉంచుకుంటే ఎట్లా అంటే, విశ్వాసంతో నుండు దేవుడు గొప్పోడు అని చెప్పి ప్రార్థన చేసి ఆయన జైల్లోకి పంపించిన బయట నిలబడ్డా. నిలబడ్డప్పుడు పాస్పోర్ట్ ఇచ్చారు వాళ్ళు, ఎక్కడెక్కడో ఏం అబ్జెక్షన్ చేయకుండా పాస్పోర్ట్ ఇచ్చారు. పాస్పోర్ట్ ఇచ్చిన తర్వాత ఆయన అంటుండు కదా, సరే నువ్వు రేపు వెళ్ళిపోయి ఇంటికి, ఇంకా నేను టికెట్ కొనిస్తా, నేను పని చేసుకోవాలా, నాకు అప్పు బాగుంది, నేను మాత్రం రాను అని చెప్పి ఆయన అంటుండు. ఆ షాపే బంద్ కావాలి ప్రవ్వా, ఈ కళ్ళమ్ముడే బంద్ కావాలి ప్రవ్వా, వీళ్ళు మార్చబడాలని ప్రార్థన చెప్తున్నారు రోజు. ఎప్పుడైతే ఆయన పాస్పోర్ట్ తీసుకొని నువ్వు వెళ్ళిపో నేను ఉంటా అని చెప్పిండో, ఆయన ఆయన పాస్పోర్ట్ అయినా గుంజుకొని నేను వెళ్ళిపో నేను ఉంటా ఇక్కడ అని చెప్పిండో, ఆయననే నేను కూడా ఇక్కడ ఉండ, నేను కూడా ఇంటికి వస్తా అని చెప్పి మాట్లాడిండు. మాట్లాడినప్పుడు
ప్రార్థన చేసిన, దేవా నువ్వు గొప్ప దేవుడు, ఆయనను పట్టుకున్నందుకు. ఆయనతో పాటు ఈ నలుగురు, ఇంకా నలుగురు కళ్ళు అమ్ముతారు అందులో. ఈ కళ్ళ దుకాణం బంద్ కాదు, ఈ నలుగురు కూడా మార్చబడాలా. ఈ దుబాయ్లు ఇంక ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా మార్చబడాలని అక్కడక్కడ క్యాంపుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించిన. తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్పుకుంటే వీళ్ళ నలుగురి కోసం ప్రార్థన చేస్తున్నా. నలుగురి కోసం ప్రార్థన చేస్తే ఆ నలుగురిలో ఇద్దరు అంటున్నారు ఏంటంటే, నువ్వు భూమి తలక్రిందులైనా కానీ అది జరగని పని, కళ్ళమ్ముడు బంద్ కాదా, షాప్ బంద్ కాదు అని చెప్పి ఆ షాప్ ఓనర్, ఆ కళ్ళుకు ఆ యజమాని, దానికి ఓనర్, ఓనర్ నా దగ్గరికి వచ్చి నువ్వు వచ్చి అంగడి వేసిపోతాను వచ్చినావు ఇక్కడికి, వెళ్ళిపో, ఈ షాప్ బంద్ కావాలి అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నావట, పిల్లలు చెప్పారు నాకు అని చెప్పి వ్యతిరేకించిండు. వ్యతిరేకించినప్పుడు నేనన్నా కదా, ఖచ్చితంగా ఇది బంద్ కావాలా, దేవుడికి ఆయాసకరం, మీరు నలుగురు చేపట్టి 40 మంది ఖరాబ్ అవుతారని చెప్పి తిట్టిన. ఆయన అన్నాడు కదా, ఇట్లా కనుక చేతివంటే ఒప్పుకోనని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు ఆనంద్ అనే వ్యక్తిని నేను తీసుకుపోవాలంటే తీసుకుపోవాలి, ఏదేమైనా సాధ్యమే, ఖచ్చితంగా దేవునికి సాధ్యం, తీసుకుపోతా అన్నప్పుడు ఇంకో వ్యక్తి అంటుండు కదా, తీసుకుపో, నేను మాత్రం 3 సంవత్సరాల దాకా ఇదే కళ్ళు అమ్ముతా అంటుండు అన్నప్పుడు ప్రార్థన చేసిన ఆనంద్ అనే వ్యక్తి పాస్పోర్ట్ తీసుకొని నాతో ఇండియాకి రావటం జరిగింది. నాతో పాటు ఆయన కూడా సేవ చేస్తుండు, అంటే పరిచర్య నా దగ్గర, షాపలు తీయటం, మైకులు సదరటం, సువార్త నిమిత్తమై నా కోసం రావటం. ఆయన నేను రానే రాను, అక్కడి నుంచి రాను అనే వ్యక్తి నాతో పాటు వచ్చిండు, ఆయననే ఈ ఆనంద్. నాతో పాటు ఈరోజు సువార్త నిమిత్తమై భారం కలిగి కుటుంబం వదులుకొని అయినా సరే దేవుని కోసమే బ్రతకాలన్న ఆశతో ఈరోజు నాతో పాటు ఇతను కూడా నాతోనే ఉంటున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి దేవుడు చేసినాయి. ఇంత చెప్పుకోవటానికి ఇంకా సమయం సరిపోదు కాబట్టి కానీ ఇంకొక అన్న కూడా ఆ దుబాయ్లో నా ఇంకా 3 సంవత్సరాల దాకా రాను అన్న వ్యక్తి కూడా ఇండియాకు రావటం జరిగింది. నాకు అక్కడున్న యజమాని ఎప్పుడైతే నన్ను బెదిరించి వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో ఎందుకు ఇట్లా అంగడి చేస్తానికి వచ్చినావు అనే వ్యక్తి కూడా ఇండియాకు రావటం జరిగింది. ఆ షా వైన్ షాప్ మూతబడ్డది, అతను కూడా నా దగ్గరికి ప్రార్థన కోసం నా దగ్గరికి వచ్చి ఆ అన్న కూడా నా దగ్గర ప్రార్థన చేపించుకున్నాడు. నా షాపు బంద్ చేసుకున్నా నేను కూడా ఏదో పని చేసుకుని బ్రతకాలని ఇప్పుడు ఇంటి దగ్గరనే ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఒకప్పుడు చిన్న చిన్న జీవితంలో ఉన్న నాకు మరి తాగుబోతులు, దొంగలు, వ్యభిచారంలో చెడ్డ అలవాట్లకు బానిసైన బిడ్డలు కూడా ఎంతోమంది మా ప్రార్థన ద్వారా మార్చబడి మాతో ఇప్పుడు యవనాస్తులు ఒక 30 మంది దాకా మాతో పాటు సువార్త నిమిత్తమై తిరుగుతున్నారు. ప్రతి విషయంలో మాకు సహకరిస్తూ మాతో పాటు వాళ్ళు కూడా నా సొంత బిడ్డలుగా నన్ను ప్రేమిస్తూ నాతో పాటు 30 మంది బిడ్డలు ఉన్నారు. ఇంకా అలాంటి వ్యసనాలతో ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో వారందరూ కూడా మార్చబడాలని మాకు ప్రార్థన, మా ఒక మనవి. ఇంకా బ్రతికినంత కాలం ఏ విషయంలో భయం లేకుండా దేవుని కోసమే బ్రతకాలని, ఆయన పరిచర్య చేయాలని ఆశ కలిగి ఇంకా అనేకులు నాలాంటి వాళ్ళు, ఒకప్పుడు తాగుబోతిని, ఒకప్పుడు దొంగని, ఒకప్పుడు పూజారిని, ఒకప్పుడు లోకానుసారంగా తిరిగే వ్యక్తిని, నన్ను మార్చిన దేవుడు ఇంకా అనేకులను మార్చాలని నాదొక సాక్ష్యం.

వర్షము మా దాహం తీరుస్తుంది. నీ ప్రేమ ప్రవాహం మా దేశమంతటా క్షామాన్ని పోగొడుతుంది. నీ ఆశీర్వాద సమృద్ధి మా స్తుతికి ప్రేరకం.